ఎవరి సాధ్యము ఎవరైనా ఎరుగగలరే శక్తి

ఆటపట్టుటకు ఆటపట్టు భరత దేశము వేదాల పట్టుకుమ్మా.

0: this part of the Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga, have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. తన జీవితమును సాధించవలసినటువంటి కార్యములను ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించితిమా మనము సర్వ సాధన యొక్క తారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతావు.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూస్ బీన్ ది రిసిపియంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: సో లాంగ్ ఎస్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
1: Vanta purti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema ane kunti niki patrulainatundi yokka sadhakulaku maroka sadhana ane kunti anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamulainatundi yokka bhramula cheta tana jeevitamunu chuttabadukuni tadwara banditagavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ishtamu, rendavadi aishtamu.
0: One is a liking, the other dislike.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్పుతూ వచ్చింది.
0: ఇన్ ద వేదస్ ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: కవికర్షణ, విప్రకర్షణ.
0: Savikarshana and Viprakarshana.
1: Savikarshana anaga okka padarthamunu maroka padarthamu chintaku lagatamu.
0: The first one, Savikarshana, means trying to attract something through one entity.
1: Viprakarshana anaga okka padarthamu maroka padarthamu nundi dooram kavatam.
0: Viprakarshana, on the other hand, denotes trying to repel something through one object.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ దట్ విచ్ టెండ్స్ టు అట్రాక్ట్ సంథింగ్ టువర్డ్స్ ఇట్సెల్ఫ్.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అనుకుడును పిలుస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ దిస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ హస్ బీన్ ఆల్సో కాల్డ్ భక్తి.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా నువ్వు చెప్తూ వచ్చారు.
0: When this savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: ద సేమ్ సెంటిమెంట్ డైరెక్టెడ్ టువర్డ్ సంబడీ హూస్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ యు ఆర్ ఇట్ టెండ్స్ టు బి నోన్ యాజ్ ఫ్రెండ్షిప్.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who is below you, then you talk of compassion or mercy or kindness.
1: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి యందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్ సమ్వన్ హూస్ ఫార్ అబౌట్ యూ దట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ యాజ్ భక్తి.
1: ఈ కవితర్చన అనేటువంటి దాని యందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: దిస్ సదికర్షణ భక్తి వన్స్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ, ద అట్రిబ్యూట్స్ అండ్ ద అట్రిబ్యూట్ లెస్.
1: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: అండ్ ఇన్ దాట్ భక్తి డినోటెడ్ బై ద అట్రిబ్యూట్స్ యూ హ్యావ్ త్రీ కేటగిరీస్.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: And these saguna bhakti, the three types are tamasika, rajasika and sattvika.
1: ee tamasika manetunte bhakti himsato aadambaramuto oka vidhamainatunte yokka matsaramuto koodukuntundi.
0: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
1: aadambaramu adhikanga untundi.
0: And this exhibitionism has a prominent place.
1: Parulu chudavaranannanu parulu tannu mechukunavaranannanu adaniki maha preeti.
0: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
1: Atanu cheseetunte sadhanalu anni kudanu sharira manasika karmalato himsanu kori untayi.
0: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
0: నౌ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డాటెడ్.
1: కనుక ఇట్టి భక్తి సత్వమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
0: సచ్ ఎ భక్తి కెనాట్ బి కాల్డ్ ది ట్రూ టైప్ ఆఫ్ భక్తి.
1: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు యందు, భాగ్యములు యందు, కీర్తి యందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
0: అండ్ ద సెకండ్ టైప్ ద రాజసిక్ భక్తి టెన్స్ టు గో ఇన్ ఫర్ వరల్డ్లీ చార్మ్, వరల్డ్లీ వెల్త్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ అథారిటీ.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.
0: ఫర్ ద ఆర్డినరీ మ్యాన్ దిస్ సర్టన్లీ లుక్స్ టు బి ఎన్ ఆర్డినరీ వర్క్.
1: కష్టములు తీరవరనని, ఐశ్వర్యము కలగవరనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవరనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని ఉన్నటువంటి అవిష్టములే.
0: నౌ ఇట్ ఇస్ కామన్ ప్రాక్టీస్ దట్ వి అబ్జర్వ్ ఇన్ దమ్ ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే దట్ హీ టెన్స్ టు సెక్యూర్ ఎ నేమ్ ఫర్ హింసెల్ఫ్, సమ్ మనీ ఫర్ హిస్ వెల్ బీయింగ్.
1: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
0: బట్ దెన్ దిస్ అగైన్ ఇస్ నాట్ ద ట్రూ టైప్ ఆఫ్ భక్తి.
1: ఇది రాజసికమైన భక్తి.
0: దిస్ ఈస్ ద రాజసిక్ భక్తి.
1: ఇంకా తాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరనని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: ది సాత్విక్ భక్తి ఆన్ అదర్ హ్యాండ్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు పుట్ ఎన్ ఎండ్ టు వన్స్ సిన్స్, టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, టు గెట్ ఇన్ ట్యూన్ విత్ ద ఏజ్ ఓల్డ్ ట్రూత్.
1: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ ఇట్.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడా ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఇట్స్ ఆల్సో ఎన్ ఇల్యూజన్ టు ఫీల్ దట్ యు వాంట్ టు ఫాలో ద ట్రూత్స్ కంటెయిన్ ఇన్ ద శాస్త్ర.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడా ఒక భ్రాంతియే.
0: ఇట్ అగైన్ ఇస్ ఎన్ ఇల్యూజన్ ఫర్ యూ టు ఫీల్ దట్ యుడ్ లైక్ టు పుట్ ఎన్ ఎండ్ టు యువర్ సిన్స్.
1: అనుగ్రహమునకే పాత్రుడైన ఈ గ్రహంలో మనం ఏం చేయగలం?
2: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: Kani idi parabhakti sambandham kaadu.
2: So this attitude is not something which is tuned in to the other aspects.
1: Parabhakti yandu paripurna saranagati untuntadi.
2: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti vamanaku sarvasthamunu darabosadu.
2: Emperor Bali gave his all to Vamana.
1: ఇది కేవలం అహంకార రూపం కాదు.
2: This is not a case of ego.
1: ఆడంబర ప్రదర్శనము కాదు.
2: Nor is it a case of exhibitionism.
1: ఆత్మానంద నిమిత్తము తాను అర్పితము గావించుకున్నాడు.
2: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనిని శరణాగతి అని కూడా చెప్తూ వచ్చారు.
2: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
2: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
2: In the such a type of bhakti, there are 9 distinctive categories.
1: కానీ మరికొంతమంది మంత్రతస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
2: But then those who have realized the efficacies of the mantras, who have seen the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా అన్ని కూడాను దైవత్వము యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
2: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
2: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
2: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
2: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
2: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
2: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కానీ ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
2: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచుక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
2: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది, కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
2: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ్చ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది.
2: In the same
1: ఆదిష్టములు నెరవేరకుండా పోతుంది.
2: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
2: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైన యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
2: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ద నేచర్ అరౌండ్ us ఈజ్ ఎ విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
2: Now also in relation to this nature, there are three distinctive types of argument advanced. The first is called Arambhavadana.
1: Rendavadi Parinamavadamu.
2: The second is called Parinama.
1: Moodavadi Vivattivadamu.
2: The third is called Nivrittivadamu.
1: Modulu Arambhavadam anetvanti manamu vicharinchali.
2: We should first spend some time on the first of these, Arambhavadana.
1: Anaga Paramanuvula yokka cherika cheta ఇది ఉపాధానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
2: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
2: He makes the atoms and the subatomic particles as the basis proper and gives a definite shape to the world around us.
1: Paramanuve lekundina srishtiki ye vidhamainatundi yokka avakasamu undadu.
2: But for these submicroscopic entities, the creation cannot come into being.
1: Ee srishtiki edo okati aadharam anetundi undalani vaari vaadamu.
2: They say that there ought to be some support and basis for this creation.
1: Rendavadi parinama vaadamu.
2: The second category of people called Parinamavadana.
1: Anaga daivamu tananuntiye ee jagattunante ikkudanu srushtinchinadu ani veeri vaadamu.
2: What they argue is, the Lord has created from himself this creation around us.
1: Ee vidhamanannaga okka peetamunu nelayandu naati daarini poshinchinappudu adi aneka kommalu remmalu aakulu kayalu pushpamuluga పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
2: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
2: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
2: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
2: that you have the flower and the fruit in the form of మమకార and అభిమాన.
1: ఏ కోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అనే స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
2: That the one manifest as the many is shown in this case.
1: ఇంకా వివత్తివాదం అనేటువంటిది ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
2: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
2: That is, God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
1: దైవ చైతన్యం అనేటువంటి యొక్క దీని యందు దైవ ఉపాధి అయినటువంటి మాయతత్వముతో ఈ ప్రకృతి స్వరూపము ధరించినదని.
2: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిది ఈ చైతన్యము.
2: That which is the basis is the life force.
1: ఉపాదాన కారణమైనటువంటిది ఈ జగత్తు.
2: And what you see the structure above is this jagat.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
2: But then there is a close relationship between the two.
1: కానీ ఉపాదాన కారణం అనేటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
2: But what you see around you tends to throw you into a sense of delusion.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
2: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: Samasta jagat antayikudanu chaitanyamainatunti yokka daivatvamutone idi jarugutu unnadi.
2: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: Sudantarai daggara జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెరించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెలించుచున్నది.
2: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏ తావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
2: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్తనగా వేరని దైవమనగా వేరని మనం భావించరాదు.
2: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: ఈ చావాస్యం నిజం సర్వం దైవమే సర్వత్రా ఉండినటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
2: That God exists in the form of this activity that you see around you.
1: అయితే ఈ ఉపాదాన స్వరూపులైన మానవత్వమునకు ఈ దివ్యత్వము అర్థమయ్యే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి యొక్క నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
2: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము.
2: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
1: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం.
2: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
1: నిరాకారతత్వమైన స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
2: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
2: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వములో వారు ప్రవేశిస్తున్నారు.
2: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of form.
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
2: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ కూడాను మనో సృష్టియే.
2: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
2: When you can understand the nature of the mind, you can understand the creation around you.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
2: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meanings.
1: ఏకం సత్తి ప్రభావదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలుచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
2: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదం ఉన్నదల్ల మానవుని యొక్క దృష్టిలోని.
2: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. దిస్ డిస్టింక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వే యూ లుక్ అట్ థింగ్స్.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
2: ద సన్ ఇన్ ద హౌస్ అడ్రెసెస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఫాదర్.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
2: The same person is addressed by the wife as her husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
2: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
2: A tiny top in the household would address the same person as grandfather.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
2: అండ్ ఇఫ్ యూ వర్ టు ఆస్క్ ఎ వెరీ ఓల్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ వుడ్ రిగార్డ్ దిస్ యాస్.
1: కనుక తల్లి యొక్క దృష్టి అతనిపైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
2: సో ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ హిస్ సన్.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
2: ది మదర్ రిగార్డ్స్ యాస్ ద సన్, ద వైఫ్ యాస్ ద హస్బెండ్.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
2: ద సన్ రిగార్డ్స్ హిమ్ యాస్ ద ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికి వ్యక్తి ఒక్కడే కదా.
2: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధంగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికి భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యం అంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
2: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
1: ఈ విధముగానే అనాది కాలం నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
2: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
1: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్
1: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
2: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
1: కాలానుగుణ్యంగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
2: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వీ టెండ్ టు ఫీల్ దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ దేర్బై వి హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
1: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
2: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ది ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్ ద వరల్డ్
1: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
2: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
1: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
2: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్డ్ బై అ సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
2: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
1: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
2: The faiths or religions could be different but the path is the same.
1: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకొని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
2: టుడే వి కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటు బ్రాహ్మిన్ క్షత్రియ శూద్ర వైశ్య అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
1: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
2: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
1: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
2: దట్స్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
1: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
2: You could have different types of cloth, but cloth as such is the same.
1: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీన్ అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. దీని రూపనామములు వేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థం యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
2: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
2: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
1: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
2: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ అవర్ సెల్ఫ్ విత్ కుడ్ బి సచ్ యాజ్ టు సూట్ అవర్ కన్వీనియన్స్ But the basic entity, gold, is a common
1: factor.
2: You could have different complexions of the cow, but the milk they give is the same. If you look at a dark black cow, do you expect to get black milk? Or a white cow, would it give you white milk? Or where you have an intermixture of black and white in the cow's complexion.
1: No.
2: The color of the milk is the same. The jiva jantudu veru.
1: Jivundu okkade.
2: The colors of the cows may be different, but the milk is the same.
1: Jati neetulu veru janmam okkade.
2: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
1: Teliyenekanu manavulu telivi tappi bratuku kosamu bahubadhapadulai.
2: He doesn't know this and he leads himself astray and suffers in the process.
1: Ee bratuku nimittamai ee vidhamaina margamulanu manam avalambistunname kaani nijamainatunti yokka aatmanantamunu anubhavincheatunti bratukunaku ivi ee maatram kudanu addu tagalavu.
2: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
1: కనుక సర్వుల ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
2: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
1: కనుకనే అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
2: That's why we have this example right from the past ages, where faith and devotion have been showing the man the way.
1: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
2: There is no path greater than bhakti.
1: ఈ ప్రేమానుగ్రహములకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
2: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
1: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
2: We talk of the nine types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
1: జగత్తునకు చేసేటువంటి ఒక సేవనే దైవ సేవ.
2: What the service that you undertake for the cause of others is the service to the Lord.
1: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
2: యూ కెనాట్ పాసిబ్లీ వర్షిప్ గాడ్ హూస్ ఇన్ఫినిట్.
1: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
2: సో వీ మస్ట్ మేక్ ఎన్ ఎండెవర్ టు ట్రై అండ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ హిస్ క్రియేషన్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
2: ద సర్వీస్ దట్ వీ డూ టు ఎనీవన్ ఈజ్ ద సర్వీస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక సేవా మార్గమునందు మనము ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహములకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
2: సో ప్లంజింగ్ ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
1: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
2: There are absolutely no limits whatsoever to the love of God.
1: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
2: Nor does anybody have the right to decide upon God being this or that.
1: కేవలము వారి వారి ప్రాంతాలకు వారు గురి అయి కేవలం ఆవేశపూర్వకమైనటువంటి పలుకులు పలుకుతురు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
2: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
1: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
2: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
1: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
2: The same has been categorized into four ways. The first is సాలోక్య.
1: సాలోక్యం అనగా నిరంతరము దైవము యొక్క చింతన చేస్తూ దైవము యొక్క పనులను ఆచరిస్తూ ఏ కార్యములు చేసినప్పటికీ దైవ కార్యములుగా భావించటము ఇది సాలోక్య సేవ.
2: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సాలోక్య సర్వీస్ కన్సిస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ whatever you see, whatever word you utter, he is in the glory of the
1: Lord.
2: The word is sa lokya. Where sa is associated with God.
1: దైవం యొక్క చింతలు తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
2: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్డ్.
1: దీనిని చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
2: వి హావ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఇన్ ద భగవద్గీత.
1: మావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
2: థింక్ ఆఫ్ మీ కాన్స్టెంట్లీ అండ్ జంప్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: కనుక నీవు భగవద్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికి చెందుతాయి.
2: సో బై కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాట్ ఎవర్ యూ డూ వాట్ ఎవర్ యూ సే విల్ సర్టన్లీ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అండ్ రీచ్ హిమ్.
1: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
2: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: దీనిని సాలోక్యము అన్నారు.
2: దిస్ ఈస్ సాలోక్యం.
1: ఇంకా సారూప్యము.
2: The second is sarupya.
1: Anaga daivattam yokka tattvamunu manam anubhavinchali.
2: That is, we should try to experience the divine nature.
1: Agni nundi velavadinatvanti kanamulu agni yokka gunamule untuntayi.
2: Those sparks which emanate from fire have the characteristics of the fire itself.
1: Agniki ye vidhamuga vedi velutiru unnado ade vidhamugane ee kanamulu kudanu vedi velutiru untuntayi.
2: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the
1: sparks. సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
2: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్ చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ దీస్ త్రీ.
1: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
2: ఎవ్రీ బీయింగ్ He is like a spark emanating from the Lord.
1: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పుటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
2: సో దట్ ఇస్ వై దేర్ ఇస్ ఎ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ టు క్లాసిఫై దిస్ యాజ్ సారూప్య.
1: ఇంకా సామీప్యము.
2: ద థర్డ్ ఈజ్ కాల్డ్ సామీప్య.
1: అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురును కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. తదుపరి హోలీ గోస్ట్ అన్నారు. ఇవి నాలుగు తత్వములు.
2: సో వి హావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యు మర్జ్ ఇన్ ద బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హాజ్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ by the Bible. I am the messenger of God, first. Then I am the son of God. Third, I and my father are one, and then we have the Holy Ghost.
1: Inka aarya samajam nandu kani leka bharatiya samskrutin nandu kani konni vidhamulai patti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
2: We also have in the form of what we have in our culture Advaita, Dvaita and Visishtadvaita.
1: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
2: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self-same destination.
1: వీటిని కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడాను చెప్తూ వచ్చారు.
2: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
1: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
2: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
1: కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటి.
2: The karma marga is like the kacha road.
1: కొన్ని శ్రమలకు మనము గురి కావాల్సి వస్తుంది.
2: We certainly have to undergo some hard.
1: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడలకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
2: We might come to some physical discomfort.
1: శ్రమ పడవలసి వస్తుంది.
2: We also have to undergo some trouble.
1: భక్తి మార్గం అనగా బండి బాట అని.
2: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
1: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
2: టు లుక్ అట్ ఇట్ ఇన్ అనదర్ వే, కర్మ మార్గ ఇస్ అకిన్ టు ఆర్డినరీ ట్రావెల్ బై ట్రైన్.
1: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల, ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
2: Now when we travel by train, we have to undergo some hardships.
1: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
2: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
1: అయితే దీనికి రెండవ మార్గం ఏముందంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
2: Now the second type is the భక్తి మార్గ. You get into the through coach or through carriage.
1: ఈ రైలు నేరుగా పోతపోయినప్పటికి ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
2: Now the train by itself may not go to the destination which you choose, but its through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
1: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
2: So this looks to be a little more comfortable than the karma marga.
1: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
2: Now the third one, the జ్ఞాన మార్గం, is the through train itself.
1: మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలనే, మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము. కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
2: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యూ ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పార్ట్.
1: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
2: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వీ హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
1: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
2: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
1: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము.
2: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
1: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్,
2: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
1: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలునే ఎక్కాలి.
2: Now in the first class compartment, maybe there will be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
1: Manamu prayanamu chese enta varaku, konni sukhadukkamulaku manu guri kavalsine tappa, gamyamu okkate.
2: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
1: Kanukane, ee bhautikamainatuvanti dehamuto, ee yokka jagattunandu, manam undinanta varaku kudanu, కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
2: సో ఇన్ ద సేమ్ మేనర్, ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్, వి హావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వి హావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
1: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
2: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
1: ఐహికమునందు కాని ఆకుష్మికమునందు కాని కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
2: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
1: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
2: హియర్ యూ హ్యావ్ ఫుడ్, యూ హ్యావ్ పాయిజన్.
1: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
2: వెన్ యూ లుక్ ఎట్ ద పాయిజన్ వి డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్.
1: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
2: వెన్ యూ లుక్ ఎట్ ద ఫుడ్ ప్రాపర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు పార్టేక్ ఆఫ్ ఇట్.
1: కనుక మనం ఐహికమునందు కానీ ఆముచ్చుకునేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
2: సో either in this world or the world after, in heaven as we call it,
1: tini chine punye matya lokam visanti annaru,
2: we cannot seek happiness which is permanent. That which is basically
1: manamu chesinatvanti punyamu enta varaku unduno anta varaku maatrame manaku sugam untuntai.
2: We tend to experience comfort to the extent that we have performed some good deeds.
1: ee punyamulu chirinchina tirigi mitya lokamlo raavalsi vastundi.
2: The moment these good deeds have exhausted themselves or the efficacy, we come back to the first.
1: Kanuka ee kashtamulaku nashtamulaku చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
2: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైఫ్, ఎ సెన్స్ ఆఫ్ జాయ్, ఎ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, సెన్స్ ఆఫ్ రిడిక్యూల్, బీయింగ్ క్రిటిసైజ్. ఇన్స్టెడ్ స్ట్రైవ్ ఆన్ సీజ్లెస్లీ టు రీచ్ ది ఆత్మ స్టేజ్.
1: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
2: ఆల్ ద ఫ్యాకల్టీస్ అట్ అవర్ డిస్పోజల్ ఇన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ ప్లేన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్బై రీచ్ గాడ్.
1: మనసు, మాట, క్రియలు మనిషికి ఒకటైన
2: ద థాట్, ద వర్డ్ అండ్ ద డీడ్, ఇఫ్ దీస్ వర్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్,
1: ఇది దివ్యమైన మానవత్వము.
2: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
1: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
2: It is through these three that we should plunge into service of society.
1: Prema swarupulara swami puttina dinam ani puttina dinam ani aneka mandi protestan islam mujani veerandaru dagariki vachi happy birthday annaru.
2: Embodiments of love saying that it is swami's birthday. Many people like Charles Spence, Hislop, Ojaki came close to Swami and said happy birthday.
1: ఇక అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇది ఒక విధమైనటువంటి యొక్క ప్రాంతిగా వారు భావించి లేదా ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
2: అండ్ దెన్ మెనీ అదర్స్ అట్ ఎ డిస్టెన్స్ వర్ ఆల్సో సేయింగ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు గివ్ జాయ్ టు దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్.
1: నేను చెప్తుంటాను హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
2: ఐ ఆల్వేస్ టెల్ యూ దాట్ టు దాట్ పర్సన్ హూ డస్ నాట్ ఎంజాయ్ హ్యాపీనెస్ గో అండ్ టెల్ హిమ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ బి యువర్
1: బర్త్డే. బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహములకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
2: But I am happy every second.
1: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటి కావు.
2: We talk of birthday, but birthday is something related to.
1: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
2: The body has no permanent existence, and all that is endowed into the body has to be used so that we do some activity.
1: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
2: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
1: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటిది విచారించాలి.
2: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
1: తోటి మానవులను ప్రేమించి వారి పాదాల యందు మీరు భాగమును వహించి వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంటాడు.
2: లవ్ యువర్ ఫెలో మెన్, షేర్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ గ్రీవెన్సెస్, డూ సమ్ గుడ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ యూ కెన్ గివ్ టు స్వామి.
1: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
2: దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఈస్ ద ఓన్లీ
1: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
2: దిస్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ స్వామి వాంట్స్. Try and give him that love which is serene, pure and unsullied.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ జగత్ అంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
2: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ క్యాంప్.
1: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
2: ఇన్ దిస్ క్యాంప్, ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ యాక్టివిటీస్ టువర్డ్స్ వెల్ఫేర్.
1: ఇది ఒక కర్మ క్షేత్రము.
2: దిస్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ.
1: ఈ క్షేత్రమునందు కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
2: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్.
1: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయం అనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
2: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వి గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ ఆర్.
1: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్యతరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమయ్యి శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
2: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే వరల్డ్ వీ నోటిస్ దట్ సమ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ కాంట్ ఎఫర్ట్ గో టు ద వెల్దీ వన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డాటర్స్ మ్యారేజ్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ వెసల్
1: తెచ్చుకున్నటువంటి పాత్రను మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
2: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
1: అట్టు కాకుండా మనం తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించడు.
2: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
1: దేశమనేటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
2: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
1: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం గావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలం అవుతాం.
2: After using the bodies for the sake of seeing all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure, unsullied state to God.
1: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకును దానిని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
2: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
1: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
2: On this birthday, there is only one thing I would like to ask.
1: ఇది కూడాను నా ఆశ మాత్రము కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
2: This is not to be taken to be my sense of asking for something.
1: రాబోయేటువంటి ఒక 68th birthday అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
2: I am doing it so as to give you ananda in the
1: pani. సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
2: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them

0: మార్కింగ్ అవుట్ ప్లాన్స్ ఫర్ ద 60th బర్త్డే.
1: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరిచపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their
1: help. కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసినా అది చేరడానికి వీలు కాదు.
0: వన్ హూస్ లెటింగ్ అవుట్ క్రైస్ ఆఫ్ హంగర్, యూ గో అండ్ ప్రీచ్ ఇన్ ద స్పిరిచువల్ ట్రూత్, హీ కాంట్ గెట్ ఎనీ.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: ట్రై అండ్ సాటిస్ఫై హిస్ హంగర్ అండ్ దట్ ఫుడ్ ఈజ్ విల్ టేక్ హిమ్.
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
1: యొక్క బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: వన్ హూస్ ట్రబుల్, గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: వన్ హూస్ డిసీజ్, గివ్ హిమ్ మెడిసిన్, దట్ ఈస్ గాడ్ ఫర్ హిమ్.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించినా దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య వైద్య ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
0: So our organizations should endeavor to give to these 6,000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవసర పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి. కేవలం ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు. ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
1: ప్రభుత్వం ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్, డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something.
1: కాబట్టి మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారి.
0: సో డోంట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ ఎంటైర్లీ, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ కెన్ plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
1: Kanaka prema swarupulai prema anugrahanu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gaavinchukune tunte swarupuluga meeru tayaru kavali.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow beings.
1: Yapatapadi yagniyagadi katula valla vachetunte palitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
0: ఆల్ దట్ యూ టెన్ టు అక్రూ త్రూ ద మీన్స్ ఆఫ్ జప, ధ్యాన ఆర్ థింగ్స్ లైక్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
1: దైవ ప్రేమకు మీరు పాత్రులైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: యూ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్.
1: కానీ ఆ ప్రేమ తత్వాన్ని కొను కొంత అర్థం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ

0: స్థితిని మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: You tend to bring down this divine love to your status and try to experience it from that
0: level.
1: This is a mistake.
0: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: This love is
0: నిర్మలమైనటువంటిది,
1: serene and pure,
0: నిస్వార్థమైనటువంటిది,
1: selfless.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: Whatever Sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
0: swarthamanta mee aanandame,
1: he is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kanuka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness. I have
0: no aanandam kavalanu kudanu aashinchaledu.
1: I have no separate,
0: naaku aashale ledu. మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే, ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గర్చిన పుట్టినదినం కూడా నువ్వు చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: Vastulu ichinave dharistunnanu.
1: Whatever the devotees give, I wear.
0: Ee naadu ee vastram vesinanante kingdom master satyasai paapa vidyarthulu ainaatvanti ee naadu radha krishna idi tetti utam valla vesukunnanu.
1: This robe that I am wearing has been given by kingdom of satyasai, the old students రాధాకృష్ణ, హూ హెడ్ గివెన్ దిస్.
0: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకుల యొక్క బాలబాలికలను తయారు చేయాలని, ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka sai tattvanni chakkaga gurtinchi saiki swartham ledanetunte yokka dinini kuda meeru gamaninchi munmundu mana karyakramamlo ati utsahanni kuda nu penchukoni లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్, ప్లంజ్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి గట్టిని దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు, స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: Embodiments of love. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the peoples of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కొనుక్కుంటారు.
1: The world will very soon become a big prashanti limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now and then.
0: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful, it gives you so much of joy.
0: అదే విధముగానే సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకము జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of His organization, are taking to means to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
0: ఈనాటి విండర్ఫుల్ అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులే.
1: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
0: kaluku ittivadina manam lekka cheyaka mana aasiyanni mana kartavyanni manam deekshaga pooni dinini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundajja veyali.
1: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
0: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: Sankalpamu karyamu rendu okke paryayam jaragali.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: Kanuka nete nundiye meer cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeni taginatundi okka karyakramanni meer ninnayinchandi.
1: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధిపరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ సచ్ యాక్టివిటీస్.
0: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రమనే మీరు భావించరాదు.
1: డోంట్ ఫీల్ దట్ సాయి బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: The entire world,
0: అందరూ సాయి వారే.
1: The entire world is the home of Sai. All are Sai's people.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగంలోనే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: This is what my hope is on this day.
0: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you'd be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you'd be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagavan's birthday celebrations.

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanam anantam.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantam.
0: Wisdom itself is infinite.
1: Satyamunu chupunade jnanam.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku atitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedam aniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedam aniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedam aniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, moodunu nenenani Gitacharya yokka nuduvu.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani nitya satyamunu gurtinchukonaleka pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka laukikamaina jeevitamunandu alaukikamainatuvanti avanchana cheta manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately, we have not been able to recognize the truth. And therefore, we are wasting our life and time with worldly things.
1: Aite pavitramainatuvanti vangmayamunu aneka vidhamuluga vedamulu vidividiyainatuvanti padamula cheta vipulukaramukichi tadwara deshamunaku shabda bindulanu andinchuchunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: అయితే యజ్ఞయాగాది కృతువుల చేత పారమాత్మిక తత్వమును అర్థం చేసుకుని దివ్యత్వమును పొందవలనని వ్యక్తి ఆశీస్సించి తద్వారా యజ్ఞములకు ప్రారంభిస్తూ వచ్చాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్ థింకింగ్ దట్ బై సచ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది అల్టిమేట్.
1: ఇట్టి కర్మకాండనే యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము ప్రేయో మార్గము మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్ ఓన్లీ ది ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్ దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు కోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము న్యాయము సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులని.
0: ది ఫస్ట్ వన్ ఈజ్ మంత్ర, ది సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈజ్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్స్.
1: మరణ ప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థ వానప్రస్థము సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ వానప్రస్థ సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్. వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్.
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్.
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్.
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రాలను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డు దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ee vanaprastham yokka tattvamunike aranyakamulu ani cheptu vachindi.
0: For veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: Anaga gruhamunandu gaani pattanamunandu gaani nivasinchaka deeniki samipamulo undinatundi adavulayendo totalayendo tama yokka jeevithamunu prashantamuga gadipi daiva chittana cheta తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్స్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ది నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: అరణ్యములయందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest, thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishattulu.
0: The fourth one is upanishads.
1: Ivi chala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat aneetvanti padamu, sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga
0: the meaning of sat is
1: kurchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: Kani ee samaya sandarbhamulo puraskarinchukoni aa padamunaku manu arthamunu teeskovalsi vastundi.
0: But we will have to take the meaning of that word in the context.
1: Ikkada sat aneetundi daniki kurchunta aneetundi arthamu atyavasaram.
0: In this context the correct meaning of this word is sitting.
1: Deeniki mundu upa ni aneetundi rendu padamulu untunnavi.
0: There are other two words before this word. One is upa, the other is ni.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishat avutundi.
0: When you put all these three words together it becomes upanishat.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukoni unnattuga aalakinchatam.
0: By sitting near the one who has mastered veda లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక, విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్, ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యూ గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకంబులు, లోకస్థులు, లోకేశులు, సర్వం కూడా చైతన్యం యొక్క స్వరూపముదే.
0: ఆల్ ద వర్ల్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way, in more expressive way compared with other living beings.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిర్ంద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడా చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడా ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ ఈజ్ ఎక్స్ట్రావర్టింగ్ హిజ్ విజన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దాట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
1: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హిమ్.
1: ఇంద్రియముల యొక్క తత్వమును క్రమక్రమేణా అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఈ యొక్క ప్రకాశము, ఈ చైతన్యము విరివిగా పెరుగుతుంది.
0: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
0: This consciousness is found in
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: That is found more so in divinity itself. In fact, divinity
1: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example for this.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: On the pillars there are more powerful bulbs.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: In the middle and the center there are the most powerful bulbs.
1: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: There are here flood lights which give very powerful light.
1: కానీ అన్నింటి యందు ఉన్నటువంటిది కరెంట్ ఒక్కటే.
0: But the current and electricity is common in all these bulbs.
1: The voltages vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage there is difference in light.
1: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam paina aadharapadi untuntadi.
0: Consciousness which is found all around expresses itself in differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu kontha varaku nu marugu pettadu kodanu kaaranam untunnavi.
0: This consciousness is covered బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ కవర్స్ అండ్ అబ్స్టకల్స్ ఫర్
1: దీనిని ఆరు దొంగలు అని కూడా బోధిస్తూ వచ్చింది వేదము.
0: వేద హాస్ డిస్క్రైబ్ దీస్ యాజ్ సిక్స్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
0: దీస్ ఆర్ డిజైర్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
1: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా నువ్వు దీన్ని అరికట్టుతూ ఉంటున్నది.
0: నాట్ మెయిర్లీ,
1: కొంతవరకు నువ్వు మరుగు పెట్టడానికి కూడా నువ్వు కొన్ని కారణములు ఉంటున్నవి.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ కవర్డ్ బై సర్టన్ రీజన్స్.
1: దీనికి ఆరు విధములైనటువంటి అడ్డులు తగులుతున్నవి.
0: దేర్ ఆర్

0: అష్ట మదములు కూడా నువ్వు దీన్ని అరికట్టుతూ ఉంటుండాలి.
1: నాట్ మెర్లీ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ మద,
0: కుల మదము,
1: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
0: బల మదము,
1: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్,
0: యవ్వన మదము,
1: అసోసియేటెడ్ విత్ యూత్,
0: సౌందర్య మదము,
1: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
0: విద్యా మదము,
1: అసోసియేటెడ్ విత్
0: ధన మదము,
1: అసోసియేటెడ్ విత్ వెల్త్,
0: రాజ్య మదము,
1: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
0: తపస్ మదము,
1: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
0: పెన. ఈ తొమ్మిది విధములైనటువంటి మదములు కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
1: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ద లైట్ ప్రాపర్లీ, వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
0: కనుక మనం ఇట్టి చైతన్యమును సర్వత్రా ఏకత్వంగా మనం అనుభవించాలనన్నా ఈ ఆత్మతత్వాన్ని విశ్వసించి ఈ బహిర్తత్వములైనటువంటి ఈ యొక్క గుణములను క్రమక్రమేణా కూడా మనము అరికట్టుకోవడానికి తగిన కృషి చెయ్యాలి.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ కాన్షియస్నెస్ యాజ్ ఏ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఆల్ అరౌండ్, యు వుడ్ కంట్రోల్ యువర్ ఓన్ దీస్ ప్రైడ్స్ అండ్ దీస్ సిక్స్ ఎనిమీస్.
0: కానీ ఈ యొక్క మనతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
1: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్,
0: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
1: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
0: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
0: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
1: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
0: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం నందు మీకు తెలిసినటువంటి విషయమే,
1: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
0: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ the skills, the intelligence and all their capacities have been able to produce very destructive weapons.
0: Oka chinna udaharanamu atom bomb untundadi.
1: One small example, take for example atom bomb.
0: Hydrogen bomb untundadi.
1: Hydrogen bomb.
0: Ivi evaru srushtincharu?
1: Who has created these?
0: Manavuni yokka shakti sampatti chetane.
1: All these are the creatures of.
0: Deeniki evaru roopanni kaliginchaaru?
1: Who has given a shape for this?
0: Manavude.
1: It is the man who has given it.
0: ఎవడు దీనికి రూపమును కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానములను నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క బాంబు బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధిపరచటము నేర్చుకున్నాడే కాని దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషత్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
1: Just as atom bomb, today the, all these six enemies and eight prides have grown from us and have derived all their strength from us.
0: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we'll have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam ante emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది. సర్వ మానవులు కూడా సమానత్వమే. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు.
1: All people belong to only one caste and that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: అందరూ ఒక ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: If one recognizes the truth that you belong

0: to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
1: ఇంక ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు వస్తుంది పోతుంది.
0: ఇఫ్ యు టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
1: ధనము మానవునికి అవసరమే,
0: వెల్త్ ఈస్ నీడెడ్ ఫర్ మ్యాన్,
1: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
0: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
1: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
0: ద ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
1: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
1: 99 పోయిందా 99 పోయిందా జ్వరం ప్రారంభమైంది, రోగమే.
0: ఇఫ్ ఇట్ ఇన్క్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
1: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
0: The blood pressure for the human system is 126/80. This is perfect.
1: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
0: On the other hand, if it is 90 and 130,
1: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
0: Similar is the case with our eyes. They can see limited light.
1: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
0: If the eyes were to see excessive light, retina gets burned.
1: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
0: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
1: హద్దులో ఉండేటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
0: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
1: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: ఇన్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
1: ఎప్పుడు ఏ నిమిషమో ఎక్కడో ఏమవుతుందో,
0: అట్ విచ్ పర్టికులర్ టైమ్ వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
1: 9 చిన్నుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
0: దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ హ్యావింగ్ 9 హోల్స్.
1: నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జంబాజీలు పుట్టబోవు.
0: Moment after moment, this body may suffer from various types of bad smell.
1: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
0: This consists of bones and flesh.
1: అరసి చూడ పైన మురికి తోలు.
0: If only you examine, this is covered by dirty skin.
1: ఎప్పుడు ఏ విధంగా మరణిస్తుందో.
0: When and in what form you are going to get death.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ. తై తై తై తై తై బొమ్మ, దీని తమాష తోలు బొమ్మ అన్నాడు.
0: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
1: ee vidhamainatunti yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramulku avakasame untundadu, idi ee maatram kudanu manalo praveshinchadu.
0: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
1: Appude mana endundinatunti yokka chaitanyamu dedipyamananga prakashistundi.
0: Then consciousness which is inherent in you will shine with all effulgence.
1: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudana untunnadi.
0: Consciousness is prevalent in all the three states of waking,
1: stula, sukshma, karana, mahakarana endu kudana ee chaitanyam untunnadi.
0: In stula, sukshma and karana and mahakarana states also you are having this consciousness.
1: Moodu kalamulu endu, moodu lokamulu endu, మూడు గుణములు ఎందుకూడను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్,
1: ఒక చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
0: If you want to experience and have a vision of such sacred divine consciousness,
1: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంచెం తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: బట్ యు విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అన్కవర్ ది కవర్స్ విచ్ ఆర్ హైడింగ్ దిస్ కాన్షియస్నెస్.
1: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, విల్ యూ బి ఏబుల్ టు గెట్ లైట్ ఆటోమేటికలీ లైక్ దాట్?
1: కానీ ముట్టించువాడు ఒక ఉండాలి కదా.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ లైట్ ద ల్యాంప్.
1: పువ్వులు సూది దారముంది, పుష్పమాల తానగునా?
0: దేర్ ఆర్ ఫ్లవర్స్, దేర్ ఇస్ థ్రెడ్ అండ్ దేర్ ఇస్ నీడిల్.
1: వుడ్ ఇచ్చేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
0: వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఏ గార్లెండ్? దేర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ మేక్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్
1: స్వర్ణము. రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా?
0: యు హావ్ గాట్ గోల్డ్ అండ్ యు హావ్ గాట్ జెమ్స్, బట్ కెన్ యూ వుడ్ దేర్
1: కానీ చేసేటువంటి కంసలి ఒకటి ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ గోల్డ్ స్మిత్ హూ కెన్ మేక్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
1: విద్య గలదు, బుద్ధి గలదు.
0: యు హావ్ గాట్ ఎడ్యుకేషన్ అండ్ యు హావ్ గాట్
1: గురువు లేక లభ్యమగునా?
0: But if you don't have a preceptor, will you be able to just understand?
1: పుస్తకంలో చూస్తుంటే A, B, C అక్షరాలు ఉంటున్నాయి, కానీ ఫలానది A, ఫలానది B, ఫలానది C అని చెప్పేటువంటి గురువు ఒకటి ఉండాలి కదా. లేకపోతే దేనిని A అంటావు, దేనిని B అంటావు? కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకటి ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
0: In the book there may be alphabets, but there is need for one who can identify which alphabet is A, which alphabet is B, one who can indicate and who can point out.
1: కనుకనే మార్గదర్శకత్వం లేకుండినా మనం మార్గాన్ని నడవలేము.
0: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
1: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఇస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో ద పాత్.
1: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
0: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
1: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
0: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వర్ల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రీ, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
1: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
0: దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్.
1: ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధనలు చేసేటువంటి గురువులు అత్యవసరము.
0: దెర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ ఎక్స్పౌండ్స్.
1: కేవలము గ్రంథమును మాత్రమే ఆధారంగా తీసుకుని మనకు ఏ విధమైనటువంటి గ్రంథాన్ని అందించలేడు.
0: ఇఫ్ వన్ బేసస్ ఆల్ హిస్ టీచింగ్ ఆన్ ది టెక్స్ట్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ప్రాపర్లీ.
1: అందరూ గురువులని మనం భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ టీచర్.
1: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
0: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
1: గురుత్ అనగా ఏమిటి? తెలుసుకోవటము.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
1: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
0: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
1: ఏ విధంగా తెలుపుతుందాది?
0: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
1: ఇది మంచి, ఇది చెడ్డ అని తెలుపుతుంది.
0: ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అన్నింటి ఎందుకును ప్రప్రథమలో మనము సమత్వాన్ని భావించరాదు.
0: ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ యూ షుడ్ నాట్ కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: క్రమక్రమేణా దీని యొక్క అంతర్భూతమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించిన తర్వాత సమత్వాన్ని మనం వహించవచ్చు.
0: ఆఫ్టర్ గ్రాడ్యువలీ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆత్మతత్వ, దెన్ ఓన్లీ వీ మే కన్సిడర్ ఎవ్రీథింగ్.
1: ఏ పురుగు ఎట్టిదనేటువంటిది మనం గుర్తించుకోకుండా అన్ని పురుగులు కూడాను తేనె పురుగులని మనం భావించటము చాలా వెరీతనం.
0: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
1: ఆకుపచ్చ పక్షులన్ని చిలుకల వలె పలుకునా?
0: All the birds which are green in color, can each one of them be described as a parrot?
1: పురుగులపై పారాడు, పువ్వులపై పారాడు, పురుగులు తుమ్మెదలగునా?
0: All the insects which move on the flowers, can you describe them as bees?
1: పులి చర్మము కప్పినట్టి గాడిదత పులియగునా?
0: Just because a donkey puts on a tiger skin, can you call it a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా?
0: However much fat a pig may be, can you describe a pig
1: కనుక అందరిని కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
1: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
1: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
0: It is not possible to treat all people alike.
1: Mana kantiki ye color addalu vesukuntamo jagatanta aaranguugane manam chudavachchu.
0: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
1: Hrudayam premamayinappudu mana drushti brahmamayanga untadi.
0: If your heart becomes saturated with love,
1: prema lekunda sarvam brahmamayam ante padamlo undachunu kani mana yokka anubhutilo raadu.
0: If your heart doesn't have love, if you merely say that the entire world consists of Brahma, it is true only in words.
1: Kanukane chaitanyamayaka tattvanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Therefore, we have to make an effort to understand
1: meerandaru kuda chaitanya swaroopule.
0: You are all forms of consciousness.
1: Kanuka mottamota ee chaitanyamuniki addu tagilinatvanti vaatini addu undinatvanti vaatini kontha varaku nu manam kramakramena gaani toliginchukotaniki krushi cheyali.
0: We have to make an effort to remove the obstacles and the covers which hide this consciousness.
1: Deenine vedantamu neeti neeti neeti neeti, not this, not this, not this. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
0: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
1: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
0: వీ డిజైర్ సంథింగ్ but our actions betray our desire.
1: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
0: We have to undertake such types of sadhana which will be in tune with our own desires and our own goals.
1: విలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
0: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
1: పిప్పి కొట్టి రసము పీల్చకుండా.
0: You have to extract juice from the sugar cane.
1: మనము ఆ యొక్క చెరుకును చక్కగా పిప్పి కొట్టినప్పుడే అది రసంగా వస్తుంది. కానీ ఓ చెరుకా నాకు రసం, ఈ చెరుకా నాకు రసం ఇంటే ఇస్తుందా? ఎప్పటికీ ఇవ్వదు. దానిని బాగా కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం మొట్టమొదట మనం సాధించాలి.
0: Only when you crush the sugar cane, you get the juice. By merely asking the sugar cane to give juice, you will not be able to get. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
1: కానీ మనం ఆ స్థితిలో లేదు.
0: But we are not in that state.
1: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం. అంత మనం ఊపిపోతాం.
0: ఇఫ్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ప్రైజెస్ యాజ్ ఇంద్ర, చంద్ర అండ్ వేరియస్ గాడ్స్,
1: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనం కృంగిపోతాం.
0: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
1: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We have to develop that sense of equality which is free from that kind of elation and that kind of shrinking on account of praise and censure.
1: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
0: If any person criticizes or censures me, what is it that is going to happen to me?
1: నాకు ఏమీ ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
0: I have not lost anything and I am not hurt.
1: ఒకడు వర్ణించినా నేను పెరగను.
0: If any person praises me, I am not going to be different.
1: Naadi naadi.
0: I am myself.
1: My na tattvam naade.
0: My principle is
1: na tattvam naade.
0: My truth is mine.
1: Eppudu manaku bhayam aarambhamavutundi? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
0: When do we get fear? Only when there is some defect, only there is some fault. ఓన్లీ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్.
1: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడినక్కర్లేదు.
0: సో లాంగ్ యాజ్ యు డు నాట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యూ, వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ యు షుడ్ నాట్ బి అఫ్రైడ్.
1: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ పవర్ ఆఫ్ బుద్ధి.
1: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఆత్మిక్ పవర్.
1: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్ ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
1: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
1: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం అనే నీ సర్వబలము.
0: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: అది లేనటువంటి వాడే అదరటం బెదరటం.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దిస్ ఆత్మిక్ పవర్ గెట్స్ ఫ్రైటెండ్.
1: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power you can enjoy
1: everything.
0: Wherever you are,
1: adavula yendunna,
0: whether you are in the forest,
1: aakashamununna,
0: whether you are in the sky,
1: pattanamununna,
0: whether you are in the city,
1: pallenunna,
0: whether you are in the village,
1: uttameedanunna,
0: whether you are in the
1: hill, nattetabadiyunna,
0: whether you are in the midst of the river, ekkadunna
1: nee chetchanni nee ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
0: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
1: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
0: Therefore there is no need for
1: ekkado manam vetukoponakkarledu.
0: There is no need for searching for consciousness somewhere.
1: Adi neelone untunnadi.
0: It is inside you.
1: Neeku deeni yokka chaitanyamunaku attu tagilinatundi dani pariharam gaavinchukuneetundi prayatnam cheyi.
0: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
1: Jagatanta brahmane,
0: the entire world is full of brahman.
1: Samasta padarthamulu brahmane,
0: every object is full of brahman.
1: Sarva swaroopam kudanu brahmane,
0: every form is brahman.
1: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
0: These are the principles which have been expounded in upanishads.
1: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
0: ఆల్ దట్ విల్ హావ్ టు డు ఇస్ విల్ హావ్ టు మానిఫెస్ట్ ద హిడెన్ అండ్ ద సటిల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్
1: అస్. ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి మానిఫెస్ట్ దిస్?
1: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
0: ఇన్ వింటర్ you put on a banin inside.
1: Dani paina oka shirt veskuntam.
0: You wear a shirt on that.
1: Dani paina dattamaina coat nu kappukuntam.
0: On that you wear another coat.
1: Ee vidhamaina dress nu neevu dharinchi na chest na hrudayam na kanipinchaledi anukunte ee vidhikam kanipistundi.
0: When you cover yourself with so many types of dress, if you say I have not been able to see my own body and my own chest, how can you
1: mota neevu paina kappinatvanti dattamaina coat nu teesivei?
0: In the first instance, remove the coat which is so thick
1: and tanpari andulo unnatundi shirt nu kuda teesesey.
0: Second, you remove your shirt also.
1: Aa paina baniyannu kuda teesesey.
0: And then you remove the baniyan.
1: Ninnu neevu chusko nee chest nee kanipistundi.
0: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
1: Adhe vidhamgani ee naadu tamo gunam anetundi dattamaina coat nu kappukundam manamu.
0: In the same way, we have covered ourselves with this tamo guna,
1: rajoguna anetunte alankaraniki aakarshinchetunte shattulu vesukundamu.
0: We have also covered ourselves with rajoguna, which is which will be completely
1: shattu maasipokunda unde kosamani saatvikam anetunte thinniga undetunte oka banini vesukundamu.
0: We are also covering ourselves with a thin
1: ee moodintito kappabadinappudu mana chest mana hrudayam manaki ee reethiga kanipistundi.
0: When your heart is covered by these three gunas, how can you get a vision?
1: Kaluka motta motta tamo gunam teesivei.
0: Therefore in the first place remove
1: the rajogunam teesivei.
0: Then you remove rajoguna.
1: Aa paina satvikam kuda teesivei.
0: Then you remove even satva guna also.
1: Appude nee aatma tattvam neeku kanipistundi. Ivi nee vesukunnatvanti drasule.
0: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
1: Nee vesukunnivi teesivei ante inka unna danini nee cheyalekkaledu.
0: All that you have to do is whatever you have worn on your atma, you
1: do that. Unnadi unnattugane kanipistundi.
0: then you will be able to get atma as it
1: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: For getting a vision of it, there is no need for making any extra effort.
1: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నువ్వు పెంచుకున్నావు.
0: You have developed these three gunas.
1: పెంచుకున్న గుణములను చించివేయి.
0: All those gunas which you have developed, you remove them.
1: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
0: Then you will be able to get a vision of your own.
1: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
0: Even for this, grace of God is essential.
1: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
0: For getting the grace of God, you have to undertake sadhanas.
1: అప్పుడే నెగటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
0: When the negative and positive join together, then only you will be able to enjoy.
1: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులు దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నువ్వు అనుభవించలేవు ఆనందాన్ని.
0: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
1: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
0: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
1: Ayyo tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane na badalu teeralede anukunte ela teerutayi?
0: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
1: ee naati bhakti prapattulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
0: The devotion and surrender of today is full of this kind of low.
1: Neevu koravachindi okka daivanni koru.
0: All that you have to desire is desire God.
1: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
0: Everything else will be given to you.
1: ఇది కావాలి అది కావాలి అంటే ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
0: You go on asking one thing or the other, you would not be able to get God.
1: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
0: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
1: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Our efforts must be to win the grace of God.
1: దైవాన్ని మనం కోరవలసింది.
0: All that we should desire is only God.
1: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
0: The reason is you are yourself God.
1: నిన్ను నీవు కోరుకోవటమే.
0: You will be seeking your own self actually.
1: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
0: Trying to deceive God is deceiving your own self.
1: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
0: Only when you realize truth, you'll be able to get a view of consciousness.
1: కాన మన యొక్క అల్పభావనలను అల్పబాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
1: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
0: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
1: chadulendukanu sangati marachi udara poshanakai urukulettuchu eduti goppa sahimpalekanu yerchutundeyo sadamatabaliye sadavala bomma eduti goppa nuchi yedustunnamu.
0: Your state is something like
1: చదువెందుకనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
0: యూఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
0: యూఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
1: ఇది ఆ చదువుల యొక్క సారము.
0: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా, గొప్ప చదువరి నేనంచు తిరుగకురా. చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా, సద్గుణ నడకలే సారమురా.
0: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
0: Embodiments of divine love. I am giving you a lot of trouble. And I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close. Thank you very much.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride, and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power, and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సెక్యులర్ worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: మాలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, accepting textual knowledge, we don't have anything else.
0: ee naati vidya kevalamu tana nimittamai vidyana abhyasinchutunnare kaani గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వి స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచన చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగమవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్ లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో

0: యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యాధనములు రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి అందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: శివాజీ విద్య తక్కువ గుణం ఎక్కువ.
1: శివాజీ హ్యాస్ లిటిల్ ఎడ్యుకేషన్ బట్ ఇన్ వర్చ్యూ ఈజ్ సో హై.
0: కానీ దేహ సంబంధమైనటువంటి యొక్క శౌర్య సాహసాలు కూడాను చాలా తక్కువ.
1: అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద కరేజ్ ఇన్ ద వాలర్ ఈజ్ ఆల్సో లిటిల్.
0: నైతిక ధార్మికములు అనేటువంటి గుణములు అధికంగా ఉండేటువంటి.
1: బట్ హీస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూ.
0: కనుకనే శివాజీ ధర్మ మార్గములో ప్రవేశించి దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
1: శివాజీ హూ ఇస్ సో స్ట్రాంగ్ ఇన్ మొరాలిటీ, డిటర్మిన్ టు ఎస్టాబ్లిష్ ధర్మ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, ఫాట్ ఫర్ ఇట్ అండ్ టు ఎస్టాబ్లిష్ సేక్రెడ్నెస్ ఇన్ సొసైటీ అండ్ వాజ్ రెడీ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ.
1: బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ క్యారెక్టర్ ఆఫ్ వర్చ్యూస్ ఈ శివాజీ వాట్ హీ డిడ్ వాస్ ఆఫ్టర్ కాంకరింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ హీ ఇన్వేడెడ్ ఆల్ ది లేడీస్ వర్ హ్యాండెడ్ ఓవర్.
0: శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి, గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు,
1: వేరేస్ ది సన్ ఆఫ్ శివాజీ శంభు హ్యాస్ గాట్ లెస్ ఆఫ్ క్యారెక్టర్ మోర్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ శివాజీ కుడ్ నాట్ మెయింటైన్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ నేమ్ ఆఫ్ శివాజీ.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
1: ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హైయెస్ట్ వాల్యూ ఇస్ అటాచ్డ్ టు క్యారెక్టర్.
0: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
1: విదుర ఈజ్ ఆల్సో రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ నోబుల్ వర్డ్స్.
0: అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
1: విదుర నెవర్ acknowledged, never endorsed any act of injustice.
0: Dhritarashtra enni vidhamulainatvanti bodhalo chestu vachadu.
1: He taught Dhritarashtra in varied ways.
0: Itti durmargulainatvanti kumarulu unde danikante pota manchidani kudanu katta karapatiki Dhritarashtraniki velladi chesadu.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendrunakane kul variche negati madasenu పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు.
1: ధృతరాష్ట్ర
0: 100 బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖము అనుభవించాడు?
1: ధృతరాష్ట్ర హాస్ 100 sons. వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ హ్యాడ్?
0: ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుఖుడు ఏ దుర్గతిని పొందాడు?
1: వాట్ ఇస్ ది ఫేట్ ఆఫ్ శుక దో హీ డిడ్ హ్యావ్ ఎనీ సన్స్?
0: కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
1: Therefore, to make the entire family reputed, one son is enough.
0: Yenduku kudamulu nirmoolamu gaavinchetunte putrulu entha mandi undi prayojanam emiti?
1: Why, what for many sons that would put the family to ruin?
0: Ani kudamulu dhritarashtrunaku aneka vidhamulaga bodhana chesadu.
1: Like this he taught to dhritarashtra.
0: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం సల్పినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
1: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ దృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
0: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్,
0: పెద్దలారా,
1: ఎల్డర్,
0: గౌరవనీయులైనటువంటి యొక్క ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me
0: later. అంతే కాక నేను పాంచాలిని.
1: Further, I am పాంచాలి.
0: ఐదు మంది భర్తలు నాకు.
1: I have 5 husbands.
0: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
1: When 4
0: ఐదు మంది కూడాను అంగీకరించాలి కదా.
1: All the 5 should accept.
0: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
1: She asked, is it justifiable?
0: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
1: నాట్ ఈవెన్ వన్ డేర్ టు ఓపెన్ మౌత్.
0: పురస్కరించుకుని విదురుడు, ఛీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ డే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హాస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్, నోబుల్ వర్చ్యూస్ shined like precious diamonds in Bharat.
0: Kani samaj sevakai varu jeevitamanta ankitam gaavistu vacharu.
1: They dedicated their lives rendering service to society.
0: Edaina avasaram vachinappudu guruvagnayanu tejinchi bhagavantuniki arpitam gaavistu vacharu.
1: In times of need they would rather disobey the command of the preceptor and follow the word of God.
0: Lokamulo talli tandri గురువు దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
0: కానీ దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
1: ఇఫ్ ద మ్యాటర్ ఇన్ పర్టైనింగ్ టు గాడ్, ద రెడీ టు సాక్రిఫైస్ మదర్, father and the teacher.
0: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి యొక్క తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama is self
0: pure? Ramo vigrahavan dharmaha, sakshat dharma swaroopudu Ramudu.
1: Rama is very personification of dharma.
0: Atti dharmamurtini ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము?
1: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్లైన్?
0: దోషం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
0: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatvanti deeni kosam kaadu.
1: It's not for the world.
0: Swartha saprayojanala kosam kaadu.
1: It's not for selfishness, self-interest.
0: Kaani daivam kosamu ee vidhamaina tyagam chesadu.
1: It's for God he sacrificed.
0: Ramudu sakshat narayanamurti.
1: Rama is God himself.
0: Dharmamurti.
1: Embodiment of dharma.
0: Kanukane taanu pitruagna paripalana nimittamai aranyaniki vellaadu.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: Appudu talli aagyanu kudanu meeraadu Bharatudu.
1: Bharata disobeyed even mother.
0: Inka Prahaladudu.
1: Prahalada.
0: Enni vidhamulo bodhinchinappatikini, harinamamunu vidumani bodhinchinappatikini, deninaina vidustanu kaani harinamanni nenu viduvanu annadu.
1: Prahalada was taught like this, don't chant God's name, but he did not give up it.
0: Na pranamunaina nu vidustanu kaani harinamanni nenu maravanu annadu.
1: I am rather ready to die, but I will not stop chanting God's name.
0: Talli vachindi.
1: Adakke
0: ee baadalu sahinchukoleka kumarunu chethulu pattukundi.

0: తనయావలదు హరి హరి ఘన భోకుమురా.
1: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
0: కాని,
1: and said, why do you say repeat God's name? తల్లిదండ్రులైనా
0: వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టు పట్టి ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడా తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
1: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
1: He never conducted himself as per
0: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతిస్తూ వచ్చాడు.
1: He disobeyed father and started thinking of God.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
1: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
1: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
0: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
0: ఇంకా గురువు,
1: దెన్ ప్రిసెప్టర్,
0: శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య
0: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
1: ఈ కేమ్ టు బలిచక్రవర్తి ఎంపర బలి.
0: మహాప్రభు, వచ్చిన వాడు సామాన్యుడు కాదు.
1: ఓ కింగ్, ఈజ్ నాట్ ఆర్డినరీ వన్ హూ కేమ్ హియర్.
0: కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు.
1: హి సో షార్ట్.
0: ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు.
1: బట్ హి విల్ ఆక్యుపై ఆల్ ద 3 వరల్డ్స్.
0: కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణు వలె నీవు విశ్వసించవకు.
1: నెవర్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను మహా విష్ణు స్వరూపుడు.
1: హి ఇస్ విష్ణు హింసెల్ఫ్.
0: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
1: నౌ హి స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
0: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
1: బట్ మైటి వర్డ్స్,
0: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చాయ్ చాచి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేముంది.
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఆస్క్డ్ ఫర్ దిస్, what more is left for me, how lucky I am.
0: అడుగుతున్నాడు భగవంతుడు.
1: God is asking.
0: ఎవరు అడుగుతాడు?
1: బ్రహ్మాండమంతా
0: తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నది.
1: God, who is the lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachyabojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుందని అడిగేటువంటి చేయి క్రింద ఉంటుందని ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా.
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా.
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like that?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే రామచంద్రుడి కోసమే.
0: భరత disobeyed mother only for Rama, God.
1: తండ్రి ఆజ్ఞని మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబే
1: దైవం కావాలి దైవం కావాలి.
0: He wanted God, God alone.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మే టేక్ to acts of charity by offering the land, the cow, the clothes, the gold, so on so forth.
1: Kani Bali Chakravarti tananu tane danam chestunnadu.
0: But Emperor Bali offered himself.
1: Kanukane prachina kalam nundi kudanu ee Bharat Desamanandu ilanti tyagamurtulu ilanti dharmamurtulu ee Bharat Desamlo enno vidhamuluga kudanu aadarshanni andistu vacharu.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: Danamunaku, tyagamunaku, ento vyathyasam untundadi.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: Kani ee naati prajalu danamunu
0: by offering the land, the cow, the clothes, the gold, so on so forth.
1: Kani Bali Chakravarti tananu taane danam chestunnadu.

0: charity and sacrifice.
1: కాని ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటిని సమంగా భావిస్తున్నారు.
0: But modern people consider charity and sacrifice synonymous.
1: పొరపాటు.
0: It's a mistake.
1: ఏదో తనకున్నటువంటి దానిలో పరులకు ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడాను కొంత అందించవచ్చు.
0: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్
1: తనకు ఏది ఇష్టమో ఏది ప్రీతికరమో దానిని కూడాను ఇతరులకు అందించడము ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: What is that you like more?
1: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
0: Everyone loves
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: Nothing more than one's life.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: Sacrifice means preparedness to offer even life.
1: తనకి ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: Giving that what you like more.
1: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: Giving that what is endearing to you is sacrifice.
1: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: So there is wide difference between charity and sacrifice.
1: త్యాగం చేశానయ్యా పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్ ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కాని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతుడి సే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: బట్ ది స్పిరిట్
1: మారేది కాదు.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: ఊరేది కాదు.
0: ఇట్ డోంట్ ఫాల్.
1: ఇప్పటికీ ఒక్కటే.
0: ఇట్ రిమైన్స్ సేమ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: రైట్ ఫ్రమ్ ది ఎన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: భారతదేశం నుండే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ
1: చక్రవర్తి. శిబి చక్రవర్తి
0: నాట్ ఓన్లీ బలి, ఈస్ శిబి ఎంపరర్.
1: శిబి చక్రవర్తి దదీతి ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
0: శిబి అండ్ దదీతి దర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: శిబి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది.
0: An eagle was driven.
1: Kani ayokka pachi Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the emperor Sibi.
1: Rajananu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatuvanti natakam idantanu.
0: It's all the drama of Indra. Oh, it's all the drama to test Sibi.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ది బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవు ఏ విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
0: ఇట్స్ ఐ హూ ఇస్ ఆఫ్టర్ దిస్ బర్డ్, హౌ కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గర వచ్చి చేరింది.
0: బికాస్ ఐఎమ్ ఆఫ్టర్ దిస్ బర్డ్ దిస్ కేమ్ టు యు.
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: సో ఇట్ బిలాంగ్స్ టు మీ.
1: నీవు రాజువు.
0: యు ఆర్ ద కింగ్.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: యు ఫాలో ధర్మ.
1: నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు.
0: యు అబ్జర్వ్ ఆల్ ది కోడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ కింగ్.
1: నాకు తెలుసును, కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: ఐ నో ధర్మ, బట్ ఇట్స్ మై డ్యూటీ to protect this bird.
1: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణుచ్చటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with 14

0: మాత్రమే అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
1: రామ షుడ్ వేర్ దిస్ నారవస్త్ర అండ్ స్పెండ్ 14 ఇయర్స్
0: దీంతో సంబంధం లేదు.
1: దర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ ఎయిదర్.
0: కానీ రాములపై ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామచంద్ర, లక్ష్మణ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫార్మ్ ఆఫ్ అటైర్ డ్రెస్ దట్ రామ హ్యాడ్.
0: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
1: దో రామ సెడ్ నో బట్

0: రామా, నేను అన్ని విధాల నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: You reclined over me.
0: శేషశయనుడు నీవు.
1: You are శేషశయన, reclining on me.
0: నేను ఆదిశేషుడను.
1: I am Adishesha.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: At that time also I submitted myself to you. ఇప్పుడు
0: నేను ఆదిశేషుడని.
1: Today also I am Adishesha.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: I am in the name of Lakshmana.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: Even now I am your servant.
0: నీవు నా పైన నీవు సర్వ విధములైనటువంటి భారం వేయాలి.
1: You have got every authority.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: They brought the bell and
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not
0: go. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండలంలో అన్ని కండలంలో కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakamanta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life. Tyagi
0: neki amrutattva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham nena kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudai poyi ee Sibi Chakravarti anetundi vaadu ee Bharata desamunandu entati manavantaku enta viruvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibu
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata desamlo kotlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Mood adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్
0: ది ఎంటైర్. మూడవ అడుగు స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలను చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేనమామని,
1: without considering that his uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఇస్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru.
1: They thought
0: kaadu kaadu.
1: No, no.
0: Idi పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి.
1: This is only to test a devotee.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: In the process of testing, we have to pass through certain difficulties. కడుపులో
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: Supposing there's appendicitis complaint there in the stomach.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by doctor.
0: Doctor తీసుకుంటాడు నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: Doctor takes the knife and cuts without any compassion.
0: కానీ డాక్టర్ కు నిర్దయనా కాదు కాదు. పేషెంట్ పైన ఉన్నటువంటి దయ చేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: కానీ ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: పుట్టిన నొప్పిని పెట్టిన నొప్పితో మనం నివారణ గావించుకోవాలి.
1: So పుట్టిన నొప్పి, that with the pain which is there, with that we have to bear the పెట్టిన నొప్పి, that given by doctor.
0: కనుకనే ఈ మానవులు తాము చేసుకున్నటువంటి కర్మాన్ని తీతిగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడాను పెట్టేటువంటి కర్మను కూడాను కొంతవరకు దానికి సహాయం చేస్తుంది.
1: Therefore as man suffers,
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ ఉపకారమే కాని అపకారం కాదు.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: భగవంతుడు నిస్వార్థుడు.
1: But God is selfless.
0: అతనికి స్వార్థం కాని స్వప్రయోజనం కాని తెలియదు.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: అసలు లేదని కాదు, తెలియనే తెలియదు.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్టవదు. ఏమీ తెలియదు.
1: హీ డజన్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజన్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజన్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్.
0: అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఈ భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆయొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: So it's not possible to make both Brahma and Brahma.
0: ప్రభావం అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యు మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్స్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of
0: useless
1: barren land?
0: Land 10 acres
1: useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు.
1: సో గుడ్ క్వాలిటీ వన్ ఇస్.
0: ఏమిటి ఆ మంచి గుణము?
1: వాట్ ఆర్ దిస్ గుడ్?
0: దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము.
1: వాట్ క్వాలిటీ దట్ ప్లీజెస్ గాడ్ ఇస్ ఎ గుడ్ క్వాలిటీ.
0: దానిని లోకమంతా మెచ్చుకుంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ అప్రిషియేట్ యు.
0: లోకమంతా ఇతను దైవ స్వరూపుడు రా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడు రా అంటారు.
1: ద హోల్ వరల్డ్ విల్ సే దట్ యు హావ్ డివైన్ క్వాలిటీ.
0: చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడు రా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే, త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనము చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్ ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ అలాట్.
0: చదువులు దండికుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలడు గాని 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: Ravana, who has learnt all the 64 forms of knowledge,
0: ఇదివది సుఖదాయమునందు అనగా సుఖమునన్నిటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: He could not experience a trace of happiness.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: Rama has learnt only half of
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: Rama has learnt only 36, whereas Ravana has learnt 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివినటువంటి విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness. That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణు యొక్క చదువు.
1: Ravana is put under that difficulty.
0: యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: Rama's knowledge led to reality, యదార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Then and now you find the name of Rama.
0: ఎన్ని వేల
1: సంవత్సరాలు
0: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: Ramayana is full of life then and now and forever. You can understand
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రం గావిస్తూ వచ్చి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఇస్ ఎ హిస్టరీ, ఇట్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: వాట్ ఇస్ దిస్ హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఇస్ హిస్టరీ.
1: వాట్ ఇస్ దిస్ హిస్టరీ? హిస్ స్టోరీ ఇస్ హిస్టరీ.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ రామ.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః. ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రతః, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: Without these, what is the use of this education?
0: కానీ చదువులు చదవలసిందే.
1: Of course you must study.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: For our living we should do job.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: To the extent possible we should serve society.
0: కనుకనే మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: More than our education, the virtue is more important.
0: ఈ నాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: We are just selling out our education for
0: money. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: The entire education has become a matter of business.
0: అమ్ముకోవటము.
1: We just sell out our knowledge.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: Is not to sell it away.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: Is not to be begged.
0: విద్య పంచుకునేటువంటిది.
1: It has got to be shared.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: One has to share.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగము చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోస్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లు ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీ ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నుంచి అదే సేవ.
1: యూఆర్ ఇన్ ఎ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యూఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది,
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్
0: ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering, ఇది భక్తి కాదు. We come here for harati.
0: పిచ్చి పిచ్చి.
1: It is not devotion, it's pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: So your heart is full of holes.
0: స్వార్థము స్వప్రయోజనము చిల్లులే.
1: The holes. దీంతో
0: ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము?
1: Even if it's stuffed with the devotion, it will come out.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని చక్రమంగా సక్రమంగా చేయాలి.
1: So everyone must discharge one's own duty.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: Then the third important.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: Very important.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevak chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuga chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka neevu salary ni penchukodaniki neevu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ye goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
0: ఈ సాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: ఇఫ్ యూ వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్టిఫైడ్?
0: న్యాయమే కాదు.
1: ఇట్స్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇట్స్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Otherwise, how do you expect peace?
0: కేవలం చెప్పాల్సిందే శాంతి, శాంతి, శాంతి, శాంతి, శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
1: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
1: ఆది దైవికము,
0: ఆధ్యాత్మికము,
1: ఆధ్యాత్మిక,
0: మూడింటి యందు శాంతి రావాలి.
1: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి,
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
1: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
1: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
1: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
1: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
1: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమనందు కూడాను లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ సాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
1: దట్ డివినిటీ ఇస్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రాక్తంలో చెప్పారు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
1: Boys did not offer their prayer in full.
0: ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే.
1: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
1: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of the same mother.
0: చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
1: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
1: ఇట్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
1: ఐ గెట్
0: నాకెంతనో నీకంతనే,
1: యూ ఆల్
0: కష్టం గాని సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వలీ. దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితులు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెడుతూ వచ్చారు.
1: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
1: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
1: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
1: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ద మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
1: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
1: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
1: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
1: There's one Ganakokila.
0: Madras lo ippudu ledu paapam. Aana kantham etti paadindante kokali vale untundeetvantadi.
1: She is no more. When she starts singing, it is like
0: aana peri Ganakokila.
1: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
1: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
1: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugulone untundedi.
1: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ.
0: అదే విధంగానే పొగడకుంటే తింటే పకోడా తింటే అంటున్నాడు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాడు.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికపిటులేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా, పిదప నాశము చేయు ఏ పెద్దనైనా.
1: White hands are born with a humble beginning in a small scale, but gradually they will eat away the entire wood. Likewise, if the bad behavior, bad thoughts arise in the mind, it will destroy, it will put to ruin any great man for that matter.
0: Pogaku moolamu నిప్పుల పుంజముండ, పొగకు మూలము నిప్పుల పుంజముండ, రైలు పరుగుకు నడిపించు డ్రైవరుండ, ఆటోమేటిక్ లైటుకు అవధులుండ, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే, ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్, అండ్ ఫర్ ద రన్నింగ్ ట్రైన్ there is a driver. Automatic light has got its own area. Like that, don't you find a creator who creates the entire creation?
0: Vidyarthulare,
1: students,
0: drishyamuku gocharamayi ee charachara roopam antai kudanu panchabhutamato kudinatundi.
1: All this apparent world comprises the five elements.
0: Panchabhutamulu yokka prakashame ee prapancham.
1: The manifestation and the brilliance of the five elements is this very world.
0: Panchabhutamulu yokka vikasame ee prapancham.
1: The full blossoming of the five elements is this world.
0: Deeniki విశ్వము అని కూడా మరొక పేరు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ విశ్వము యూనివర్స్.
0: వి ప్లస్ షా ప్లస్ హుం, ఇది విశ్వం.
1: వి ప్లస్ షా ప్లస్ హుం ఇస్ విశ్వము.
0: అనగా అనేక రూపములతో, అనేక అంగములతో, అనేక భావములతో ఈ జగత్తునందు భగవంతుడే స్వరూపాన్ని ధరిస్తున్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ వేరీడ్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ విత్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: దీనినే పురుష సూక్తమునందు సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఈ విశ్వమంతయు కూడాను సహస్ర నేత్రములతో, సహస్ర శిరస్సులతో, సహస్ర పాదములతో, సహస్ర అస్త్రములతో, సహస్ర పరికరములతో ప్రభవించినటువంటిదే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ ఐడ్ వన్, ద వన్ విత్ థౌజండ్ హ్యాండ్స్ అండ్ థౌజండ్ ఫీట్.
0: విశ్వము కార్యము.
1: దిస్ యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విష్ణువు కారణకుడు.
1: విష్ణు ఈజ్ ద కాజ్.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క జగత్తు.
1: This world is the result of this cause and effect.
0: కార్యమునందు ప్రథమైనటువంటి యొక్క గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటాడు భగవంతుడు.
1: God is in a mighty form, magnificent form.
0: కారణమునందు చాలా సూక్ష్మ స్వరూపాన్ని ధరించింటాడు.
1: But at the causal level, he is very subtle.
0: కానీ ఈ కార్యకారణం రెండు కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: However, the cause and effect are absolutely divine.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు.
1: In an atom, he is still smaller.
0: మేటి వస్తువునందున మేటి అగుచు.
1: He is bigger than the biggest.
0: సర్వమును సాక్షిభూతి అయి వెలగియున్న.
1: He shines there as an eternal witness.
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును.
1: That spirit, Atma, is Brahma. The Brahma is Atma.
0: సూక్ష్మమునందు సూక్ష్మస్వరూపాన్ని ధరించి ఉంటాడు.
1: He is subtle, he is very subtle, smallest of the small.
0: ఘనమునందు ఘనస్వరూపుడై ఉంటాడు.
1: And is the biggest of the big.
0: ఈ సూక్ష్మ ఘనములకు రెండు కూడాను ఆకారమునందు భేదములే కాని అనంతమైనటువంటి యొక్క శక్తి యందు ఏకత్వమే.
1: Though there is difference in these two, micro and macro, but that infinite power is one.
0: ఈ అణుఘనములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
1: They are interrelated.
0: అన్యోన్య ఆశ్రయం.
1: And are interdependent.
0: కనుక ప్రకృతిని మనము ప్రకృతిగా భావించి దీనిని వేరుగా తూయవేయరాదు.
1: Therefore, you cannot neglect nature and treat it separate.
0: ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతి.
1: Therefore, this nature is God. God is nature.
0: ఈ ప్రకృతి యందున్నటువంటి పంచభూతములు కూడాను భగవంతుని యొక్క స్వరూపములే.
1: The five elements of this nature are the divine form.
0: కనుకనే భూమిని భూదేవత అని పిలుస్తూ వచ్చారు.
1: Therefore, earth is called a deity.
0: భూమి కూడాను దేవతనే.
1: This earth is also a deity.
0: తరువాత జలమును గంగా దేవత అంటున్నారు.
1: Water is worshipped as goddess Ganga.
0: కనుక జలమును కూడాను దేవుడనే భావిస్తున్నారు.
1: Water is also considered as God.
0: గాలిని వాయు దేవుడు అంటున్నారు.
1: Wind is also a deity.
0: అగ్నిని అగ్ని దేవుడు అంటున్నారు.
1: సో ఆల్సో ఫైర్, ద ఫైర్ గాడ్.
0: ఆకాశమును శబ్ద బ్రహ్మం అంటున్నారు.
1: దేర్ ఇన్ ద స్పేస్ యు ఫైండ్ శబ్ద బ్రహ్మన్ సౌండ్.
0: కనుక ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపములే.
1: దేర్ ఫోర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద డివైన్ ఫార్మ్స్.
0: ఇట్టి పంచభూతములున్న మనము కేవలము అలక్ష్యంగా భావించి దీనిని పెడమార్గములో దుర్వినియోగపరుచుకుంటున్నాం.
1: We neglect these five elements and misuse them in the wrong direction.
0: భూతములను మనము అలక్ష్యంగా చూచి దుర్వినియోగపరిచినప్పుడు దైవమునే దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది.
1: If you neglect and misuse, it means you are misusing the divinity.
0: కనుక పంచభూతములు కూడాను సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దాని ద్వారా మనం కూడాను పవిత్రులు కావాలి.
1: Therefore, we should make proper use of these five elements in a sacred way and be sacred in turn.
0: భగవంతునకు మరొక పేరు కూడాను కలదు.
1: God has another name these elements.
0: పుట్టుటకు పూర్వం ఉన్నటువంటి పదార్థములు కాని,
1: the material present prior to the birth,
0: ప్రస్తుతంలో ఉండినటువంటి పదార్థములు కాని,
1: or the material present now,
0: భవిష్యత్తులో కలగబోయేటువంటి పదార్థములు కాని,
1: or the material that awaits in future,
0: పుట్టించి పోషించి అంత్యము గావించినటువంటి వాడు భగవంతుడే.
1: The one who creates, sustains and annihilates is God himself.
0: ఈ మూడింటికి నీ అధిపతి అయినటువంటి ప్రభువు అతను తానే.
1: God is the master for all these three, creation, sustenance and annihilation.
0: కనుకనే భూత భవిష్యత్ వత్తాయ నమః అన్నారు.
1: Therefore, he is the master of the past, present and future.
0: భూతము వర్తమానము భవిష్యత్తు ఈ మూడింటికి కూడాను అధిపతి తానే.
1: So God is the master of the past, present and future.
0: కనుకనే ఆంధ్రులయందు సంవత్సరములు ప్రారంభించినప్పుడు ప్రభవ అంటారు.
1: Therefore, the commencement of the new year is called Prabhava.
0: అనగా దీనన్నిటి కూడాను ప్రభు తానే.
1: It only means God is the Lord.
0: ప్రభువును మొట్టమొదట మనము విశ్వసించాలి.
1: So we should have full faith in the Lord.
0: ప్రభువును విశ్వసించినప్పుడే ప్రకృతిని మనము చక్కగా శాంతిగా అనుభవించడానికి వీలవుతుంది.
1: When once you have full faith in the Lord, you can enjoy nature peacefully.
0: ఇది క్రొత్త కాదు, అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఎర్లియర్, రిపీటెడ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలకు నిరంతరం కూడాను ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ధర్మాధర్మములకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ద రైచస్ అండ్ అన్రైచస్.
0: ఇది తప్పినది కాదు.
1: వన్ కెనాట్ ఎస్కేప్.
0: ఒకవైపున కౌరవులు, మరొక వైపున పాండవులు, ఒకటి ధర్మము, రెండవది అధర్మము, ఈ రెండింటికి నిరంతరం కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది.
1: కౌరవస్ అండ్ పాండవస్ they fought. That's a kind of conflict between the good
0: and bad. కానీ ఇరువురి యందు ఉన్నటువంటి ఒక మనోభావములు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: Their feelings are different.
0: కౌరవులు మొట్టమొదట మేము రాజులము కనుక ఫస్ట్ ఐ అని విశ్వసించారు.
1: కౌరవస్ have taken into consideration the first I.
0: Next world annaru.
1: Next position is given to the world.
0: Last God annaru.
1: And they kept God in the last.
0: Idi kauravula yokka sampradayam.
1: This is the order of priority given by Kauravas.
0: Pandavulu adi kadu.
1: Pandavas didn't follow that.
0: First God.
1: They kept God in the first place.
0: Next world. Last I.
1: And they kept this I in the last.
0: కనుకనే పరమభక్తులైనటువంటి వారు, ధర్మమూర్తులైనటువంటి వారు ఫస్ట్ గాడ్ మొట్టమొదటి స్థానంలో భగవంతుని ఉంచుకుంటారు.
1: Therefore, the one of righteousness and of great devotion.
0: అందుకోసమనే భారతీయ సంస్కృతి యందు సాంప్రదాయం నందు మొట్టమొదటి సంవత్సరము ప్రభవ.
1: Therefore, as per the tradition culture of Andhra, it's called Prabhava.
0: Shukla, Rajotpatti, ఈ విధంగా ఒక్కొక్కటి భగవంతుని నామంలో చెప్తూ వచ్చారు.
1: Names of various years are the names of God only.
0: Itanu yetti daniki ni sambandhinchinatundi vaadu kaadu.
1: He is not related to any specifically.
0: Kanukane ataniki maroka peru kudanu okati kaliginchi pilustu vacharu rishudu.
1: And he has another name now.
0: Aprameya annaru paapam.
1: He is called Aprameya.
0: Apramayudaniga emti?
1: What do you mean by that?
0: Pratyakshanga, parochanga, anumanani, ee pramanamulaku ye maatram kuda chikkanatundi vaadu.
1: It only means he is beyond your comprehension.
0: Pramanamulu moodu rakamainatundiga unnai.
1: There are three.
0: Pratyaksha pramanamu.
1: One direct evidence.
0: Anumana pramanamu.
1: The second benefit of doubt.
0: Intiye kaadu.
1: Not on this.
0: ఇంకా కొన్ని రకములైనటువంటి విషయం లోపల చాలా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ గా వచ్చేటువంటివిగా ఉంటాయి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: పరోక్షంగా కూడా ఉంటుంటాది.
1: ఇట్స్ ఆల్సో ఇండైరెక్ట్.
0: ఎట్టి ప్రమాణమున కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు.
1: అండ్ హీఈస్ బియాండ్ ఆల్ ఎవిడెన్సెస్.
0: భగవంతుని ఇట్టిది అట్టిది ఎవరు నిర్ణయించడానికి సాధ్యం కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ ద స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ ద డివినిటీ.
0: ఇతను భగవంతుడు ఇతను కాదు అని ఎవరు చెప్తారో వాడు మూర్ఖుడు.
1: He is a fool who says he is God, other is not.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మా ఆత్మ సర్వభూతాంతరాత్మ. అందరి యందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
1: Because the same ఆత్మ is present in all.
0: అన్ని బల్బుల యందు చేరినటువంటి ఒక కరెంట్ ఒక్కటే.
1: The same current flows in all the bulbs.
0: అన్ని తీపుల యందు చేరినటువంటి చక్కెర ఒక్కటే.
1: The same sugar is present in all.
0: అన్ని నగల యందు చేరినటువంటి బంగారు ఒక్కటే.
1: And the same gold is present in all jewels.
0: శృంగారములు వేరు బంగారమొక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్ ఆఫ్ ద కౌస్ వేరీ బట్ ద మిల్క్ ఇస్ వన్.
0: జీవ జంతువులు వేరు,
1: ద లివింగ్ క్రీచర్స్ ఆర్ డిఫరెంట్.
0: జీవుండు ఒక్కడే,
1: బట్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: Flowers are of various varieties, but worship is one.
0: Teliyalekanu manavu telividappi.
1: As they are not intelligent, they become foolish.
0: Bratuku kosamu bahubada baddulairi.
1: To carry out their living, they struggle hard.
0: Intakantanu veredi yelga paratu.
1: What else is to be conveyed to you?
0: సాధు సద్గుణగణ్యులవు విద్యార్థులారా.
1: ఓ దిస్ అసెంబ్లీ ఆఫ్ నోబుల్ స్టూడెంట్స్.
0: ఏమిటి భేదం ఉంది? ఇది మల్లెపూల పూజ, ఇది గులాబీ పూజ, ఇది సామంతి పూజ, ఇది చంపక పూజ అని పూజలు ప్రత్యేకంగా ఉందా? పూజ ఒక్కటే.
1: వర్షిప్ ఇస్
0: పుష్పములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. దేర్ ఇస్ నథింగ్ లైక్ జాస్మిన్ వర్షిప్ అండ్ రోజ్ వర్షిప్.
0: కోసము బహుబాధ బద్దులైరి.
1: జస్ట్ ఫర్ దేర్ లివింగ్ దే సఫర్.
0: ఈ ప్రాకృతమైన జీవితమునందు ఈ బ్రతికే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి భేదములు ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: టు క్యారీ అవుట్ దేర్ లివింగ్ దే ఫాలో ఆల్ డిఫరెంట్.
0: భేదములంతా కూడాను ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: అబ్జర్వెన్స్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇస్ ఎన్ అవుట్
0: ప్రాకృతమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్
0: భౌతికమైనటువంటి లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ టెంపరమెంట్
0: క్షణికమైన లక్షణములే.
1: ఇట్స్ మొమెంటరీ ఫీచర్
0: కానీ సత్యమైన అనిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క అమృతమైనటువంటి లక్ష్యము ఒక్కటే ఆత్మతత్వము.
1: బట్ దట్ ఎటర్నల్ నెక్టరైన్ ట్రూత్ ఈస్ ద వన్ ఆఫ్ ఆత్మ.
0: కనుక మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది సర్వుని యందు కూడాను సమంగానే ఉంటుండాలి.
1: Therefore, divinity is present uniform in the entire humanity.
0: అయితే కొంతమంది వారి యొక్క బుద్ధి యొక్క ప్రభను పురస్కరించుకొని చిన్నది పెద్దదిగా కనిపిస్తుంటారు.
1: సమ్ బేసింగ్ ఆన్ దర్ ఇంటెలెక్ట్ కన్సిడర్డ్ స్మాల్ ఆర్ మోర్.
0: మన బుద్ధి మట్టితో చేసిన అద్దం వంటిది.
1: అవర్ ఇంటెలెక్ట్ ఇస్ లైక్ ఎ మిర.
0: ఈ అద్దం నందు ఎన్నో కోట్ల దూరం నందున్నటువంటి సూర్య నక్షత్రాదులు కూడా కనిపిస్తుంటాయి.
1: యూ కెన్ ఆల్సో వాచ్ ద సన్ అండ్ ది స్టార్స్ దేర్ ఇన్ ఎ స్మాల్ మిర్.
0: అద్దము చేతిలో పట్టుకుని సూర్యుని వైపు త్రిప్పు ఆ సూర్య ప్రతిబింబము ఆ చిన్నటి అద్దంలో కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ జస్ట్ ఎక్స్పోజ్ ద మిర్రర్ టు ద సన్ యూ విల్ సీ ద రిఫ్లెక్షన్.
0: యొక్క చుట్టుకొలత చాలా ఎన్నో మైళ్ళ దూరం ఉండేటువంటిది.
1: ఇట్స్ పెరిఫరీ సో వైడ్ ఎక్స్టెండింగ్ టు సో థౌసండ్స్ ఆఫ్ మైల్స్.
0: ఇంత చిన్న అద్దంలో కనిపిస్తున్నాడు.
1: యు ఫైండ్ సచ్ మైటీ సన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ స్మాల్ మిర్రర్.
0: దక్షిణామూర్తి విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే. మన బుద్ధి అనే చిన్న మిర్రర్ లోపలనే విశ్వమంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యు సీ ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక యూనివర్స్ అనగా ప్రపంచం అనగా విశ్వం అనగా ఎక్కడో బయట ఉన్నది కాదు, మన యందే ఉన్నది.
1: So universe or world, what you call, is present within
0: us. The inner being.
1: Everything is a reflection of the inner being.
0: నీ లోపల ఉన్నటువంటి దాన్ని బయట నీవు చూడగలుగుతున్నావు.
1: This what is within you, you are able to see outside.
0: బయట ఏమాత్రం కూడాను లేదు.
1: Nothing whatsoever present outside.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే మాత్రమే మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ వేర్ ఎవర్ యూ మే సీ యూ ఫైండ్ ఓన్లీ వన్ ఆత్మ సో డియర్ టు యూ.
0: ఎక్కడైనా నీ వెతుకు,
1: యు సర్చ్ ఎనీవేర్,
0: ఒక్కటే
1: ఓన్లీ వన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ పంచభూతములు ఒక్కటే?
1: బికాజ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వన్.
0: దాన్ని మొన్నటి దినం చెప్పాను. అద్వైతం అనేటువంటిది మూడు రకములుగా ఉంటుండాలి.
1: Advaita non-dualism is of three types.
0: Bhava advaitamu.
1: One is the feeling level.
0: Karma advaitamu.
1: The level of the action.
0: Vastu advaitamu.
1: And then the material level.
0: Yemiti advaitam okkate kada moodu vidhamuluga enduku untundadi?
1: When non-dualism is just one principle, how do you consider it?
0: Aithe ee prakruti yandu manam nitya jeevithamlo anubhavistunnamu.
1: But however we experience in every day.
0: Bhava advaitam.
1: One, non-dualism at the level of feeling.
0: Yemiti?
1: What is this?
0: This is butta.
1: This is cloth. This is cloth.
0: This is not cloth.
1: This is not cloth.
0: This is a bundle of threads.
1: This is a bundle of threads.
0: Not threads.
1: Not threads.
0: This is cotton.
1: This is cotton.
0: Kabatti cotton, thread, cloth, moodu okkate.
1: Therefore, cotton, thread and cloth are one and the same.
0: Deeni viyogamu, deeni rupanamamulu pratyekanga kanipistunnayi.
1: Its utility and the name of form differ.
0: పత్తి లేక దారం కాలేదు.
1: వితౌట్ కాటన్ యూ డోంట్ గెట్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ థ్రెడ్ యూ డోంట్ గెట్.
0: కాబట్టి ఇది వస్తువు యొక్క అద్వైతము.
1: సో దిస్ ఇస్ నాన్ డ్యూలిజం.
0: ఇది భావము.
1: దిస్ ఇస్ ద ఫీలింగ్.
0: ప్రతి ఒక భావము.
1: కాటన్ ఇస్ ద ఫీలింగ్.
0: దారము ఒక భావము.
1: సో ఆల్సో ద థ్రెడ్.
0: వస్త్రము ఒక భావము.
1: ద క్లాత్ ఇస్ ఆల్సో.
0: అయితే అన్నిటికీ ఉన్నటువంటిది పదార్థం ఒక్కటే.
1: హౌఎవర్ ది సేమ్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ.
0: కనుకనే ఇది భావ అద్వైతము అన్నారు.
1: సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం అట్ ద లెవెల్ ఆఫ్ ఫీలింగ్.
0: రెండులాగా మా భావించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ ఆపోజిట్.
0: ఇది మన ప్రాకృతమైనటువంటి అద్వైతము.
1: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ద ఫిజికల్ లెవెల్.
0: ఇంకా క్రియాద్వైతం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యాక్షన్?
0: ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి అండర్టేకెన్,
0: ఏ విధమైన పనులు చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వర్క్ ఇస్ డన్,
0: ఎట్టి సేవలో మనం పాల్గొన్నప్పటికీ,
1: ఎనీ సర్వీస్ రెండర్,
0: ఒక్క భావము. సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నానే. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.
1: When once there is a feeling that all actions are offered to the lotus feet, as to please him, all actions become one.
0: నీవు అన్నం పెట్టావు భగవంతునికి.
1: Supposing you offer food to God.
0: అన్నం పెట్టక మునుపు అది అన్నము.
1: Even before it's offered, it is food.
0: భగవంతునికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం.
1: The moment it is offered, it becomes prasad.
0: భగవంతునికి ఫలములు నీవు పెట్టావు.
1: Supposing you offered a fruit.
0: పెట్టకమునుపు అది ఫలములు.
1: Prior to that, it never fruit.
0: కానీ నైవేద్యం జరిగిన తర్వాత అది ప్రసాదము.
1: The moment it is offered, it becomes prasad.
0: ఒక భావము. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. అన్ని కర్మలు కూడాను భగవంతుని ప్రీతిగా అర్పితం చేస్తున్నాను. ఈ అర్పిత భావం వచ్చినప్పుడు సర్వకర్మలు ఒక్కటే.

0: అది ప్రసాదము.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ ఆఫర్డ్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: చక్కెర పొంగలి పెట్టావు, పులిహోర పెట్టావు, భోజనం పెట్టావు, ఇవన్నీ కూడా నువ్వు భగవంతుడికి నైవేద్యంగా పెట్టావు.
1: దే ఆర్ ఆల్ ఆఫర్డ్ టు గాడ్.
0: కానీ పెట్టక మునుపు ఇది పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి అని పెట్టచ్చు.
1: ప్రయర్ టు దట్ యు మే కీప్ సో మెనీ డిషెస్.
0: అర్పితమైన తర్వాత అంతా ప్రసాదమే.
1: వెన్ వన్స్ దే ఆర్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రసాదం.
0: కాబట్టి భగవత్ అర్పితమైనటువంటిది అంతా కూడాను క్రియాద్వైతమే.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్ ఈస్ నాన్ డ్యువలిజం ఎట్ ద లెవెల్ ఆఫ్ యాక్షన్.
0: రెండు అనేటువంటిది లేనే లేదు.
1: దేర్ ఇస్ నో టూ అట్ ఆల్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one.
0: No, not two, only one.
1: Not two, only one.
0: Unnadi okkate okkati.
1: Only one, not two.
0: Adi kriyadvaitam.
1: That is non-dualism at the level of action.
0: Inka.
1: Then.
0: Moodavadi.
1: Third one.
0: Padarthadvaitam.
1: Material non-dualism.
0: Idi emiti?
1: What is this?
0: ఈ దేహములో,
1: ఇన్ దిస్ బాడీ,
0: ఈ దేహములో, ఆ దేహములు అన్నింటి యందు కూడాను,
1: అండ్ దోస్ బాడీస్
0: ఉన్నది పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఈ పంచభూతములు ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటివే.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇవి ఏ పదార్థాద్వైతములు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ మెటీరియల్ నాన్ డ్యూలిజం.
0: నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే మరొక దగ్గర ఆ వస్తువును మనం కోరవచ్చు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ యూ కెన్ రిక్వెస్ట్ సమ్వన్ ఎల్స్.
0: నీవు కోరే వస్తువు నీ దగ్గరనే ఉంది.
1: In fact, what you desire is present with you. Then why should you ask for it?
0: నీ యందు ఉన్నటువంటి ఒక పంచభూతములే ఎదుటివాణి యందు కూడా ఉంటున్నాయి.
1: The five elements in you are present in everyone.
0: నీ ఎదుటివాణి యొక్క పంచభూతములు నీ ఎందు ఆశించాలి?
1: Then why do you expect others?
0: అది ద్వైతము.
1: That is dualism.
0: అరే నా యందు ఉన్నటువంటి పంచభూతములే తన యందు ఉంటున్నాయి, ఎందుకు నేను కోరాలి?
1: The five elements in me are present in the other man also. Why should I ask for it? Both are same.
0: కాబట్టి నాకు ఇంకొక వస్తువు అక్కర్లేదు.
1: So I don't want any other thing.
0: ఇంకొక వ్యక్తి నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్.
0: ఇంకొక పదార్థం నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: ఏకం ఏవ అద్వితీయం. ఇది ఏ ఒక్కటి.
1: ఓన్లీ వన్, నాట్ టూ.
0: ఏకోహం బహుశ్యాం బహుశ్యాం బహుశ్యాం.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒకటే అనేకంగా రూపొందిపోయినాయి.
1: వన్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: ఒక్క బంగారు ఎన్నో నగలుగా తయారైపోయింది.
1: సేమ్ గోల్డ్ బికమ్స్ మెనీ జ్యువెల్స్.
0: కనుకనే ఈ భగవతత్వం అనేటువంటిది పంచభూతముల సర్వులు యందు ఉండేటువంటివి.
1: Therefore the divinity, the five elements are present in all.
0: కనుక ఇందులో భేదమే లేదు.
1: So there are no differences whatsoever.
0: ఇది పదార్థద్వైతము.
1: This is non-dualism at the material level.
0: ఈ మూడింటి యందు మానవుడు సమర్థుడైనప్పుడే సార్థకత పొందుతాడు.
1: When man understands and becomes an expert,
0: మనసు
1: redeem his life.
0: ద్వైతం ఉంచుకొని
1: keeping dualistic mind,
0: జీవితమునందు అద్వైతాన్ని బ్రతికినప్పుడు,
1: and leads life in non-dualism,
0: అశాంతి మనకు ప్రాప్తిస్తుంది,
1: and his life will be one of restlessness.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు,
1: there is a rich man.
0: ఆ శ్రీమంతుడికి ఏమీ పని లేదు ఇంకా.
1: He has no other work to do.
0: లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, లోడింగ్ అన్లోడింగ్, తినటం కూర్చోవటం, తినటం కూర్చోవటం.
1: He has no other work to do other than loading and unloading.
0: ఈ విధంగా తినటం చేత అజీర్ణ వ్యాధి వచ్చింది.
1: Because of excessive eating he was suffering from indigestion.
0: ఒక స్పెషల్ డాక్టర్ ని తీసుకొచ్చాడు.
1: A special doctor was brought.
0: దీని నివారణకు ఏది మూల కారణము, ఏది దీనికి మందు అన్నాడు.
1: He just asked what medicine is to be taken.
0: చక్కని ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ అతను చెప్పాడు.
1: డాక్టర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ హీ సెడ్.
0: శ్రీమంతుడా,
1: ఓ రిచ్ మ్యాన్,
0: నీవు నయా పైసా ఖర్చు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నయా పైసా.
0: కానీ అజీర్ణ వ్యాధికి ఏ విధంగా నీకు నీవే తెప్పించుకున్నావు అజీర్ణం.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇండైజెషన్.
0: నీ కడుపు ఎంత పడుతుంది అనేటువంటిది నీకు తెలియదా?
1: డోంట్ యు నో హౌ మచ్ యువర్ స్టమక్ వుడ్ అకామిడేట్.
0: కేవలం దురాశ చేత ఊరికే కూరుతున్నావు కర్ర పెట్టి.
1: బికాస్ ఆఫ్ గ్రీడ్ యు ఆర్ స్టఫింగ్ యువర్ బెల్లీ.
0: దాని వల్ల అజీర్ణం అయిపోయింది.
1: Therefore it led to indigestion.
0: చిన్న శక్తి తక్కువ, పదార్థం ఎక్కువ.
1: Your power of digestion is less.
0: అప్పుడే అజీర్ణ వ్యాధి వచ్చేసింది.
1: Here arises indigestion.
0: దీనికి చక్కని మందు చెప్తున్నాను వినమన్నాడు.
1: So I'll prescribe good medicine.
0: ఇంత ఉప్పు గడ్డ ఉంటుంది.
1: Here is a ball of salt.
0: ఇప్పుడు వైట్ సాల్ట్ అని చాలా పౌడర్ గా వస్తుంది. పూర్వం అంత అట్ట కాదు, గడ్డలుగా వచ్చేది.
1: You find the salt in the form of balls earlier.
0: ఎప్పుడు చూసినా నీవు ఒక కంపుగడ్డను దవడను పెట్టుకుని దాని సారాన్ని మింగుతూ ఉంటుంది అన్నాడు.
1: యూ కీప్ వన్ బౌల్ ఆఫ్ సాల్ట్ అండ్ చూ ఇట్ కంటిన్యూస్.
0: ఎవరైనా అజీర్ణ వ్యాధిగా ఉండేటువంటి వాళ్ళు ఈ ఉద్యమం చేసుకోవచ్చును.
1: దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ కెన్ ఫాలో దిస్ ప్రిస్క్రిప్షన్.
0: ఆ విధంగా త్రాగుతూ త్రాగుతూ త్రాగుతూ వచ్చాడు ఆ ఉమ్మి నీరు.
1: And that rich man suffering of indigestion was chewing this salt.
0: అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.
1: After some time

0: He got complete relief.
1: ఆ సమయానికి అతనికి బర్త్డే వచ్చింది.
0: At that time, he was celebrating his birthday.
1: నా బర్త్డేకి నా అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది కనుక అందరికి నేను స్వీట్ పంచాలి అనుకున్నాడు.
0: As I don't have indigestion any longer, as today happens my birthday, let me distribute sweets, he decided.
1: కాబట్టి ప్రతి మిఠాయి అంగడికి వెళ్ళాడు.
0: So he visited every shop, sweet shop.
1: అయ్యా, నీ మిఠాయి ఏ రుచిగా ఉంటుందో చూడాలా.
0: I want to test which
1: అన్నాడు. కొంచెం గిల్లుకొని నోట్లో వేసుకున్నాడు.
0: And he picked little and tasted.
1: ఉన్నది.
0: And it is fully salted.
1: నాకు సర్లేదని ఒకటి దాచి ఐదు ఆరు అంగళ్ళంతా దాటిపోయాడు.
0: He went on searching for a good sweet in all of the five sweet shops.
1: ఇతని యొక్క పరిస్థితి ఆరో అంగడి వాడు చక్కగా కనిపెట్టాడు.
0: That the sixth shopkeeper could understand his position.
1: అతని దగ్గరికి వెళ్లి నీ మిఠాయి ఎట్టుందో మొట్టమొదటి చూసి నేను కొంటాను అన్నాడు.
0: And he went to the sixth shop and said, let me taste.
1: అంగడి వాడు చెప్పాడు, మొట్టమొదటి అదిగో ఎదురుగా ఒక ట్యాప్ ఉంటుంది, అది కొడాయి ట్యాప్, అక్కడికి వెళ్లి నీ నోరు పూర్తి కడుక్కొని తీరా, అప్పుడు నేను నా లడ్డు రుచి చూపిస్తానన్నాడు.
0: The shopkeeper said, there lies the tap in front here, go and wash your mouth, then I'll give you the sweet.
1: అక్కడ పోయాడు. ఇతను చెప్పినట్టుగా నోరు బాగా క్లీన్ చేసుకున్నాడు. ఆ ఉన్నటువంటి ఉప్పు గడ్డను పక్కకు నొట్టేశాడు, క్లీన్ గా వచ్చాడు.
0: అండ్ లైక్ వైజ్ రుచి
1: చూచాడు, తీయగా ఉంది, ఈ లడ్డు బాగుంది.
0: దెన్ హి టేస్టెడ్ లడ్డు, సో స్వీట్, దెన్ హి సెడ్ ఇట్స్ గుడ్.
1: అప్పుడు ఆ లడ్డంగడి వాడు చెప్తున్నాడు,
0: దెన్ ది షాప్ కీపర్
1: పిచ్చివాడ నోటిలో ఉప్పు పెట్టుకుని ఎంత తీపి తింటే గానీ అది తీయగా ఉంటుంది, ఆ ఉప్పుగానే ఉంటుంది.
0: ద షాప్ కీపర్ సెడ్, హావింగ్ సాల్ట్ దేర్ ఆన్ వన్ హ్యాండ్ ఇన్ యువర్ మౌత్,
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈనాడు
0: టుడే
1: నాస్తికత్వం అనేటువంటి రోగం బయలుదేరినటువంటి వారికి
0: దిస్ డిసీజ్ ఆఫ్ ఎథీజం ఇస్ ర్యాంపెంట్.
1: ఒక విధమైనటువంటి యొక్క చేదు అనేటువంటి ఒక గడ్డను లోపల పెట్టుకుని ఎన్ని దీనాలు ఎన్ని రూపంలో అయినటువంటి ఒక స్వీట్ తిన్నప్పటికీ అది చేదుగానే ఉంటుంటుంది.
0: దే హ్యావ్ ఆల్ ద బిటర్నెస్, దురాలోచనలు,
1: దుశ్చింతలు అనేటువంటిది తన నోటి అందించుకుని ఎంత మధురమైనటువంటి యొక్క దైవ ప్రీతికరమైనటువంటి యొక్క నామములు కాని సేవకులు కాని లేక పదములు కాని విన్నప్పటికీ అవి చేదుగానే ఉంటాయి, ఉప్పగానే ఉంటాయి.
0: With all the bitter thoughts and bitter feelings and bitter actions, you would not be able to relish any good activity, good thought.
1: ఈ తప్పు పదార్థములు,
0: does the mistake lie in the matter?
1: కాదు కాదు.
0: No.
1: మనలో ఉన్నటువంటి రోగదోషము.
0: The mistake lies with us.
1: ఒక మ్యారేజ్ కి వెళ్ళాడు ఒక డయాబెటిక్ పేషెంట్.
0: A diabetic patient attended a marriage.
1: అంతా మ్యారేజ్ లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు.
0: All sat there for
1: లడ్డు లడ్డు జిలేబి జిలేబి జిలేబి అని పంచుకుంటూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ సర్వింగ్ లడ్డు అండ్ జిలేబి స్వీట్స్.
1: అందులో కొంతమంది ఐదారు మంది మాకు వద్దండి వద్దండి అన్నారు.
0: 5 to 6 పీపుల్ సెడ్ వీ డోంట్ వాంట్ స్వీట్స్.
1: కానీ వారికి తినాలనే ఆశనే.
0: రియల్లీ స్పీకింగ్ దే వాంట్.
1: లోపల డయాబెటిక్ పేషెంట్, ఆ రోగం ఉంటుంది వాటిలో.
0: బికాస్ దే సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
1: ఆ రోగం ఉండటం వల్ల నాకు వద్దంటున్నాడే కానీ నిజంగా ఆ తీపి వద్దని చెప్పడం కాదు.
0: బికాస్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ డయాబెటీస్ దే సే నో, ఇన్ ఫ్యాక్ట్ దే వాంట్ ఇట్.
1: అదే విధంగానే
0: లైక్ వై
1: ఈ జగత్తునందు,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఆస్తికులు,
0: థీస్
1: నాస్తికులు,
0: ఎథీస్ట్
1: ఆస్తిక నాస్తికులు, ప్రాస్తికులు, ఇంతమంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ సో మెనీ క్లాసెస్ ఆఫ్ పీపుల్.
1: అందులోపల ఈ ఆస్తికులు అనేటువంటి వారికి ఒక విధమైనటువంటి యొక్క ప్రీతి కలిగినప్పుడు ఏది తీసుకున్నా గానీ తీయగానే ఉంటుంటారు.
0: సో థీస్ వాట్ ఎవర్ దే టేక్ దే రిలిష్ దే లైక్ ఇట్.
1: కనుకనే కొంతమందికి ఒక దైవ ప్రీతి లేనటువంటి వారికి అన్ని కూడాను తాను తప్పుగానే ఉంటుంటాయి, ఏది తిన్నా కానీ అరుచిగానే ఉంటుంటాయి.
0: దోస్ దట్ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, వాట్ ఎవర్ దే పార్టేక్ ఇట్ వుడ్ బి బిటర్.
1: ఇక్కడ ఉండినంత వరకు కూడాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మరెవరైనా కానీ మంచి పవిత్రమైన భావాలతో హృదయాన్ని నింపుకుంటారు.
0: సో లాంగ్ దే ఆర్ హియర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ దే ఆర్ సీక్రెట్.
1: అన్ని మంచిగానే కనిపిస్తాయి,
0: ఎవ్రీథింగ్ అపియర్స్ గుడ్,
1: మంచి మధురంగానే ఉంటాయి,
0: ఎవ్రీథింగ్ ఇస్ సో,
1: కానీ ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత
0: దే మూమెంట్
1: ఈ ప్రకృతి యొక్క వాతావరణం లోపల పడి
0: బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్
1: రోగం వారిలో ప్రారంభమైపోతుంది.
0: దేర్ కమెన్సెస్ ది డిసీజ్.
1: ఏమిటి
0: వాట్ ఇస్
1: ప్రకృతి వాంఛలు అనేటువంటి రోగములు వస్తాయి.
0: ద డిజైర్ ఆఫ్ వరల్డ్ ఈ
1: ప్రకృతి వాంఛలనే రోగములు ఎప్పుడు తనలో ప్రవేశించను ఆధ్యాత్మికం దూరం అయిపోతుంది.
0: ద మూమెంట్ దిస్ డిసీజ్ ఆఫ్ వరల్డ్ డిజైర్
1: ఆధ్యాత్మికం పైన అన్ని రకమైనటువంటి ఆపోహలు పడిపోతారు.
0: ది స్పిరిచువాలిటీ లీవ్స్ యూ, దెన్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్.
1: ఇంకా వారి ఆ రోగములకు ఏమాత్రము నివారణ లేదు.
0: అండ్ దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ సచ్ ఎ డిజీజ్.
1: ఒక క్యాన్సర్ కైనా కానీ నివారణ ఉంటుంది, కానీ భగవద్వేషం అనేటువంటి దానికి నివారణే లేదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్ బట్ నాట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: చదువు తక్కువనా,
0: Is it that you don't take
1: భావం తక్కువన
0: ఆర్ ఫీలింగ్?
1: రావణాసుడు 24 విద్యలు చదివాడు, శ్రీమంతుడు, బలవంతుడు, గుణవంతుడు, అన్ని ఉంటున్నాయి.
0: Yes, everything else.
1: కానీ
0: బట్
1: కామక్రోధములు రెండు లోపల ప్రవేశించడం చేతనే అన్నింటికి తాను దాసుడైపోయాడు.
0: బికాస్ ఆఫ్ డిసైర్ అండ్ యాంగర్ హి బికేమ్ స్లేవ్
1: టు ఎవరీబడి. జగమంతటికి తను దాసుడే కదా.
0: When one becomes a slave to the desire, he becomes a slave to the whole world. The one who conquers desire.
1: Anasham bunu dasumu lokulella.
0: The whole world will serve him. Everybody will become his slave.
1: Asake dasudaithe లోకానికే దాసుడైపోతాడు.
0: బట్ హీ బికమ్స్ ఎ స్లేవ్ టు ద డిజైర్.
1: దైవానికే దాసుడైతే లోకమే తనకు దాసత్వం పొందుతుంది.
0: బి ఎ స్లేవ్ టు గాడ్, దెన్ ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యు.
1: కనుకని మనము దైవత్వాన్ని విస్మరించకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దానివల్ల మూడు చెప్పాడు.
0: Three things are pointed out.
1: వేదాంతమునందు చక్కని రత్నాల వంటి మూటలు, రత్నాల వంటి మాటలు.
0: There are precious words which are gems, valuable gems.
1: జగత్తును నమ్మవద్దు.
0: Never believe this world.
1: దైవమును మరవవద్దు.
0: Never forget God.
1: మరణమును మరవవద్దు.
0: And never forget death.
1: ఈ మూడు కూడాను ఉంటుంటాయి.
0: These three are essential.
1: దైవాన్ని మరవవద్దు.
0: Never forget God.
1: లోకాన్ని నమ్మవద్దు.
0: Never believe this world.
1: మరణానికి భయపడవద్దు.
0: And never be afraid of death.
1: అది తప్పింది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్ దేర్.
1: ఈ మూడు చాలా విశ్వాసంగా చూసుకోవాలి.
0: దీస్ త్రీ యు షుడ్ హావ్
1: ఏమిటి? లోకాన్ని నమ్మవద్దు.
0: నెవర్ బిలీవ్ దిస్ వరల్డ్.
1: ఎందుకంటే క్షణ క్షణములకు నువ్వు మారిపోతుండాలి.
0: బికాస్ ద వరల్డ్ చేంజెస్ మొమెంట్ టు మొమెంట్.
1: దైవాన్ని విడవవద్దు.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: మరణములకు భయపడవద్దు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: భయపడితే వదులుతుంది అది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్,
1: అది ఎవరికి బంధుత్వాన్ని చూపించదు.
0: అండ్ ఇట్ షోస్ నో రిలేషన్షిప్ విత్ ఎనీబడీ.
1: అది ఎవరికి చూసినా గానీ తనకు తానుగానే ఉంటుంది.
0: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిలేషన్షిప్.
1: కానీ వేదాంత పరిభాష యందు ఈ మూడు కూడా చాలా ప్రధానమైనట్టుగా తెలుసుకోవాలి.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దీస్ ఆర్ ది చీఫ్ ప్రిన్సిపల్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడనో, ఏ ప్రదేశమునందో, ఏ స్థానమునందో ఉంటుంటుంది, అక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకోవటం చాలా వెరీతనం.
0: If we just limit divinity to a particular place and situation, it
1: sarvatra untundadi bhagavat tattvam.
0: Divinity is present
1: adi
0: everywhere.
1: Adi leni sthaname ledu.
0: There's no place without him.
1: Adi kaani roopame ledu.
0: There's no form without
1: adi
0: him.
1: Adi kaani padarthame ledu.
0: There's no material without him.
1: Kanaka chetana achetanamlandu kuda untundadi.
0: It's present in mobile and immobile.
1: Lokamulo scientists anta prati okati anu.
0: Scientists call it everything is of made up of atoms.
1: Atoms అంటారు.
0: Atoms they say.
1: కాని లోకమంతా కూడా అణువుల యొక్క ప్రభావమే.
0: That the whole world is full of these atoms.
1: ఈ చెక్క ఉందంటే ఇది అంతా కూడా అణు ప్రభావమే.
0: The wood is also full of atoms.
1: ఈ స్పీకర్ ఉన్నదంటే అదంతా అణు ప్రభావమే.
0: So also the speaker.
1: అంతా అణు యొక్క శక్తులు చేరికనే.
0: Everything is atomic power combination.
1: కాబట్టి వాళ్ళంతా దీన్ని అణువు అన్నారు.
0: So they all call it an atom.
1: కానీ ఆధ్యాత్మికులు దీన్ని శక్తి అన్నారు.
0: బట్ spiritualists call it as power.
1: వాళ్ళంతా కూడాను కేవలం ఒక విధమైనటువంటి యొక్క శక్తి అన్నారు.
0: Spiritualists call it power.
1: వాళ్ళు ఎనర్జీ అన్నారు.
0: They call it energy.
1: కాబట్టి పేరులు వ్యత్యాసమే కానీ పదార్థం ఒక్కటే.
0: There is difference in the name, but
1: ఎక్కడెక్కడ పరమాణు ఉంటుందో అక్కడంతా దైవత్వం ఉంటుండాలి.
0: Wherever there is an atom, there is divinity.
1: ప్రతి పరమాణువుకు ఒక రూపం ఉంటుండాలి.
0: Every atom has a definite form.
1: రూపం లేని అణువు లేదు.
0: There is no atom without a form.
1: కనుక దైవత్వాన్ని మనం విశ్వసించాలంటే మన హృదయవాసమే దైవత్వము.
0: To have full faith in God, we should know God dwells in our heart.
1: దైవమునకు అనేక రూపములు ఉంటున్నాయి.
0: God has many forms.
1: అనేక రూపములతో కూడినటువంటిది దైవత్వము.
0: God is cosmic with varied
1: forms. మన దేహం ఉంది.
0: We have a body.
1: కాళ్ళు ఉన్నాయి.
0: Legs.
1: చేతులు ఉన్నాయి.
0: Hands.
1: రేళ్ళు ఉన్నాయి. ముక్కు ఉంది. కన్నులు ఉన్నాయి.
0: Eyes.
1: చెవులు ఉన్నాయి.
0: Ears.
1: నోరు ఉన్నాయి.
0: Mouth.
1: కడుపు ఉంది.
0: Stomach.
1: అన్ని ఇవన్నీ చేరిందే దేహం.
0: All together make a body.
1: Indra okota okoti veru veruga chesthe where is body?
0: We can't cut off fragment of the various limbs.
1: Adhe reetigane jagatlo edi chuchinappudiki anni bhagavantuni yokka angamule.
0: So what all you find in this world, they are all the limbs of the divine.
1: Kondalanta oka rayamayamu.
0: The whole mountain is made up of rock.
1: Bhumanta mrunmayamu.
0: The earth is made up of mud.
1: Vrikshamanta kashtamayamu.
0: Tree is made up of wood.
1: Dehamanta mamsamayamu.
0: Body is made up of
1: anta kudanu
0: flesh.
1: Okoka dani panchabhutamulu yokka mayame.
0: So everything is combination of the five elements.
1: Shilamayamu parvatamu.
0: The mountain is made up of rock.
1: Kashtamayamu adavulu.
0: And the forest
1: jalamayamu
0: is of wood. And ocean is of water.
1: Bhoomi.
0: And earth is of mud.
1: Dehamu.
0: Human body is
1: anta panchabhutamulu yokka prabhumave.
0: So everything is a combination of the five elements.
1: Kabatti sarvamu panchabhutamulu yokka swaroopame.
0: So everything is the manifestation.
1: Panchabhutamule paramatma swaroopamu.
0: The five elements are the divine form.
1: Paramatmaku pratyekamainatuvanti roopam kaadu.
0: God is not a separate form.
1: Aithe ee andhulainatuvanti varu ajnanulainatuvanti variki ee satyanni nirupinche nimittamai avataramulu digi vastuntayi.
0: To demonstrate this fact to blind people, ignorant people, God descends as avatar.
1: Avataram pratyekamaina roopamulato raadu.
0: Incarnation doesn't come separate.
1: Endukosamu?
0: Why?
1: జగత్తునందు పుట్టినటువంటి సర్వ జీవరాశులు కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ క్రీచర్స్ ఆన్ ఎర్త్ డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులు చీమలు దోమలు కూడాను తమ తమ కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా భంగపరచుకోకుండా కాలం గడుపుతుంటాయి.
0: Animals, birds and bees, ants and mosquitoes, they discharge their duties.
1: ఈనాటి మానవుడికి మాత్రమే తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
0: But it's only man who has forgotten his responsibility.
1: ఒక పక్షులైనా కానీ సీజన్ రీజన్ అనుసరిస్తుంటాయి.
0: బర్డ్స్ ఫాలో సీజన్ అండ్ రీజన్.
1: కానీ మనిషికి మాత్రం నో సీజన్ నో రీజన్.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సీజన్ నో రీజన్.
1: కనుకనే ఈ మానవాకారమే వచ్చి ఈ చెడిపోయినటువంటి మానవును సంరక్షించాలి.
0: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ టు కరెక్ట్ ది హ్యూమానిటీ.
1: కనుకనే దైవం మానుష రూపేణా అన్న.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనిషి రూపంలో రావడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ద రీజన్ వై హీ టేక్స్ హ్యూమన్ ఫార్మ్.
1: లేకపోతే మనిషిలో ఉన్నటువంటి ఒక దోషాన్ని నిరూపించాలని ఒక గ్రద్ద వచ్చి చెప్తే దాన్ని రాళ్లతో కొట్టి పంపిస్తాడు. దాన్ని ఏమాత్రం లక్ష్యం చేయడు.
0: ఇఫ్ ఎన్ ఈగిల్ వర్ టు కమ్ అండ్ పాయింట్ అవుట్ మిస్టేక్ ఎట్ యూ, యూ విల్ సర్టన్లీ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ రైట్ అవే.
1: అయ్యా నీకు బుద్ధి ఉందా లేదా అంటే నీవేమిటే నాకు చెప్తాము అని దాన్ని రెండు కూరలు కట్టతో కొట్టి పంపిస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ ఎ హీబ్ ఆఫ్ ఫెలో వర్ టు కమ్ అండ్ టెల్ యూ యువర్ మిస్టేక్, యూ విల్ ఫెల్ స్టోన్స్ అట్ ఇట్ డ్రైవ్ ఇట్ ఆఫ్.
1: కనుకనే ఇక్కడ రెండు రకములైనటువంటి ఒక తత్వాన్ని మనము భావించాలి.
0: హియర్ వీ హావ్ టు అండర్స్టాండ్ టూ పాయింట్స్ హియర్.
1: జ్ఞానదేవుడు.
0: వన్ ఇస్ జ్ఞానదేవ.
1: ఇంకొకడు భక్తి దేవుడు.
0: అనదర్ ఇస్ భక్తి దేవ.
1: ఈ ఇరువురు అన్నదమ్ములు ఉంటున్నారు.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: ఇరువురు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్.
1: జ్ఞానదేవుడు భక్తి దేవుడు.
0: జ్ఞానదేవ అండ్ భక్తి దేవ.
1: ఇరువురు ప్రయాణం చేస్తుండగా దాహ వేసింది.
0: దే వర్ థర్స్టీ ఆన్ ద వే.
1: భక్తి దేవుడు జ్ఞానదేవుడిని అడిగాడు.
0: భక్తి దేవ జ్ఞానదేవ
1: దాహంగా ఉంటుంది, అది మీరెక్కడా కనిపించలేదు.
0: ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐ డోంట్ ఫైండ్ వాటర్ అరౌండ్.
1: జ్ఞానదేవుడు చెప్పాడు.
0: జ్ఞానదేవ సెడ్
1: ఏదో కొన్ని ఎక్కడైనా బావులు ఏమైనా ఉన్నాయో వెతుకుదాము అన్నాడు.
0: లెట్ us be in search of wells if they are available anywhere. దూరం
1: పోయేటప్పుడు పాత బావి ఒకటి కనిపించింది.
0: దే కుడ్ సీ ఏ వెల్ విచ్ ఇస్ ఇన్
1: అడుగు లోపల దాని నీరు కనిపించింది.
0: దే కుడ్ సీ వాటర్ ఇన్ డెప్త్.
1: అప్పుడు జ్ఞానదేవుడు
0: జ్ఞానదేవ
1: జ్ఞానదేవత కైవల్యం ఏమైనా మారవచ్చు జ్ఞానదేవుడు.
0: విత్ విజ్డమ్ విత్ జ్ఞాన ఎనీథింగ్ కెన్ బి బ్రాట్.
1: పక్షి రూపాన్ని ధరించాడు, లోపలికి పోయాడు, నీరు త్రాగాడు, వచ్చాడు.
0: హీ హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ గాట్ ఇన్ టు ద వెల్.
1: జ్ఞానదేవుడు ఏ రూపాన్నైనా ధరించవచ్చును.
0: జ్ఞానదేవ కెన్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ఎనీ ఫార్మ్.
1: జ్ఞానదేవత కైవల్యం.
0: Because wisdom is only path to liberation.
1: Advaita darshanam jnanam.
0: The non-dualism is real wisdom.
1: Kada akkada ye matram kuda idi ledu.
0: So there's no difference
1: whatsoever. Ee dharinchavachchu.
0: He can assume any form.
1: Kani bhakti devudu.
0: But this bhakti deva.
1: Inka lopaliki poledu.
0: He couldn't get into the well.
1: Athaniki aa shakti ledu.
0: Yes, is not in possession of that.
1: Bhavi gattuna kuchunnadu.
0: He sat along this.
1: Daivanni premistu premistu premistu smarinchadu.
0: He just chanted the name of God with intense
1: heart. Kontha smarinchinappudiki neeranta tana kaala krindanta vachindi.
0: After some time he could notice water collecting under his feet.
1: Ellaga unnadani kannu terichi chusinappudiki adugunu unnatundi bhavalo unna neeranta pongi tana daggariki vachinayi.
0: When he opened his eyes and started noticing, the water in the depth of the well came out.
1: Jnanamu anetundi tana aakaranni marchukovalsi vastundi.
0: That jnana, wisdom will help you to change your form.
1: Bhakti deni marchanakkaledu tana premanu marchukunte chalu sarvamu tana daggarike parigettustundi.
0: Whereas for the devotion, direct your love, everything will come to you.
1: Bhakti ki minchinatvanti marokati lene ledu.
0: There is no other thing beyond this devotion.
1: Bhakti devudu jnana devuniki oka letter rasadu.
0: Bhakti deva wrote a letter to jnana deva.
1: Yeman rasadu.
0: What did he write?
1: ఏమి రాశాడు?
0: వాట్ హీ రోట్,
1: ఒక తెల్లటి ఒక కాగితము చుట్టి కవర్ లో పెట్టి ఒక లెటర్ మాదిరి పంపించాడు జ్ఞానదేవునికి.
0: హీ రోట్ ఎ లెటర్, ఫోల్డెడ్ ఇట్, put it in an envelope and sent to Jnanadeva.
1: Jnanadeva chuchadu.
0: Jnanadeva read it.
1: Aksharalu unte beginning nunchi end varaku manam chudavachunu.
0: If there are letters,
1: oh priyamaina sodara kittini namaskaramuto tammudu ani modatu enda chudavachunu.
0: One can see the beginning and the end if the letter is written.
1: Aksharale levu dantu.
0: There are no letters there at all.
1: కనిపించలేదు.
0: దే కుడ్ సీ.
1: అప్పటి నుంచి జ్ఞానదేవుడు రాస్తూ రాస్తూ రాస్తూ వస్తున్నాడు ఆ జాబుకు జవాబు.
0: అండ్ సిన్స్ దెన్ జ్ఞానదేవ స్టార్టెడ్ గివింగ్ రిప్లై.
1: ఎన్ని రాసినప్పటికీ ఆ జాబులో ఇంకా ఏం మిగిలినాయో ఏమిటో. అందువల్లనే నిరంతరము రాస్తూ రాస్తూ రాస్తూ అదే జ్ఞానత్వము అని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన.
0: So Jnanadeva went on writing, it's a matter of investigation, continuous.
1: Life anta parishodanatone poyindi.
0: The life is one of continuous investigation.
1: Parishilane eppudu jarigedi.
0: When it's a matter of investigation, when do you experience?
1: Inaati scientist anta ide gathe padutunnaru.
0: This is the situation.
1: Eppudu chuchina parishodana parishodana, experimental experimental experimental, no experience.
0: The scientist spent all the time in experimentation process, no experience.
1: ఈ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటి,
0: what is it that you get out of this?
1: నిన్నటిది ఈనాడు కొత్తగా కనిపిస్తుంది.
0: Yesterday's look new today.
1: ఈనాడుది రేపటికి కొత్తగా కనిపిస్తుంది.
0: And today's will be new tomorrow.
1: తర్వాత మొన్నటికి ఇది పాతగా మారిపోతుంది.
0: Later it will be old stuff.
1: ఇదంతా కొత్త పాత కొత్త పాత కొత్త పాత.
0: This is all the old and new.
1: కనుకని దీని వల్ల మనకు ప్రయోజనం లేదు.
0: No use out of it.
1: జ్ఞానము కంటే భక్తి చాలా సులభమైన మార్గము.
0: Path of devotion is easier than wisdom.
1: జ్ఞానం చాలా కష్టమైనటువంటి.
0: Wisdom is very tough.
1: ఇది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
0: It's not given to everybody.
1: భక్తి భగవత్ నామస్మరణ చేతను ఆ ప్రేమావేశం చేతను ప్రేమ యొక్క భావం చేతనే సర్వం కూడా తన వశం చేసుకోగలడు.
0: With the joy and ecstasy repeating God's name you can capture everything in this world. Students,
1: మీ యందు ఉన్నటువంటి ప్రేమను తప్పు మార్గము పట్టించుకోకుండా,
0: see that it won't go in the wrong way,
1: దానిని అసహ్యమైనటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టకుండా,
0: డోంట్ మేక్ ఇట్ చీప్,
1: సమాజంలో విరుద్ధమైన మార్గంలో దీన్ని ప్రవేశపెట్టకుండా,
0: సీ దట్ యూ వోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ,
1: తల్లిదండ్రుల యొక్క అభిష్టమునకు ప్రవేశ విరుద్ధంగా ప్రవేశపెట్టకుండా,
0: డోంట్ యాక్ట్ అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్
1: సర్వ సమాజమునకు సై అనిపించేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యూ డైరెక్ట్ యువర్ లవ్ సో హస్ టు విన్ ద అప్రిషియేషన్ ఆఫ్ ఎవ్రీబడి.
1: భగవద్ విషయం లోపల ఎవరాజ్ఞ మనకు అక్కర్లేదు.
0: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు ఎనీబడీస్ కమాండ్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: మీరా నిరంతరము గిరిధర గోపాల గిరిధర గోపాల అని పాడుతున్నాడు.
0: మీరా వాస్ సింగింగ్ సేయింగ్ గిరిధర గోపాల.
1: కానీ మహారాణా కోపం వచ్చింది.
0: రాణా వాస్ వెరీ యాంగ్రీ.
1: అతని అభిష్టానికి ఈమె కొంతవరకు లొంగలేదు.
0: షీ ఈజ్ యాక్టింగ్ అగెన్స్ట్ హిస్ ఇంట్రెస్ట్.
1: ఎప్పుడు చూసినా గాని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కృష్ణనామం చింతిస్తూ ఉంటుంది.
0: అట్ ఆల్ ప్లేసెస్ ఎవ్రీ టైమ్ షీ హాస్ బీన్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
1: ఆ కోపం చేత భరించుకోలేక
0: out of fury and anger
1: tana koppu batti bayataki yirchi talupu vesesadu mandiraniki.
0: She caught hold of her hair and she was driven out of the temple.
1: Tatchane konchu shock vachindi paapam.
0: Immediately she was shocked.
1: Ayyo Krishna, ninnu vadali povatama nenetta sadhyam avutundi, nenu undaleni ninnu vadali ani kontha baadhapadindi.
0: She felt so sad saying, Krishna, can I leave you? I can't go.
1: Bhagavantudu sarvatra undetunte vaadu.
0: God is everywhere.
1: Krishna, amara dil tumara mandir.
0: My heart is your temple.
1: ఈ టెంపుల్ కాదు,
0: నాట్ దిస్ టెంపుల్.
1: ఈ టెంపుల్ మహారాణా కట్టాడు.
0: దిస్ టెంపుల్ ఇస్ బిల్ట్ బై మహారాణా.
1: నీవే కట్టావు నా హృదయం అనే టెంపుల్.
0: వేర్ హాస్ ది టెంపుల్ ఆఫ్ మై హార్ట్ ఇస్ బిల్ట్ బై యు.
1: పర్మనెంట్
0: ద టెంపుల్ యు బిల్ట్ ఇస్ పర్మనెంట్.
1: దాన్ని నువ్వు వదలడానికి వీలు కాదు.
0: యు కెనాట్ గివ్ అప్ మై.
1: కాబట్టి నా యొక్క టెంపుల్ అదే.
0: సో దాట్స్ మై టెంపుల్.
1: చెల్లోరేమున్ చెల్లోరేమున్ గంగా జమునా తీర్ చెల్లోరేమున్.
0: Let the mind travel towards the place of merger of Ganga and Yamuna.
1: ee prayagaku neeku ticket book post cheskodu lekapothe ticket petti reservation cheskodu ticket.
0: Don't purchase a ticket and reserve your ticket to prayaga.
1: Ganga Yamuna tir,
0: the place of merger of Ganga
1: and Yamuna. Uchvasa nichvasamulu rendu oka mukkuto teesukotam oka mukkuto vadatam ide eela pingala annaru.
0: Inhalation and exhalation are the two processes.
1: ఈ ఈడా పింగళకు భూమధ్య స్థానమే కుంభకము అన్నారు.
0: For these two ఈడా పింగళ, they are
1: at the center of prayaga. మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
0: The place of merger is prayaga.
1: Ganga bhakti.
0: Ganga is devotion.
1: Yamuna nanam ka karma.
0: Yamuna is action.
1: అంతర్వాహిని అయినటువంటి సరస్వతి ఈ యొక్క లోపల భూమధ్య స్థానము.
0: సో ది ఇన్నర్ కరెంట్ సరస్వతి,
1: గంగా, యమున, సరస్వతి యొక్క మూడింటి యొక్క ఏక స్థానము భూమధ్య స్థానము.
0: ఆల్ ది త్రీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్.
1: అక్కడ ఉన్నావు నీవు,
0: దేర్ యు ఆర్ ప్రెసెంట్.
1: గంగా యమున తీర్
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్.
1: గంగా యమున నిర్మల పాని, ఇవి రెండు ఎట్లా ఉంటున్నాయి? నిర్మలమైన జలంగా ఉంటుంది.
0: ద వాటర్ ఆఫ్ గంగా యమున ఆర్ ప్యూర్.
1: అంతేకాదు సీత చెల్లోరేమన్ గంగా యమున తీర్.
0: ఓ మైండ్ ట్రావెల్ టు దట్ ప్లేస్ గంగా యమున.
1: మోరమకుట పీతాంబర చూవే కుండల రజత శరీర్ చెల్లోరేమన్ చెల్లోరేమన్ గంగా జమున తీర్.
0: It is pleading with the mind so that it might travel to that place.
1: అక్కడికి వెళ్ళు నీవు,
0: go there.
1: మరొక చోటు నీకు వెళ్ళవద్దు,
0: don't go anywhere.
1: అది కూడా ఎక్కడ ఉంది?
0: Where is it?
1: నీలోనే ఉంది.
0: It is within you.
1: బయట ప్రపంచం కాదు,
0: it's not the
1: బయట ప్రదేశం కాదు,
0: outer place.
1: దైవమంతా కూడాను నీ హృదయమునందే నిండి ఉంటున్నది.
0: God is in your heart.
1: అయితే
0: however
1: అతన్ని ప్రత్యక్షంగా నీవు దేహరీతిగా నీవు అనుభవించినప్పుడు దాని యొక్క ఆనందం నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ హిమ్, సీ హిమ్ డైరెక్ట్లీ, యూ విల్ బి హ్యాపీ.
1: పుస్తకంలో రాస్తుంటారు, మైసూర్ పాక్, జిలేబీ, బర్ఫీ అనేటువంటి అంత రాస్తుంటారు.
0: దేర్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద బుక్స్,
1: చదివినప్పుడు నీకు రుచి కనిపించదు.
0: వెన్ యూ రీడ్, యూ డోంట్ ఫైండ్ ద టేస్ట్.
1: కానీ అదే మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ తీసుకుని వస్తే మంచిగా రుచిగా కనిపిస్తుంది.
0: బట్ ది సేమ్ స్వీట్స్ వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ యూ విల్ నో ద టేస్ట్.
1: కనుకనే నా ఎందే ఉంటున్నదని భావంతో పోతే ఈ మాధుర్యం తెలియదు.
0: సో
1: ఆ భావస్వరూపుడైన భగవంతుడితో నీవు ఆనందాన్ని అనుభవించినప్పుడు అదే మాధుర్యంగా తెలుస్తుంది.
0: ఇట్స్ మియర్లీ ఎ ఫీలింగ్. It will not help you. It should come to your experience.
1: కనుకనే అవతారాలు దిగి రావడానికి ఇదే కారణాలు.
0: It is the purpose behind the advent of incarnation.
1: శారీరకంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా, సెన్సెస్ గా అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం భావించినప్పుడు ఇంతకంటే ఆనందం మరొకటి లేదు.
0: When we consider physical, mental, intellectual faculties as divine, they know that beyond this.
1: గోపికలు ఆనాడు ఆశిస్తూ వచ్చారు.
0: This is what Gopikas wanted then.
1: మాయందు హృదయ భూమి అనేటువంటిది కేవలము పగిలిపోతుంటుండాలి.
0: ది ల్యాండ్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇస్ బ్యారన్.
1: కృష్ణ, నీవు ఎక్కడెక్కడ పుడుతుంటావో అక్కడక్కడంతా మేము కూడా పుట్టాలి.
0: లెట్ అస్ బి దేర్ వేర్ ఎవర్ యు ఆర్ బోర్న్.
1: పుష్పంబువై నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
0: As you, O Krishna, as you blossom like a flower, I go around you like a bee.
1: Bee. నీవు నేను పుష్పంగా పుట్టే నేను బీగా పుట్టాలి.
0: If you are born as a flower, let me be born as a bee.
1: నీవు చేరేంత వరకు తిరుగుతూ నేను చాలా రోదన చేస్తూ తప్పక నీలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఆ మత్తును నేను త్రాగుతూ తన్మయత్నంగా ముందుకుపోతాను.
0: I go round you, the flower, making humming sound and get into you and draw the nectar.
1: Ruchambu vai neevu vadillu chundina vallikanai neeku allukondu.
0: If you are there as a tree, let me be creeper around you.
1: Neevegina vruchamatti nenu creeper aipovali. ఎట్లా నీకు చుట్టుకోనే పోవాలి, కానీ నీకు దూరంగా ఉండకూడదు.
0: ఇఫ్ యు ఆర్ ది ట్రీ, ఐ షుడ్ బి క్రీపర్ జస్ట్ రౌండ్ యూ, ఐ షుడ్ నాట్ బి సెపరేట్.
1: వర సముద్రుడే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ అన్ ఓషన్,
1: వాహిని ఎగుచు నేను నీలోన ఐక్యమగుదు.
0: లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: క్లీన్గా చెప్పు, నీవు సముద్రుడై పుట్టినప్పుడు నేను ఒక నదిగా వచ్చి నీలో ఐక్యమైపోవాలి.
0: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎన్ ఓషన్, లెట్ మీ బి రివర్ అండ్ మర్జిన్ యూ.
1: మేలు పర్వతమే నీవైనా పరచుకొని పారెద నేను సెలయేరునై.
0: ఇఫ్ యు ఆర్ ఎ మేరు మౌంటైన్, ఐ విల్ బి ఎ వాటర్ ఫాల్.
1: ఫాల్స్ అని దుంకేది కాదు, దాన్ని ఖర్చుకునే రావాలి.
0: ఫాల్స్ దే జస్ట్ స్టార్ట్ రన్నింగ్, టచింగ్ దట్.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: if you are infinite sky,
1: chinna chukka nenai neelona chelaguchundu.
0: Let me shine there as a tiny star.
1: నీవు ఒక ఆకాశమైతే పెద్ద ఆకాశము నేను చిన్న చుక్కగానైనా నీలో వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్ దట్ ఇన్ఫినిట్ స్కై లెట్ మీ బి దేర్ యాజ్ ఎ టైనీ స్టార్.
1: కనుక నీకు మాకు ఏమాత్రము ఎడబాటు జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ యూ అండ్ ఆల్ ఆఫ్
1: జరగకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి సెపరేషన్.
1: నిరంతరము సంయోగమే మాకు ప్రాప్తించాలి.
0: దేర్ షుడ్ బి దిస్ యూనియన్ కంటిన్యూస్ యూనియన్.
1: సంయోగమే సరి అయినటువంటి ఒక భక్తి తత్వము అన్నారు.
0: దట్ యూనియన్ ఇస్ త్రూ డివోషన్.
1: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్య సావిధ్యం ఇదే ముఖ్యమైనటువంటి మార్గం. సాలోక్యము నీ చింతనలో ఉండాలి.
0: సాలోక్య ఐ షుడ్ థింక్ ఆఫ్ యూ.
1: సామీప్యం నీకు దగ్గరగా ఉండాలి.
0: సామీప్య ఐ షుడ్ బి నియర్.
1: సారూప్యము నీ రూపాన్ని నేను పొందాలి.
0: సారూప్య ఐ షుడ్ హావ్ యువర్
1: ఫామ్. సాయుధ్యము నీను నేను ఐక్యమైపోవాలి.
0: సాయుధ్య ఐ షుడ్ మర్జ్ ఇన్ యూ.
1: ఇదే పంచమ పరుష మార్గము అన్నారు. పంచమ పురుష మార్గము.
0: దిస్ ఇస్ పంచమ పురుష మార్గం.
1: పురుష మార్గం నాలుగు ఉంటున్నాయి. ధర్మ అర్థ కామ మోక్షం నాలుగు. కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క చేరిక అనేటువంటిది ఐదవ పురుష తత్వము.
0: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్. ధర్మ
1: పరమ భక్తి అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ యూనియన్. దట్ ఈ
1: పరమ భక్తికి మించినటువంటిది మరొక జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ దిస్ సుప్రీమ్ డివోషన్.
1: వర్ణించినప్పటికీ దీనికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యను అభ్యసించండి.
0: యూ స్టడీ.
1: ఉద్యోగాలు చేసుకోండి.
0: డూ జాబ్.
1: వివాహాలు ఆడండి. డజన్ పిల్లలు కనండి.
0: హావ్ డజన్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కానీ
0: బట్
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవాన్ని మర్చిపోతే
0: ఇఫ్ యూ ఫర్గెట్
1: జీవితమే జీవితం కాదు.
0: యువర్ లైఫ్ ఇస్ నో లైఫ్.
1: ఎంత గొప్పవాడైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చును, ప్రెసిడెంట్ కావచ్చును, కానీ హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: You may be a very great man, prime minister or president. If you forget God, hero becomes
1: zero.
0: They change now and then.
1: Kani, neevu aa yokka paramatattvanni maatram vadalakoodadu.
0: But you should never give up that spiritual aspect.
1: Daivamuniki enta avakasam chitti anta samipaniki povadaniki prayatname cheyipoyadu.
0: Take every chance to be near God.
1: ఇదియే మానవుని యొక్క ప్రధానమైన సాధన.
0: దిస్ ఇస్ ది మెయిన్ స్పిరిచువల్ పర్సూట్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: మానవత్వం సార్థకమైనట్టు అవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్.
1: జంతునాం నరజన్మ దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్
1: రేర్. తినటం, త్రాగటం, ఉండటం, నిద్రించటం ఇంత మాత్రం మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ
1: ఇవన్నీ చేయటం లేదా.
0: డోంట్ యు ఫైండ్ అనిమల్స్ అండ్
1: దానికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: లెవెల్ ఆఫ్ ది డిఫరెన్స్.
1: మానవుడి లోపల ఏమి ప్రత్యేకమైన
0: స్పెషాలిటీ
1: విశిష్టత ఉంటుండాలి?
0: వాట్ ఇస్ దట్ స్పెషాలిటీ?
1: ఏ యొక్క పవిత్రత ఉంటుండాలి?
0: What is the sanctity behind
1: it? Anta okate.
0: Everything is
1: what one. Is the purpose of life ani question vesukunte kana peena sona marna ide na naalugu arthalu.
0: If you put a question to yourself, what is the purpose of life? Is it merely eating and drinking and sleeping? No.
1: Dying
0: and dying.
1: ఇది అన్ని జరుగుతుండాలి. చీమలకు వస్తుండాయి, పాములకు వస్తుండాయి, అన్నిటికీ దోమలకు వస్తుండాయి.
0: యాంట్స్, స్నేక్స్, మస్కిటోస్ ఆల్సో పాస్.
1: నీవు అదే గతి పట్టిపోతే నీకు యొక్క మంచితనం ఏమిటి? మానవత్వంలో ఉన్నటువంటి విలువ ఏమిటి?
0: ఇఫ్ యూ ఆల్సో జాయిన్ దట్ కేటగిరీ, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ?
1: అన్నింటికంటే ఉన్నత స్థాయిని నీవు పోవాలి. అదే ఊర్ధమూలం అత శాఖ అని చెప్పింది వేదం.
0: యూ షుడ్ రీచ్ హైయర్ ఆల్టిట్యూడ్స్, హైయర్ లెవెల్స్.
1: అది ఏ భగవత్ ప్రేమకు సమీపాలు కావాలి.
0: And you should be close to God.
1: భగవత్ అనుగ్రహానికి పాత్రులు కావాలి.
0: And you should enjoy God's
1: love. భగవత్ ఆనందాన్ని అనుభవించాలి.
0: You should also enjoy.
1: ఈ ఆనందం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing beyond bliss.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: in this barren land bereft of love.
1: ప్రేమాంకురమును పెంపొంద
0: and we sow the seeds of love.
1: ప్రేమావేశముతో
0: with all the feeling of love.
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే మురళి గానము చేయగదే
0: విత్
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద ఏవో చెట్లు నాటం కాదు. ఏ ముండ చెట్లు, ఏ ఇంకొక తుమ్మ చెట్లు మాటకూదు. ప్రేమ చెట్టే నాటాలి అక్కడ.
0: వి షుడ్ నాట్ సో ఎని ప్లాంటేషన్స్ ఆఫ్ బుషీ ప్లాంట్స్ ఆర్ ఎనీథింగ్.
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
0: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
1: రెయిన్ ఫాల్స్, లవ్ డ్రాప్స్ రావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ డ్రాప్స్ ఇన్ దిస్ రెయిన్ ఫాల్.
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది
0: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో కంటిన్యూస్లీ. కృష్ణ,
1: ఈ గానం ఎవరితో చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు?
0: హౌ ఆర్ యూ ప్లేయింగ్ ఆన్ యువర్ ఫ్లూట్?
1: ఈ గానం చేసేది మురళి.
0: ఇట్ ఈస్ ద ఫ్లూట్ ఆన్ విచ్ యూ ప్లే.
1: ఆ మురళి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ మురళి?
1: తొమ్మిది త్వరలు ఉండేటువంటి మురళి.
0: దిస్ మురళి ఫ్లూట్ హ్యాస్ 9 హోల్స్.
1: మన దేహమునకు 9 త్వరలు ఉన్నాయి.
0: అవర్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
1: కాబట్టి నా దేహమునే నీ మురళిగా తీసుకో.
0: Take my body as your flute.
1: Aite ee dehamane murul lopala aneka desires aneetunti padarthalanta pack ayipoyindi.
0: This body of flute is fully packed with the desires.
1: Kanukane swaralu raavatam ledu.
0: So we don't get proper tune.
1: Dananta manchi hologa chesinappudu aa yokka brantulu visarjinchinappudu adi manchi torrega tayaravutundi hologa tayaravutundi.
0: When once it is made hollow, free from worldly
1: desires. Adi eppudu hollow ayipoyindo appudu Krishna hello ani pilustadu.
0: When once the flute of the body becomes hollow, Krishna will say hello.
1: Appudu dani teeskuntadu vaayistadu.
0: Then he will pick it up and play on
1: that.
0: And
1: you
0: will also find the touch of the fingers of the Lord. And this flute will be on the lips of God.
1: Uchvas nishvasam rendu kudunu aa flute dwara poi aneka mandiki aa shabdanni vinipinchi aanandamlo munchi vestundi.
0: And it is the divine breath that comes out of the mouth as the melodious music.
1: Kanaka bhagavantuniki manam kavalsindi rendu padarthalaga tayaru kavali.
0: So we should shape ourselves into two.
1: పావుకోళ్ళు పాదరచ్చలు.
0: వన్ స్లిప్పర్స్.
1: రెండవది మురళి.
0: సెకండ్ ఫ్లూట్.
1: ఇందులో ఏది నాకు కావాలి?
0: వాట్ ఇస్ దట్ ఐ వాంట్?
1: పావు రచ్చలంటే ఆ పాదరచ్చలపై నీ బరువు అంతా మోసుకోవుతుంది.
0: ద హోల్ బాడీ రెస్ట్ ఆన్ స్లిప్పర్స్.
1: కింద ఉన్నటువంటి యొక్క రాళ్లకు, ముండకు, చెత్తకు, పాములకు అన్నిటికీ భరించుకోవాలని.
0: And the slipper should bear everything around.
1: బాధలకును భరించుకోవాల్సినటువంటి పాదరచ్చలు.
0: ఓన్లీ స్లిప్పర్ షుడ్ బేర్ యువర్ వెయిట్.
1: ఇది మహా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్.
1: ఇది ఏ విధంగా ఉంటుందో ఏమిటో.
0: వాట్స్ ద వే?
1: కానీ మురళిగా తయారు కావటం చాలా సులభం.
0: టు బికమ్ ఎ ఫ్లూట్ ఇస్ సో సింపుల్.
1: ఈ టవల్ ఇట్లా పట్టుకుని ఎంతసేపు అయినా ఉండాలంటే చేయి నొప్పి అవుతుంది.
0: టు హోల్డ్ ది టవల్ ఇన్ ద గ్రిప్ ఇస్ సో టఫ్.
1: కాబట్టి టవల్ ని గట్టిగా పట్టుకోవటం గొప్పతనం కాదు.
0: టు హోల్డ్ ఇట్ ఇన్ ద గ్రిప్ ఇస్ నాట్ గ్రేట్.
1: చాలా సులభం.
0: డ్రాప్ ఇట్ ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ ఈజీ.
1: కనుకనే మన డిజైర్స్ ని గట్టిగా పట్టుకుని దాంతో అవస్థలు పడుకోవటం కాదు గొప్పతనము.
0: టు క్లింగ్ ఆన్, టు హ్యాంగ్ ఆన్ టు అవర్ డిజైర్స్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: చాలా సులభమైనటువంటి.
0: డ్రాప్ ఇట్ డౌన్, ఇట్ ఇస్ సో ఈజీ.
1: అది ఏ వైరాగ్యము అన్నారు.
0: దట్ ఈస్ రెనన్సియేషన్.
1: ఆ వైరాగ్యం అనేటువంటి దాన్ని మనం సాధ్యమైనంత వరకు సాధించాలి.
0: వీ షుడ్ డెవలప్ ద డిటాచ్మెంట్.
1: అయితే ఈ ప్రపంచంలో ఉండినప్పుడు ఆ వైరాగ్యాన్ని సాధించడం అంత సులభం కాదు.
0: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ దట్ సింపుల్.
1: నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా ఏమిటి ఇవన్నీ నా నా నా నా నా నా.
0: వి గో ఆన్ క్లెయిమింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్.
1: ఈ పదంలోనే కనిపిస్తుంటుంది అది నీది కాదని.
0: ఇన్ ద వెరీ వర్డ్ వీ సే దేర్ ఇస్ ఎ మీనింగ్.
1: నా కొడుకు, కొడుకు నాది కాదు, నా కాదు, కొడుకు, కొడుకు నాది కాదు.
0: నా మైన్, సన్, నో మన్, నా మీన్స్ నో నెగేషన్.
1: నా తల్లి, తల్లి నాది కాదు.
0: నా నో,
1: ఈ నా అర్థానికి తెలుసుకుంటే ఎంతైనా అవసరం అవుతారు.
0: సో ఇఫ్ యు నో ది మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్
1: నాకు అర్థం తెలుసుకోవాలి.
0: బట్ వీ షుడ్ నో
1: నా కాదు.
0: నా మీన్స్ నో.
1: నా ఇల్లు, ఇల్లు నాది కాదు.
0: నా ఇల్లు, దిస్ నాట్ మై హౌస్.
1: పదమునందే ఉంటుంది అది అర్థము.
0: ఇన్ ద వెరీ వర్డ్ దేర్ ఇస్ మీనింగ్ ఇంప్లాయిడ్.
1: కనుకనే మొట్టమొదటి నాది, నాది, నాది, నాది. దీనిని వేదాంతం నేతి, నేతి, నేతి, నేతి, నేతి, నేతి అన్నారు.
0: సో దిస్ క్లెయిమ్ ఆఫ్ మైన్ ఈస్
1: ఏదోటి వెన్న కరిగించి చేసినటువంటిది నెయ్యి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది
1: నేతి కాదు.
0: నెగేషన్ నో.
1: ఇదంతా కూడా నువ్వు కేవలం దైవ స్వరూపమే. ఆ విశ్వాసాన్ని పెట్టుకోండి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్, హ్యావ్ దట్ ఫెయిత్.
2: భజన బినా సుఖ.

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: చిత్తుడై నిలువగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్ యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్ బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ One can indulge in acts of charity of golden cows. One can even count the number of the living beings. But yet, to control the senses, the body, and to turn inward, and to maintain the state of equanimity is not possible.
0: Parama Pavanamaina Bharatavaniyandu Sahanamannadev మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము. మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వెస విచ

0: in this sacred land of Bharat. It is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, having been carried away the foreign culture. We have adopted the kind of life, just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు తన పరిపూర్ణత్వాన్ని గుర్తించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలుపుతున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ టోటాలిటీ.
1: అట్టి పరిపూర్ణత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు ఆచరించేటువంటి ఆచరణకి సంపూర్ణము అని చెప్పారు, అనగా పూర్ణమైనటువంటిది అని. దీనిని సంస్కృతి అని కూడా చెప్పారు.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: Kanuka manavudu tana samskrutini tana pavitratanu tana seela sampattini kaapadukune nimittamai aneka pavitramaina karyamullo palgonavalsi vastundi.
0: Man has to undertake sacred tasks to uphold the culture and also his character.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవితము ప్రేమనే.
0: The life centers round love.
1: ఆ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవర్తనలకు చిక్కి తన జీవితమునే అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ ది సీక్రెట్ లవ్, హావింగ్ బీన్ టోటల్లీ ఇండల్జ్డ్ ఇన్ హేట్రిడ్ అండ్ ఆల్సో పాంప్ అండ్ షో అండ్ జెలసీ. హీ హ్యాస్ డెవలప్డ్ ఆఫ్ లేట్ ద డెమోనిక్ టెంపరమెంట్ అండ్ రూయిన్ హిజ్ ఓన్ లైఫ్.

0: ವೀರಸುತುಡ.
1: ಓ ಸನ್ ಆಫ್ ಭಾರತ್, ಲಿಸನ್ ಟು ದಿಸ್. ದ ಗ್ರೇಟ್ನೆಸ್ ಆಫ್ ಎನಿ ನೇಷನ್ ಡಿಪೆಂಡ್ಸ್ ಅಪಾನ್ ಇಟ್ಸ್ ಕಾಂಡಕ್ಟ್ ಮೊರಾಲಿಟಿ. ದ ನೇಷನ್ ವಿಲ್ ಲೂಸ್ ಇಟ್ಸ್ ಗ್ಲೋರಿ, ಯುನಿಕ್ನೆಸ್, ಇಫ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಮೊರಾಲಿಟಿ. ಇಟ್ ಈಸ್ ದಟ್ ನೇಷನ್ ದಟ್ ಹೋಲ್ಡ್ಸ್ ಆನ್ ಟು ಇಟ್ಸ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್.
0: ಈ ನಾಟಿ ಮಾನವನಿಯನ್ನು ನೀತಿ ಅನ್ನುವಂಥದ್ದು ಏಮಾತ್ರ ಕೂಡ ಮನಕು ಗೋಚರಿಸಿಟಾ ಲೇದು.
1: Man today has no trace of morality.
0: Aa neetiye lekundina itanu manava jatiye kaadu.
1: Without this morality he cannot claim to have belonged to humanity.
0: Kanaka manavuniga manam bratakavalinanna neetini pradhanamaitvanti jyotiga manam veliginchukovali.
1: If you want to live as a human being you should have this light of morality.
0: Kanuka ee naati manavatvaniki pradhanamaitvanti yokka aarogyamu neetiye.
1: The main health of man depends on the character, the morality.
0: Bhautikamaina, laukikamaina, prakrutamaina, ee yokka bhautika jagattunaku ee dehame pradhanamani lachyanni poonukokoorudu.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: Deeniki manasu, aatma aneetvanti rendu kudanu pratyekinchi unnadi.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: Kani laukikamainatvanti bhautikamainatvanti ee bhautika dehaniki manu pradhanamaina lakshyanni ivakoddu.
1: We should not go by this body alone.
0: Manu yokka neetini aadharajanga teeskovali.
1: We have to go by the standards of character.
0: Kanuka aa neeti nimittamai manu bratukutunnamaneetvanti satyanni meeru gurtinchi vartinchali.
1: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
0: Prapanchamantai kudunu vetiki chusinappatikini manasu padarthamu ee rendu tappa marokati moodavadu ledu.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: Kanukane matter and mind ee rendintini chakkaga gurtinchadaniki tagina prayatnam cheyali.
1: So we need to make an honest attempt to know the relationship between the matter and the mind.
0: Emiti manasu aneetundi satyanni prathi manavudu kodanu vicharinchi gurtinchali.
1: Everyone should recognize, inquire deep enough into the nature of the mind.
0: What is mind anaga? It does not matter antaru.
1: If we put a question, what is mind, the answer is it does not matter.
0: What is matter ante don't mind antadu.
1: If you say what is matter, they say don't mind.
0: Ida manavudu telusukovatamu.
1: Is that what you know?
0: Matter ante emo telusukokunda unnappudu thana manavatvanni ee reetiga poorthiga cheyagaludu.
1: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
0: Kanuka manavatvanni mottamotta gurtinchadaniki prayatninchali.
1: So man should know the manhood or the humanness.
0: పంచభూతములను కలిగినటువంటి యొక్క దేహమే ఈ మానవత్వానికి ప్రధానమని భావించరాదు.
1: We should not consider this body as the main one, composed of the five elements.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: So the human life has got three ingredients, constituents.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము,
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడాను ఆత్మ యొక్క అంశములే.
1: దీస్ ఆర్ the parts or the sparks of atma, the spirit.
0: Dinine bhagavad gita yandu mamai vamso jiva loke jiva bhuta sanatanah.
1: This in bhagavad gita it is said the entire humanity is the, just the spark of the divine.
0: Manasane 20 atma yokka amsame.
1: Mind is the part of the spirit.
0: Kevalam bundle of desires ani manam bhavincharadu.
1: We should not consider mind as the bundle of desires.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: భౌతికమైన జగత్తునకు భౌతికమైన జీవితమునకు ఇది బండల్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పవచ్చు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పార్లన్స్ వీ కెన్ సే మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్.
0: కానీ బండల్ ఆఫ్ డివినిటీ.
1: బట్ ఇట్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ ద బండల్ ఆఫ్ డివినిటీ.
0: ఈ డివినిటీని మనం పొందాలంటే ఏం కావాలి?
1: టు అటైన్ డివినిటీ వాట్ డు యు రిక్వైర్?
0: మొట్టమొదట మానవత్వంలో ఒక ఐకమత్యం అత్యవసరంగా సాధించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ we should achieve unity among us.
0: Aikamatyame manava samskruti.
1: In unity lies our culture.
0: Deeni yokka kriya roopame manavuni yokka pradhanamaina karma aadarshamu.
1: The unity must be expressed in our activity.
0: Kanuka aikamatyame anetundi undinappude manavudu entaina goppa sanan sadhinchagaladu.
1: With the unity existing he can achieve any lot.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కాని ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఇస్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికొడును భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వి ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హ్యాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు. నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హ్యాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: నపుణ్యం నపాపం నసౌఖ్యం నదుఃఖం నమేధాన యజ్ఞం సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో నుంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి ఒక పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
0: నిజమే ఆరోగ్యం మూలం ఉత్తమం అది ఉత్తమమైనటువంటిది.
1: Yes, health is truly essential.
0: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
1: When once if you are blissful you can be healthy.
0: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటిది దైవం నుంచినే మనం పొందాలి.
1: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: ఏదో ధనం నుంచి పదవి నుంచి అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ యూ కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
1: యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
0: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: You can be blissful by observing unity in diversity.
0: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ ఎన్ని సౌకర్యములు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
1: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ పారాడాక్ మెడిసిన్ కానీ ఇంకా నర్సెస్ కానీ పిల్లలు కానీ ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ టెక్నీషియన్స్ దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్ నర్సెస్ పారామెడికల్ తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ అండ్ టెక్నీషియన్స్ they feel that they belong to
0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ
0: ఇంకా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ పారాడాక్ మెడిసిన్ కానీ ఇంకా నర్సెస్ కానీ పిల్లలు కానీ ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.

0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ ఇస్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ. దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: దట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: కానీ మా హాస్పిటల్లు ధనాశతో కానీ మన వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దానివల్ల ఇంట్రెస్ట్ మన ఎందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వీ డెవలప్ ఇంట్రెస్ట్.
0: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యుల్ బి ఇన్ ఎ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: ప్రపంచంలో ఏ హాస్పిటల్ చూసినప్పటికీ బిజినెస్ సెంటర్ గా రూపొందుతుంటాయి.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ బిజినెస్.
0: అది ఏ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి అయినటువంటి పాపము.
1: And that is the worst of the sins that we find day by day.
0: ఇంతకంటే మరొక పాపం మరొకటి లేదు.
1: There cannot be greater sin than this.
0: రేపటి దినం నీకు మాత్రం ఆరోగ్యం చెడిపోవచ్చును కదా.
1: You may lose your health tomorrow.
0: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు?
1: Well, how can you have a cure?
0: ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఆనందంగా ఔషధాన్ని అందించాలి. వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనమును ఆశించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
0: ధనమును నీవు ఆశిస్తేవా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఇస్ ఎ వేస్ట్.
0: కనుక ఈ యొక్క మనీ నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
1: Therefore, it's a big mistake to start a hospital for money.
0: వీరు ఎంత జలసి పొందినప్పటికీ నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
1: What is that jealousy would affect?
0: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధి కలుగుతుంది.
1: The jealousy will encourage him further and further.
0: వారి జలసి వారిని నాశనం చేయిస్తుంది.
1: And your jealousy will ruin you.
0: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి.
1: You have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అదియే శాంతి యగును అదియే భద్రత యగును.
1: Therefore, if you develop the spirit of unity and love, that ensures the safety and security.
0: కనుకు మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ జలసి పెట్టుకోకూడదు.
1: Therefore, we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy, envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: Anasuya, the one without jealousy, has three sons.
0: Vare Brahma, Vishnu, Maheshwarlu.
1: The three sons of that lady who is not jealous.
0: Asuyaku muguru kodukulu.
1: The mother of jealousy has three sons.
0: Adi e kamamu krodhamu dveshamu.
1: The three sons are kama, the desire.
0: Ee asuya anasuya iddaru kodunu sisters.
1: Therefore the jealousy,
0: asuya
1: and hatred are sisters.
0: కనుకని మనము అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి. అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు. అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే ద్వేషము అసూయ దుర్మార్గం అనేటువంటి గుణంలో అభివృద్ధి అవుతాయి.
1: ఎక్కడ
0: మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: You should participate in all sacred activity.
0: మంచి దానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For all good activity you should extend all cooperation.
0: కనుకని నేను ఇట్టి కార్యంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయను.
1: Bhagavan will never go backward at any time.
0: చాలా మంది బీదలు దిక్కులేని వారు దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యం చెడిగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: You find many poor people, the forlorn, the totally neglected people. Who are suffering because of
0: one hospital main gate varaku kuda raani varu.
1: They cannot have even approached the main
0: gate. Intakante paapam marakutunda?
1: Do you think that is a problem at all?
0: Kanukane itti variki taginatvanti oka free prati manavudi kudanu aushadham andetattu nen cheyalani aasa.
1: Bhagavan decided to extend

0: the cure to all these people forlorn, the neglected, poorer section of
1: society. ఇంతే కాదు, ఆరోగ్యం అనేటువంటి మరొక వైపున.
0: And health maintenance.
1: కానీ ఆనందమునకు కూడా ఒక విధమైనటువంటి జలం చాలా అవసరము.
0: And for this bliss also it is essential.
1: నా ప్లాన్ ఎందుకంటే చాలా పెద్దదిగా పోతుండది.
0: భగవాన్స్ ప్లాన్ ఇస్ సో హై అండ్ వాస్ట్.
1: ఎంత పెద్దదిగా పోయినప్పటికీ ఇది అల్పమైనటువంటి కాదు.
0: It is not so no low at any time.
1: ఇది విజయాన్ని పొందింపజేస్తుంది.
0: And it's bound to be victorious and successful.
1: మన భారతదేశంలో మంచి కార్యానికి పూనుకుంటే ఏది మనకు తక్కువ లేదు.
0: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
1: మంచి కార్యం చేసే వ్యక్తులు మన కంటికి కనిపించడం లేదు.
0: We don't have individuals who do.
1: మంచి కార్యానికి నీ పూనుకో, తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
0: Start doing anything good task, the rest will follow.
1: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
0: Rama was in search of Sita. He went to Lanka.
1: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
0: And Sita is the very embodiment.
1: ఈ ప్రజ్ఞానమును సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
0: రామా ద వన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత ద స్పిరిచువల్ అవేర్నెస్.
1: కోతులు సహాయం చేశాయి, ఉడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
0: ఆల్ మంకీస్ ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
1: కనుక నీ మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
0: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
1: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి గోస్ ఆన్ పోస్ట్ పోనింగ్ దట్స్ నాట్ గుడ్.
1: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
0: The today's action will give you refinement tomorrow.
1: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
0: And this culture that you have today will lead you.
1: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
0: And the sacredness will earn all the needed.
1: అది ఏ మహాభాగ్యము.
0: And that is the.
1: కనుక మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి.
0: So we should decide to do good activity.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయం నందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
0: భగవాన్ హాస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సీక్రెట్ మోమెంట్.
1: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
0: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
1: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
0: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
1: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్
1: ఏ రీతిగా తన ప్రాణాన్ని నిలుపుకోగలరు?
0: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్.
1: కనుక వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీరు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ వాస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
1: కనుక ఎంత నష్టమైనా సరియే, ఎంత కష్టమైనా సరియే, మెడ్రాస్ కంతా కూడా మంచి నీరు అందించాలని నేను కల్పించుకుంటున్నాను.
0: లెట్ ఇట్ బి వెరీ డిఫికల్ట్, లెట్ ఇట్ బి స్టూపెండస్ మగ్నిఫిసెంట్ టాస్క్. భగవాన్ హాస్ డిసైడెడ్ టు సప్లై డ్రింకింగ్ వాటర్.
1: ఈ కృష్ణా నీరు
0: మెడ్రాస్,
1: కృష్ణా నీరు గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ ఆఫ్ కృష్ణా వాటర్ గోదావరి వాటర్ దట్ హాస్ బిన్ వేస్టెడ్ హాస్ గెట్ ఇన్ టు ఓషన్.
1: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుంది.
0: యు ఫైండ్ ద వాటర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రాయలసీమ.
1: ఈ రాయలసీమను బ్యాక్ వర్డ్ క్లాస్ అన్నారు.
0: పీపుల్ సే ద రాయలసీమ ఇస్ ద బ్యాక్ వర్డ్ పార్ట్.
1: బ్యాక్ అనగా బీఏసీకే బ్యాక్.
0: బీఏసీకే బ్యాక్.
1: బి బళ్ళారి.
0: బి బళ్ళారి.
1: ఏ అనంతపురము.
0: ఏ అనంతపురం.
1: సి కడప. కే కర్నూలు.
0: కే కర్నూలు బ్యాక్ వర్డ్.
1: ఈ నాలుగు జిల్లాలకు కూడా పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నారు.
0: భగవాన్ డిసైడెడ్ టు సప్లై వాటర్ టు ఆల్ దీస్ ఫోర్ డిస్ట్రిక్ట్స్.
1: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
0: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: దీనికి సందేహమే లేదు.
0: డోంట్ డౌట్ ఇట్.
1: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డివలప్.
1: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు.
0: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
1: తనపైన తనకే నమ్మకం లేదు.
0: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హింసెల్ఫ్.
1: ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్.
1: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని యందు.
0: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యూ కంటిన్యూ టు లివ్ హియర్.
1: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
1: కనుకనే అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
0: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్.
1: కనుకనే దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ with everybody and encourage sacred tasks.
1: Jantu naam narajanma durlabham.
0: The human life is rarest of all.
1: Aa durlabham anetundi dento neevu sadhinchagalavu.
0: How do you know it's rare?
1: Paropakara sambandhamainatundi margamlo palgonu.
0: By participating in the service activities.
1: Hastamulu ichinadi enduku telusa?
0: You know why hands are given?
1: Annam bhujinchutaka.
0: Only to partake food?
1: Kaadu kaadu.
0: No.
1: Paraloka tyagam chese nimittam. హస్తాన్ని పొందాలి.
0: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్.
1: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ది టంగ్ ఇస్ గివెన్?
1: అన్నయ్య మింగుటగా మింగుటగా
0: ఇస్ ఓన్లీ సింప్లీ టు స్వెల్
1: కాదు కాదు
0: నో
1: దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ను మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనకిచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
0: ఆల్ ద సెన్సెస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూస్డ్.
1: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
0: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకన్ బై బుద్ధ.
1: ఎంతో చదివాడు, ఎంత చదువులో చదివాడు, ఎంతమందినో పెద్దలను దర్శించాడు, వారి బోధనలంతా విన్నాడు, కట్టగడపటికి మనసు విసుగెత్తింది. భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రము గామించుకోకుండా ఎన్ని చదువు చదివితే ఏం ప్రయోజనము?
0: ఫైనల్లీ థాట్ దిస్ వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లెర్నింగ్ అండ్ స్కాలర్షిప్.
1: కనుకని కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
0: సో విత్ ఆల్ ది ఐస్ హావ్ గుడ్ విజన్.
1: చేతులతో మంచి పనులు చేయాలి.
0: విత్ ఆల్ దిస్ హ్యాండ్స్ డు.
1: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
0: లిసన్ టు గుడ్ థింగ్స్.
1: నోటితో మంచి పలుకులు పలకాలి.
0: అండ్ టాక్ వెల్ స్వీట్లీ అండ్
1: సాఫ్ట్లీ. అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ డూ దట్ వాట్ ఫర్ ఆల్ ద సెన్సెస్ గివెన్
1: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: See no evil, see what is good.
0: See no evil, see what is
1: think
0: good.
1: No evil, think what is good.
0: Think no evil, think what
1: this
0: is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుకని ఈ పంచేంద్రియములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
0: In order to sanctify the senses, we should definitely take part in the sort of service that we
1: do. భావం తద్ భవతి అని.
0: As is the feeling, so is the consequence.
1: మనం ఎప్పుడు చూసినా బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్ పోతుంటే బికమ్ బ్యాడ్. ఇవి కూడా పెట్టేవిపుతావు.
0: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
1: Yeh is daayam cheyadaniki shakti lekapoyinappudu manchi palukulu paluku.
0: If you cannot do any charity, at least talk well pleasingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: Aa palukulu kudanu ee naadu manchivu kaakunda untundadi.
0: Such words are proper.
1: Kattinamainatundi palukulu.
0: The words are so hard.
1: హృదయాన్ని బాధ పెట్టేటువంటి పలుకులు,
0: అండ్ వర్డ్స్ దట్ వి యూజ్
1: మనిషిని హింసించే పలుకులు,
0: అండ్ వి హర్ట్ దెం, హార్మ్ దెం.
1: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
0: అండ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హెల్తీ బై హావింగ్.
1: కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందంగా ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఎ టోటల్ కంప్లీట్ హెల్తీ హెల్త్, యు షుడ్ హావ్ ది ఫైవ్ సెన్సెస్.
1: కోటీశ్వరుడు కానీ కోటి పేద కానీ,
0: మిలియనేర్ ఆర్ ఎ పాపర్,
1: ధనం ఉండొచ్చు ధనం లేకపోవచ్చును,
0: మే హావ్ మనీ ఆర్ నాట్,
1: కానీ మాట ఉంది, పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది, దీంతో నీవు మంచి పనులు చేయి.
0: అండ్ డూ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: దీని వల్లనే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ యు కెన్ వర్క్ ఫర్ ద లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ,
0: His compassion is present in him.
1: దానికోసమని వారి హృదయాన్ని దయా అని పెట్టారు.
0: ఫర్ దట్ రీజన్ ఇట్స్ కాల్డ్ హృదయ
1: దయ.
0: హృత్ దయ, ద వన్ ఆఫ్ కంపాషన్.
1: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
0: ది హృదయ, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటూ,
0: బట్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హార్ష్ ఫీలింగ్స్, హార్ట్ సెంటిమెంట్.
1: కాదు కాదు,
0: నో,
1: కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: వి మస్ట్ హావ్ ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కైండ్.
1: ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
0: ది కైండ్నెస్ కంపాషనేట్ హార్ట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద మైండ్.
1: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, దుశ్చర్యల్లో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
0: అండ్ మ్యాన్ హ్యాస్ గాట్ ఆంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద.
1: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది
1: దుర్లభం. ఇక్కడ
0: వాట్ ఈస్ రేరిటీ హియర్?
1: మానవుడు నిరంతరం కూడా అన్యాయము అక్రమము అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
0: What for his life if he spends life in sojourn full of injustice?
1: నీవు చదివిన చదువు సాత్వికం గావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
0: Therefore you should make use of your studies.
1: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
0: And the money that earned should be used for the benefit of others.
1: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If it's not beneficial to the community, what for is your money?
1: కనుకని ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
0: డోంట్ థింక్ ఆఫ్ మనీ అలోన్.
1: మనీ కూడా కావాల్సిందే. ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
0: మెనీ బిల్డ్ హాస్పిటల్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
0: You should never expect profits more than the investment.
1: నువ్వు చేసినావు, చేసిన దాన్ని కొంచెం సద్వినియోగపరచుకో.
0: In fact, you did something. Make proper use of it.
1: ఈ కాలంలో అర్ధ భాగము నీవు సద్వినియోగానికి దాన ధర్మానికి అంకితం చేయి.
0: 50% you should make use of it for the
1: ఒక్క పేషెంట్ కైనా కూడా ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
0: యు ఆర్ నాట్ గివింగ్ ఫ్రీ మెడిసిన్ ఈవెన్ టు వన్ పేషెంట్.
1: ఈనాడు మెడిసిన్స్ కూడా ఎంత వెల ఎక్కువ అయిపోయినాయి.
0: మెడిసిన్స్ ఆర్ వెరీ కాస్ట్లీ టుడే.
1: మీకు నమ్ముతారో నమ్మరో కానీ
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్
1: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి
0: ది హాస్పిటల్ వాస్ బిల్ట్ దేర్ ఇన్ పుట్టపర్తి
1: 10 సంవత్సరాలైంది.
0: 10 ఇయర్స్ పాస్ట్.
1: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
0: 70,000 పేషెంట్స్ ఆర్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
1: ఇక్కడ ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది.
0: 1 ఇయర్ ఈస్ కంప్లీటెడ్ హియర్ ఇన్ బెంగళూరు.
1: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్ లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
0: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
1: ఈ విధంగా దీని ఖర్చు కింద తీసుకుంటే
0: ఇఫ్ యూ గో బై ది ఎక్స్పెండిచర్
1: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
0: 100 crores ఆర్ రిక్వైర్డ్ పర్ మంత్.
1: ఎవరికి దీని విషయం తెలియదు.
0: నో వన్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్.
1: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
0: బికాస్ యూ రిసీవ్ ఫ్రీ
1: దాని వెల వారికి తెలియటం లేదు.
0: కాస్ట్ ఆఫ్ మెడిసిన్
1: కానీ దానికి సరైనటువంటి విలువను వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
0: ఇట్స్ వాల్యూ అమౌంట్ టు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్.
1: హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
0: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
1: కనుక త్వరలోపలే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది పేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
1: ఆ త్యాగే నైకి అమృతత్వ మానసు. ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
0: And it is a sacrifice that will make your life immortal.
1: ఇదే విధమైనటువంటి హాస్పిటల్
0: the same hospital
1: బొంబాయిలో కట్టాలని
0: దానికి
1: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
0: ఇదిగో
1: మన చీఫ్ మినిస్టర్ బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
0: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద టైర్.
1: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుంది.
0: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
1: ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్.
0: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్ ఆల్ ఓవర్ ద సిటీ.
1: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుంది.
0: దట్స్ ది రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
1: Health is wealth.
0: Health is wealth.
1: Health బాగుండినప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
0: If you are healthy, you can achieve anything.
1: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to do his own job, work.
1: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
0: Human life is not to amass money, wealth.
1: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
0: ఎవరు
1: తీసుకుని పోడు.
0: You can't take anything.
1: మనం పోయేటప్పుడు ఒక నయా పైసైనా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
0: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
1: పిటికడు మట్టి కూడా తీసుకుని పోవటం లేదు.
0: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
1: నిజంగా మట్టి కూడా మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి కూడా రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్ దేర్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మనం ఏది తీసుకుని పోము.
0: యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
1: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
0: What you carry with you is the merit and the sin.
1: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
0: What you do good will follow you.
1: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెట్టావు.
0: Sin will follow you.
1: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
0: Never be sinful, be meritorious.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: The merit lies in helping others. The sin is
1: help ever hurt never.
0: Help ever hurt never.
1: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
0: To the extent possible help others.
1: కనుకని ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడా సహాయపడాలి.
0: Human being should proceed in this.
1: మన శక్తి కొలది మనం దానం చేయాలి.
0: To the extent possible, help others.
1: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
0: This will certainly will follow you. It will never diminish.
1: ఈ దానమే లేదు.
0: There is no charity today.
1: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
0: He is stone hearted.
1: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
0: Your heart should be full of love.
1: ఆ ప్రేమ నింపుకుంటే జీవితం అంతా ప్రేమమయంగా మారుతుంది.
0: When your heart is full of love, the whole life will be one of love.
1: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
0: Therefore our heart should be filled by love.
1: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి లేక పేషెంట్ల గురించి దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
0: సో డు నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడం మా కర్తవ్యము.
0: Is our duty to admit all patients.
1: This is our duty.
0: Is our duty.
1: Duty is God. Work is worship.
0: Duty is God. Work is worship.
1: కనుక నా డ్యూటీతో నేను చేస్తున్నాను.
0: భగవాన్ టేక్స్
1: ఇది ఒకరి ప్రోత్సాహం కానీ ఒకరి ఫోర్స్ కానీ ఏమాత్రము లేదు.
0: Is not done because of force from outside.
1: ఇది నా సోర్స్.
0: It is Bhagavan's source, not force.
1: కనుక నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను.
0: భగవాన్ does it wholeheartedly with love.
1: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని నాకు పేపర్ తో వచ్చేది ఏమి లేదు. నా పేపర్ నా హృదయమే నా పేపర్.
0: భగవాన్
1: నా హృదయం నుంచి అంత ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: పేపర్ భగవాన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
0: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
1: ఎవరికైనా సరే నేను అందరికి పంచుతాను. అందరూ నా వారే. నేను అందరి వాడను. నాకు ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే. నాకు అందరిపైన ప్రేమనే. కనుక ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సందేశం.
0: Love is only connection, love to love.
1: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు. అమెరికా ప్రెసిడెంట్ టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
0: అండ్ హి సెడ్ దట్ టెర్రరిస్ట్ షుడ్ బి కిల్డ్.
1: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
0: హూ ఇస్ ద టెర్రరిస్ట్? నో, ఫస్ట్ ఆఫ్ ఆల్
1: జెలసీ క్రోధము ఈ రెండు కూడాను జెలసీలు.
0: జెలసీ అండ్ యాంగర్ ఆర్ ద టెర్రరిస్టిక్ టెండెన్సీస్.
1: కనుకనే ప్రతి మానవుడి ఎందుకు కూడాను యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
0: ఫర్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దిస్ యాంగర్ అండ్ జెలసీ.
1: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
0: ఫర్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ కిల్ ది టెర్రరిస్టిక్ టెండెన్సీ.
1: అప్పుడే దేశం బాగుపడుతుంది.
0: దెన్ ద కంట్రీ
1: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
0: యూ డోంట్ కిల్ దీస్ ట్రైట్స్ బట్ యూ కిల్ పీపుల్.
1: మనుషులను చంపకూడదు.
0: యూ షుడ్ నాట్
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
0: యూ హ్యావ్ టు కిల్ ద బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్.
1: పవిత్రమైన దానిని పోషించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఫాస్టర్ గుడ్ క్వాలిటీ.
1: కనుకని మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
0: సో టెర్రరిస్ట్ ఈస్ ఇన్ యూ.
1: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ను నీవే చంపాలి.
0: అండ్ యూ హ్యావ్ టు కిల్ యువర్ ఓన్ టెర్రరిస్ట్ విత్ ఇన్.
1: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
0: ఇఫ్ యూ డోంట్ డూ దాట్ యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ టెర్రరిస్ట్.
1: ఈ జెలసీ క్రోధము రెండింటి కూడా చంపండి.
0: జెలసీ అండ్ యాంగర్ షుడ్ బి కిల్డ్.
1: ఇదియే నా యొక్క కోరిక.
0: దట్స్ వాట్ భగవాన్.
1: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటుంది. ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశం రూపొందాలి.
0: భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
1: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
0: షుడ్ బి ఇండివిజువల్స్ హూ విల్ డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్.
1: ప్రతి మానవుని ఎందుకు ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దీస్ టూ.
1: ఆ రెండింటిని మనం సంహరించి పవిత్రమైన ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
0: We have to kill these bad qualities and develop kindness and compassion.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: యువర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ప్రేమ. లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడా ప్రేమ ఉన్నది.
0: దేర్ ఇస్ లవ్ ఇన్
1: ఎవరీ. అంత విశాలమైన అంత పవిత్రమైన అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
0: విత్ ద వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ, వై డూ యూ బిహేవ్ లైక్ దిస్?
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
0: యూ బీ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింపు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagwan blessing everyone brings his divine discourse to a close.

అస్థిరం యౌవనం ధనం, అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం.

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవి శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి

పొందుగా మరుగైనా బ్యాంకు లోపల పెట్టి పొందుగా

0: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary, simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to
1: your rescue. Tudaku, yavariki turo yemiyagunu.
0: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
1: Manavudu puttinappati nundi gittinanta varaku kudanu aneka vidhamulainatti sukhamulu anubhavinchavalanani aneka margamullo aneka vidhamulainatti karmalanu aacharinchi kadapatiki rittahastulai vellutunnadu.
0: Man from time of birth to death, in pursuit of happiness and pleasure and joy, he enters into various fields and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed.
1: Adhyatmika khanaja sampattiki alavalamaina ee Bharat deshamunandu dharmam nanatikini cheeninchi adharmamu anyayamu akramamu ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: భారత్ ఈజ్ ది స్పిరిచువల్ మైండ్, బట్ ఇన్ దిస్ కంట్రీ వేర్ యూ ఫైండ్ రైచియస్నెస్ ఇస్ ఆన్ ద డిక్లైన్, ఎవ్రీవేర్ యూ ఫైండ్ అన్రైచువస్ యాక్ట్స్ డిజార్డర్. Because there's an effect in response to the Kali effect, the whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravartulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee Kali samayamunandu deenini challarchi desamunaku shanti baddhatanu chekurchetvanti yokka nijamainatvanti yokka arhata vidyarthuliyandu maatrame nilichi unnadi.
0: When this demonic tendency and temperament is on the rise, as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: Tirigi Bharata Deshame Kaka Yavat Prapanchamunandu Kudanu Shanti Bhadratalu Chekurchadaniki Vidyarthule Tagina Samarthulu.
0: Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security.
1: Yuvati yuvakulu evarulainatunti yokka vyaktulu ee naadu ee kali prabhavanni taramagotte nimittamai tagina kankanam gattukoni shanti bhadratanu chekurchi satya dharmamunu nilipi jagattunaku prachina sampradayanni nilabettarani nenu aashistunnanu.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara.
0: Students.
1: Vidya margam nandu kani, vaijnanika mandu kani, meeru venukapadina mee tallidandrulu enta paritapinturu. దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక ధార్మిక ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
0: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత will also very feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. motherland Bharat Mata is feeling sad 1,000 times.
1: విద్యార్థులారు,
0: స్టూడెంట్స్,
1: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవలసినటువంటి విషయం.
0: యు షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
1: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
0: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్, ఎల్డర్స్, దేవర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
1: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
0: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
1: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో, దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
0: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, the kind of feelings that you have towards citizens and men of authority, keep them in view. Do not forget and realize them later.
1: ee naati yuvathulu kevalamu addeku techukunnatvanti gunamulu vale leka digumati gaavinchukunnatvanti gunamulu vale vaari maatalu, vaari dresslu, vaari nadatalu anni kudanu kevalamu oka vidhamainatvanti appatikappatiki అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
1: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
0: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
1: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
0: Students, your behavior has become a sort of a fashion now, and your feelings are just like passing clouds.
1: Swadesham yokka samskruti kaaneradu.
0: This is not the culture of your country.
1: Videsham nunchi digumati gaavinchukunnatvanti deeni meeru enta kaalam ani anubhavinchagalaru?
0: How long can you experience this imported culture?
1: Kanuka meeru imported culture paina meeru aadharapadakandi.
0: Never depend on this imported culture.
1: Mee santamaina, మీ పవిత్రమైన, మీ భారతదేశమైనా, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగ అభిమానం, త్యాగ కలిగినటువంటి యొక్క కరుణ, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
0: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
1: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
0: భారత్ ఇస్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
1: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
0: కంపాషన్, కైండ్నెస్, మెర్సీ, టాలరెన్స్, ఫర్ బేరెన్స్, సాక్రిఫైస్, వాట్ హ్యాపెన్ టు దోస్ క్వాలిటీస్ నౌ?
1: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్క్డ్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
1: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
1: Where are they? Dharmajudu, Dharma Hudayudu. Elanti paristhitini endina kudanu Bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endu kudanu Bhagavantuni smarinchetuvanti yokka pavitra vyakti aa Dharmajudu.
0: Dharmaja is known for his compassion, kindness, who always thinks of God continuously.
1: Pandavulu ento shanti dharma swaroopulu.
0: Pandavas are the embodiments of peace and righteousness.
1: Itti pavitrulnu dharma murtulnu kauravulu aneka vidhamulainatundi margamulo veerini avamana parustu vacharu.
0: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
1: Ee matram kodanu veruvaka kadalaka మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
0: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్స్, ట్రబుల్స్ అండ్ టర్మాయిల్స్. హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హీ కుడ్ రెసిస్ట్.
1: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు, కృష్ణ కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
0: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here ఇన్ ద ఫారెస్ట్, while 100 brothers are there in Hastinapura.
1: Krishnudu chaala aashcharyapadinattuga natinchadu.
0: Krishna pretended as if he was taken by surprise.
1: Emi neeku matipoyinada, meeru sodarulu 5 mandi maatrame, veerine pancha pandavulu inka 100 mandi ee Hastinapuramlo unnarantumla em artham lede annadu.
0: Krishna then questioned this way, Dharmaja, are you mad? You are only 5 brothers. Why do you say that 100 brothers are there in Hastinapura?
1: Krishna, varandaru kudanu maa brothers e kada, sodarule kada.
0: Krishna, they are also our brothers.
1: Maalo maaku aikamatyam tocha prema cheta sahanam cheta sanubhuti cheta jeevinchinanta kaalam kudanu mem 105 mandi sodarulamu.
0: So long we have that unity and understanding and a spirit of accommodation, were 105 brothers.
1: Yenadu malo maaku kalaham emaina erpadinappudu appudu mem 5 mandi maatrame veru 100 mandi maatrame veru.
0: When there are infights and differences, we are 5 here and there are 100 over there.
1: Deeni yendu unnatundi antaratmanu ee naati paristhitulaku manam chakkaga anvayam chesukovachunu.
0: We can just relate to this to the present circumstances.
1: Ee naati lokamunandu ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
0: దేర్స్ నో యూనిటీ ఇన్ ది ప్రెసెంట్ డే వరల్డ్. దేర్ యూ ఫైండ్ ది ఎడ్యుటేషన్ అండ్ కన్ఫ్యూజన్, రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్. ఎవ్రీ పార్టీ, ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ లాస్ట్ దేర్
1: ఫ్లాగ్. ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యం అనేటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఎనీవేర్. దేర్ ఫోర్ ఇన్ పార్టీ యూ ఫైండ్ వేరియస్ టెండెన్సీస్ అండ్ డిఫరెన్సెస్. ఇన్ ఎవ్రీ సొసైటీ దేర్ సో మెనీ సెగ్మెంట్స్ విత్.
1: వ్యక్తులు వేరు కావచ్చును కానీ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరి యందు ఒక్కటే ఉంటున్నది.
0: ఇండివిజువల్స్ మే బి డిఫరెంట్ బట్ ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే ఈ కలియుగం నందు ఇది కేవలం కలహయుగం అని చెప్పుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది.
0: The age of Kali can also be called the age of Kalaha or fight.
1: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
0: This infighting is more and more day by day.
1: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
0: There is no spirit of accommodation or understanding between any two individuals.
1: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచమునకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
0: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
1: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
0: In a single family you find so many changes.
1: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
0: Unity is the real strength to humanity.
1: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుం చేసుకుంటున్నాము.
0: This unity which gives us the strength, we are losing.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Therefore the human quality is not noticed, not even a trace.
1: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
0: తులసిదాస్ as he was composing Ramayana, while he was writing certain words,
1: నిజముగా తాను రాయలేదు,
0: he has forgotten himself when he wrote a word.
1: కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశాను భాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
0: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
1: నిజముగా ఈ ప్రపంచం లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
0: ట్రూలీ స్పీకింగ్ వితౌట్ ఫైర్ సన్ అండ్ ద మూన్ ద వరల్డ్ డస్ నాట్
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
0: హి మే బి థీస్ట్ ఆర్ ఎ థీస్ట్ ఆర్ ఎ థీస్టిక్ థీస్ట్ ఎ మిలియనేర్ ఆర్ ఎ పాపర్ ఎ రెనన్షియంట్ ఆర్ సెలిబ్రేట్ He must have these three, the fire, sun and the moon.
1: Kanuka ee agni suri chandradule pratyaksha devulu.
0: Therefore fire, sun and the moon are deities, divine.
1: Ivi chese pani emiti?
0: What do they do?
1: Prati manavuni yokka janmaku moodu karanalu untunnayi.
0: For the birth of every human life there are three reasons.
1: Ajnanamu,
0: one ignorance.
1: Rendavadi papamu,
0: second sin.
1: మూడవది తాపము.
0: ద థర్డ్ వన్ ఇస్
1: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
0: దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానం అంతా భస్మ అయిపోతుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వీ షుడ్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
1: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
0: దేర్ఫోర్ దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ విల్ సర్టన్లీ బర్న్ ఆల్ సిన్స్. ద సన్,
1: సూర్యుడు, అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
0: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
1: Inka chandrudu,
0: moon,
1: ee chandrudu anetunti vaadu mana taapamunu challarustadu.
0: He will pacify all our emotions.
1: పాపములను పరిహారం చేస్తాడు.
0: He will atone our sins.
1: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
0: If you investigate and inquire the relationship between sun and moon,
1: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
0: moon doesn't shine on its own.
1: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: As the sunlight falls on the moon, he shines.
1: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
0: But the sunlight is highly intense.
1: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
0: The moonlight is so cool.
1: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణమేమిటి?
0: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
1: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
0: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
1: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
0: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
1: అవర్ హార్ట్స్. చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
0: సన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ వైల్ మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద మైండ్.
1: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
1: మన చెచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
0: The power of light in our eyes is
1: మన బుద్ధి యొక్క ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
0: Therefore, it's only sunlight that will make us to see and visualize.
1: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
0: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation and digestion.
1: ఈ మూడు కూడాను దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
0: All the three shine over their divine form.
1: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
0: Before you start eating your food, you offer a prayer to God.
1: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుందని బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
0: మెనీ జస్ట్ సే దిస్ ప్రేయర్, దే డు నాట్ నో వేర్ బ్రహ్మ ఈస్ బికాస్ హాస్టల్ డిసిప్లిన్ వాంట్స్ యు టు సే సో.
1: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
0: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
1: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
0: Like that he gave very good similes, examples to relating to this
1: Rama aneetundi padamunandu ra tat ma tvam ee rendintiki madhyalo unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటినీ చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్వం అసీ అయిపోయింది.
0: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ ద మూన్ ద వెరీ వర్డ్ రామ విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వం
1: అసీ. నీవు నేనేగా ఉంటున్నాను.
0: తత్వం అసీ, ఐఎమ్ యూ, యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
0: It is the teaching of Tulsidas to the entire
1: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tat tvam asi tat ra tvam ma asi nene ee rendinti oka ekatvame manamu.
0: Among all Mahavakyas, tattvam asi is most important cardinal principle. Ra is that tva, you are being same tattvam asi.
1: Kalukane prapancham nandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
0: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
1: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ టీచింగ్స్ we should develop non violence in our hearts.
1: ee ahimsa aneetundi danni manam paatinchinappudu jagat antai kudunu ramamayanga untuntadi.
0: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
1: manayandu undinatvanti oka durgunamulu duralochanalu duschintanalu kudanu manamu chanamlo manam dooram chesukovali.
0: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
1: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యక్తం చేసుకుంటున్నాం.
0: ఫర్ ఎ మీన్ అండ్ షార్ట్ హ్యాపీనెస్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ది ఇన్ఫినిట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
1: ఎందుకు ఈ విధమైనటువంటి విచారాన్ని మనం చేయకుండా పోతున్నాము?
0: వై డోంట్ వి డిస్క్రిమినేట్?
1: దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము.
0: దో వీ హావ్ గాట్ దిస్ డిస్క్రిషన్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
1: ప్రతి విద్యార్థి ఎందుకును కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ప్రతి మానవుని ఎందుకును కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
0: ఎవ్రీ పర్సన్ హ్యాస్ నాలెడ్జ్.
1: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
0: బట్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ ద కరెక్ట్ పాత్.
1: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
0: యాజ్ డు నాట్ ఎంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్ హీ సఫర్స్.
1: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
0: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
1: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు,

0: క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము. ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: వన్ మే గివ్ అప్ దిస్ బాడీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ వెల్త్, అసోసియేషన్, ద యూత్, ఆల్ విల్ వానిష్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaitvanti tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: Therefore we should be in this unity in every cell, in every moment of our life.
0: కనుకనే మన నడతలు ఎందు కాని, మన మాటలు ఎందు కాని, మన చూపులు ఎందు కాని, మన భావములు ఎందు కాని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైన భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words, thoughts and behavior. దానికి
0: చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థము చెప్పేటువంటి వారు లేదు.
1: Today there are none in this world who can give correct meaning to this word ahimsa, non-violence.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడాను అహింస, హింసనేగా తోస్తుంది.
1: To eat more than what is necessary is himsa or violence.
0: ఎందుకు? తనను తానే హింసించుకుంటున్నాడు.
1: Because he is hurting himself.
0: ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది సరి అయినటువంటి దివ్యమైన భావం మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words, thoughts and behavior.
0: అహింసకనే దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి.

0: అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది, దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది.
1: టు టాక్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ ఈజ్ నాన్ వైలెన్స్, ఇఫ్ యూ టాక్ మోర్ ఇట్ ఈస్ వైలెన్స్.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore, we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: కావలసినంత ధనం ఉంటుండాలి.
1: Ravana has got lot of wealth.
0: అతని కోటనే సువర్ణ కోటగా ఉంటుండాలి fort.
1: His very fort is made up of gold.
0: అతనికి ఏ మార్గం నందు కానీ, ఏ విషయం నందు కానీ, ఏ పరిస్థితి నందు కానీ లోటు లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్ ఆర్ డర్త్ ఆఫ్ ఎనీ మెటీరియల్ దేర్.
0: శరీర బలము, జన బలము, ధన బలము, మద బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: హి హస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద పీపుల్, ద మనీ అండ్ వెల్త్ వాట్ నాట్.
0: తపశక్తిని కూడా సాధించినటువంటి వాడు.
1: హి హస్ గాట్ దట్ పవర్ ఆఫ్ డిపెండెన్స్.
0: అలాంటి వాడు తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: Because of a mean desire, he had to lose everything ultimately.
0: Hanumantudu Ravana yokka sabalopala katti vesinaru atanni.
1: Hanuman was just tied up to a post in the court of Ravana.
0: Endukanaga atanni prashnicharu ee yokka rakshasalanta kodanu neevevaru.
1: All the demons asked him, who are you?
0: Atanu chaala నెమ్మదిగా, మితముగా, హితముగా చెప్తూ వచ్చాడు. దాసోహం కోసలేంద్రశ్చ, నేను రామచంద్రుని యొక్క దాసుడను అన్నాడు.
1: హీ స్టార్టెడ్ గివింగ్ రిప్లైస్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ అండ్ జెంట్లీ ఇన్ ఎ టెండర్ వే దట్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ రామ.
0: కానీ లంకలో ఏనాడు కూడా నువ్వు కోతులను చూచినటువంటి వారు కాదు.
1: There in Lanka, no one ever saw any monkey.
0: లంకలో ఎప్పుడు కూడా కోతులు ప్రవేశించలేదు.
1: There were no monkeys there at that time in Lanka.
0: కనుక అందరూ కూడా దాన్ని చూడటానికి వస్తున్నారు. లోపల ఉండినటువంటి వారంతా కూడా బయటకు వస్తున్నారు.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు, మహాగుణవంతుడు కనుకనే రావణునికి సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వీరికి చిక్కుబడిపోయాడు, అనగా చిక్కుకున్నాడు.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teeskelinappudu appudu nenu ravaniki direct ga buddhi cheppovachu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaalu kattaru, nadumuku taadu chuttaru. ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్ళేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: Ravana was sitting there in the court at an exalted position, higher level, while Hanuman was made to sit at a lower level.
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ది అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. కెన్ ఐ టేక్ దిస్ సీట్ ఎట్ ఎ లో లెవెల్? నో. హీ మేడ్ సెవెరల్ సర్కిల్స్ రౌండ్స్ విత్ హిస్ టెయిల్ అండ్ ఆక్యుపైడ్ హయ్యర్ లెవెల్ మోర్ దాన్ దట్ ఆఫ్ రావణ.
0: రావణుడు అడిగాడు, కోతి జాతివి నీవు, వనమెల్న చరచితివి, నిన్నెవడు పంపించేరా?
1: Ravana started asking like this, you are a monkey, you spoiled the whole forest and the gardens around, who sent you here?
0: Chakkaga arthamayetattu cheptunnadu, nee chelle mukku chevulattu kosi pampina yaraja dora nannam pera.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: Enduku vachavani mari prashninchadu ee ravanudu.
1: Ravana asked, why did you come here?
0: బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ, బుద్ధి చెప్పేద వినుము నీ వికసద్దుసేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై, బుద్ధి చెప్పేద రావణ, బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ.

0: I'll suddenly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
1: Buddhi jeppeda vinimu neevuka.
0: Listen to me.
1: Saddu cheyaka naadu palukulu.
0: Without opening your mouth,
1: buddhi
0: listen to me.
1: Niyojinchu chavuku baddudaiti vipapamati vai buddhi jeppeda Ravana.
0: You committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
1: Lokamunaku tallera ee sitamma neeku chudaga tallera.
0: Sita is the mother of this entire world. She is even your mother.
1: Lokamunaku tallera ee sitamma neeku chudaga tallera.
0: Sita is the mother of this world and she is mother.
1: Lokamunaku techi ippudu paatakamu vadigattukuntivi.
0: You have committed this sin.
1: ఏక శిరమం నీదు శిరములు అనేక మాగురు దుంతులాములు బుద్ధి చెప్పేద రావణ నీలంక నీకేలా దుర్గుణ.
0: విత్ వన్ ఆరో Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
1: మేలాని తెలసినదా ఈ పని నీకు కీడాని తెలియాలేదా.
0: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
1: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద బుద్ధి చెప్పేద రావణ.
0: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
1: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
0: You have got 10 heads. You just observe the court you have convened.
1: ఇది కదా అనే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా బుద్ధి చెప్పెద రావణ.
0: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court, so that I can teach you.
1: కావాలని నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్ చేత నేను చిక్కాను. అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
0: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
1: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
0: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
1: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఫర్ దిస్ లో డిజైర్, ఏ మీన్ డిజైర్. What happened to your intelligence?
1: నీ తపశక్తి ఎక్కడ
0: పోయింది? What happened to the power of your penance?
1: నీ భుజబలం ఎక్కడ పోయింది?
0: What happened to your physical strength?
1: నీ మనో ఇంద్రియము లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: With all the mind and senses, what is the fun of this birth?
1: నీవు రాజు కాదు.
0: You are not the king.
1: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
0: You can only be king if only you have got control over your senses.
1: దీనిని ప్రజలకంతా కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
0: You should be in a position to teach your
1: people.
0: You should be ideal.
1: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
0: That is only good name to human life.
1: కనుక నీ విధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
0: It's a big mistake. You should not act like this.
1: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
0: Ravana was very furious. As you know, every monkey like its own tail.
1: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
0: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
1: Kaliki ee tokaku agge petti pampincheseyandi annadu.
0: Therefore he set this the tail on to fire.
1: Ani murkulu amayakulu gnanahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
0: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: ఎవరి కర్మలు వారికే కలుచుకుని వస్తుంటాయి.
0: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
1: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్న.
0: Can anyone escape from it?
1: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న.
0: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
1: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్న.
0: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
1: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్న.
0: Pandava said to eat the leaves and tubers and spend the time in the forest.
1: ఈ కర్మ తప్పింది కాదు.
0: You cannot escape from the consequences of
1: మొట్ట మొట్ట మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, you should make every effort to do good
1: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
0: As is the action, so is the reward.
1: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
0: As is the food, so is the belt.
1: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
0: As is the floor, so is the barn.
1: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
0: సర్టన్ యాక్షన్స్ యీల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ, సర్టన్ యాక్షన్స్ టేక్ టైమ్ టు షో ద రిజల్ట్స్.
1: కత్తి చేతి కోసుకుంది.
0: Suppose the finger is cut
1: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
0: ద మూమెంట్ ద ఫింగర్ ఇస్ కట్ ద బ్లడ్
1: బ్లీడ్స్. ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
0: యూ విల్ ఫైండ్ ద రియాక్షన్ ఇమీడియట్లీ.
1: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
0: యూ ఫైండ్ ద బ్లడ్ కమింగ్ అవుట్, ఊజింగ్ అవుట్.
1: ఎక్కడైనా మనము మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
0: యాజ్ యూ క్లైమ్ అప్ ది స్టేర్ కేస్,
1: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
0: యాజ్ యూ క్లైమ్ అప్ ది స్టేర్ కేస్ అండ్ వెన్ యూ ఫాల్ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్ నాచురల్.
1: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు, అప్పటికప్పుడే విరిగిపోతుంది.
0: యూ డోంట్ ఫాల్ ఇట్ ఆన్ వన్ డే అండ్ ఫ్రాక్చర్ ద ఫాలోయింగ్ డే. నో,
1: తెల్లవారి మనం భోంచేశాము,
0: టేకెన్ ఫుడ్ దిస్ మార్నింగ్,
1: కానీ అప్పటికప్పటికే అరగదు, రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
0: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్ట్.
1: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
0: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
1: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
0: యు సో ఎ సీడ్,
1: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
0: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ యువర్ ప్లాంట్.
1: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
0: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్.
1: వచ్చిన మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
0: You don't get fruits immediately.
1: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
0: It takes 10 to 15 years to yield fruits.
1: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
0: You sow a seed, you don't get the fruit immediately.
1: కొన్ని సంవత్సరముల టైం తీసుకుంటుంది.
0: So it takes years of time.
1: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
0: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
1: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
0: But you cannot escape from the consequences of your actions.
1: కాని ఒక్క దాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
0: There is only one way to escape.
1: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
0: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
0: హార్ట్ ఇస్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: ఇది సర్వ హృదయవాసు సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: భేదములు కనిపించవచ్చును.
0: There may be differences at the individual level.
1: కాని అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
0: But the 5 elements are uniform in everyone.
1: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధములైనటువంటి విచారణ సలపాలి.
0: To understand this principle of unity, we have to investigate and inquire.
1: అనేక మంది దేవతలు లేరు.
0: There are no many deities or gods.
1: అనేక మంది ప్రజలు లేరు.
0: There are no many people.
1: కాని ప్రజలంతా ఒక్కటే.
0: All are one.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: One God has many names.
1: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంత కూడా ఒకే దైవమే.
0: Same
1: కరెంట్ ఉంటుండాలి.
0: Though we have so many bulbs all around here, the same current that flows.
1: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
0: But however, in order to receive this current, we should do certain spiritual practice.
1: ఈ కరెంటే ప్రకాశము.
0: This current is the light.
1: అది ఏ దైవము.
0: That's God.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: That's the divine Brahman.
1: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకోవాలి.
0: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
1: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏం కావాలి?
0: What is it is required to illumine this bulb?
1: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
0: To have illumination, you should install a bulb.
1: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
0: యూ డోంట్ గెట్ ద లైట్ ఇమీడియట్లీ బై పుట్టింగ్ ద బల్బ్.
1: దానికి వైర్ అంతా తీసుకుని జాయింట్ చేయాలి.
0: యూ షుడ్ పుట్ ఎ జాయింట్ విత్ ద వైర్.
1: వైర్ జాయింట్ చేసినంత మాత్రం వెలుగు రాదు.
0: వెన్ యూ కనెక్ట్ ది వైర్, యూ డోంట్ గెట్ ద లైట్.
1: ఒక వైర్ లోపల ది కరెంట్ కూడా పోవాలి.
0: ద కరెంట్ షుడ్ ఫ్లో త్రూ దిస్.
1: అనగా ఏమిటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్.
1: దైవశక్తులు.
0: వాట్ ఈస్ దిస్ డివైన్ పవర్?
1: సత్యం, ప్రేమ, ఈ రెండే.
0: Truth and love. They are the twin principles.
1: Love is God. Live in love.
0: Love is God. Live in
1: love. Truth is God. Ekam deva advitiyam brahma.
0: Truth is God. God is only one, not two.
1: Karkane satyamu anetunti current.
0: So the current of truth.
1: ధర్మము అనే వైర్ లో చేరి
0: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్ ఆఫ్
1: ధర్మ, శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి
0: యాజ్ ఇట్ ఎంటర్స్ ఇంటు ద బల్బ్ ఆఫ్ పీస్
1: ప్రకాశం వస్తుంటుంది,
0: అండ్ యు డ్రా ద లైట్ ఆఫ్ లవ్.
1: కనుకనే సత్య ధర్మ శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్ రైచియస్నెస్ అండ్ పీస్
1: ఈ ప్రేమ నిజమైన భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాలు ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
1: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
0: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ
1: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
0: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
1: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
0: డెత్ ఇస్ సర్టెన్.
1: ఇవి రెండు తప్పినవి కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
0: వాట్ షుడ్ వి నో నౌ?
1: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
0: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
1: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
0: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
1: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
0: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
0: దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపలే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
0: ఇన్ ది స్మాల్ మ్యాటర్స్ హూ కెన్ రికగ్నైజ్ ద డివినిటీ.
1: రెండు మీరు మర్చిపోవాలి.
0: టూ యూ షుడ్ ఫర్గెట్.
1: ఏమిటి ఆ రెండు?
0: వాట్ ఆర్ దే?
1: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
0: యూ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
1: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం.
0: ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్, యూ ఆల్వేస్ డిసైడ్ అండ్ థింక్ ఓవర్.
1: కనుకనే ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
0: సో వీ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్.
1: రెండవది ఏమిటి?
0: వాట్ ద సెకండ్ థింగ్?
1: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి.
0: వీ షుడ్ ఆల్సో ఫర్గెట్ ద హెల్ప్ వీ హావ్ డన్ టు అదర్స్.
1: నీవు అతనికి హెల్ప్ చేశానంటే నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చు.
0: If you still think of the help you have done to others, you will have expectations.
1: కనుక పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి. మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
0: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
1: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
0: Then only you can enjoy, experience this eternal truth, the spirit ఆత్మ.
1: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
0: So you can subtly experience the true divinity through these small subtle paths.
1: Kana manamu edo pedda pedda sadhanalu chesi edo dhyanamulu japamulu tapamulu yogamulu ivanni chesi kevalamu ivanni karmala yokka vyartamule.
0: We need not undertake spiritual pursuits in a big way like penance.
1: Ivanni kudunu se manodehamulato koodinatvanti ve.
0: All the spiritual acts you do with the mind and the body.
1: Manasu shashtamenti kaadu.
0: Mind is not permanent.
1: Dehamu shashtamenti.
0: Body is not permanent.
1: Ee phaltam etla shashtam avutundi manaku?
0: Then how do you expect
1: the reward? Idi kudunu ashashtame.
0: Even the reward is temporary.
1: Aithe ivanni emi thodpadtayi?
0: How does it help you in a way?
1: Nijamainatundi satyaniki margaanni choopisthayi.
0: They will all show you the path to the truth.
1: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
0: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
1: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
0: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
1: అది మధ్యలో ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
1: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపు పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
0: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
1: Eviye japamulu dhyanamulu yogamulu yagnamulu.
0: This sort of a thing is there.
1: దీని వల్ల మనం ఏమాత్రం బోర్డును చూసి మనం అక్కడ కూర్చోవడానికి వీలు కాదు. బోర్డును చూసి నడచాలి మనము.
0: యూ కెనాట్ సిట్ అండర్ దిస్ గైడ్ పోస్ట్ ఆర్ స్టే విత్ ఇట్. యూ హావ్ టు గో అలాంగ్.
1: కానీ ఈ గైడ్ పోస్ట్ అంతా మనం ఆధారం చేసుకుని దైవం వైపున మనం ప్రయాణం సలపాలి.
0: Basing on this guide post, we should travel Godward.
1: ఎక్కడ ఉన్నాడు దైవం?
0: Where is God?
1: సర్వత పాణిపాదం. ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: God is everywhere.
1: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
0: We will understand this truth by undertaking spiritual endeavors.
1: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
0: We are not able to understand this truth because the wisdom of the body.
1: ఈ దేహాభిమానమే ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
1: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ.
1: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
0: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
1: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
0: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
1: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
0: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
1: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
0: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
1: కారణం ఏమిటి
0: రామ?
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ది రీజన్?
1: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
0: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
0: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
1: తత్వం అసి, మేమిద్దరు ఒక్కటే.
0: తత్వం అసి దట్ ద వార్ట్ బోత్ ఆర్ వన్.
1: ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
0: At one time Rama asks Hanuman, in what way you worship me?
1: Swami,
0: Swami,
1: దేహరీతిగ నీకు నేను దాసుడిగా భావిస్తున్నాను.
0: At the body level I am your servant.
1: మనోరీతిగ నీకు నేను ప్రతిబింబంగా ఉంటున్నాను.
0: In the realm of the mind,
1: ఆత్మభావంలో నీవు నేను ఇద్దరు ఒక్కటే.
0: But you know, I am a spark, but at the atomic level you and I are one.
1: నీకు నాకు మధ్యలో ఈ మనస్సు దేహమే అడ్డు తగులుతూ ఉండాలి.
0: It's only the body and the mind that comes between us.
1: పిల్లలు బాగా తెలుసుకోవచ్చును.
0: Students can know well.
1: మీరు ఒక పెద్ద భవనం నిర్మించారు.
0: You built a big mansion.
1: ఈ భవనం లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టుకున్నారు.
0: There's one bedroom.
1: దానికి బాత్రూమ్ ఒకటి పక్కలో పెట్టుకున్నారు.
0: బాత్రూమ్ అసలు
1: కిచెన్ రూమ్ ఒకటి పెట్టారు.
0: కిచెన్
1: డ్రాయింగ్ రూమ్ ఒకటి పెట్టారు.
0: డ్రాయింగ్ రూమ్
1: డైనింగ్ హాల్ ఒకటి పెట్టారు.
0: డైనింగ్ హాల్
1: ఇంకా స్టోర్ రూమ్ ఒకటి పెట్టారు.
0: స్టోర్ రూమ్
1: ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: You find so many rooms around.
1: Kani,
0: but
1: ఇవి వేరువేరుగా కనిపించడానికి ఏది కారణం?
0: What is that responsible for this division into various rooms?
1: అన్నిటికి మధ్య మధ్య గోడలే దీనికి మూల కారణము.
0: Only the walls that stand in between are responsible.
1: బాత్రూమ్ కు మధ్యలో ఒక గోడ పెడితే అది బాత్రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
0: When there is a wall separating the bedroom and bathroom, you find those two exist.
1: ఈ బెడ్రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక గోడ పెట్టడం వల్ల అది డ్రాయింగ్ రూమ్ అయింది, ఇది బెడ్రూమ్ అయింది.
0: It is the wall that separates the bedroom and the drawing room.
1: కిచెన్ రూమ్ కు పక్కలో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
1: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
0: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
1: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే, ఒక్కటే అవుతుంది.
0: Then once you remove all these walls, you will find only one thing that is open.
1: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
0: These walls are responsible for various names.
1: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
0: When you cut off the walls, everything becomes one.
1: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
0: So Ramdas says,
1: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా, తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా, రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
0: There is fort around with the garden at the center. To cross the fort and enter into the garden, what is to be done? Sing the glory of Rama.
1: Saramainadi samurra satyamainadi vattira.
0: It is the essence which is the oil and truth is the wick.
1: Velugu teeri poyetappudu venta evvaru raru ra Rama bhajana cheyara rajyamanta velugura.
0: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
1: పట్టు అయినది కొమ్మరా, పాటు అయినది చెట్టురా, పట్టు అయినది కొమ్మరా.
0: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా, రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
0: If you leave the root and the foundation and catch hold of the branch, you suddenly finish yourself. And then when once you understand this, you will reach Parabrahman.
1: కేవలము ఈ ప్రాప్తమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
0: We consider this worldly life
1: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
0: We consider our daily living routine as a branch.
1: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
0: Sacrifice your daily routine life, then you will attain Brahman.
1: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
0: With the rise of desire, there will be decrease in the bliss.
1: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
0: So increase the divine love.
1: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడాను పెరుగుతుంది.
0: When you love God more and more, you will be more and more blissful.
1: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
0: Therefore, in order to enjoy the true bliss,
1: భగవత్ ప్రేమ ఎంత తరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత తరిగిపోతుంది.
0: ఇఫ్ ది లవ్ డిమినిషెస్ నేచురలీ బ్లిస్ ఈ
1: ప్రాప్తమైన వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అనుభవించలేరు.
0: యు కెనాట్ బి హ్యాపీ విత్ హిస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద వరల్డ్లీ డిజైర్.
1: చూసుకోండి,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు నైట్ లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి.
0: యు కెన్ ట్రై టు నైట్ ఆర్ టుమారో మార్నింగ్ అండ్ ట్రై ఇట్.
1: ఒక్కొక్కరు దినానికి ఒక 6 సార్లు టీ తాగుతుంటారు.
0: వన్ టేక్స్ టీ 6 టైమ్స్ ఎ డే.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయం సిగరెట్ పీస్తుంటారు.
0: ఎ పర్సన్ స్మోక్స్ 20 సిగర్స్ ఎ డే.
1: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు, ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
0: దే టేక్ టీ ఆర్ కాఫీ ఆర్ స్మోక్ సిగరెట్స్ దే డూ.
1: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
0: దేర్ఫోర్ హీ లూజెస్ హిస్ ఇంటెలిజెన్స్ మోర్ అండ్ మోర్.
1: ఇచ్చాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ దిస్ విల్ డిపెండ్స్ అపాన్ ది యాక్షన్.
1: నీవు రేపటి నుంచి కూడా రెండు పర్యాయములే టీ తాగు.
0: Take, drink tea twice, that's
1: 5 పర్యాయముల సిగరెట్ తాగు.
0: స్మోక్ 5 సిగరెట్స్ ఎ డే.
1: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
0: after 10 డేస్
1: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
0: దెన్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ బై టేకింగ్ 1 కప్ ఆఫ్ టీ.
1: 5 సిగరెట్లు తాగు.
0: అండ్ దెన్ జస్ట్ స్మోక్ 5 సిగరెట్.
1: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
0: after 10 డేస్
1: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
0: స్టాప్ టేకింగ్ ఈవెన్ 1 కప్ ఆఫ్ కాఫీ.
1: సిగరెట్ కూడా మానేసేసేయి.
0: స్టాప్ స్మోకింగ్.
1: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
0: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
1: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
0: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్, యువర్ ఇంటెలిజెన్స్ మెమరీ
1: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
0: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
1: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
0: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
1: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్లెజర్.
0: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ప్లెజర్ అక్కడే మనకు వస్తుంది ఆనందం.
0: దేర్ లైస్ ద ప్లెజర్.
1: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
1: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
0: వాట్ డిజైర్స్?
1: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
0: యూ విల్ నో టుమారో దట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లైయింగ్ కరెంట్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ట్ కాల్డ్ షడ్దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థమును మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Vishwasa, the lack of faith.
0: Bhuta Bhavishyat Vartakanamulano Marnatvanti Satyanni Vishaya Tattvanni Prapanchamunak Andinchi Manavattvulo Ondanatvanti Yoka Balahinatanu Bayamunu Samsayamunu Dukkamunu దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్ ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమం ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: For all the discrimination, intellect and intelligence, it is the mind that is responsible.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: Shaddarshanas are those that explain clearly the nature of the mind and will take us to unity out of diversity.
0: Iviye nyaya vaiseshika sankhya yoga purva mimamsa uttara mimamsa mulani aru.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purva Mimamsa and Uttara.
0: Yoga,
1: Purva Mimamsa and Uttara Mimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలిన 5 దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ 5 షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamulapaina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamunu vivarinchavalanannanu, vastuvulanu prakatinchavalanannanu, deenikudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Deenini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything, we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu, battalanu, ityadi konni nimitamainatuvanti oka వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వి కెన్ సర్టెన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టెన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ద మెజర్ ఫర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరము.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వి కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు 4 విధములుగా ఉంటున్నవి.
1: There are 4 types of measures.
0: Okati pratyaksha pramanam.
1: One is the direct proof.
0: Rendavadi anumana pramanam.
1: Then the proof based on doubt.
0: Moodavadi upamana pramanam.
1: Then standard on simile example.
0: Nalugavadi shabda pramanam.
1: That is the standard based on sound.
0: Ee 4 pramanamulu kuda chetanu manavuni yendunnatundi sarva samshayamulu kuda nu nivarana gavinchi.
1: These measures will certainly solve certain doubts.
0: Manavattvam yokka visishtatanu guttimpa chesi
1: will make us realize the significance of human life.
0: Satya swaroopanni nirupana gavinchi
1: and it proves the true form.
0: Manavattvanni sarthakam gavistu vachinadi ee nyayamu aneetuvanti darshanam.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamu.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైన వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్,
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కనుదృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెరుపు తెరుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఈస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెలో అపియర్స్ యెలో.
0: మనలో ఒక జాండీస్ తెగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షం అవుతాయా?
1: Do you call it a direct proof when you see with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Nilo malaria fever egina vachinatte ee yokka naruka teepunu kudanu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyaksham ani ee reethiga nee vaadinchagalavu.
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani nee chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణములు కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంటి వేసినప్పుడు పెరుగుగా మారిపోతుండాలి.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: ఘీ, బటర్, కర్డ్ ఆర్ ఆల్ కంటైన్డ్ ఇన్ మిల్క్.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: they shape differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోన తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్
0: తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ మిల్క్.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనిని న్యాయ మీమాంస అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంస అనగా
1: మీమాంస మెంట్
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara nishkashane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam emi cheyagalamu?
1: What can you do with the ghee? You must partake.
0: Idi maroka antyamu ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Adi chivara nishkashane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములను అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సల్పి ప్రచార ప్రబోధములు సల్పడానికి పరిశోధనలు కూడా సల్పి ప్రమాణములు కూడా విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: ద సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్టర్ అండర్టేకింగ్ పెనెన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ డీప్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ దే అరైవ్డ్ అట్ దిస్ కన్క్లూజన్స్.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigated in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ దాటి
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుండి
1: they remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్ దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ scientists discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: so modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకే అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విస్మరించలేకపోలేదు.
1: సైన్స్ హాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ take it that way.
0: Kani science anti god kaadu.
1: Science is never anti god.
0: Ee vidyarthulu chakkaga gurtinchali.
1: This scientist should know clearly.
0: Kontha mandi alpa buddhi galinaatunti vare ee vidhamainatunti oka anti god ga roopondutuntaru.
1: Only people consider it as anti god.
0: Miniguru poovuntuntadi.
1: Here is a glow worm.
0: Idi చీకటి లోపల నాకంటే ఇంక గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాస్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్ హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైంటిస్ట్. జస్ట్ లైక్ గ్లో వర్మ్స్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ది సెన్సెస్
0: పరిశోధన చెయ్యాలి.
1: We should inquire.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు.
1: Not merely mechanical.
0: మంత్ర పరిశోధన కాదు.
1: Not inquiry.
0: హృదయ పరిశోధన.
1: We have to investigate with heart.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: Inquiry with the heart is the true standard.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the result.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the
0: computer. ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour
0: below. వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at the computer,
0: pramadame pramanam kaadu.
1: Everything is danger, no result.
0: Ee computer lo marks anta kuda no results telipetuvanti konni computers lo pass aina vaadunu fail gaanu fail aina vaadunu pass gaanu teliputuntai.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కనుక ఈ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ చేస్తుంది.
1: Therefore the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామి కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: If you pay 1,000 rupees, justice can be injustice, injustice.
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: Can that justice be wisdom?
0: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: Can they be the centers of justice?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: What sort of a justice is it is when you strive, struggle for a living?
0: ఇట్టి న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: This is not the justice of those times.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్ ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా పిచ్చుకై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్ ఇట్ ఈస్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం

0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములో.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్,
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితో, దుష్టి మనస్సుతోట, దుష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్డ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఎస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ద వెరీ సన్, he just asked to be 100 lakhs.
0: న్యాయం,
1: this is justice.
0: తన పర భేదం లేకుండా సర్వులకు సమానమైన శిక్ష.
1: Without any distinction, my people and others, same punishment.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికి ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: After 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: Then he was cremated.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నారు.
1: The sipahis came and said, sir, 50 more are remaining, what is to be done?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this storm, which is the whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there?
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
1: today we have the feelings, my people and others.
0: పరాయివారైతే 10 సంవత్సరాలు శిక్ష,
1: if others 10 years of imprisonment.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just absolve it.
0: పేపర్ కూడా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన, ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యు ఫైండ్ సో మెనీ దేర్, యు ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యు ఫైండ్ ద క్రేన్, వేర్ యు ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యు హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యు డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్, యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్, దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణమనగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణము.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము, పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్, ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యు గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యు ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది

0: nature of these three, you can take it as an example.
1: Paramarthikamu, Pratibhashikamu, Vyavaharikamu. Ante emiti ani pramanam cheppamante, ayya pratibhashikam anaga kevalam oka ala.
0: Pratibhashikam
1: anaga nurugu.
0: Vyavaharikamu
1: anaga jalamu. ఈ అన్నింటిలోనూ ఉండేటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
0: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ద ఓషన్ వాటర్ ద వేవ్ అండ్ ద ఫోమ్ ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ
1: పారమార్థికమనేటువంటి యొక్క సముద్ర జలము నుండి
0: అవుట్ ఆఫ్ దిస్ పారమార్థిక ద ఓషన్ వాటర్
1: ప్రాతిభాసికము అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
0: యు ఫైండ్ ద వేవ్స్ ప్రాతిభాసిక
1: ఆవిర్భవించినటువంటి ప్రాతిభాసికమనేటువంటి అలలు ఎందే
0: అవుట్ ఆఫ్ ది వేవ్స్ ప్రాతిభాసిక
1: ప్రాకృతమైనటువంటి ఒక నురుగు ఉంటుండాలి.
0: యు ఫైండ్ ది ఫోమ్ ద ప్రకృత
1: కనుక పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము వ్యావహారికమే నురుగు.
0: దేర్ ఫోర్ దిస్ వ్యావహారిక ద ఫిజికల్ ఈజ్ ఫోమ్
1: ఈ ప్రాతిభాషికమైనటువంటిదే అలా.
0: దిస్ ప్రాతిభాషిక ఇస్ వేవ్
1: పారమార్థికమే సముద్రము
0: పారమార్థిక ఇస్ ఓషన్.
1: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
0: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ difficult to understand could be made understood.
1: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
0: How do you decide things?
1: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
0: Only the witnesses help you to decide.
1: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో
0: just as the witnesses are the basis.
1: సత్యాన్ని గుర్తించడానికి
0: to know the truth
1: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
0: These examples are very essential.
1: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
0: Swami gives many many examples.
1: ఈ ఉపమానాల చేతనే
0: because of the example
1: satyanni manu gurtinchadaniki veel avutundi
0: would be able to recognize truth.
1: Akkado chudu chandamama untundadi
0: there you see the moon
1: ee kantiki kanipinchinatundi chandamamanu
0: the moon you see
1: andarane chandamamanu
0: the moon whom you cannot catch
1: ye vidhinga chupadaniki veel avutundi
0: how is it possible to see
1: adigo akkada undatundi ekkado ekkado chustadu kaadu kaadu aa chettu paina untundadi chudu ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
0: When you say there is moon, where do you look all around, therefore look on the top of the tree, look on the top of the staircase.
1: చంద్రమామను వేలితో చూపించినట్టుగా
0: just as the moon is directed to the
1: finger
0: with the examples
1: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
0: Those things which could not be comprehended by the mind could be taught.
1: దీనిని ఉపమానము అన్నారు.
0: This is called upamana or example.
1: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
0: Then the direct proof.
1: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
0: This is the proof of the sound.
1: ప్రత్యక్షం
0: డైరెక్ట్
1: అనుమానం
0: డౌట్
1: ఉపమానం
0: ఎగ్జాంపుల్
1: శబ్ద ప్రమాణం
0: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్
1: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది
0: ది శబ్ద ప్రమాణం
1: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్
1: ఈ సత్య ప్రమాణమును
0: దిస్ ట్రూత్
1: ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: వేదములు వేదాంగములు ఉపనిషత్తులు భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
0: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
1: them. Cheta, avutundi, ee pramanam manaku sambhavistundi.
0: How do you experience the direct proof?
1: Ee indriyamulu yokka tattvanni poorthi anagadrokkali.
0: We should subdue the nature of the senses.
1: Chuchina kannulaku,
0: the eyes that see,
1: inna chevulaku,
0: the ears that
1: listen, manasuku,
0: and the mind that thinks,
1: vicharinchinatundi buddhiki,
0: and the intellect that
1: discriminates. Sthitini povali.
0: We should go beyond.
1: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
0: Therefore the intellect is beyond the senses.
1: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the sound. సకల
1: విద్యలు నేర్చి
0: having a point of education you can be successful in congregation.
1: Sakala vidyalu nerchi sabhajeyin chagavachu
0: having acquired all forms of
1: education
0: you can also fight in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu
0: having been born as a king you can rule the kingdom.
1: Hema godanamulliyavachu
0: you can also offer the cow and the gold.
1: గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు.
0: యు కెన్ కౌంట్ ద స్టార్స్ అక్రాస్ ద స్కై.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యు కెన్ రీచ్ ఈవెన్ మూన్.
1: అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు.
0: యు కెన్ అక్వైర్ ఆల్ ది 8 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ
0: బట్
1: దేహే

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అస్తేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అస్తైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పూనకర్నేలు నిత్యం కూడాను మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములు అన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సంధించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సెడ్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణము.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానమనేటువంటి శబ్దాలంతా మన హృదయమునంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ది లార్డ్ ది హోల్ హార్ట్
1: బాడీని భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is
1: ప్రమాణములు ఎందుకూడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And this Nyaya justice is inner current in all the four.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మనము శబ్దస్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగ్యుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వి లీడ్ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వి షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వి షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శనం,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః.
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదము నందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుందది?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్ వర్షిప్
1: ఒక విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ది సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ది సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: ద బ్లిస్ బై లిసనింగ్ ఇస్ సామ.
1: ఆనందమే సాధన.
0: ద వి లిసన్ టు దట్, దట్ ఈస్ సామ.
1: ఈ సామము యొక్క గుణం ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సామగానం కాదు.
0: వెన్ దర్ ఇస్ నో గుడ్ ట్యూన్ ఇట్ కెనాట్ బి సామగాన.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అది సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటి.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచమునందు మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ఫామ్.
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: కానీ సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేట్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడాను దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all
1: Yajurveda, mantra purakamainatunti oka aaradhana cheta
0: Yajurveda, worshipping God by way of mantra
1: Samavedamainatunti ganamu cheta
0: Samaveda, the stand for music
1: Veenamu ka ani bodhinchindi
0: And it taught merge yourself
1: ganamu cheta tappa maroka dantho leenamu gaavadaniki veelu ledu
0: You can only merge with the help of singing music, not otherwise
1: Chaala mandiki meeku telusunu
0: Many of you know
1: Chaala mandi padyalu cheptuntaru
0: Many recite poems
1: Maatalu cheptuntaru
0: They speak
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రము హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యూ ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామ యూ ప్రొటెక్ట్ మీ దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్
1: రామ నన్ను కాపాడు హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్ అదే ఏదైనా
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్ట పట్టిస్తుంది కేవలం బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్స్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అలా నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of
1: me nenu paadalu swami mundu nenu paadalu ani cheppi vachesi ee bhajan lo paadte chaala karla kathuranga untuntadi
0: but if everyone has got desire that I should sing in front of swami one cannot listen
1: kanukane bhagavantuni aakarshimpa chesetundi hrudayanni ranjimpa chesetundi gaanam
0: therefore it is only music that attracts god and makes our
1: shabda pramanamu
0: That is the proof of sound.
1: Karaka Bhagavat Tattvam lopala
0: the nature of God
1: ee nyayamu nyayamu nyayamu aneetundi darshanamlo
0: in this darshana nyaya
1: inka enniyo vidhamaineetundi yokka manavattaniki avasaramaineetundi enniyo untunnavi
0: there are lots of things needed for human life
1: manavuni yokka samsyalanta nivartimpa chesi
0: clarifying all doubts
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింప చేసి
0: మేకింగ్ అవర్ హార్ట్ ఎక్స్టాటిక్
1: వికసింప చేసి ప్రకటింప చేసి
0: మేనిఫెస్టింగ్ అండ్ దెన్ లాట్స్ ఆఫ్
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: All the six darshanas.
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: If we listen once and understand clearly, nothing you need to do in human life.
1: కనుకనే ఈ యొక్క షడ్దర్శనములంతా కూడాను
0: All the six darshanas.
1: సృష్టి యొక్క రహస్యాన్ని నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి ఆనందాన్ని అందించినటువంటివి.
0: Prove, publicize, teach the secrets of nature.
1: కనుక విద్యార్థులు ఈ భారతీయ వాంగ్మయము కూడాను కొంతవరకు అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడాను ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: Therefore we should understand I am not an animal I am a human being that we should have
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు సలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు us.

0: కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు. సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వి పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanu bandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకూడను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరు వేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందుకూడను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastamu kudanu jarugutunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalamu angamulanu upangamulanu aadharamu chesukoni manavattvam yokka kartavyanni nirvartinchakanaka taamu తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుచున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుచున్నారు మానవుడు.
1: మెన్ ఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: ఈ కర్మఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: మ్యాన్ ఈజ్ అగెయిన్ బీయింగ్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్.
0: కారణం ఏమనగా, కర్మఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: మ్యాన్ ఈజ్ బీయింగ్ రీబోర్న్ అగెయిన్ బికాస్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ టు రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్.
0: కనుకనే ఫలాపేక్ష లేనటువంటి కర్మలు ఆచరించడమే ప్రధానమైన కర్తవ్యమని గుర్తించాలి.
1: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇందులో రెండు విధములైనటువంటి కర్మలున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: దీనినే ధర్మములని కూడాను బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ధర్మ.
0: స్వధర్మ పరధర్మ అని.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మ, వన్ ఈజ్ స్వధర్మ, అనదర్ ఈజ్ పరధర్మ.
0: ఈ స్వధర్మం అనగా కేవలము జాతి, మత, కుల, వర్ణములకు సంబంధించినదిగా భావిస్తున్నారు.
1: పీపుల్ థింక్ దాట్ స్వధర్మ రెఫరెన్స్ టు ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ రెఫరెన్స్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ అండ్ సచ్ అదర్ ఓన్లీ ఆస్పెక్ట్స్.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: People also consider performing swadharma is good for them.
0: కాని ఇది శ్రేయస్తే ప్రేయస్తే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: While it is true, but the swadharma does not refer to the caste community, the religion and the nationality.
0: Swa anaga atma.
1: Swa refers to atma.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈ స్వధర్మ.
0: ఇది మారునది కాని ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్సని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకార మమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ దేహధర్మ ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ దేర్ ఫోర్
0: దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడా ఫలప్రాప్తి నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బాడీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక ఇది ప్రమాదమైనటువంటిదిగా కూడా మనం విశ్వసించాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కర్మలు ఆచరించే సమయమునందు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: While performing actions, we really do not understand the implications.
0: ముందు రాబోయేటువంటి యొక్క విచారములకు మనం ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: బోనులో ఉండినటువంటి యొక్క ఉల్లిపాయ వాసనకై ఉరుకులెత్తేటువంటి ఎలుకల వలె ముందు ఏమి జరుగునో, ఏమవుతుందో, ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: We are something like rats which are attracted by the onion in the cage. We are not knowing what is going to happen in future when we perform some actions.
0: తాత్కాలిక విష సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ సత్కర్మాస్.
0: ఇది కేవలము
1: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
0: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవ ప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: పృథివీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఆన్ ఎర్త్ టెన్స్ టు పర్ఫార్మ్ రాజసిక్ కర్మాస్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ నంబర్.
0: వీటిని సాత్వికంగా మార్చుకున్నటకు ప్రయత్నించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ టు సాత్విక్ యాక్షన్స్.
0: మూడవది తామసిక కర్మ.
1: ద థర్డ్ వన్ ఈజ్ తామసిక్ యాక్షన్.
0: ఇది కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాలను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ పర్ఫార్మ్ టు హర్ట్ పీపుల్, టు హారమ్ పీపుల్ అండ్ టు గివ్ ట్రబుల్ పీపుల్.
0: ప్రాణహింసతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ వయలెన్స్ అండ్ హార్మింగ్ పీపుల్.
0: భూతదయారహితమైనటువంటిది.
1: దిస్ ఈజ్ కంపాషన్ లెస్.
0: ఇది సంకుచితమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటిది.
1: దీస్ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నారో మైండెడ్నెస్.
0: పూర్తి స్వార్థమైనటువంటిది.
1: Entirely and absolutely selfish they are.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: These tamasic actions are very dangerous.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: in order to overcome the bad implications of these actions,
0: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్య యజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్య యజ్ఞ.
0: ఐదవది ఋషి యజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషి యజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞం అని కూడా భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తన ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ a number of insects and living beings die.
0: Manaku teliyakundane rubbutalo danchutalo noorutalo aneka pranulu pranamulu povuchunnavi.
1: When we are performing actions of pounding, grinding అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of human beings.
1: In order to overcome the sinful implications of these actions, Deva Yajna is prescribed.
0: Intiye kaka,
1: not merely this.
0: Mana dehamanandu, anga angamanandu kudanu, rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angirasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasa swaroopulai mana angamanannu poshinchutu rakshinchutu undatam chetane variki krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konni chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayamu sarpatamu మన యొక్క నిజమైన కర్తవ్యం.
1: దేర్ఫోర్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ వేరియస్ లిమ్స్, హూ హ్యావ్ బీన్ ఫాస్టరింగ్ వేరియస్ లిమ్స్, దే విల్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ అండ్ దే విల్ హ్యావ్ టు బి ప్లీజ్డ్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్లీజ్ దెమ్ ఈస్ కాల్డ్ దేవ యజ్ఞ, దేవ సాక్రిఫైస్.
0: నిద్రావస్థలయందు, దుర్శక్తి అవస్థలయందు, మనకు తెలియనిటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు.
1: డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్లీప్ and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ee pavitramainatundi dehamu karma charana nimittamai kaliginadaneetundi satyanni gurtinchinatundi vyaktulu ee kayamunu poshincheetundi oka devatalaku krutagnata telapatamu vaari kartavyam.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is done by Deva Yajna.
0: Shariram adyam khalu dharma sadakam ani. Ee yokka dharma sadanaku ee shariramey mooladharamu.
1: For performing dharma, this body is a basic requirement and basic support.
0: Kanukuni ee anga devatalainatunti yokka veeriki manam krutagnata purvakanga varini smaristu bhajistu dhyanistu చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamu.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents. Food, head and blood, they are all the gifts of parents.
0: కనుక ఈ పవిత్రమైన మానవ జన్మము అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాం.
1: వీఆర్ గ్రేట్లీ ఇండెటెడ్ టు పేరెంట్స్ హూ హ్యావ్ బెస్టోడ్ ఆన్ అస్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ ధర్మ.
0: వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ వీ హ్యావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ విల్ గివ్ దెమ్ జాయ్ అండ్ ప్లెజర్.
0: వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివి ఈ యొక్క శ్రాద్ధములు.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ కమ్అప్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ డెత్.
0: ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి.
1: శ్రాద్ధ సెరిమనీ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ జాయ్ అండ్ గెట్ దేర్ ప్లెజర్ అండ్ దేర్ గ్రేస్.
0: ఈ కారణ నిమిత్తమే పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది.
1: పితృయజ్ఞ హ్యాస్ కమ్ అపాన్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఆల్సో.
0: భూతయజ్ఞము,
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: మనము స్నానము చేయనప్పుడు,
1: వైల్ టేకింగ్ బాత్,
0: ఇల్లు ఊడ్చునప్పుడు,
1: వైల్ స్వీపింగ్ ద ఫ్లోర్,
0: బట్టలు ఉతుకునప్పుడు,
1: వైల్ వాషింగ్ ద క్లోత్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూతయజ్ఞము అనగా భూతప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: భూతయజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు దీస్ లివింగ్ బీయింగ్స్ విచ్ వుడ్ హావ్ కిల్డ్ అన్నోయింగ్లీ.
0: ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది
0: ఋషుల ఆశ్రమంలో. సాత్విక స్వరూపులైనటువంటి జింకలను, నెమళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఇన్ ది ఆశ్రమ్స్ ది గ్రేట్ రిషీస్ యూజ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ది కౌస్ అండ్ ద డియర్స్ బోత్ ఫార్ సాటిస్ఫైయింగ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్.
0: మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్యపిండి పెట్టడమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు.
1: ఇన్ కీపింగ్ విత్ దిస్ పర్టికులర్ ట్రెడిషన్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ భూత యజ్ఞ బై గివింగ్ షుగర్ ఆర్ ఫ్లోర్ వెర్ ఎవర్ దే సీ ది యాంట్స్ అండ్ యాంట్.
0: భుజించిన తర్వాత మన యొక్క విస్తరి యందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపజేసుకున్నారు.
1: అనదర్ ఆస్పెక్ట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వన్స్ డినర్ వన్ మే లీవ్ ఎ లిటిల్ రెమినెంట్స్ ఆఫ్ ఫుడ్ విచ్ వెన్ థ్రోన్ అవుట్ వుడ్ బి గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫర్ వేరియస్ అదర్ లివింగ్ బీయింగ్స్.
0: ఈనాటి కూడా అనేక మంది గృహముల యందు గోవులు, కుక్కలు, పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడా పెంచుకుని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే ఇన్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ హౌసెస్ దే రేర్ ది కౌస్ ది డాగ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ఎ ఫ్యూ బర్డ్స్.
0: ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము.
1: దిస్ పర్టికులర్ ఎగ్నైజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ విచ్ వుడ్ హావ్ కమిటెడ్ వితౌట్ నోయింగ్.
0: ఇంకా మానవ యజ్ఞము,
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మానవ యజ్ఞ,
0: మనుష్య యజ్ఞం అంటారు.
1: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మనుష్య యజ్ఞ.
0: మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి.
1: వైల్ వాకింగ్, వైల్ కటింగ్ ది వెజిటబుల్స్, వైల్ లైటింగ్ ది ఫైర్ ప్లేస్ ఎట్సెట్రా, ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దేర్ లైఫ్స్.
0: కనుకనే ఈ విధమైన యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము, పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు.
1: ది గ్రేట్ పీపుల్ ఆఫ్ ద ఓల్డెన్ డేస్ పర్ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ యజ్ఞ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ ఎక్స్పీషియేటెడ్ అండ్ రిమూవ్.
0: కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము.
1: The fifth one is Brahma Yajna. It is also called Rushi Yajna.
0: Jantu naam narajanma durlabhamu. Ee manava janmam chala durlabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: durlabho manava janmaha. ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆర్ డిఫికల్ట్ టు గెట్ ది హ్యూమన్ బర్త్.
0: ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను, భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్డ్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనిటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఇస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి. ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనిటువంటి

0: the discriminating power and he has to use his discrimination and follow on the right path.
1: ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడాను లేవు.
0: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
0: The laws also have been prescribed only for man and not for birds and beasts.
1: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and
1: శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
0: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
1: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక్క మానవునికి మాత్రమే.
0: The sin, the law, the scriptures and the curse, all these are meant only for man and not for animals.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధములైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
0: Maharshis have laid down right royal paths in order to help man to sanctify his life and to justify his human birth.
1: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: Therefore it is our important duty to perform these things and to express our gratitude to those people who have given all these scriptures and other things mentioned just now.
1: Deenito paatu
0: along with this
1: manavudu bhoomini dunne pantana pandinche nimittave bhoomini dunnutunnadu.
0: Man is ploughing the land in order to cultivate and
1: dukki cheyutunnadu.
0: He is making the land
1: pantalu pandistunnadu.
0: He is cultivating the crops
1: kalupulu kotalu teestunnadu.
0: He is removing the weeds.
1: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
0: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ దీస్ యాక్టివిటీ ఇన్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఏ నంబర్ ఆఫ్
1: ధాన్యము పండించే యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
0: ఋషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రేజింగ్ ద క్రాప్స్.
1: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
0: నాట్ నోయింగ్ వాట్ హీస్ డూయింగ్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ హిస్ డే టు డే లివింగ్.
1: ఈ జగత్తునందు అహింసాతత్వమును బోధించి అహింసాతత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ హూ రియలీ అండర్స్టాండ్స్ అండ్ పర్ఫార్మ్స్.
1: అహింసాతత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికీ లేదు.
0: No one has the right to preach ahimsa and non-violence.
1: Anaga
0: ahimsa here refers to non-injury.
1: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
0: When man is killing so many living beings, what right does he have to preach non-injury?
1: మనము నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: Even in our regular breathing, inhaling and exhaling, a number of small insects die.
1: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన యందు కూడాను అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
0: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందుకు కూడాను అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
0: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
1: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
0: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
1: క్షణం కూడాను మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
0: వెన్ వీఆర్ ఇంజూరింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
1: హింసలనే చేస్తున్నాము.
0: We are killing living beings.
1: Aite,
0: but then
1: manamu telise manamu cheyakoodadu paapam.
0: Knowingly we should not commit sins.
1: Telisi okarini himsinchakoodadu.
0: We should not harm and hurt a person knowingly.
1: Telisi oka pranamunu baadhinchakoodadu.
0: Knowingly we should not cause any
1: teliyaku cheseetu enniyo undavachunu.
0: There are a number of things which you perform
1: teliyaku
0: cheseetu
1: paapamulu kaadu.
0: Acts which are performed not unknowingly,
1: ఇవి పొరపాటు అని చెప్పవచ్చును.
0: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్స్.
1: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ రూమ్ ఫార్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
1: కానీ తెలిసి చేసేటువంటి యొక్క

0: పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్ల
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్
0: యాక్ట్స్. కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: When man performs a number of actions in that particular form, he has to suffer the consequences of all
0: the bad actions. Atti mokkagaane, atti vruchamgaane, atti phalamulugaane manaku labhisthayi.
1: Whatever seed you sow, the fruits and the tree that you get will depend on the seed.
0: Kevalamu mana yokka abhimana ahankaram abhimanaal chetane aneka vidhamaitundi karyamulu salipinattuga manam bhramistunnamu.
1: We are deluding ourselves that we are performing many acts by our own selves.
0: Idi kevalam ajnaname.
1: This is utter ignorance.
0: Adi chetu inkenni yo chetunu anichi uhalu palli alasipoku. Idi chetu adi chetu inkenni yo chetunanuchu ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: Don't get tired and exhausted by telling that I will do this particular act and that particular act. Whatever seeds you sow, the fruits will depend upon those seeds alone. If you sow one type of seed, how can you reap a different type of fruit?
0: Enni ainanu papa punyala manasu, enni ainanu పాప కర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యు డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూడెడ్ మైండ్ విచ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ పర్ఫార్మ్డ్ నాట్ లీవింగ్ ఈవెన్ వన్ ది అప్రోప్రియేట్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బ్రహ్మ విల్ గివ్ అండ్ అడోర్న్ యూ విత్ ఎ గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్స్.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడా పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాత సంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్యా పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, ది హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ది నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందలి యందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము. కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్
0: దేవతలను చింతించి
1: రిమెంబరింగ్ ద గాడ్స్
0: మన ఇంటి ఎందున్నటువంటివో లేక బయట ఉన్నటువంటి ఒక్కవో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్ ఎ లిటిల్ ఫుడ్ టు
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి
1: యూ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బిగర్
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి
1: యూ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: అన్నదానము కన్న అధిక దానం వేది తల్లిదండ్రుల కన్న దైవమేది జగదీతపము కన్న సత్యశీలం వేది దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది రుణము కంటెను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటెను మరణమేది సర్వదా కీర్తి కంటెను సంపదేది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ తపస్? కంపాషన్ ఇస్ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ధర్మ and anger is greatest form of sin and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chala utkrishtamainatundi shreshthamainatundi.
1: Man's life is very sacred.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ అన్వైజ్ టు థింక్ that by merely repeating some mantras would be able to just make our lives
0: mantramula cheta mana paapam pariharam kaadu.
1: Through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku naina jarpukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatunte shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevitamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu.
1: Whatever type of joy that you are enjoying today is only mean one.
0: Chanikamaina aanandamulu.
1: It is a temporary joy.
0: Anityamaina aanandamulu.
1: It is impermanent joy.
0: Asatyamaina aanandamulu.
1: It is untrue joy.
0: Ee aanandamula cheta manam hrudayamu ee maatram kodano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
1: What is the use of offering worship to Shiva without
0: chitta shuddhi leni aacharam adiyela?
1: What is the use of doing acharas without the
0: pavitra shuddhi leni paakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu neevu enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchatame chitta shuddhi nimittamu?
1: In fact performing actions itself is for
0: mana karmala dwara chittam marinta ashuddham gaavinchukotamu idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachchu.
1: Today what is happening is
0: బోధించవచ్చు.
1: We are uttering Vedanta and we are preaching
0: కానీ
1: Vedanta.
0: ఆచరించడం చాలా కష్టము.
1: But practicing Vedanta is
0: ఆ కష్టమైన ఆచరణనే మనం ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవాలి.
1: A person who works, he gets
0: కష్టమునందే మనకు సుఖమున్నది కానీ సుఖమునందు సుఖము లేదు. నసుఖార్ లభ్యతే సుఖం.
1: There is joy in our own work and hard work. Without that, we will not be able to get joy.
0: కనుక మనము నిత్య జీవితము లోపల ఏ విధమైనటువంటి యొక్క వేదశాస్త్రం ఇతిహాస పురాణములు మనకు తెలియకపోయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కూడా భూతదయా పశ్చాత్తాపములు మన హృదయంలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ మైట్ నాట్ బి నోయింగ్ వేదాస్ ఉపనిషత్స్ అండ్ ఆల్ దాట్ బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ షుడ్ ఎగ్జిబిట్
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్ వెన్ హీ హాస్ ది కెపాసిటీ
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
1: యు మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యూ హావ్ ది కెపాసిటీ.
0: కనుకనే ధనముకు కూడా నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునికి ఈ ధనమును సద్వినియోగం గావించకుండా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈస్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవి ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈస్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లెఫ్ట్ అవుట్ ఇట్ ఇస్ ది ఫైర్ విచ్ మే డిస్ట్రాయ్ ఇట్.
0: కనుకనే జీవితం ఉన్నంత లోపలి మనం తగినటువంటి యొక్క తెలిసి దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: Therefore, when you are having life, when you are having capacity, knowingly, you should perform actions of charity and justify the wealth.
0: తెలిసి చేయాలి కానీ చచ్చిన తర్వాత ఏం చేస్తానికి వీలవుతుంది?
1: When you are alive, knowingly, with full intention, you have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు, నేను చచ్చిన తర్వాత పలాన ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
1: Many people
0: ఇలాంటిది చేసేది. నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసిన ఆనందాన్ని అనుభవించు.
1: Many people write a will in which they say how to dispose of the wealth that they have. When you are alive, through your own hands, by your own conscious effort,
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: యూ సీ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ అండ్ పుట్ యువర్ నెక్స్ట్ ఫుట్ అండ్ ఆల్సో నోయింగ్ ఫుల్లీ.
0: త్యాగరాజు కూడాను తెలిసి రామ చింతన చేయవే.
1: త్యాగరాజు ఆల్సో హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ ఓ మైండ్ యూ గోన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ నోయింగ్.
0: తెలిసి భగవంతుని చింత చేయ మనసా.
1: ఓ మైండ్ ఆఫ్టర్ నోయింగ్
0: ఏదో తెలియకుండా అజ్ఞాన వృత్తిలో నీవు స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకుని ప్రయత్నించన్నాడు.
1: రిమెంబర్ దట్ హీస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారికి మాత్రమే ఒక హద్దుగా ఉంటున్నాయి.
1: టుడేస్ డివోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ది పూజారూమ్ అండ్ ది
0: ఈ పూజారూమ్ లో ఉండినంత సేపు మాత్రం పరమశాంతిగా ఉంటారు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద ష్రైన్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇమ్మెన్స్ పీస్.
0: భగవంతుని చాలా ప్రార్థిస్తూ ఉంటారు.
1: యూ విల్ బి ఆఫరింగ్ అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ గది దాటి యువతలు అడుగు పెట్టినా ఇంకా పని వారి పైన వారి పైన వీరి పైన అనేక రకమైనటువంటి యొక్క ఉద్రేకాలు బయలుదేరుతుంటాయి.
1: ద మోమెంట్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ది ష్రైన్ రూమ్ యూ బికమ్ అజిటేటెడ్ అండ్ గో ఆన్ షౌటింగ్ ఆర్ ఎవ్రీ వన్ దట్ యూ కమ్.
0: ఇది కాదు మన నిజమైనటువంటి యోగము, ఇది కాదు మన నిజమైనటువంటి ధ్యానము, ఇది కాదు మన నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఈజ్ నాట్ ట్రూ యోగా, ట్రూ ధ్యాన ఆర్ ట్రూ డివోషన్.
0: సతతం యోగిన, నిరంతరము కూడాను శాంతితో, ప్రేమతో, సత్యముతో జీవితాన్ని అంకితం గావించాలి.
1: వన్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా కంటిన్యూస్లీ, అండ్ కంటిన్యూస్లీ వన్ షుడ్ ప్రాక్టీస్ లవ్ అండ్ డివోషన్.
0: భగవంతుని ముందు అనేక భరతనాట్యాలు ఆడుతుంటారు.
1: బిఫోర్ గాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: ఈ వినయ విధేయతలు అనేటువంటిది కేవలము ఆషాఢభూతిని వేషాలుగా కనిపిస్తుంటాయి.
1: ద ఒబీడియన్స్ అండ్ ద హ్యూమిలిటీ ఎగ్జిబిటెడ్ ఆర్ ఓన్లీ
0: కొంచెం మరుగుపోయినా ఇంకా సాక్షాత్ దుర్వాసులో, విశిష్టులో, అంబరీషులో, ఇంకే విధమైనటువంటి మార్గాల్లో అవలంబిస్తుంటారు.
1: బిఫోర్ గాడ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షోన్ యాజ్ అన్ ఎగ్జిబిషన్.
0: ఈ విధంగా మారటం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు.
1: వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ సైట్ యూ బికమ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్. అండ్
0: సమయమును పురస్కరించుకొని కొన్ని పదములు మార్చుకోవచ్చును.
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ యూ మే చేంజ్ యువర్ టోన్ అండ్ వర్డ్స్ యూ,
0: కానీ హృదయాన్ని మాత్రం మార్చుకోరాదు.
1: బట్ యుడ్ నెవర్ చేంజ్ యువర్ హార్ట్.
0: ఇలాంటి వారి హృదయం కేవలం ఒక రాక్షస హృదయం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఆఫ్ సచ్ పీపుల్ హూ గోన్ చేంజింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ డెమానిక్ హార్ట్స్.
0: కనుక మనము చూచుటకు మానవుల వలె ఉంటుండి మన ప్రవర్తన రాక్షస ప్రవర్తనలుగా ఉంటుంటే ఇంక దైవత్వం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: ఫార్ అపీరెన్స్ ఇఫ్ యూ ఆర్ హ్యూమన్ బీయింగ్ బై యాక్షన్స్ ఇఫ్ యూ ఆర్ డెమన్స్ హౌ కెన్ యూ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్?
0: ఈనాడు ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: The human nature and human qualities are not seen in this world in any small
0: measure. సాధకులంతా కూడాను భగవంతుని అన్వేషిస్తున్నాము, భగవంతుని వెతుకుతున్నాము, భగవంతుని వెతుకుతున్నాము అంటున్నారు.
1: A number of aspirants say that they are searching for God.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుని వెతకటం ఎందుకు? ఎక్కడ వెతకటం?
1: When God is omnipresent, where is the need for searching?
0: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
1: Because he is not a devotee, he is making a
0: నిజమైన భక్తుడైతే వెతకనక్కర్లేదు.
1: For a true devotee, there is no need for searching at all.
0: సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి, సర్వత్రా తానే ఉంటున్నాడు.
1: For a true devotee, he finds God everywhere.
0: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
1: Today, devotee is not searching God.
0: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
0: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
1: హీఈ్ సర్చింగ్ టు ఫైండ్ అవుట్.
0: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
1: ద రీజన్ ఫర్ హిస్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ డివోటీ ఈజ్ వేర్ ఎవర్ యూ సీ యూ డోంట్ గెట్ ఎ ట్రూ డివోటీ అట్ ఆల్.
0: ఈనాటి మన భక్తి అంతా కూడా రివర్స్.
1: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్
0: భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు. ఈనాడు
1: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
0: కనుక మనము భగవంతుడు మనలను వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
1: టుడే వాట్ వీ హావ్ టు జస్ట్ డూ ఈజ్ వీ హావ్ టు జస్ట్ గెట్ ది కెపాసిటీ టు గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: కనుకని కర్మాచరణ ద్వారా కాయమును సార్థకం చేసుకుని కాలమును పవిత్రము గావించుకుని దివ్యత్వాన్ని అనుభవించి పవిత్రతలో మనం లీనమైపోవాలి.
1: త్రూ ద బాడీ పర్ఫార్మ్ యాక్షన్స్ ఆఫ్ ధర్మ, జస్టిఫై యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్ అండ్ రీచ్ ది గోల్.
0: మన హృదయము ఒక్కటే.
1: అవర్ హార్ట్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
1: Our heart is not a musical chair.
0: ఒక్క తూరి ఒక్కరు, మరొక తూరి మరొకరు, మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: We should not introduce one day one particular person into our heart.
0: నిజమైనటువంటి భక్తుడు ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make effort to find out what are the true qualities of a good devotee.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: One should have an equal mindedness whether it is in the trouble, in the sorrow, in the joy, in the difficulties, in the problems, under all
0: circumstances. 10 mandi pogidite manamu 50 pound undetunte vaadu 100 pound ga manam perigipotham.
1: If anyone praises us, we increase almost 100%.
0: Evaraina dushiste leka vimarsiste manam krungipotham.
1: If any person criticizes us, censures us, we shrink.
0: ఈ కుంగి ప్రొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఇస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఇలేటెడ్ ఈజ్ ఎ సెన్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్
0: ఈగో. రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎదర్ ఆఫ్ దెమ్.
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్ వాట్ ఎవర్ డెసిషన్ ఐ హావ్ టేకన్ లెట్ మీ నాట్ గివ్ ఇట్ అప్ వాట్ ఎవర్ మై
0: కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: వాట్ ఎవర్ ఐ హావ్ డిసైడెడ్ టు ఆస్క్ ఐ హావ్ ఆస్క్డ్ అంటిల్ ఐ గెట్ మై డిజైర్ ఫుల్ఫిల్డ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి అడిగిన జిడ్డు దాకా విడవకుండు.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo, talachane, talachitivi, talaputiriyadaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina bravavalayu.
1: Not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugavalayu.
1: Not forgetting your own self, you should go on asking.
0: Antiye kani. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్నారు.
1: బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ డివోటీ టు గో అవే జస్ట్ లైక్ దాట్.
0: ఇది భక్తుని యొక్క లక్షణాలు.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన ఎందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యూ హ్యావ్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్ అండ్ ఫాస్టర్ దీస్ క్వాలిటీస్ అండ్ యూ హ్యావ్ టు బికమ్ డిస్టెంట్ ఫార్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ యూ షుడ్ ఎంజాయ్ నిత్యానంద బ్రహ్మానంద అండ్ ఆల్ దాట్ అండ్ దస్ ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyarthesu vairagyam, vairagyam sampajitam. Indriyarthesu vairagyam, vairagyam sampajitahani. Samsara chakramanaku chittamu nabhi vantedi.
2: For the wheel of samsara, mind is the central focal point.
1: Itti chittamunu nigrahinchutaku vairagyamu pradhanamaina keelaka sthanamunu akraminchinadi.
2: To reach this particular important and focal point, detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku manasu kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda nu cheppabadutundi.
2: It is also described as avaranamu.
1: Manasuku avaranamu, atmaku avaranamu manasu.
2: Mind is a cover of atma.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైట్ డౌన్ బై సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ get bound by the object.
1: Indriyarthamulainatundi vishayamunu harikattutaku vairagyam atyavasaram.
2: If you want to have control over the sense organs, detachment is essential.
1: Vairagyam dwara indriyarthamulainatundi vishayamunu harikattinappudu indriyamulu మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్, దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్, దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ది control of the senses, it could not be able to just exercise its own influence over the atma.
1: Appudu atma swaswarupa darshanani sandarshimpa chestundi.
2: Then atma will be able to just get a real vision of its own self.
1: Yeta vata atma samskaram kosam atma sakshatkara nimittamu vairagyamu atyavasaramani prabodhichindi Gita.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu adharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kani chuchinatvanti vastulu paina kani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలిస్ యోగ సూత్ర, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దాట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై ద the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamunu undi aasaktini dooram cheyatame vairagyam ani kodanu siram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani paralokamunandunnatundi vastuvulu kaani అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము సాధించుకొని అట్టి వస్తువుల యెడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ one should not have any attachment to these sense objects. This is vairagyam.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevuni varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulapaina rotaye pradhanamaina vairagyam ani kodanu bodhinchindi.
2: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
1: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
2: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
1: Kattalu teesi vesina agni samantaka taame challarunnattuga mana vaanchanam arikattinappudu indriyamulu samantaka taame arikattabadtayi.
2: Just as after removing the firewood, the fire automatically gets extinguished, so also once the sense objects are removed, the senses become powerless.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగ్య అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi, a renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను. ఇట్టివి నాకు అక్కరలేదు. భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను. నాకు కావలసినది ఆత్మాన్వేషణ, ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma, and I would like to have an inquiry into Atma and the truth itself.
1: India athyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povarchi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune velutam.
2: In that case, we would pack all the articles which belong to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata parakalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indiyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatvanti saddaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samasthe yendu aneka vastuvulu untuntayi.
2: In that educational institution, a number of articles will be there.
1: Virugu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock untuntadi.
2: Wall clock will be there.
1: Ee vidhanga enno vastuvulanta kudanu ee oka vidya samasthalo untuntayi.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga ochinatuvanti vaadu ochinattuga aa school nu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, he would not get attached to them. He would go away with a free mind as he came.
1: Ayyo, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపెట్టి పోవాలి, ఇన్ని చైర్స్ ఎంత ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: the management varu ye trust varu ye prabhutvamu ivi ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta dan ye matram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me, and therefore with a sense of detachment or indifference he leaves the school.
1: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖం.
2: వేర్ దర్ ఇస్ మైనెస్ పొసెసివ్నెస్ దర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
1: Jagattunandunnatvanti samasta padarthamulu kudanu viniyoginchuko.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visarjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: Vastupai unnatvanti abhimanamu కర్మలపై ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
2: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్.
1: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
2: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
1: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
2: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డెడికేషన్.
1: వస్తువునందలి దోషములను విసర్జించు.
2: Give up the defects in the objects.
1: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantadu taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: Puttutaku puramu thalli evaru bidda evaru.
2: Before you were born, who is father and who is the son?
1: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
2: Before marriage, who is husband and who is wife?
1: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: daniki puramu leru, dani tadupari leru.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు.
2: Only in the transitory period, there will be that kind of attachment, there will be that kind of possessiveness.
1: ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manam chakkaga gurtinchinappudu ee vidhamainatundi oka mamatvamuku ematramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki oka daniki tarakamani rendu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఈజ్ తారకం, అటాచ్మెంట్ ఈజ్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుపు మరు పనకుండా జాగ్రత్త నిరతము ఒక స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుపు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మ తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్, బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్, వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushupti yendu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokudadani deeni yokka soochana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: Jagrata avastha yendu deeni yokka mamattamunu మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఏ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్, ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ దిస్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబం లేదు.
2: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈస్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ యందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి.
2: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: This will be నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ ల్యాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞానిని ఒకే స్థితి అయిన ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
1: Puttina tachaname pasibidda antaru, child antaru.
2: Immediately after the birth, the newly born one is described as the child.
1: 10 samvatsaramulayyetappatiki, atani pillavadu, oka boy.
2: After 10 years, the same person is described as a boy.
1: అతని 30 సంవత్సరాలకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరాలకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడా ఒక్కడే కానీ 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ద సేమ్ పర్సన్ హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, boy, man and grandfather, not 4 different people as such.
1: Kala marpu cheta roopamulu naamamulu marpulu kaliginayi.
2: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
1: Kanuka chentunam narajanma durlapam ee pavitramaina manava janmamani bhavinchinatundi ee manava janmamunande ilanti vikaramulu, ilanti doshamulu, ilanti shatvikaramulato kodinatundiga undinappudu inga migilinatundi okka jeevulu endukani migile okka vastuvulu endukani marpulu lekunda unduna.
2: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time. Then what to think of other objects?
1: Manishi yandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes which will be coming.
1: Manchi kaani cheddadi kaani marpu marpe.
2: Be it good or bad, a change remains a change.
1: Ee marpu anetundi dosham undeyundi ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Dhanamulu evvari?
2: Whose is money?
1: Danyamulu evari?
2: Whose is charity?
1: Gruhamulu evvari?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనమెవ్వరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
2: వేర్ వర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుండుము?
2: వేర్ వుడ్ వి బి ఇన్ ది ఫ్యూచర్?
1: చెరుగలేదు.
2: వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramai prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam we just discussed.
1: Marpulato kudinatunte manavattamunaku oka mamattavunu pettukotamlo ide oka pedda dosham.
2: When we just can experience so many changes which will be coming about in a man, how

0: ఏమిటి ప్రాక్టీస్ అని అనుకుంటున్నాం మనం.
1: అభ్యాసం, వీ జస్ట్ డిస్క్రైబ్ ఇట్ అస్ ప్రాక్టీస్.
0: ఎలాంటి ప్రాక్టీస్?
1: వాట్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ కెన్ బి కాల్డ్ అభ్యాసం?
0: దీనిని తపస్సు అని చెప్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ట్రూలీ డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
0: తపస్సు అనగా అందరూ ఈ పదము వినగానే భయపడతారు.
1: ద మోమెంట్ పీపుల్ హియర్ దిస్ వర్డ్ తపస్, దే గెట్ ఫ్రైటెన్డ్ అలిటిల్.
0: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలుములు వేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
1: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
0: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: This is truly speaking not tapas.
0: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
1: In a way, this is externally putting the body to certain suffering and sacrificing the body.
0: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
1: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుట్టింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
0: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
1: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: దీనిని తపస్సు అని చెప్తారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
0: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
0: శారీరక, వాచక, మానసికములని మూడు.
1: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
0: శారీరక తపస్సు అనగా
1: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
0: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
1: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
0: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
1: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
0: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని ఎందున్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణా కొంతవరకు క్షీణిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్, దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లోలీ.
0: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
1: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ ది డిక్లైన్, దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
0: సదాచార సంపన్నుడు అవుతాడు.
1: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
0: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
1: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
0: సత్సంగములు ఎంత చేరుతాడు.
1: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
0: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
1: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
0: Yantime kaakunda konni dana dharmaadi karmala yendu kudanu thanu palugontadu.
1: In addition to this, he would also undertake charity and such other useful activity.
0: Indulo vidyadanamu.
1: In this, giving the charity of education.
0: Vaidyadanamu.
1: Charity of medicine.
0: Shramadhanamu.
1: Charity of the
0: physical. Annadhanamu.
1: Charity of food.
0: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ, అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
0: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
1: ఇన్ అదర్ వర్డ్స్, putting the body in the sacred activity.
0: Etti doshamulaku kudanu thanu guri kaakunda chuchukovatam.
1: Seeing that he doesn't expose himself to any defects in
0: bhautika prapanchamunandu etti durmargamulaku kudanu palapadakunda undatam.
1: In the physical world, not doing any activity which is harmful and bad.
0: Ee rajotaguna tamogunamulaku thanu tattudu kaakunda undatam.
1: Not coming under the spell of rajoguna and tamoguna.
0: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించడం.
1: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
0: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
1: This may be described as the bodily penance.
0: ఇంకా వాచక తపస్సు.

0: Then the next one is vachaka tapas.
1: Vachaka manaka pavitramainatuvanti priyamainatuvanti satyamainatuvanti matalanu pravesha pettali.
0: Vachaka tapas refers to using dear, good, sweet and noble words.
1: Satyamu kada ani koncham teevramainatuvantidiga undakoddu, katuvainatuvantidiga undakoddu.
0: Even one when one speaks truth, he should not be severe, should not be cutting, and he should not be hurting.
1: Satyamu kada ani itarulu badinchetuvantidiga kuda undakoddu.
0: Even if it is truth, he should not be for hurting others.
1: Satyamu kada ani itarini himsinchetuvantidiga kuda undakoddu.
0: Even if it is truth, he should not be violent to others.
1: Satyamu kada ani apreetikaramainatuvanti kudanu cheppakoddu.
0: Even if it is truth, he should not be harmful or hurting to others.
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనేది గీత.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
0: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasu ne matram kudanu neppimparadu.
0: You should not give any suffering to the mind as
1: ee vaakku cheta daivachintanu kudanu abhivruddhi parchukovali.
0: Your thought should help you to develop thinking of God.
1: Daivam yokka leela gurugana visheshamunu kudanu varninchali.
0: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
0: You should use words which would be highly helpful to others.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
0: You should use the tongue and your talk to show the right path for others.
1: మీకు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
0: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరుల పెడమార్గములందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
0: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: One has to take care to see that no amount of falsehood enters into your
1: talk. సత్యవ్రతుడు కావాలి.
0: You should become a సత్యవ్రత.
1: అహింస పరుడు కావాలి.
0: You should become non violent.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి యందు కూడాను ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
0: There could be quite a few problems which you'll have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
0: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
0: ఏ పర్టికులర్ మహర్షి వాస్ డూయింగ్ పెనన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
0: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapasu chestu undetundi okka pradesham nunchi aa tapasu chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
0: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు.
0: This person who was doing penance, he saw it.
1: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
0: The deer went and hid itself in a bush.
1: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
0: The person, this maharshi, saw that particular incident also.
1: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు.
0: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
0: దిస్ రిషి వాజ్ పుట్ టు ఏ రియల్ ప్రాబ్లమ్ యాస్ టు వెదర్ టు టెల్ ద ట్రూత్, అండ్ ఇఫ్ హి టెల్స్ ద ట్రూత్ దెన్ హీ వుడ్ బి హార్మింగ్ దట్ పర్టికులర్ డియర్. ఇఫ్ హి డజంట్ టెల్ ద ట్రూత్ హీ విల్ హావ్ వయలేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టెలింగ్ ద ట్రూత్.
1: ఏది చేసినా కూడా నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
0: హీ వాజ్ ఫేస్ విత్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ టెలింగ్ ట్రూత్ అండ్ ఇన్కరింగ్ ఏ పర్టికులర్ సిన్, అండ్ నాట్ టెలింగ్ ట్రూత్ అండ్ డిస్సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్. ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ హీ అడాప్టెడ్ ఎ వెరీ ఫైన్ ప్రొసీజర్.
1: నాయన, ఏది చూచెనో అది పలుకదు, ఏది పలుకును అది చూడలేదు.
0: హీ సెడ్
1: కన్నులు చూచినాయి కానీ కన్నులకు చెప్పే నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
0: హీ సెడ్ ఇన్ ఎన్ ఎనిగ్మాటిక్ వే దట్ వాట్ ఎవర్ హ్యాస్ జస్ట్ సీన్ ఇట్ కెనాట్ టెల్, వాట్ ఎవర్ హ్యాస్ కెన్ టెల్ ఇట్ హెస్ నాట్ సీన్.
1: చూచినది ఒక్కటి చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
0: How can it be true? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
0: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: కనుక వాక్ తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: When one is following this particular వాచక తపస్, one may face such difficult situations, then he should not tell untruth, but he should adopt a policy and he should see that he escapes without uttering.
1: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
0: వాట్ ఎవర్ బి ది సర్కమ్స్టాన్సెస్, వన్ షుడ్ నాట్ అట్టర్ ఎ లై, వన్ షుడ్ నాట్ అట్టర్ అంట్రూత్.
1: నీకు ఇష్టం లేకపోతే నీ మౌనం వహించు గాని అసత్యం చెప్పనద్దు, అక్కర్లేదు.
0: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
0: The basis for this is మానసిక తపస్సు.
1: ఈ మానసిక తపస్సు లోపల సద్భావములను పెంచుకోవాలి.
0: In the mental tapas or మానసిక తపస్, you have to develop good qualities and virtues.
1: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
0: Whatever thoughts will be flashing in your mind, your face
1: is the index of life, mind ani.
0: That is how it is just said, face is the index of mind.
1: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
0: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
1: Mana vicharanga untunte lopala mukham kuda nu vicharangane kanipistundi.
0: Mentally if we are grief stricken, our face reflects the grief.
1: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
0: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
0: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీ ఈజ్ అండర్ గోయింగ్ రియల్ ఆగనీ అండ్ రియల్ గ్రీఫ్, he would not be able to just smile naturally. It would be something
1: lokala badhalu hinsistuntai kalustu untai payina chuchinappudu em ayya ettunnada baagunna edo oka vidhamaina intritiga oka idiga chesinattuga untadi dani vallane manushu yokka bhavamunu takshaname gurtinchadaniki veel avutundi oh itane edo vicharanga unnadu ani gurtinchavachchu.
0: If there are some thoughts which are torturing inside the mind, if when he is accosted, if you were to smile at it, it would be artificial, it would betray whatever feelings are there inside the heart.
1: Kanaku attundakunda nirantaram manasunu aanandamto munchetunte paristhitini manam techukovali.
0: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది? నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
0: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
0: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: your thoughts. కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
0: At least a few hours in a day, one should observe silence.
1: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
0: Only in that case, mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
0: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
1: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రము గావించుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
0: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
0: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
1: sharira parishuddhamu maatrame manam lakshyam nanduchukuntunnam kaani manasika parishuddhatiki e maatram kudanu tagina krushi cheyatam ledu.
0: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: Satchintanalu sadalochanalu sadbhavamulu kodanu manasika parishuddhatiku sarirakunti parikaramulu.
0: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
0: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
0: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
0: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other,
1: manas anyat vachas anyat karman anyat duratmanam manna.
0: If mind is different, word is different and deed is different, he is a bad
1: person. Kanuka tapasthanaga deeni yokka antarathame emanaga mana yokka rajoguna tamogunula yokka ekatvanni nirmoolatvanni gavinchi indriyuli yokka doshamulanu nirmoolamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికి తపస్సు అని.
0: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
0: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as
1: one. Kadapadiki sattvikam kudanu teesiveyali.
0: Ultimately one has to overcome even the sattva guna itself.
1: Mana kaalilo oka mullu virigindi.
0: Suppose you have
1: mullu.
0: Suppose you have treaded on a particular thorn as such.
1: ఆ ముళ్ళు తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
0: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళుని తివ్వాలి.
0: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
1: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటినీ తీసి పారవేయాలి.
0: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. once you take that thorn out of the fruit, you have to throw both the things out.
1: అదే విధంగానే ఈ రజస్తమో గుణములు ఉన్నటువంటి ఒక ముందు మన వాళ్ళు బాధిస్తుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే దీస్ గుణాస్ దీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ రజస్ అండ్ తమస్ విల్ బి గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ విత్ ది టార్న్ ఆఫ్ సాత్వ గుణ యూ కెన్ యూ హ్యావ్ రిమూవ్ దీస్ టూ.
1: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
0: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్ రజో గుణ అండ్ తమో గుణ,
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
0: వన్స్ యూ రిమూవ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ దీస్ టూ గుణాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సత్వ గుణ యూ విల్ హావ్ టు గివ్ అప్ యువర్
1: సత్వ గుణము బంగారు చేయని వంటిది.
0: సత్వ అట్రిబ్యూట్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గోల్డ్.
1: రజో గుణము కాపర్ చేయని వంటిది.
0: రజో గుణాన్ని విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
1: తమో గుణము ఇనుప గుణము కొల్చు వంటిది.
0: తమో గుణము విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
0: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో సమానమే.
0: The binding is common for all the three.
1: Chain యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
0: The value of the chains will be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
1: సాత్వికం కూడా దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
0: Only until you reach divinity, you need sattva guna.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
0: Once you merge in Lord,
1: అమనస్కుడైపోతాడు.
0: He becomes an amanaska.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
1: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకున్నటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
0: గీత హ్యాస్ స్పెషలీ బీన్ టీచింగ్ దేర్ ఫోర్ దట్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: అభ్యాసం అంటే లౌకిక సంబంధమైనటువంటి యొక్క అభ్యాసములు కాదు. ఈ శారీరకంగా మానసికంగా వాక్కురీతిగా కొన్ని విధములైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసములు.
0: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
1: ఈ మూడు కూడాను దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
0: Practice refers to practicing things which will help you to reach the divinity.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉండాలి.
0: They should be associated with the truth.
1: నిర్మలమైనటువంటివిగా ఉండాలి.
0: They should be pure.
1: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరియైన పరికరములు.
0: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకుని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకుని దైవానుగ్రహానికి పాత్ర కావాలని ఆశిస్తున్నాను.
0: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

విశ్వ చింత చేయు విజ్ఞానరహితుడు. విష్ణు చింత చేయు విభుదవరుడు. ఒకడు విశ్వము పొందు

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana swayamga satchit ananda swarupudai undinappatikini. Atti satyanni guttinchukone leka satchidananda nimittamai bahya prapanchamunandu prakrutamaina ee yokka jagattunandu bhautikamainatundi ee yokka prakrutiyandu satchit anandaniki anveshana salaputunnadu.
0: Man by himself, though the form of that being, awareness and bliss, but yet he is in search of these three in the outer world.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: The reason is that he thinks of the world alone. He thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences, and enjoys himself.
1: Vishwani visvasinchitam, Vishnu vismarinchitam, ee ajnaname annintiki nee moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హింసెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: బియ్యమును పొట్టు కప్పినట్టుగా నీటిని పాచి కప్పినట్టుగా సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: ద మాస్ దట్ కవర్స్ ద వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్.
1: సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
0: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
1: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ యూ రిమూవ్ ద హస్క్ యూ విల్ గెట్ ద గ్రెయిన్ ప్యాడీ.
1: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ద మాస్ యూ విల్ ఫైండ్ ద వాటర్.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు స్వప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: It is just the counter thought that is taught.
1: అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: In fact, ignorance and wisdom are not separate.
1: Action, reaction, sound and resound.
0: Their action and reaction, sound and resound.
1: జ్ఞానమే లేకుండినా అజ్ఞానమే లేదు.
0: When there's no wisdom, there's no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలే ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనం షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి నీ ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయం అయింది.
0: Its sun has already risen.
1: నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపున నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాక్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ సన్ లైట్ టువర్డ్ ద వెస్ట్, యువర్ షాడో విల్ బీ ఇన్ ద ఫ్రంట్.
1: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
0: By all effort, you cannot brush it aside and put it behind. It runs forward.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పటికీ మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది.
0: Though we want to run fast, it's only our slipper that goes forth first.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: Because of the association with the feet, it the slippers go front or else they don't move at all.
1: అదే విధంగానే
0: likewise
1: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: Likewise
1: కనిపించనే కనిపించదు.
0: Likewise, when we look to God, who is awareness, bliss, naturally, the ignorance will fall behind. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటారు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: కనుకని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
0: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెలింగ్.
1: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్డ్.
1: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: There he saw many of the meaningless things.
1: కాని ఆ ప్రెసిడెంట్ కాని ప్రైమ్ మినిస్టర్ కాని స్వప్నంలో నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను రాజభవన్లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు అతనికి.
0: But there in a dream, the president does not know that he is the president, nor the prime minister.
1: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
0: There in the dream, he dreamed that as if he was doing some shopping or in a forest.
1: విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: Man considers true.
1: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతనికి గుర్తింపచేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్. దట్ ఈస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్. Namely,
1: ఆనందమైనటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
0: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
0: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
1: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతనే ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: బికాస్ యూఆర్ ఇన్ ద స్లీప్
1: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
0: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
1: ఇది ఏ అజ్ఞానం.
0: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్
1: జ్ఞానం. అంటే ఏంటి?
0: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is wisdom.
1: Aneka mandi manavulu bhagavantunni aashistuntaru.
0: Many people want God.
1: Bhagavantunni aaradhistuntaru.
0: They worship God.
1: Bhagavantunni chintistuntaru.
0: They think of God.
1: Inta matram cheta bhagavantudu manaku labhyam kaadu ani gurtinchalekapothunnaru.
0: They don't recognize the fact. Merely by this they don't attain God.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుడిని నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: సో లాంగ్ యూ వాంట్ హిమ్, యూఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: మీరు ఇరువురు కూడా ఒక్కటి కావాలి.
0: బోత్ ఆఫ్ యూ షుడ్ బికమ్ వన్.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: వెన్ ఇస్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను నీవు అర్పితం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: వెన్ యూ ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ, యూ బికమ్ వన్ విత్ హిమ్.
1: I and you are one.
0: I and you are one.
1: Tatvam asi.
0: Tatvam asi, that the word.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi, I am Brahman.
1: Tanam tanu arpitam gavinchukunnatundi vanike iddaru lekunda okkati gaane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
0: The one who offers himself totally becomes one with God.
1: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
0: Till then, God will be God and human.
1: నీవు నీవే, దేవుడు దేవుడే.
0: And you and God are separate.
1: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
0: So if you think that I should be one with God, you should offer totally yourself.
1: సర్బత్తు లోపల చక్కెర కలిపినాము.
0: Supposing you have mixed sugar in sharbat.
1: కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
0: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
1: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
0: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ బికమ్ వన్.
1: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
0: దో దే ఆర్ యునైటెడ్,
1: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: This human life which identifies with the body,
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక ఇంద్రియమును కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
0: Senses of the human body cannot comprehend.
1: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక బుద్ధి తత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
0: The intellect of the human life cannot reach anywhere.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: Therefore, the divine principle transcends human intellect.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: Here is a tumbler.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
0: You have fruit juice there.
1: పండరసం నాకు అలవాటు లేదు.
0: Swami doesn't take any fruit juice.
1: కానీ పండరసంగా భావిస్తున్నాం.
0: But you consider fruit juice.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: Fruit juice is here in this tumbler.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasam.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler ku deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi nee note lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbatu aa oka pandarasam pothundadi.
0: The fruit juice flows through this
1: కానీ ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుగు పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు, ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't
1: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: జిహ్వే రసగ్నే మధుర

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్
0: మధుర ప్రియత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్,
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసం నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంటాది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంటాది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైన రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి,
1: ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ద డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ నామం నీవు చింతించు.
1: యు థింక్ ఆఫ్ దిస్ గాడ్స్ నేమ్.
0: ఇది అరిగిపోయేది కాదు.
1: ఇట్ కాంట్ బి డైజెస్టెడ్.
0: అరిగిపోయేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ మెల్ట్.
0: కదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ మూవ్.
0: మెదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: హృదయములో నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
1: ఇట్ గివ్స్ యూ ఆల్ ద స్వీట్నెస్ టు అవర్ హార్ట్ బీయింగ్ సెల్ఫ్లెస్ అబ్సల్యూట్లీ అండ్ ప్యూర్ అండ్ స్వీట్.
0: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈస్ వర్షిపింగ్ గాడ్ కనుకనే డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
0: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మెనీ ఆఫ్ ద జనరేషన్స్ అండ్ లైవ్స్ అండ్ ఏజెస్ పాస్డ్ బై, యట్ హీ కెనాట్ అటైన్ రియలైజేషన్.
0: పాలలో నీరు చేరినట్టుగా ఏకమైపోవాలి భగవంతునిలో భక్తుడు.
1: జస్ట్ ఎస్ వాటర్ గెట్ మిక్స్డ్ ఇన్ మిల్క్.
0: దీనికి ఏ సాధనము చేయనక్కర్లేదు.
1: ఫర్ దిస్ యూ డోంట్ నీడ్ ఎనీ,
0: ఏ గ్రంథమును పఠించక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ టెక్స్ట్.
0: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ టీచర్.
0: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
1: నో పెనెన్స్ ఆర్ మెడిటేషన్ ఆర్ నీడెడ్.
0: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
1: ఇట్ ఇస్ వేదాంత దట్ టీచర్స్ లవ్.
0: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
1: యు మే డూ ఎనీ నంబర్ ఆఫ్ భజన్స్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యువలిజం దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
1: సో లాంగ్ యూ డూ భజన్స్ యు నాట్ యువర్ హెడ్ ఇన్ ఎక్స్టసీ.
0: కానీ
1: బట్
0: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటి ధీరసంతో.
1: But the heart is full of that essence.
0: Raso vaisaha ani bodhinchinadi upanishattudu.
1: Upanishad's teaching is the essence.
0: Bhagavantudu rasa swaroopude.
1: God is in the form of rasa, the essence.
0: Neevu neerasa swaroopude.
1: God is rasa, the essence. You are neerasa.
0: Neerasattam povalante ee rasattam swikarinchali.
1: So in order to be strong you have to accept this essence.
0: Kanuka neerasattam ekkada prarambham avutundi?
1: What is the origin for this weakness?
0: Daivatvanni veru chesinappude neerasattam vastundi.
1: When once you consider yourself separate from God, you become weak.
0: Conscience annaru.
1: That is called conscience.
0: Adiye atma tattvamu.
1: That is the nature of atma.
0: Ilanti tattvanni manam chakkaga gurtinchukovadaniki prayatninchali.
1: We have to make every effort to know it full.
0: Ilanti rasamulo lopala cheranivukokunda kontha abhimanamu ahankaramu rendu kudunu addu tavultu untayi.
1: We don't draw this essence totally because the ego and attachment come in our way.
0: Adi Jaitri Yatra salipinappudu,
1: when was on a tour to conquer the whole,
0: Mandana Mishrani kudanu cheraadu.
1: There was also Mandana Mishra then.
0: Mandana Mishranuku Shankaracharyunaku Vedantam nandu vadopavadam jarigindi.
1: There was heated argument between Shankara and Mandana Mishra there.
0: Evaru gelchidam evaru odipovatam anetundi daniki oka judge undali.
1: A judge is needed to decide.
0: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
1: Who can judge properly?
0: Shankaralu vare cheppaaru.
1: Shankara himself said.
0: Shankaralu telusunu.
1: Shankara no.
0: Trikala gnani.
1: He knows all the three.
0: Mandana Mishra. Nee patri ainatundi okka Ubhaya Bharate manaku iddariki judge annadu.
1: Mandana Mishra, your wife Ubhayabharati is the judge. See the faith of Shankara.
0: Bhatta vaipane bharya satyam cheppochunu kani marakuru vaipane cheppadu kani Ubhayabharati alantidi kadu.
1: Usually wife supports the husband, but Ubhayabharati is not of that sort.
0: భేదరహితమైనటువంటి యొక్క బుద్ధి ఉభయభారతి.
1: ఉభయభారతి హాస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్ టైప్.
0: నాది నీది అనేటువంటి యొక్క భిన్నాభిప్రాయములు లేవు.
1: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్
0: మైండ్. నాది ఇది అనేటువంటి యొక్క తత్వములు లేవు ఆమెలందు.
1: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
0: ఏకం సత్యప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే సత్యము.
1: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
0: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయభారతి.
1: ఉభయభారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
0: కాబట్టి ఉభయభారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
1: సో ఉభయభారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
0: ఇద్దరు వాదించారు.
1: బోత్ ఆర్గ్యూడ్.
0: కడపటికి
1: ఫైనల్లీ
0: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
1: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
1: ఉభయభారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ మాట విన్నంత మాత్రం మరి కాలంను కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అది ఏ సత్యము.
1: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్ దట్ ఇస్.
0: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ మండన మిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
0: అయితే నేను కూడాను అర్ధాంగి,
1: ఐఎమ్ యువర్ వైఫ్
0: అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
1: షీ టు బికేమ్ ఏ రినన్సియంట్.
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
1: There is secular knowledge on one side, spiritual knowledge on the
0: other. Pravrutti adi nivrutti.
1: One is outward, other is inward.
0: Pravrutti nivruttulu yokka sambandham anetundi avinabhava sambandhanga nirupinchindi Ubhayabharati.
1: It was Ubhayabharati who brought in this coordination between the two.
0: Shadow maadi teesukuntu vachindi.
1: She considered both.
0: Reflection, reaction, resound ga cheptu vachindi.
1: She started teaching that everything is reaction, reflection.
0: Eppudu sanyasasam teesukunnaro veru veru ayipoyaru.
1: The moment they became renunciants, they got the
0: Ubhayabharati. Oka aasam nirminchukoni akka seelalu maatrame cherchukoni aame varandarkini aatma prabodha salputundadi.
1: Ubhayabharati built a hermitage for exclusively for women and started teaching them.
0: Kontamandi seelato cheri aame ganga nadiki snanamku velutundadi tellavari.
1: Along with some other women she went to Ganges to have a bath.
0: Oka vairagyudu aneetundi peru topala.
1: A man in the name of total ascetic.
0: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
1: Was just lying under the tree.
0: అతను సన్యాసి.
1: He is also an ascetic.
0: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
1: He is not one of the heart.
0: కేవలం వస్త్ర సన్యాసం అది.
1: He is ascetic by dress.
0: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
1: They just could change their dress but not their mentality. They could change gudalu or dress but not gunalu or the qualities.
0: Kaani aa pandukunnatundi vyakti taanu nityamu neeru traage nimittamai oka sorakayani endipoyina sorakayi lopala neeru poosukoni danni eppudu vaadukuneetundi vaadu deenni prakkana pedithe evaraina ettukoni potaremo ani talakinda pettukoni pandukunnadu paapu aa yokka vairagyudu.
1: This ascetic, just for name's sake, carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen.
0: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయభారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
1: To teach this lesson of detachment to this false ascetic, ఉభయభారతి told loudly to her associates.
0: స్త్రీలారా,
1: women,
0: చూడండి అతను వైరాగ్యుడు.
1: See, he is a renunciant.
0: కానీ
1: బట్
0: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
1: He has got so much of attachment to this bottle gourd.
0: ఇంత నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్స్ యూస్లెస్.
0: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
1: ఇట్ ఈస్ సో లో, హీ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్.
0: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అని.
1: అండ్ హీ జస్ట్ స్లీపింగ్ కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
0: విన్నాడు ఈ వైరాగ్యం.
1: దిస్ ఎసెటిక్ హర్డ్ దిస్.
0: నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
1: హి వాస్ సో యాంగ్రీ బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్.
0: తిరిగి ఉభయభారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
1: ఉభయభారతి వాస్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
0: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
1: వాచింగ్ దట్ హీ జస్ట్ త్రూ దిస్ బాటిల్ గోడ్ అక్రాస్.
0: అప్పుడు ఉభయభారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
1: ఉభయభారతి సెడ్, I thought it is only attachment. He has got this ego.
0: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
1: In fact, he has no ego. How can he throw it like that?
0: రెండు నిమిషం నిలిచి
1: he waited there for a couple of minutes.
0: సన్యాసి.
1: He said, oh, sir, take.
0: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుందని.
1: You have got this attachment ego on the rise.
0: మంచిది కాదు.
1: It's not proper.
0: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
1: At least you should respect the dress you have put on.
0: కనుక నీవు ఈ అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
1: సో లాంగ్ యు ఆర్ బౌండ్ బై దిస్ ఈగో ఇన్ అటాచ్మెంట్ యు
0: కెనాట్ బి రెనన్షియంట్. దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
1: సో యు హావ్ టు డెవలప్ లవ్ టువర్డ్స్ దిస్ ఆత్మ.
0: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
1: షీ టాట్ ఇన్ ఎ వెరీ ఎక్సలెంట్ వే, ఇన్ ఎ పాలెటబుల్ వే.
0: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్
0: దేహమునకు స్త్రీలు పురుషులు.
1: Is on the body.
0: ఏ లింగ భేదములు లేదు.
1: But those of the wisdom don't have any
0: జాతి భేదములు లేదు.
1: No difference.
0: ఏ వర్ణ భేదములు లేదు.
1: No color based on that.
0: ఏ ప్రకృతి భేదములు లేవు.
1: Nothing whatsoever.
0: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు సన్యాసి.
1: This ascetic ran and fell at her feet.
0: అమ్మా, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
1: As no one there to teach us truth, this has been my behavior.
0: నేటి నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు.
1: From this day he declared that ఉభయ భారతి is his guru.
0: ఈ విధంగా
1: like this
0: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలో చేసినట్టుగా కనిపిస్తుంటారు.
1: In human life it appears as if we follow many spiritual paths.
0: వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావలే బాబా, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
1: One may put on the ochre robes, one may wear the talisman and repeat count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
0: ముక్కు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన బ్రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలి నన్ను కరుగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా.
1: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
0: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కాని ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా? ఆ భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించుకున్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
1: One has to inquire within one's own self this basic truth.
0: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
1: all people today
0: కేవలం అనేక రకములైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: They follow many spiritual paths.
0: దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి.
1: బిఫోర్ వీ మర్జ్ ఇన్ ద డివినిటీ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ ఫోర్ మోస్ట్.
0: ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
1: విత్ హూమ్ షుడ్ యూ హావ్ దిస్?
0: మారనటువంటి వాడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: యూ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ టువర్డ్స్ ద వన్ హూ వుడ్ నాట్ చేంజ్.
0: అది అమృత స్వరూపమైనటువంటి దైవత్వం.
1: దట్ ఇస్ ఇమ్మోర్టల్ డివినిటీ.
0: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలు విన్నారు.
1: యు మైట్ హావ్ హర్డ్ ఆఫ్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ది లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: సత్యం, ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్
0: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
1: Therefore we should develop friendship with our God.
0: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
1: All worldly people are not our friends.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
1: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
1: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
0: టోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీగానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
1: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో, దే వోంట్ సే గుడ్ బై.
0: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు,
1: దేర్ ఇన్ there in London in those days,
0: Cromwell
1: was the president.
0: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది.
1: Something had went wrong and he was hanged.
0: పక్కా పాలిటిక్స్ అతను.
1: He's a పక్కా పాలిటీషియన్.
0: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
1: He spent crores and crores of pounds.
0: స్నేహితులకంతా కూడా ఓట్టుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
1: He purchased votes.
0: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
1: He went round every house.
0: ఎంతో ధనం దారబోసుకున్నాడు.
1: He spent so much of money.
0: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
1: When he was about to be hanged, he started thinking, so
0: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
1: what a waste I have done with this money.
0: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
1: I wasted my sacred time.
0: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుని. కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
1: హీ స్పెండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పౌండ్స్.
0: స్నేహితులకంతా కూడా ఓట్టుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
1: హీ పర్చేజ్డ్ ఓట్స్.

0: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: ఐ వేస్టెడ్ దిస్ బాడీ విచ్ ఇస్ డివైన్ అండ్ సో
0: కాయమును, నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
1: ఐ వేస్టెడ్ మై బాడీ ద టైమ్ అండ్ ద గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఇది భగవంతుడికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది ఎటువంటి వాడను.
1: Had I but served my Lord in the
0: hope of the zeal, నేను పొందిండేవాడను.
1: I would have come to exalted position.
0: పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
1: Having spent so much, is this my present plight?
0: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
1: I may be born repeatedly, but I will never serve any Lord.
0: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
1: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్ ఇట్స్ ఐస్.
0: తక్షణమే ఆ ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేసాడు.
1: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
0: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు.
1: ఓ గాడ్ వై షుడ్ ఐ హ్యావ్ దీస్ హ్యాండ్స్ ఇఫ్ ఐ కాంట్ సర్వ్ యూ.
0: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై తుకారాం.
0: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
1: ఇప్పుడే రామా ఐఎమ్ క్రిపుల్డ్.
0: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు.
1: ఆల్ డిసైపుల్స్ సే హీ డిక్లేర్స్ హింసెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ విత్ ఆల్ ద లింబ్స్ ఫైన్. వై?
0: నీ చేతులు ఉన్నాయి.
1: ఐ హావ్ హ్యాండ్స్.
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
1: With hands I am not able to serve you, therefore I am crippled.
0: కన్నులు ఉన్నాయి.
1: I have eyes.
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
1: I am not able to see.
0: ఈ కన్నులు ఎందుకోసమని?
1: What for then?
0: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
1: That's something like the fruits of the cotton plants.
0: చెవులు ఉన్నాయి.
1: We have ears.
0: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు యువర్ టీచింగ్.
0: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
1: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్.
0: కాళ్ళు ఉంటున్నాయి.
1: ఐ హావ్ లెగ్స్.
0: కానీ నిన్ను నేను ప్రదర్శన చేసి నమస్కరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
0: బజారు బజారు తిరుగుతున్నాను.
1: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదూరే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవులా, వద్దికగా నుండరేల ఓ చెవులా.
1: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
0: నేను సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
1: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
0: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
1: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
1: దే షుడ్ బి యూస్ టు సర్వ్ గాడ్.
0: సూరదాసుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరరైరి.
1: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీ ఆర్ బ్లైండ్ దట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
1: యూ వాంట్ టు గివ్ మీ విజన్?
0: నా కన్నులు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సైట్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
1: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరైరి.
1: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
0: పాణి పంకజమందు పరమాత్మ ఉండి పాడు సంసారంబు కోరిరేరి.
1: Though God is imprisoned in one's own heart, but they want family life.
0: ఈ హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
1: God is in you.
0: అతన్ని వదిలిపెడుతున్నావు.
1: But you just leave him.
0: ఎక్కడో బజారు వెంట తిరిగి నీవన్నీ బిడ్డలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
1: You go about in the world and enter into family life.
0: కన్నులనిచ్చినది ఎందుకో తెలుసా? అందరి చూచేటందులక.
1: You know why eyes are given? Is it to look at everybody?
0: దీనినే పురందర్దాసు కూడా చెప్పాడు.
1: The same thing పురందర్దాసు.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయడానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: Tane chustuntadu sarvamu.
0: He will take care of
1: it. Ram Ram Ram Ram Ram japamiste na potta nimpedi evaraya antaru kontha mandi.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: Na jeevitham jaragali kada antaru.
0: They say I should carry out my living.
1: Nara pettina vaadu neeru poyaya.
0: The one who has sown the seeds will
1: he not water? If we chant
0: wholeheartedly, will
1: he not take care of you? The one who
0: takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి ఉట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top, rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: ఆల్ రూట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రాక్.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ రాక్.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: వెన్ యూ జస్ట్ బ్రేక్ ఎ బౌల్డర్ యూ ఫైండ్ ఎ ఫ్రాగ్ జంపింగ్ అవుట్.

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: హూ సర్వ్డ్ ఫుడ్ టు దట్ ఫ్రాగ్ ప్రెసెంట్ విద్ ఇన్ ఎ బౌల్డర్ ఈజ్ ఇట్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ దట్ ఫెడ్ ద ఫ్రాగ్?
0: ఈ మాట వినేటప్పటికే శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made that this stone.
0: కొట్టేటప్పటికి ఆ అందులో ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: Out of the boulder, a small stone.
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకారపడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యు ఆర్ ఎగోయిస్టిక్ బికాజ్ యు ఆర్ రూలింగ్ ది హోల్ కింగ్డమ్.
0: నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: Yemena dinam emana oka tiffin carrier annam pampistunnava dinike emena?
1: Are you sending every day a tiffin carrier?
0: Bhagavantude anni chestunnadu.
1: It's only God who does everything.
0: Nemelige chitrabannavan baridavar yaro. Peacock nemaliki enta chakkani varnanni vesaru, enta chakkani rangulu teechiddaru. Evaru vesaru ee rangulu?
1: Peacock has got so many beautiful, lovely colors.
0: Yanta gopko best painters are ekkadini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial le vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజంగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: గుడ్లో పిట్ట ఉంది. ఎగ్ లో.
1: In the egg there is present the young one there inside.
0: అరే చెప్పు.
1: There is inside the egg there is young one.
0: గుడ్లో చెప్పండి స్వామి. బర్డ్.
2: బర్డ్
0: చెప్పు.
1: There is bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed
0: is ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born out of the seed.
0: ఇది ఇంజనీర్ ప్లాన్.
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing whatsoever. దైవం
0: యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకోనలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: ద డాగ్స్ వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హనుమాన్ హూ కుడ్ క్యారీ మౌంటైన్స్.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్ వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే గజంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరొక్కడే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హెస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యు.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషములు ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని ప్రే చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ్ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగా వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముని పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నారు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్,
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా,
1: ఇన్ఫాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా,
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ మౌంటెన్.
0: పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamota?
1: Devi valachuna, Lakshmanundu kolachuna. Prapanchamanta Lakshmi Devini prarthistundali.
0: The whole world worships the goddess of wealth, Lakshmi.
1: ఏ మానవుడు చూసినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తున్నాయి.
0: Everyone worships the goddess of wealth, Lakshmi.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worship by everybody, worships you. You must be great.
1: Lakshmi Devi Valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu Kolachuna.
0: Will Lakshmana serve you?

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they are ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు.
0: హౌ ఇంటెలిజెంట్ భరత.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
1: హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని,
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తర్వాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంతకాని చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమాన్.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తులు టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టెస్ట్ అండ్ ది రెస్ట్ టు గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ ఎ స్మాల్
1: పెబుల్ కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
1: వెనకలనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ వాస్ స్టాండింగ్ బిహైండ్
1: అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెండ్?
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
1: హనుమంత,
0: హనుమాన్,
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత? దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ లీవ్ దిస్ స్మాల్ పెబుల్.
1: నేను జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఫ్రమ్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడం చేత్తో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తి అంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: కించిత్తైన కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్.
1: రామ, ఏమిటి ఈ యొక్క ఇల్లలు?
0: రామ, వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ? వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్,
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమాన్.
1: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హీ సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది. రెండు ఒక్కటే.
0: Out of that linga light came and merged in Rama. So also light of Rama.
1: Yeddu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
0: And it's only Lord Shiva who was on the bull.
1: Yeddu nekkina gadda nekkina iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bull or the chariot.
1: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
0: He taught him the principle of equality.
1: Ittane ee naadu lokam lopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Ishwarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okkantha. Idantha enduku ee bhedhalu?
0: Why should you have differences at all? Because some want to worship Rama.
1: Okade.
0: God is one.
1: Ekam satya.
0: Only one.
1: Ekuham bahusyam.
0: One manifests into many.
1: Mashirpa, gulab jam, barfi, palko, mithai, jileb, kheer. Enni chesinappudiki chakkara okkate.
0: The sweets may be many, but the sugar is one.
1: Nee kosamani inni vidhamainatundi roopanamam neeku kalpinchukuntunnavu.
0: The name and form is only of your making.
1: Kaani daivam okkade.
0: But God is one.
1: Kanukane. ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
0: Then once you develop the feeling of oneness, you become one with God. Student.
1: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ
1: దైవాన్ని ఎప్పుడు దూరం అని మీరు భావించుకోకండి.
0: డు నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ యూ.
1: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ ఫీలింగ్ దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ వర్షిప్.
1: అతను నేనే, నేను అతనే.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
0: ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: సులభంగా చిటికలో సరిపోతుంది అంట.
0: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రియలైజ్.
1: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: 10 ఇయర్స్ ప్లాన్ వేయనక్కర్లేదు.
0: 10 ఇయర్స్ ప్లాన్, 5 ప్లాన్ నాట్ నీడెడ్.
1: ఈ ప్లాన్లు అన్ని వృథా.
0: ఆర్ ప్లాన్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
0: డోంట్ మేక్ ప్రిపేర్ ఎనీ మాస్టర్ ప్లాన్.
1: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
0: మేక్ గాడ్ యాజ్ మాస్టర్.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: దట్ ఈస్ ది రియాలిటీ.
1: హీ ఇస్ ఓన్లీ మాస్టర్.
0: గాడ్ ఈస్ ఓన్లీ మాస్టర్.
1: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
0: నో మాస్టర్.
1: ఉన్నారు చాలా మంది. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, చెస్ట్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
0: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
1: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
1: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
0: Therefore think of God continuously and be divine.
1: అదే సత్యము. Truth is God.
0: Truth is God.
1: అదే జ్ఞానము. అదే God.
0: Wisdom is God.
1: అనంతమైనటువంటి వాడే God.
0: God is infinite.

నాస్తిక బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే.

0: ನಾಸ್ತಿಕ ಬುದ್ಧಿ ಹೆಚ್ಚೆ, ಗುರುವನ್ನನು ಭಕ್ತಿ ಪೋಯೆ. ಭಕ್ತಿ ಕಿಂ ಸ್ವಕ್ತಿ ಸನಾತನ ಪ್ರಭಕು ಸ್ವಸ್ತಿ ವಹಿಂಚಡಿ ಕಾಲಮಯ್ಯೇ. ನಿಸ್ತುಲ ಗೌರವಾಧರಣ ನೆಲಕು ಕೋಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ. ನಿಸ್ತುಲ ಗೌರವ ಆಧರಣ ಗೋಲಕು ನೆಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ.
1: Theistic temperament is gone. There is no conduct or morale in the society. Atheistic tendencies are on the rise. There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanamu.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్.
0: అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ సస్టైన్డ్ బై గణాస్.
0: అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది గణాస్ దట్ మెయింటైన్ ది కాస్మాస్.
0: అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు, కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఇస్ the birthday of the master of masters who has none above him.
0: Intiye kaka ganapati ki mushika vahanudu ani peru.
1: Ganapati has another name, mushika vahana, who has mushika the mouse as chariot.
0: Ratri ki chihnamu.
1: Mushika symbolizes dark night.
0: Ee chikati ende ee mushikam sancharistu untadi.
1: The rats of the mouse move in darkness.
0: Chikati anaga ajnana andhakarame.
1: Darkness stands for ignorance.
0: Ajnana andhakaram nandu sancharinchetvantide mushikamu.
1: It is the rat that moves about in darkness.
0: Modalu vinayakuni yokka swaroopanni, vinayakuni yokka gunagadamalanu చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ గివింగ్ అప్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాట్స్ ఎవర్ యు డూ అండ్ ఐ కన్ఫర్ లిబరేషన్ అన్ టు యూ.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి సమష్టి వ్యష్టి పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti creation, samishti society, vyashti the individual, parameshti the divinity are all present within the vyashti the individual.
0: Kanaku motta modata manamu vyashti aneetvanti tattvanni chakkaga artham chesukovali.
1: To begin with, we have to understand the individual vyashti.
0: Vyashti jeevudu, samashti e devudu.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: Kanaku devunaku jeevunaku ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na aneetvanti de vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of Vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Inati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విధి వినాయక, అనగా ఇతరికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetunte varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudainu vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarudini poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatvanti vade vinayakudu.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ హిస్ ట్విన్ ప్రిన్సిపల్స్ ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నింటినీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి ఒక తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వి ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేమో కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద మ్యాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఫాలో.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ వి ఫైండ్ బ్యాడ్ థాట్స్.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there is perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యు హావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా నువ్వు కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకునకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ out of oil.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ is mixed,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: and is boiled in steam,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: and kept in steam,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumulu and undraalu, are made on this special day.
0: ఈ ఆయిలు అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్, మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ హీస్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతేకాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హియర్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడాను దూరమైపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి, నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్ వర్డ్ అండ్ అవుట్ వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాక్.
0: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని, ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ the heart will not be in a position to
0: pump. మన దేహం లోపల ఒక్కొక్కతూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
1: The body gets tired. Supplying blood to 12,000 miles of distance.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజ్ ఇన్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: The heart beat increases because of overweight.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: Each of the heart beats would supply blood that would extend to the distance of 12,000 miles.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: We should see that heart is not put to overwork.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: That is the job of Vinayaka.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: We eat all.
0: కానీ తనకేమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంలో మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుకొ మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ రాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలి పెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు రాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ రాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయకు ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ of ignorance will carry such heavy head load.
0: Karaka manaku vignayakudu vinayakudu undaga cheekatiye.
1: So it is darkness only.
0: Cheekatiki inta baravu anetundi teliyadu.
1: We do not know the weight of ignorance.
0: Ilanti baravu anetundi yokka cheekatini enta kalamaina kodunu mostuntadi.
1: This darkness of ignorance is so heavy which would last for a long time.
0: Vinayaka chavati endunnatundi antarathamulu enniyo untunnavi.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈ నాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there's a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwara were playing dice.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుందాది నంది.
1: అండ్ హి థాట్ ది అంపైర్ నంది ఇస్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
0: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
1: ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ సో స్ట్రాంగ్.
0: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
1: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
0: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
0: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
1: సో నంది సెడ్ పార్డన్ మీ.
0: అప్పుడు చెప్తాడు
1: దెన్ హి సెడ్
0: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
0: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుదుగాక అని చెప్పింది.
1: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
0: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
1: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: మీరు చాలా మందికి తెలుసును,
1: మెనీ ఆఫ్ యు నో దిస్,
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ ఎట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్. అందులో
0: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్షోర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి,
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
1: We are misusing all these three facets.
0: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: Because of the misuse, we are losing energy by and large.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ నియర్ అండ్ డియర్.
0: కోపము కలిగిన వారికి
1: ద వన్ హూ ఇస్ యాంగ్రి
0: ఏ పని ఫలింపకుండు
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: ఎగ్గును గలుగును,
1: హీల్ హావ్ డిఫికల్టీస్,
0: పాపపు పనులను చేయొచ్చు,
1: హీల్ బి కమిటింగ్ సిన్ఫుల్ యాక్ట్స్,
0: పొమ్మని పెంచుకునేట చేకూరుజుమే,
1: అండ్ హీల్ బి పుట్ టు ఆల్ ఇన్సల్ట్స్ అండ్ హ్యూమిలియేషన్.
0: తన కోపం తన శత్రువు,
1: హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ.
0: తన కోపం తనకు రచ్చ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ హ్యాపీనెస్ గివ్స్ యు ప్రొటెక్షన్, అండ్ యు కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
0: తన సంతోషమే స్వర్గము,
1: ది వెరీ హ్యాపీనెస్ ఇస్ ద హెల్.
0: తన దుఃఖమే నరకం అంటారు,
1: అండ్ యువర్ మిజరీ ఇస్ ద హెల్.
0: కనుక మానవునికి ఈ క్రోధం అనేటువంటిది చాలా క్షీణింపజేస్తుంది.
1: దేర్ ఫోర్ యాంగర్ విల్ లీడ్ టు ద డిక్లైన్ అండ్ ద రూయిన్.
0: ద్వేషము
1: అండ్ హెట్రెడ్,
0: ఈ ద్వేషం అనేటువంటిది క్రోధమునకు మించినటువంటిది.
1: అండ్ హెట్రెడ్ is more devilish
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీ

0: experiences the divinity cannot be experienced.
1: Mukhyamga ee naadu manavuniku jeevitham tarigi povadaniki iviye moola kaaranamulu.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramuke cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
1: because of his bad. Ee kamakrodha deshamulu vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెంచుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: The divinity cannot be experienced.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికు జీవితం తరిగిపోవడానికి ఇవి ఏ మూల కారణములు.
0: The life span today is cut short because of these

0: పుష్టిగా సంతృష్టిగా పెంచుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
1: When these three things are totally removed,
0: we live long. ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we will never lose our life.
0: మన దుర్గుణమరే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
0: కనుక
1: reflection,
0: ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore, we should kill these three evil traits, the anger,
0: వచ్చినా
1: కూడా
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I too become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires, grow more in this age.
0: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: The excessive desire will spoil our future.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
1: Human life is a four-storied mansion.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: The first one is celibacy.
0: రెండవది గృహస్థము.
1: Householder.
0: మూడవది వానప్రస్థము.
1: Recluse.
0: నాలుగోది సన్యాసం.
1: Fourth one, renunciant.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states are guaranteed.
0: ఈ బ్రహ్మచర్యమునందు ఈనాటి బాలురు ముక్కాల భాగం లైఫ్ నంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైమ్ ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచిదానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైమ్ ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము.
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmacharya, means the one who moves about Brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య, ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దివ్యత్వాన్ని
1: we should think of God, chant his name,
0: పవిత్రతను నీవు అనుభవించు,
1: experience the sacredness of life,
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితమును అంకితం చేయి,
1: end your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందమో కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్, విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్.

0: outside.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: The foundation does not need any
1: decoration. పైన కట్టే గోడలకు ఒక రాళ్ళంతా కూడాను డ్రెస్ చేస్తారు.
0: The walls and the elevation are so beautiful.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: The foundation in the ground does not require any beautification.
1: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇది.
0: But the whole burden and the weight of the mansion is taken over by the foundation.
1: కనుక భవనం యొక్క భారమంతా మోసేటువంటి ఒక పునాది మనం బద్ధం చేసుకోవాలి.
0: Therefore we should lay the strong foundation.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
0: Today we are not thinking of this strong foundation.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: We go by the outer beauty, the external elevation.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: The first to begin with is celibacy.
1: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగ ఏమి? నడుచుకోవటము.
0: చర్య means conducting one's own self.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: You have to conduct yourself accordingly.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: Preceptors say today.
1: ఆచార్యుడు అంటాడు.
0: A preceptor is
1: ఆచార్య. ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య means the one who practices and teaches.
1: ఆచరించకుండా ఊరికి అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate
1: కాబట్టి
0: is a teacher.
1: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు కాని
0: teacher can teach lessons.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: He cannot be of any help to you.
1: ఆచార్యుడైనటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: A true acharya preceptor will help you to control your mind.
1: అందుకోసం ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య is the preceptor of all Pandavas.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: He taught them all expertise in archery.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య was the master of their
1: హృదయ సంకల్పములంతా కూడాను పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
0: He sanctified all the thoughts.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: He obeyed the command of the mother.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసావహించి
0: following the command orders of the mother
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: And he was the recipient of the grace of the mother.
1: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
0: As he obeyed his parents he was one of wisdom.
1: జ్ఞానంగా ఏమిటి?
0: What is wisdom?
1: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
0: It's not textual knowledge or information.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is
1: ఒక్క దైవత్వం తప్ప అన్యము స్మరించకూడదు.
0: One should not think of anything other than దైవత్వానికి
1: మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవద్విత్యార్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటుపడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavaru
0: for 58 days.
1: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikichi taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of mother.
1: Talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagalaku poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఏ నేమ్. హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులుతా ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువాన బీవిత్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ.
0: These are all the titles and names of Arjuna.
1: కనుక ఇదని ధనంజయుడు.
0: ఇస్ ధనంజయ.
1: అర్జున, అర్జునుడిగా నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున,
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను ఈ నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపన్.
1: ఈ యుద్ధ సమయంలో అపకారం ఉపకారంలని ఏమాత్రం కూడా పాటించరాదు.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద హార్మ్.
1: వేశావు అంబులు, నేను వేశాను అంబులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డిడ్.
1: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్
1: కృష్ణుడు దేహమంతా రక్తమయమైపోయింది.
0: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
1: కానీ దీనికి ఏమైనా వగుస్తున్నారా?
0: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
1: ఇది యుద్ధ సమయము.
0: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: డ్యూరింగ్ వార్
1: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్మ ఒక్కటి కోరినాడు.
0: భీష్మ వాంటెడ్ వన్.
1: నాయన, నాకు దాహము, ఇది అంత్య సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58th dinam pranam modalutunnanu.
0: 58th day I'm leaving this body.
1: Kanukane na tallini techi na notlu poyamannadu.
0: See that my mother would shower water.
1: Talli Ganga Devi.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: Aa tallini techi na yokka notlu poyamannu cheppadu.
0: See that Ganga water is brought to me.
1: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
1: జ్ఞాని. భీష్ముడు
0: the one of wisdom.
1: Bhishmudu sarvajnana sampannudu.
0: He is the very personification of all forms
1: Sarva
0: of knowledge.
1: Sarvavedi sampannudu.
0: He has got all fluent.
1: Samasta sadhamalu chesinatunti vaadu.
0: He did everything.
1: Evvariki apakaram koradu.
0: He didn't harm anybody.
1: Kanukane aa talli yokka jalamunu tana notlo posin tarchame Bhishmudu tana yokka kannulu moosadu.
0: After drinking the water he ended his life.
1: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్తో దీని సమాప్తి కూడా జరిగింది.
0: యాజ్ హి వాస్ పుట్ టు దట్ సిచ్యువేషన్ బై అర్జున ద రిలీఫ్ ఆల్సో వాస్ గివెన్ టు హిమ్ బై అర్జున.
1: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ దిస్ నేమ్ అర్జున.
1: అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: బట్ దేర్ కాండక్ట్ ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు ద మీనింగ్ ఆఫ్ ది నేమ్.
1: శ్రీశైలం లోపల కూడాను అర్జున, మల్లికార్జున, భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: అండ్ యూ హ్యావ్ నేమ్స్ భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున భ్రమరాంబ.
0: మల్లికార్జున భ్రమరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ,
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీ బీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar
1: చేసుకుంది.
0: And then gets its life redeemed.
1: కనుకనే అర్జునత్వము చాలా అనేక అర్థాలకంతకు మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జును మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: Yavari paina kodunu nishkaranamga tane villinu prayoga pettina vatti vaadu kaadu.
0: In fact he didn't fight with anybody without any reason.
1: Edo yuddhamlo cheyavalsi vachinappudu chesadu.
0: He had to fight in war times.
1: Kaani krishnudu kudanu
0: krishna
1: arjuna rayabaraniki pamputunnaru meeru nenu evarto maatadali annadu.
0: You are sending me as an emissary, whom should I call?
1: Yuddhamu jaragakoddu. యుద్ధం జరగకూడదు,
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కట్టి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రం వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: ధృతరాష్ట్రంతో
1: మాట్లాడమనే.
0: Is it mean to consult Dhritarashtra?
1: Dhritarashtra is gruddivadu.
0: Dhritarashtra is blind king.
1: Kani buddhi ledu.
0: But he has no intelligence.
1: Putrabhimanam adhikanga untundadi.
0: He has got attachment to his
1: sons. Ee putrabhimanam tho putrulu cheppinattuga nadchukuntadu kani taanu cheppinattuga putrulu evaru nadchukoru.
0: Because of his attachment to his sons he will follow them, but he will not follow his intelligence.
1: Alanti dushputrulanta untundi Dhritarashtrani yokka aagna manaki enduku?
0: Why should we think of Dhritarashtra who follows the dictates of his sons?
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జున కే.
1: అర్జున,
0: అర్జున,
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: During war, many people are going to be killed. Those who are not in... Krishna
1: chakkana soochamainatundi vishayam cheppadu.
0: Who are not on the wrong side are going to be killed. Krishna said,
1: Arjuna,
0: Arjuna,
1: yuddhamulaku vachinatundi varu yuddhamuku chestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హు ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్.
1: కానీ కృష్ణ,
0: కృష్ణ,
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: They accepted to fight.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: And they prayed to their brother.
1: ధర్మజాన దగ్గరికి పోయాడు.
0: They went to Dharmaja.
1: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: He too had to concede.
1: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
0: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగించబేలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషములు జల్ల వీలా?
0: And is it proper to
1: బయట దావాగ్యంలో మళ్ళీ పూల బిజ్జదళ్ళు లీలా?
0: Is it possible to throw flowers on fire?
1: ముష్కరుండి బ్రోలా.
0: In front of
1: ఇతోక్తుని మేలా.
0: Will they listen to good words?
1: జాలా. ఏల ఈ సంధి మాట నీకు గోపాల.
0: Why this role of an ambassador, O Gopala? Because people are ready to fight.
1: ఇంకా మనకు వద్దు గోపాల.
0: No more of speaking anymore.
1: అని చెప్పాడు.
0: He said so.
1: సిద్ధం అయ్యారు.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ,
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: యుద్ధం చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
1: మూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: ఇట్ ఈస్ a factor that created fear because
1: అవుతారే కానీ
0: గుడ్ పీపుల్ ఆల్సో
1: ఎవరిని చంపుతామో ఏమో.
0: Who are going to be killed, he doesn't
1: know. ఆ పుత్రులను పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad
1: about this. ఈ బాధ అంతా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఇంకా వద్దాం,
0: ఇంటికి
1: వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ లెట్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
1: ఇలాంటి భయం కోసం నీ యుద్ధానికి ఎందుకు రావాలి?
0: Why should you come here when you are fear stricken, afraid?
1: ఇందరి బంధుపుత్ర పురుత గురుపుత్రుని చంపి భరించుటెట్టును.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Naa kannulu tiriguchunnavika.
0: My head is reeling.
1: Kaalamu gadupu kadalam intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu
0: Arjuna
1: piriki panda annadu Krishnudu.
0: Krishna said, have you come for this purpose? What a shame it is, you are
1: coming. Inka vaatamunakai neevu enduku raavali?
0: Why should you come now?
1: Ani cheppadu.
0: He said so.
1: Appudu aa Krishnudu yokka bodha kramakramena lopala poyalli అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హ్యాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హీ వాస్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యెట్ హీ కుడ్ నాట్ పికప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
0: అండ్ కృష్ణ జంప్డ్ టు ద చారియట్.
1: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు ఫైట్, హీ సెడ్.
1: యుద్ధము చేయనని చెప్పావు.
0: In the beginning you
1: made మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
0: కృష్ణ, యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్. నౌ యూఆర్ రెడీ టు ఫైట్ నౌ. కృష్ణ, యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
1: చీయగచ్చిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
0: The ear rings were just shining like everything all over the sky.
1: ఒక ఉర్వంలో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ, నేడు భీష్ముని చంపదు నిన్ను కాతు, విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: నేడు భీష్ముని చంపదు.
0: I'm ready to kill Krishna.
1: నిన్ను కాదు.
0: I'll protect you,
1: Arjuna. విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
0: Arjuna, leave me, I'm prepared to kill Bhishma.
1: కెరలి తనుజంచు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: Therefore God only should come to my refuge.
1: ఎవరో నాకు దిక్కు కాదు, నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna who is prepared to kill me now can only protect me.
1: చూచారా, ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
0: The killer will be the protector.
1: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
1: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
0: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
0: భీష్మ the wise,
1: kattagadaku tani abhishtamam nerveechukone nimittamai
0: to fulfill his desire,
1: tallini tanlo tirigi cherchukunnadu.
0: And he drank the water, the gift of his mother.
1: Tallini tanlo cherchukone shanti pondadu.
0: And then God himself pacified, remained peaceful.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
0: The history which is sacred.
1: Enniyo antaratmanto koodinatundi pavitratalanta unnai.
0: Has got so many subtle secrets behind.
1: Kaani pillalu evaru ee charitrani kuda chadavaru.
0: But the students do not read the history.
1: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
0: But they read novels and stories.
1: Ee kathallo ee matram kudanu meaning undadu.
0: The novel stories are meaningless.
1: Ee kathalu chadatavanta vyathane.
0: It is all vyatha, the misery.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఇస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతా అన్ని చదివి ప్రయోజనం లేదు.
0: యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకనే సర్వదేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుడి దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టీ.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. కానీ
0: we have to worship God who confers grace.
1: అగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి హరి భజన వినాశిక శాంతి
2: భజన

0: संसारोऽयमतीव विचित्रः यवत भार्यं केवडो बिड्डडु यवत भार्यं केवडो बिड्डडु यंत चित्रमो अजि संसारं
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family which causes astonishment.
0: Yavadi vadamo, yavadate nuntimo, tatramu indulo terayumutamuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitratma Swarupulaina Vidyarthulara, Gadachina 8 Janmala Nundi, Shankara Bhagavatpadulu Rachinchinatuvanti, Tana Shishyulu Kudanu Anduku Koodinatuvanti, భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వవేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ For a whole week, the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంతమాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుందని, అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలము జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner, And in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
2: Kate kanta yavaru manaku bharyalu, bharya anaga yavaru, bharta anaga yavaru. Ame modata edo tana tallidandrulaku biddavale taru janminchi, tadupari neeku appajeppina tarvata neevu amenu vivahamadina tarvata bharya ani neevu aa yokka sambandhanni anubhavinchadaniki punukuntunnavu. Deeniki puramu ame yavaru, neevu yavaru. ఒకరికొకరికి పుట్టుట ఎందు కాని గిట్టుట ఎందు కాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాస్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent simply because of the illusion in which you are. You regard this connection as a permanent connection.
2: ప్రవాహముల యందు అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
2: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
2: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
2: Kanuka veeri nimittamai neevu bhramtini padi nee yokka swastharupani neevu dooram cheskonaku bidda ani Shankarula varu kaate kaantaha annaru. Evaru nee bharya ani prashnincharu.
1: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
2: Kahate putraha, yavaru ni putrudu.
1: Who is your child?
2: Kevalamu, oka janmantara karma phaltamu cheta, runana bandham valla, neeku itanu biddega puttinade kaani, ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
2: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: దెర్ ఇస్ ఆల్సో ఎ టైటిల్ గివెన్ టు దీస్ చిల్డ్రన్ బై సేయింగ్ దట్ దే ఆర్ ఇండెటెడ్ పర్సన్స్.
2: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్షబిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
2: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
2: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చానో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు వేర్ హ్యావ్ యు కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ హౌ కెన్ హీ టెల్ యు హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్ How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
2: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamo ఈ మానవత్వానికి మానవత్వానికి కూడాను అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్ దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
2: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిని రుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
2: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారమది మట్టి, చావు మట్టి, మాయ మట్టికింత మాయలో పడనేల.
1: అవర్ లైఫ్ ఈజ్ మడ్. ఆల్ అవర్ కనెక్షన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ లైక్ మడ్. ది హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ మడ్. డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ మడ్. ఇఫ్ దిస్ ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ మడ్, వై బి గెట్ మిక్స్డ్ అప్ ఇన్ దిస్ మడ్?
2: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులెవ్వరిల్లరు? శత్రులెవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వమందెచ్చటుంటిమో, తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? హూ ఆర్ ది ఫ్రెండ్స్? హూ ఆర్ ది ఎనిమీస్? వేర్ ఇస్ ది మనీ? వేర్ ఇస్ ది వెల్త్? వీ డు నాట్ నో హూ వీ ఆర్. వీ డు నాట్ నో వేర్ వీ విల్ బి ఆర్ వేర్ వీ హావ్ కమ్ ఫ్రమ్.
2: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని, మాధవుని దూరము చేసుకుని, దివ్యత్వమునకు అతి దూరమై, ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. Thereby we become distant from Madhava. Thereby we do not understand and get closer to divinity. We are only increasing our bondages in this world by all these processes.
2: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu kani pratibandhamulu kani satyamuga manam bhavinchakoodadu. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకై మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. సో లాంగ్ యాజ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అప్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
2: Dehamu pancha bhautikamu. Dehamu kulaka tappadeppudu. Dehi niramayundu. Ganutimpaga dehiki chaavu puttukal moha nibandha bandhanala mudralu levu. Nijambu chuda aa dehiye deva devudu. Madin talapoyega aatma roopudavu anu.
1: The body is made up of the five worldly elements. This body which is made up of these five transitory elements is certain to fall. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma which is the permanent one.
2: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
2: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ, రాజా సన్, విత్ ఎ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
2: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: While moving about in the forest, he was tired. He became thirsty. He wanted to quench his thirst, moved hither and thither and reached an ashram.
2: Ashramam cherin tachaname ate roopa saundaryamulu aa ashram vasulu gamaninchi atarini chakkaga swagatam chesi atariki challani neeru tiyani pandlu kudunu andinchi vishranti nimittamai oka chotu ataniki appa chepparu.
1: The inmates of the ashram were attracted by this prince. They took him into the ashram and they gave him some fruit to eat and some cold water to drink and asked him to take rest.
2: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
2: Tachchaname aa rajakumarunni aa ashrama vasiyilopla aneka rakamulainatundi peddalu undinappatikini ashrama adhikari ainatundi yokka pedda swami chentaku teesukoni vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
2: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This Swami, who was the head of the ashram, asked this young man, who are you?
2: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
2: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
2: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
2: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
2: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
2: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
2: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని, ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా?
1: The Swami asked him, how are the people in your kingdom?
2: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the

0: ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వామిని వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాముల వారు బయలుదేరాడు.
1: The Swami, who was the head of the ashram, had a doubt. The word Jitendriya means controlling all your sensory organs. How can this prince call himself Prince Jitendriya? The king is Jitendriya, people are Jitendriyas, and how is this possible? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustulu naaku vadalipetti, ee aashramalo unnanta varaku maa kashaya vastramulu dharinchi, nenu vachinanta varaku aashramalone untundamani koraadu.
1: This Swami asked the prince to give his princely robes to him and told him to wear the kashayam, which the yellow robe which the Swami was wearing, and to remain in the ashram until he returned back to the ashram.
0: Atanu Jitendriya Rajakumarudu kanuka etti bedhamulu kudanu leka తన యొక్క డ్రస్సునంత వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాములు వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: The prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
0: దానిని తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: The Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
0: Rajyamunaku velli raju yokka simhadwaram daggara unnatundi yokka javanulato oka swamulu varu vacharu. Atanu tana kumaruni yokka nimittamai chaala dukkhapadutunnadu. రాజకుమారుని యొక్క వార్త రాజునుకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: He reached the kingdom and found at the main entrance the people who were guarding the entrance. He told them that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
0: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు. అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
0: Aa mantri itanu cheppinatundi vaartalaku ye maatramu kudanu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి, అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: ది మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్ టోటలీ అన్చేంజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్, లుక్ యు ఆర్ ఎ సన్యాసి, you are wearing a yellow robe, it looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tachchane rajunu darshinchi aa dustulu rajunuku appajeppi golluna yetchadu. Yetchina tachchane raju pakkuna navvadu.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the

0: looked at him and he simply laughed.
1: Nayana, sayankalam nandu oka vruchyam paina aneka pachchulu vachi valutuntai. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షంపైనంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పక్షి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధం లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
0: ది కింగ్ టోల్ ది సన్యాసి దట్ లుక్, by the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
1: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసిలో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసములు మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
0: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
1: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
0: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger," and he started weeping loudly.
1: Appudu Rajamata, sannyasi, ee vicharamunaki emaatram kudunu kaaranam lede, edo oka chatram lopala margamadhyamlo prayanikulu aneka mandi digutu untuntaru, kaani aa chatramlo digutaru, vaari vishranti teesukuntaru. తిరిగి విశ్రాంతి తీర్చుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక ఛత్రం వంటిది. ఈ ఛత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కాని అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని ఛత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
0: రాజమాత అడ్రెస్డ్ ది సన్యాసి అండ్ సెడ్, ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest, they get up, and each one goes to his own destination. What is the connection between various people who come into a chowdhury, take rest, and go their own way to reach their respective destinations? This world is like a chowdhury. Into the chowdhury of this world, many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
1: Sari. ఈ తల్లి కూడాను ఏదో మారుతల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళిత్వమైన పాడవుతుందని తానైనా కంటిదారాలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
0: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother, and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed, and she will have to grieve about this matter.
1: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడాను నశించిపోయింది, నీ సుమంగళత్వమంతా కూడాను ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్తంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
0: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
1: Aa Rajakumaruni bharya chaala gattiga navvi, sanyasi edo okoka aranyamulopala varshamul dwara gaali dwara konni chettu kommalu virugutuntai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి, కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది, కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కానీ ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే, కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
0: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together because bliss is common to both of us.
1: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
0: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్, yes, The prince is a Jitendriya. The king is a Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
1: తిరిగి అక్కడికి వెళ్లిన తర్వాత ఈ రాజకుమారుని ఎందుకు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
0: ఈవెన్ ఆఫ్టర్ రీచింగ్ ది ఆశ్రమ్ హీ హ్యాడ్ ఎ డిజైర్ టు టెస్ట్ ఇఫ్ ది ప్రిన్స్ హ్యాస్ ది జితేంద్రియ ఆస్పెక్ట్ ఇన్ హిమ్.
1: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయనా కుమార్రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశము చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
0: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
1: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
0: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
1: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
0: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
1: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
0: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
1: Kanuka, vari vaipana 7 mandi, mana vaipana 3 maatrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddham nilipinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi mirigi vesa kada ani partapistu untuntadi.
0: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
1: Daniki Sanjayudu chakkani jawabun cheptu vachadu. Sanjayudu anaga samjitjem ithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vadu Sanjayudu.
0: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
1: Amma, ee padimandi yokka tattvanni paramatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. Padi, okati, prakkana sunna. Anaga, ee sunna aneetundi ee bhoomikanta okka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం జీరో అంటున్నాము. ఈ జీరోకు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే పది వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ జీరో జీరోనే అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటుంది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
0: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshwara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
1: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశం అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనం ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్నా కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
0: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
1: Then,
0: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. ఇవి ఎప్పటికీ ఉండినటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
0: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హాస్ బీన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
1: Idi antai kudanu maya.
0: All this is just illusion or maya.
1: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
0: Even this maya has been described by Shankara as that which does not exist.
1: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ
2: ఇంత ప్రపంచము
1: మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో
2: లేదని చెప్పడం ఎట్లా సాధ్యమవుతుంది?
1: ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల
2: ఇది మాయ కాదే?
1: మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే
2: అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
0: వి మే ఆస్క్ ఎ క్వశ్చన్ అండ్ మేక్ ఎన్ ఎంక్వైరీ. ఇట్ సీమ్స్ రీజనబుల్ టు సే దట్ వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఈజ్ మాయా. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
1: Daniki Shankaralu vare chakkane udaharanam cheppadu.
2: Kalalo chuchina medalu middelu kannulu derichina levu kada.
0: Shankara gave a beautiful example in answer to this query. What you see in your dream, the great palaces and the buildings, they don't exist when you wake up.
1: Kanuka kalalo ni yokka shabda sparsha roopa rasa gandhalato neevu anubhavinchinavu kaani meenukunna tachchadame aa yokka bhogamulu ekkada unnai. Ade vidhamgane ee yokka jagrata avastha lopala shabda sparsha roopa rasa gandhalato neevu anubhavistunnavu tirigi ivi nidra avasthalo levu kada.
0: You are experiencing in your dream with all your five senses whatever you see in your dream. But when you wake up, none of them exist. So also, you see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
1: కనుక ఇది పగటి కళ, అది రాత్రి కళ, రెండు రెండు కళలే, కళలంతా కళలే అన్నాడు.
0: It means what you now see is daydream and the other one is night dream. All dreams are untrue.
1: Kanuka mana jeevitam aneetvanti danini idi satyamu adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo edo konni anubhootulu undinanta varakunu manam adi satyam gaane bhavinchukoni aa satyamulo satyasya satyam satyamulo unnatvanti satyanni manam gurtinchukoneetvanti prayatnaniki poonukotame ఈనాడు మనము చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
0: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. అవర్ పర్పస్ అండ్ అవర్ మెథడ్ షుడ్ బి టు రికగ్నైజ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్, రిగార్డ్ దెమ్ యాజ్ ట్రూత్ అండ్ సెర్చ్ ఫర్ వాట్ ఈస్ ది ట్రూత్ అమాంగ్స్ట్ వాట్ యు సీ.
1: కాన మనము దేహ సంబంధములు కాని లేక ఇంకే విధమైనటువంటి యొక్క అనుబంధములు కాని ఉన్నంత వరకును మన యొక్క కర్తవ్యాన్ని మాత్రము నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికే మనం పూనుకోవాలి కాని వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
0: Bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
1: Mata nasti, pita nasti. నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరులు వారు కూడాను మరొకరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్. బివేర్ బివేర్. All that you suffer, either by birth, or by growth, or by death, is something which is painful. But the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
1: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu nischalamainatuntidiga pettukovali. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ది పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యము లోపల మన జీవితమును అంకితం చేయాలి.
3: So long as you are alive, you should keep your body healthy. You should keep your mind steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
1: Parla cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenamu kaaka swashaktito tama karmalu taanu chesukuneetuvanti okka shaktini kudanu manam penchukovali. Dehamu oka pada vantidi. ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
3: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
1: I think. మధ్య మార్గం లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
3: హౌఎవర్ వీ షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ బిఫోర్ ఇట్ డిటీరియరేట్స్. ఇఫ్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ డిటీరియరేట్స్ ఇన్ ది మిడ్ స్ట్రీమ్ దెన్ దేర్ విల్ బి ట్రబుల్ అండ్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్.
1: ఎంతకాలము ఈ పడవ జలములో ఉండినా ఎట్టి ప్రమాదము లేదు, కానీ జలము పడవలోకి ప్రవేశించినా ప్రమాదం వస్తుంది.
3: దేర్ ఇస్ నో డేంజర్ ఇఫ్ దిస్ బోట్ రిమైన్స్ ఇన్ వాటర్ యాజ్ లాంగ్ యాజ్ యూ లైక్, బట్ ఇఫ్ వాటర్ ఎంటర్స్ దిస్ బోట్ దెన్ దేర్ ఇస్ డేంజర్.
1: కనుక నీవు సంసారములో ఉండు, కానీ సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
3: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతే కాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
3: If you can spend your life in this manner, then you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: విద్యార్థులు. నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
1: లైఫ్ టుడే ఇస్ హైలీ కన్ఫ్యూజ్.
0: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
1: They interpret and give various meanings to this very word God.
0: దినము కానటువంటిది దైవము అని దీనికి ఒక అర్థం.
1: That which is not dinamu or a day is God, దైవం.
0: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం.
1: The true meaning of దైవము God is వెలుగు, light.
0: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: This light is in everyone.
0: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీన.
1: ఏన్షియన్స్ కంపేర్ దిస్ విత్ వర్డ్స్ లైక్ లైట్, ఎఫల్జన్స్, రేడియన్స్, బ్రిలియన్స్ అండ్ సో ఆన్.
0: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది, ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
1: దిస్ వెరీ లైట్ changes into darkness and the dark converts itself into light.
0: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
1: The light and dark do not coexist at the same time.
0: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: This is also called the ignorance and wisdom.
0: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
1: In the darkness that takes one to the light.
0: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
1: The light converts itself into dark.
0: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాషయందు అభావము అన్నారు.
1: This in Vedanta is called abhava.
0: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
1: Abhava is that which is not simply bhava or feeling.
0: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: This word bhava has so many meanings.
0: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
1: Praying God with bhava the feeling is one.
0: గుణముల చేత మరొక రీతిగా భావించడం ఒకటి.
1: Considering God full of attributes.
0: లీలల చేత ఇంకొక విధంగా భావించడం ఒకటి.
1: Taking all leelas of God.
0: నామము చేత మరొక విధంగా భావించడం ఒకటి.
1: Chanting the name of God is the fourth one.
0: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
1: Therefore, there are four types of prayers offered to God. One, by thinking, praising His leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting His name.
0: కనుకని ఈ నాలుగు మార్గముల యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
1: Following these four paths, man understands the reality.
0: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటికీ కూడాను హృదయమే మూలస్థానము.
1: For all these four, the feeling, the form, the name and the singing, the heart is the center.
0: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపము కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికి ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the sharira is called the shariri, indweller.
1: ఈ దేహం అనే క్షేత్రమునందు నివాసం చేస్తున్న చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
0: Body is the temple.
1: జీవుడే దేవుడు.
0: And the knower is God.
1: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
0: The one who carries the life sojourn on the basis of the body,
1: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: The one who goes by the mind and the spirit is God.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: God is always steady witness.
1: అందువల్లే slow and steady win the race.
0: So it is said, slow and steady wins the race.
1: స్టడీగా ఉండాలి.
0: One should be steady.
1: అదే దైవత్వమునకు సరి అయినటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: నిరంతరం కూడాను గడియారం పెండిన వలె అటు ఇటు మనసును చెలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
1: కనుకనే ఎప్పుడు కూడాను అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం, ధనం, యౌవనం ఇది కూడా అస్థిరమైనటువంటి.
1: యూత్ ఈజ్ ఆల్సో పాసింగ్.
0: ఇది పూర్వం లేదు,
1: ఇట్ వాస్ నాట్ దేర్ బిఫోర్,
0: ముందుకు ఉండదు.
1: నార్ వుడ్ ఇట్ లాస్ట్ లేటర్.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఇది మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: ఇట్ హాస్ కమ్ ఇన్ ద మిడిల్ అండ్ విల్ పాస్ ఆఫ్.
0: ఇంకా ధనం,
1: దెన్ వెల్,
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: ఇట్ ఈస్ వెల్త్ ఇస్ లైక్ వాటర్ దట్ ఫ్లోస్.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: యు వాచ్ ద 100 రూపీ కరెన్సీ నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 రూపీస్ నోట్ అంటావు.
1: హి సెడ్ దిస్ ఇస్ మై 100 రూపీ నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 రూపీస్ నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 రూపీ నోట్ విల్ లాఫ్ ఎట్ యూ.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ స్టే విత్ యు?
0: బజార్ పోయరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యూ ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ. ఇలాంటి
0: ముఖాలను ఎన్ని ముఖాల్లో చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీరు పిల్లలు వాచ్ చేయండి,
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది,
1: యాంట్ ఈస్ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాయి?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకనే అస్థిరం, యౌవనం, ధనం,
1: youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది, భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్ వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యు?
0: లేదు.
1: నో,
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుకనే నీ వివాహం జరిగిన తర్వాతనే షీఈ్ మై వైఫ్ అంటే.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈ్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే షీఈ్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ
0: సే ఇంతకు పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.
0: సత్యం, కీర్తి, ద్వయం స్థిరం.
1: ట్రూత్ అండ్ రెప్యుటేషన్ ఆర్ గుడ్ నేమ్, దే ఆర్ పర్మనెంట్.
0: దేహము మరణించిన తర్వాత కూడా కీర్తి నిలుస్తుంది.
1: ద బాడీ మే డై బట్ ద నేమ్ విల్ రిమైన్.
0: సత్యం తికాల బాధ్యం.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ.
0: మన పుట్టక పూర్వము ఉంది సత్యము, మన జీవితంలోనూ ఉంటుంది, మనం మరణించిన తర్వాత కూడా ఉంటుండాలి సత్యం.
1: ట్రూత్ వాస్ దేర్ బిఫోర్ వి వర్ బోర్న్, ఇట్ విల్ బి దేర్ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్. సత్యం
0: మారేటువంటిది కాదు.
1: ట్రూత్ డజంట్ చేంజ్.
0: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
0: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ స్టే పర్మనెంట్లీ? వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ విల్ పాస్ ఆఫ్?
0: కనుక దైవము అనేటువంటిది సత్యస్వరూపం. దైవము
1: Truth is God.
0: అది ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
1: We should take the help of
0: సత్యం. మన స్వరూపమే.
1: We are the forms of truth.
0: మనం కృతగా కొనుక్కున్నటువంటిది కాదు.
1: It's not the one newly bought.
0: అయితే
1: however
0: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: However when you are in solitude the truth will manifest.
0: అయితే ఏకాంతం అంటే ఏమి?
1: What do you mean by solitude?
0: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తరంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
1: They take distorted version to the solitude and interpret it in a wrong way.
0: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
1: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
0: ఏకాంతం కాదు, ఏకాకి.
1: It is not solitude, it is a loneliness. ఏకాకి.
0: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందునో మనము ఏకాంతంగా ఉంటాం, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
1: We consider it is a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
0: అది కాదు ఏకాంతం.
1: It is not solitude.
0: అందరి మధ్య ఉంటుండు.
1: Be amidst all.
0: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
1: You sit in the street, on street.
0: నీ యొక్క సమావేశంలో కూర్చో.
1: You sit in an assembly.
0: ఎక్కడ కూర్చున్నప్పటికీ
1: wherever you are.
0: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
1: To concentrate your mind on God is the meaning of solitude.
0: నీ మనస్సును దైవం వైపున మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క దేహం కాని, నీ యొక్క భావం కాని, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కానీ ఏమాత్రమో మనస్సు చెలించకూడదు.
1: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ
0: కన్సిడరేషన్.
1: ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సంబంధించినటువంటిదే ఏకాంతం.
1: That which relates you and God.
0: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
1: Nothing should come out of
0: the way. మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
1: Not even a mosquito.
0: అది ఏకాంతము.
1: That is solitude.
0: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
1: There are so many meanings we interpret in various way.
0: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్ లో పో, ప్లేన్ లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
1: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
0: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
1: దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
0: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీబడీ and meditate and concentrate on
0: God. ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
1: That which comes out as brilliance is love.
0: అడవి లోపల చెట్లు ఉంటాయి.
1: You find trees there in a forest.
0: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
1: The branches rub against each other.
0: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
1: Because of the two of the branches that rub against each other, the fire originates.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
1: లైక్ వైజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ వుడ్ నేచురల్లీ లీడ్ టు ద
0: దైవం నుంచి వచ్చేటువంటి ప్రేమకు లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
0: Chanikamainatvanti
1: they are all momentary.
0: Kadari poyyatvanti
1: they pass on.
0: Tiramukanatvanti
1: they are not steady.
0: Avanni paari poyyatvanti jaari poyyatvanti oodi poyyatvanti
1: they will run away, they will drop down, they are tour to decline.
0: Kaani neeku daivamunku madhyana unnatvanti sambandham ematramo chedinchetundi kaadu.
1: But the divine relationship between you and God,
0: ఇది భ్రమించేటువంటిది కాదు.
1: It cannot be deluded.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
1: Therefore, the one who will have సమస్తము
0: స్వాధీనమైపోయి ఉంటాయి.
1: విల్ హ్యావ్ అండర్ దేర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు ఆల్సో సెడ్,
0: రామా
1: రామా,
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
1: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్.
0: ఎందుకు ఈ కన్నులు?
1: వై?
0: పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: పురందర్దాస్

0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.

0: లేలరా కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Ayya Suradasu, ekkadiki velutunnaru?
1: He says, Suradasu, where are you going?
0: Kani neevevaru nayana ani adigaadu Suradasu.
1: Suradasu asked him,
0: who are you? A cowboy.
1: I'm a cowboy.
0: Ee cowboy lo rendu arthalu untunnayi.
1: Cowboy, this word has two meanings.
0: Pasuvulu meepeetunti vaadu ani okati.
1: The one who will be wearing cows.
0: Govullu kaapadeetunti vaadu okadu Gopaludu. Athanu kuda cowboy.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవే అర్థమైనా తీసుకో.
1: యు టేక్ ఎనీ మీనింగ్.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
0: ఎక్కడ పోతున్నారు?
1: వేర్ ఆర్ యు గోయింగ్?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రూట్.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: దెన్ వే, వాట్ ఎల్స్?
0: నేను చూపిస్తాను రా.
1: హీ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who
0: you
1: I am?
0: Cowboy, he annadu.
1: You are a cowboy.
0: Cowboy when nee ketti telusu?
1: How do you know that I am a cowboy?
0: Neeve cheppavu.
1: You yourself said.
0: Aithe nenu etti cowboy no neeku telusna?
1: But do you know what sort of cowboy I am?
0: Nenu Gopaludu.
1: I am Gopala.
0: Neevu Gopaludu undi ikkada pradeshamuku vellalani prayatnistunnavu.
1: You are making effort to go to the place where Gopala is.
0: Dwaraka unnadu Gopaludu.
1: Gopala is there in Dwaraka.
0: Kanuka నీవు ఎక్కడున్నాడో చూస్తానే నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: తలే గ్రాంట్ యు ద విజన్ సో యాస్ టు సీ గోపాల.
0: పొద్దన్నాడు సూరదాస్.
1: సూరదాస్ సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐస్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఏమైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరూ వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ ఆణిముత్యం అనేటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యం నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain, the comfort, water, all that is asked for, why do I need this pebble?
1: Oh Gopala, neevu kevalam cowboy kaadu.
0: You are not merely a cowboy.
1: Neevu sakshat gopaludave.
0: You are Gopala, Krishna himself.
1: Etta telusukunnavu?
0: He said, how do you know?
1: Nee madhuramainatuvanti maatalu endi nee swaroopam naaku gurtinchadaniki veelavutu.
0: Your voice, your sweet words made me know that.
1: Bhagavantudu eppudu kuda nu madhuramainatuvanti reetiga maatladtadu.
0: God speaks with all sweet
1: అందుకోసమని నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైథురాధిపతే మధురం మధురం మధురం మధురం, అంత మధురమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ దట్స్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుకని తులసిదాస్ కూడా చెప్పేసేసినాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్,
1: హస్తకమలం, పాదకమలం, ముఖ కమలము, నేత్ర కమలము, అన్ని కమలములే భగవంతునకు.
0: తులసిదాస్ కంపేర్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ విత్ ద లోటస్ ఫ్లవర్, ద ఫీట్ లోటస్ ఫ్లవర్, ద ఫేస్ అండ్ ఐ, ఎవ్రీథింగ్ దే లుక్ లైక్ లోటస్ ఫ్లవర్.
1: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేర్ డు దే లివ్?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: It doesn't take the mud where it is born.
1: తనం నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: Nor the water over which it flows.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ.

0: నిత్యమైన జీవించేటివి కాదు ఈ కమలము.
1: The lotus cannot live for a moment without the mud nor water.
0: కాబట్టి నేను పూర్వజన్మము అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
1: I was born in the mud. The birth earlier.
0: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగం.
1: కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగ.
0: పూర్వం అనేటువంటిదంతా బురద.
1: All the past is this mud.
0: ప్రజెంట్ అనేటువంటిది వాటర్.
1: Present is water.
0: ఈ వాటర్ అనేటువంటి యొక్క దీనిపై నేను నిలిచి ఉన్నాను.
1: I stand on the surface of water.
0: కాబట్టి ప్రజెంట్ లేకపోతే కూడా నేను ప్రయోజనం లేదు.
1: Without the present, it's all useless.
0: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
1: Without the past, present can't be there.
0: రెండింటిని ఉండి కూడాను రెండింటిని నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
1: So both are there, I don't take any one of them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అనేటువంటి అర్థం.
1: It is the true meaning of this lotus flower. Though it lives there, it floats on the surface, it doesn't carry with it any one of the two.
0: కనుక నీవు ప్రజెంట్ లో ఉంటున్నావు.
1: You are in the present.
0: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటి పైన ఉంటున్నావు.
1: ఆన్ వాట్?
0: ఈ ప్రపంచాన్ని నువ్వు చేర్చుకోవద్దు.
1: డోంట్ టేక్ ఎనీథింగ్ అరౌండ్.
0: పాస్ట్.
1: పాస్ట్.
0: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
1: పాస్ట్ లైఫ్ ఈజ్ ఆల్సో.
0: ఏమిటి ఈ ప్రపంచము?
1: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
0: ప్రపంచము.
1: ప్రపంచము.
0: ప్ర అనగా వికాసము.
1: ప్ర మీన్స్ షైనింగ్.
0: పంచం అనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
1: The manifestation, the expression of the five elements is prapancha.
0: Shabda, sparsha, roopa, rasa, gandha.
1: All the five, the sound,
0: ekkadikaina nee vellu ee panchabhootam untunnai.
1: Wherever you may go, you'll find these five elements.
0: Moonukpoyina kuda ee panchabhootam nee venta teesukoni pothunnavu.
1: You carry the five elements with you even you go to the moon.
0: Ekkadiki vellina panchabhootam lekapothe nee bhootam undaledu.
1: Without these five elements, panchabhoota, these bhoota, the devil cannot exist.
0: Kanukane.
1: So
0: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
1: Therefore the prapancha,
0: ఈ ప్రపంచంలో నేను ఉండి కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
1: Having been born in this world, I have no relationship with it.
0: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
1: Ladies apply eye text to their eyes.
0: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
1: But it doesn't affect the eyeball.
0: Manam naalakato enno palavulu kurmalu anni tintuntamu. Palav kurma.
1: We eat palav and kurma.
0: Manchi oil tho unnatundi oka padarthamanta tintuntamu.
1: We eat all oily stuff.
0: Kani
1: but
0: naalukaku jiddu antadu.
1: But the tongue will never be oily, it will never be sticky.
0: Deva aa vidhamga nenu jagatlo undi kodanu. జగత్తుతో నేనంటాను.
1: దో ఐఎమ్ ఇన్ ద వరల్డ్ ఐఎమ్ నాట్ టచ్డ్ బై ద వరల్డ్.
0: దుఃఖం కాని లేక ఆనందం కాని.
1: ఐదర్ ద పెయిన్ ఆర్ ప్లెజర్.
0: లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కాని లేక డిటాచ్మెంట్ కాని.
1: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్.
0: ఈ సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు.
1: ఐఎమ్ నాట్ ఎనీవే కనెక్టెడ్ విత్ దిస్ యూనియన్ ఆర్ సెపరేషన్.
0: శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది. దేహ సంబంధం ఉంది కానీ మానసిక సంబంధం లేదు.
1: There is atmic relationship.
0: ఆ మనసే దైవం వైపు మరల్చాలి.
1: That mind has got to be directed towards God.
0: అది ఏకాంతం.
1: That is solitude.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
1: There's no place where there's no God.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: God is present everywhere.
0: సర్వము దైవ స్వరూపమే.
1: Everything is divine.
0: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
1: You don't need to be in search of God separately.
0: కనుక మనయ్యండి సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
1: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
0: ఈ సత్యము ధర్మము అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
0: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ లవ్
0: అనేటువంటిది ఉండదు ఇంకా.
1: దెన్ దేర్ బి నో మోర్ బియాండ్ దిస్.
0: సత్యముతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
1: The one that leads a truthful life would never have got violent.
0: జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
1: The one who follows dharma would never be violent.
0: శాంతితో జీవించేటువంటి వాడు హింసలో పాల్పడడు.
1: The one who remains in peace will never be violent.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
1: The one full of love will never be violent.
0: ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంటే అంత అహింస అక్కడ చేరిపోతుంటాయి.
1: When once there is love, it's just non-violent.
0: సత్యం అక్కడ ఉంటే అహింస అక్కడే ఉంటుంటాయి.
1: Where there is truth, there is non-violence.
0: ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే అహింస ఉంటుంది.
1: Where there is dharma, there is non-violence.
0: కనుకని సత్య ధర్మ శాంతి ప్రేమను ఎక్కడ ఉంటాయో అక్కడనే అహింస ఉంటాయి.
1: Wherever you find the principles like satya dharma shanti
0: kanuka mana hrudayamlo
1: kuda
0: satya dharma shanti premalaku taginatunte avakasam ivvali.
1: Therefore we should give place for all these cardinal principles, the truth, dharma, the peace and love and non-violence.
0: Satyam naluku paina natyam aadali.
1: The truth should dance on the tongue.
0: Dharmam chetulato manam udanni acharinchali.
1: You should act with both of your hands along the path of righteousness.
0: Prema hrudayamto manam anubhavinchali.
1: You should experience love in your heart.
0: Shantam tarato manam shantini pondali.
1: You should have peace in your head.
0: Inka akra himsane ledu.
1: Then there's no violence.
0: Kaaku ee satya dharma shantilu rendu untunnappudu himsaku avakasame ledu.
1: When once there is truth, the righteousness and peace, there's no
0: violence. Manaku himsa ane sankalpam kuda raadu.
1: You don't think of any violent things.
0: Ee ekkada chusina gaani himsakrutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
1: టుడే యు ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
0: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
1: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
1: We should never give up love.
0: నా అన్ని ప్రసంగం లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేదు.
1: In all discourses, most necessarily, Bhagavan refers to
0: నాకు ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాస.
1: This love and dharma, inhalation and exhalation, breathing process.
0: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
1: Whatever may be the subject.
0: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
1: This love and righteousness,
0: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
1: That is standard.
0: సత్యం వద ధర్మం చర.
1: Be truth and follow dharma, righteousness.
0: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
1: They should be present throughout our lifetime.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
1: You certainly go through many texts.
0: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
1: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
0: ఎన్ని తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్,
0: ఎన్ని చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ థరో
0: రీడింగ్, ఎన్ని విన్నప్పటికీ,
1: యు మే లిసన్ ఎనీ,
0: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము బద్ధం చేసుకుంటున్నాం.
1: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైచియస్నెస్.
0: సేవలు చేయాలి.
1: వి షుడ్ సర్వ్.
0: సేవలు అంటే ఎట్లాంటివి?
1: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
0: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
1: We should serve so as to kill our ego.
0: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
1: The ego and pomp and show should be
0: subdued. అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
1: Many pray to Swami, Swami give us good mind.
0: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
1: Give me the energy so that I would go, I'll be treading on the path of righteousness. ఈ
0: అడిగేటువంటి వారు భక్తులే కాదు.
1: Those that ask like that are not devotees at all.
0: ఎందుకనగా?
1: Why?
0: నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
1: యు ప్రే ఫర్ ఎ గుడ్ మైండ్, ఇన్ఫాక్ట్ యూ హావ్ గుడ్ మైండ్.
0: ఒక ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, హాస్ టు బి గివెన్ అండ్ రిసీవ్డ్.
0: నీకు సద్బుద్ధి ఉంది,
1: యూ హ్యావ్ ద గుడ్ మైండ్,
0: కానీ నీ ఉపయోగపెట్టడం లేదు.
1: బట్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆకులు అన్నమంతా వడ్డించాము,
1: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ది
0: ప్లేట్. ఇంతే కదా నీ ఆకలి తీరుతుంది.
1: అన్లెస్ యు ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి
0: అపీజ్డ్. ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
1: ఇఫ్ యు డోంట్ ఈట్, హౌ డు యు ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
0: నీవు భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
1: యు షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యు హావ్ ఎనర్జీ.
0: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
1: యు డోంట్ ఈట్ అండ్ సర్వ్ యువర్
0: హంగర్. బలహీనుడిగా భావిస్తున్నావు.
1: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
0: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
1: Practice, follow all that is said.
0: కాని ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుందంటే,
1: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
0: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
1: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
0: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
1: సో లాంగ్
0: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
1: సో లాంగ్
0: ఆ హరికథలు జరిగేంత వరకు,
1: సో లాంగ్ హరికథ,
0: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
1: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
0: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
1: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
0: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
1: The moment discourse comes to an end, these thoughts also would end up there.
0: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చావు.
1: They don't treasure them until they go home at least.
0: కమని అనిత్యం అసుఖం లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం ఏమి?
1: What is the use of listening to number of discourses this way?
0: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
1: You just listen but you don't follow.
0: మనం చేసినప్పుడే దీనికి ఫలితం ఉంటుంటాడు.
1: When once you practice you know the result.
0: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
1: When once you taste, when once you eat, you
0: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
1: You will have the strength too.
0: మనము రుచి తెలియటం లేదు.
1: You don't know the taste.
0: ఎందుకు తినటం లేదు?
1: Why you are not eating?
0: ఇంకా బలహీనత పోవటం లేదు.
1: You are still weak.
0: దేని వల్ల?
1: Why?
0: దాన్ని జీర్ణించుకోవటం లేదు.
1: Because you are not digesting what all this.
0: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
1: So you should first eat. You should get it digested.
0: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
1: This is all the effect of kali.
0: ఇది కూడాను ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
1: Spirituality has become a sort of fashion.
0: Fashion, fashion, not compassion.
1: It's only fashion, not compassion.
0: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
1: When once we develop compassion, the fashion will run away.
0: కనుకని ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
1: So to listen is a matter of fashion.
0: ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
1: Where have you gone? I have gone there to listen. ఏమి
0: జరిగింది అక్కడ ప్రసంగం అంటే? అబ్బో ఎంతో జరిగింది అంటారు.
1: What is said there? Oh, lots of things are said.
0: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
1: They ask at least tell a little.
0: ఎందుకు పోయినావు?
1: It has not gone into the head. Then what have gone?
0: భక్తి ఉండేటువంటి వాడు పాపం.
1: There is a devotee.
0: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
1: For 16 years he heard all talks.
0: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
1: What are those talks?
0: రాముని యొక్క చరిత్ర.
1: It is the story of Rama.
0: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిత్యం నిత్యము సప్తాహాలే.
1: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
0: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
1: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: జీవితం అంతా కూడా కష్టమో పాలైపోయింది.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
0: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
1: దట్ పండిట్ ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
0: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధం శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
1: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
0: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
1: బికాజ్ ద క్రౌడ్ విల్ బి లెస్.
0: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
1: ది స్కాలర్ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మాసెస్ లార్జ్ క్రౌడ్.
0: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
1: ద పండిట్ సెడ్ యూ షుడ్ నెవర్ మిస్ ఎనీ వన్ డే, దెన్ ఓన్లీ యూ హావ్ ద ప్రాపర్ రిజల్ట్.
0: సరే, ఒకనాడు
1: వన్ డే
0: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
1: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీ.
0: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
1: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
0: సరే, సీట్ ఫిల్ అప్ కావాలంటే కానీ ఎవరు వస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
1: The pandit said, the vacant seat should be occupied. Doesn't matter, it's in your son.
0: సరే, ఇంటికి పోయాడు.
1: He went home.
0: ఒరే, ఈ పండితుడు వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
1: What this pandit is speaking of renunciation.
0: అస్థిరం జీవనం లోకి, అస్థిరం యవ్వనం ధనం అని చెప్తూనే ఉన్నాడు. ఇవన్నీ నా కొడుకు వింటే ఏమైనా వాడికి విరాగం వస్తుంది ఏమిటో, వాడు అవన్నీ వదిలిపెట్టిపోతాడు ఏమిటో, ఎట్లా వాడిని పంపించేది అని సందేహించాడు.
1: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
0: అనుకొని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
1: This person approached the pandit.
0: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యంతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
1: సార్, ఈ టోల్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, but if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
0: హృదయానికి నాటుకుని పోయేటట్టుగా చెప్పాడు.
1: This pandit told straight away so as to be imprinted on his heart.
0: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
1: యూ హావ్ బిన్ లిసనింగ్ టు మై టాక్స్ ఇన్
0: 16 ఇయర్స్. ఎంత వైరాగ్యం వచ్చింది?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ డెవలప్ దిస్ రెనన్సియేషన్?
0: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
1: డూ యూ థింక్ దట్ యువర్ సన్ విల్ బి అసెటిక్ ఇఫ్ హీస్ టు లిసన్ టు మై టాక్ జస్ట్ ఫర్ ఎ డే టుమారో?
0: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
1: సేమ్ థింగ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వి కమ్ హియర్.
0: కొంచెం అయినా కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
1: నాట్ ఇన్ ఏ బిట్, నాట్ ఈవెన్ ఏ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఏ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
0: ఇంత వరకు హాయిగా ఉంటాది.
1: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
0: చాలా ఆనందంగా ఉంటాది.
1: వి ఆర్ హ్యాపీ.
0: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
1: The moment we leave the compound, everything goes back to the normal situation.
0: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
1: What is the use of listening to talk so long?
0: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
1: Every day we talk.
0: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
1: But the listeners feel very much tired.
0: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
1: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
0: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్ట చేసేది?
1: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్.
0: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
1: హౌ డూ యూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
0: అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా?
1: ఆర్ యూ డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
0: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యువర్ ప్రాక్టీస్?
0: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
1: ఫస్ట్ నౌ దిస్.
0: సంవత్సరాల కొలది వింటున్నారు.
1: యు హావ్ బీన్ హియరింగ్ ఓవర్
0: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమీ తగ్గలేదు.
1: స్టిల్ అవర్
0: ఎందుకు పెరిగిపోతూనే ఉంటున్నాయి.
1: అవర్ బిజినెస్ ఇస్ ఆన్.
0: స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
1: స్టిల్ వీ వాంట్ స్వామి యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
0: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
1: If you follow Bhagavan without asking, he will do everything for you.
0: Cheppinattu nadchukondi.
1: You follow as per his command.
0: Nadchukotaniki zero, adagataniki hero.
1: In practice we are zero, to ask we are heroes.
0: Kanuka ee naadu bhaktulanta etta undante paniki para, tindiki tayar.
1: తిండికి తయారు, వేర్ రెడీ ఫర్ ఫుడ్, పనికి పరార్ ఫర్ వర్క్ విల్ రన్ అవే.
0: చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రము పాటించడం లేదు.
1: వీ డోంట్ అబ్జర్వ్ ప్రాక్టీస్ ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్.
0: కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఇస్ సెడ్.
0: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మహా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
1: The number of sacred texts are there. They are not meant for simply going through.
0: మతముల వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు.
1: All religious books are not meant for mere reading.
0: ఆచరణ కోసం అని పెట్టారు.
1: They are meant so as to be practiced.
0: కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు, పారాయణాలు చేస్తూనే ఉంటుంటారు.
1: We just go through them repeatedly.
0: ఓ ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
1: Over years we go through
0: పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. పారాయణాలు పరిగెత్తిపోతుంది.
1: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
0: రన్నింగ్ అవే,
1: ఇట్స్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
0: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
1: వై షుడ్ యూ రీడ్ దెన్?
0: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టి,
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్,
0: అదే చాలు.
1: దట్స్ ఎనఫ్.
0: ఎందుకనగా
1: ద రీజన్
0: గంగగోము పాలు గంటడైన చాలు.
1: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
0: కడవడైన నీళ్ళు కరవు పాలు.
1: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: కనుక నీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
1: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ఫుల్.
0: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
1: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
0: అధిక భాష లేకుండా చూసుకోండి.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
0: ప్రేమను మాత్రం వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
1: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
0: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్.
0: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ అట్లీస్ట్.
0: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
1: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
0: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
0: జీవించడం ఆశ్రమంలో,
1: వీ లివ్ ఇన్ ఆశ్రమ్,
0: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
1: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
0: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
1: వై షుడ్ వీ బి హియర్ ఇన్ ద ఆశ్రమ్?
0: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్
0: వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
1: Though we are here, we have so many attachments. It is full of suffering, Srama. It's not Ashrama. That is a relief to all the kinds of suffering. You should not be tired. You should not have any exertion. Ashrama.
0: Ashrama. Kanatvindika jivinchadu.
1: That which is not Srama, which is not suffering.
0: Kanuka.
1: So.
0: నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటివి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని తిరిగి మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
1: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: మనసే నరకంబుని చుమై మరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్ఫరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
0: Vidyarthulara,
1: your students, manasu,
0: kanikini,
1: manav. Man is a combination of body, mind and atma.
0: మానవుని యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
0: కర్మలు ఆచరించినది దేహము.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
0: తీసుకునేది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
0: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
0: ఇదియే మానవుని యందలి దేవత.
1: దట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
0: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుల యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
0: అయితే మనసు, దేహము, ఆత్మ వేరు వేరు రూపముల చేత వేరు వేరు ఫలితములను అందించుచు వేరు వేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి పొందుతుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
0: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కోల్పోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
0: లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: It is the word antakarana which we commonly hear both in common parlance and in spiritual language.
0: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakarana?
0: దీని స్వరూపం ఏమిటి?
1: What is its form?
0: దీని స్వభావం ఏమిటి?
1: What is its nature?
0: దీని విశిష్టత ఏమిటి?
1: What is its speciality?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakarana.
0: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kuda manase srishtu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
0: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
0: ఒక్కొక్క కర్మయందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
0: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
0: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: వెన్ ది సేమ్ బ్రాహ్మణ్ ఈజ్ కుకింగ్ ఫుడ్ ఇన్ ది కిచెన్ హీస్ కాల్డ్ ఎ కుకింగ్ బ్రాహ్మణ్ ఎ కుక్ బ్రాహ్మణ్ కుక్.
0: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు ఉంటారు.
1: వెన్ ది సేమ్ బ్రాహ్మణ్ ఈజ్ టీచింగ్ టు ది స్టూడెంట్స్ హీస్ కాల్డ్ ది బ్రాహ్మణ్ టీచర్.
0: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: వెన్ హీస్ టెలింగ్ సంథింగ్ అబౌట్ ది అస్ట్రాలజీ హీస్ కాల్డ్ ఎన్ అస్ట్రాలజీ.
0: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇట్టి నామములు కలుగుతూ వచ్చాయి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ బై ది బ్రాహ్మణ్ ఆల్దో బ్రాహ్మణ్ ఇస్ వన్ గెట్స్ డిఫరెంట్ నేమ్స్.
0: అదే విధముగానే సంకల్ప విక్రమతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
0: వివేచన అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరుతో పిలిచారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
0: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: It is an inquiry based upon discrimination.
0: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: This also is called discrimination knowledge.
0: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఇస్ చిత్తము.
0: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం మెమరీ.
0: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: ఒకే మనస్సు ఇన్ని కర్మలు ఎందు ఇన్ని స్థానములు ఎందు ఇన్ని రకములైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
0: అన్నింటికి మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ ప్రపంచమంతా కూడా మనస్సు చేత కట్టబడి ఉంటుండాలి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
0: మనోమూలం ఇదం జగత్.
1: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
0: మనస్సు లేనటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
0: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చింది.
1: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హాస్ ఎ మనస్ మైండ్.
0: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితం కూడా అట్టివిగానే ఉంటాయి.
1: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ అండ్ ద థాట్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
0: దీనిని ఆంగ్ల భాష ఎందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈజ్.
0: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
0: మనస్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: మనసు అనగా మనిషే.
1: మైండ్ మీన్స్ మ్యాన్.
0: మనిషి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మ్యాన్?
0: మనసే.
1: దట్ మీన్స్ మైండ్ అలోన్.
0: కనుక మనిషి అనగా మనసే, మనసు అనగా ఏమిటి?
1: మ్యాన్ మీన్స్ మైండ్. బట్ దెన్ వాట్ ఈస్ మైండ్?
0: సంకల్పముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పముల యొక్క ఫలితమే మానవుని యొక్క చర్యలు.
1: Actions of man are the result of the thoughts which he has.
0: ఈ శరీర యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: The joys and sorrows which we enjoy in day-to-day life are the result of our own actions.
0: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుండాలి.
1: The good and బ్యాక్ విచ్ మ్యాన్ గెట్స్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ యాక్షన్.
0: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ మ్యాన్స్ యాక్షన్స్?
0: సంకల్పములే, థాట్స్. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పముగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: ఇఫ్ మ్యాన్ థాట్స్ ఆర్ గుడ్, హిజ్ లైఫ్ వుడ్ బి గుడ్.
0: సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: మనిషి మరణించినప్పుడు సంకల్పము చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
0: కనుకని ఆ సంకల్పములకు సరి అయినటువంటి యొక్క సాధనను మనం కలపాలి.
1: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్.
0: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: వుడ్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
0: దాని వల్లనే మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వము క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
0: మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివన్ అప్ ద ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
0: Kaduka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
0: samajamulo praveshinchi
1: it enters into society
0: deshamundu vyaptinchi
1: it spreads to the nation
0: vishwamundu antyamavutundi
1: and it comes to a close with the world.
0: Kaduka prapancham yokka శాంతి అంతా కూడా వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్
0: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసుపై ఆధారపడి ఉంటున్నారు.
1: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
0: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ దేర్ ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ ఛానల్.
0: మత్స్యము
1: ఫిష్
0: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
0: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
0: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
0: అటులని మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగెన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
0: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివి చేతను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
0: ఈనాటి మానవుడు తమ ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిజ్ ఓన్ సారో.
0: మన సుఖ దుఃఖములకు కాని మన కష్ట నష్టములకు కాని మన విచారములకు కాని ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
0: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షం కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యు మీన్ బై దిస్ సంసార?
0: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
0: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ ఇట్ ఇస్ ది థాట్.
0: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
0: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములన్నింటి యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయిడ్.
0: అయితే మనోనాశనం రావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈస్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్నిహిలేటింగ్ ద మైండ్? యూ నో పుట్ దిస్ క్వశ్చన్.
0: లేకపోలేదు.
1: దేర్ ఈస్
0: అన్నింటికీ అన్ని అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎన్ ఆన్సర్.
0: పుట్టిన వ్యక్తికి, నియమలకు, వస్తువులకు అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
0: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటి. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
0: అందువలన కాస్త హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మైండ్.
0: ఈ సంకల్పం వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుండాలి. దీని రంగులు
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్ although it is called mind and it is on account of this the problems.
0: మనసు కూడా కొన్ని రంగులు ఉన్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: Does mind also have some colors? Well, yes, there are colors.
0: రోగ భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు.
1: The mind which is charged with anger, it is
0: రక్త భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంటారు.
1: Selfish mind is in the nature of brownish color.
0: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంటారు.
1: Egoistic mind is of the
0: orange.
1: It is orange color.
0: భగవత్ అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంటారు. ఈ వస్త్రం వలె
1: the mind which is given to God will be as clean and white as this cloth.
0: కనుకనే మనస్సును కూడాను అనేక విధములైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: We put different colors to our own minds.
0: ఇది కూడాను ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: It is not also the
0: మన సంకల్పములే మనకి దుర్గతిని సద్గతిని కూడాను చేసుకుంటుండాలి.
1: It is these very thoughts which give us an elevated high state or a lowly mean state.
0: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్ ఇన్ ద ప్రాపర్ లైన్స్ ది సెక్యూరిటీ సేఫ్టీ అండ్ ఈ లోకంలో ఇన్సూర్డ్.
0: ఎక్కడ చూసినా భయమే.
1: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
0: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: బి యూ ఇన్ ద హౌస్ యువర్ చార్జింగ్ ఫియర్. గో టు ద రోడ్ యువర్ చార్జ్.
0: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యువర్ చార్జ్ విత్ ఫియర్.
0: ట్రైన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: గో టు బోర్డ్ ప్లేన్ యువర్ హాంటెడ్ బై ఫియర్.
0: ఏదో నడిచిపోతామంటే కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ అప్ యువర్ హాంటెడ్ బై ఫియర్.
0: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
1: ఈవెన్ టు బి అలోన్ అట్ హోమ్ యు ఆర్
0: విధమైనటువంటి భయములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్
0: మానవుని ఎందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి?
1: ది రీజన్ ఈస్ సచ్ సేక్రెడ్ థాట్స్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్ ఆర్ అబ్సెంట్.
0: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫియర్.
0: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మ వ్యూహంగా తయారు.
1: This entire world has become something like a padma vyuha.
0: Indulo bhayamto kudi untunnadi.
1: It is full of fear.
0: Padma vyuham yokka rahasyam emiti?
1: What is the secret of this padma vyuha?
0: Praveshinchadam maatrame teliyadu kani tirigi eniku tirigi vacheyatundi maatram teliyadu.
1: See, the speciality is you know how to enter into this padma vyuha, but you do not know how to come out of it.
0: Abhimanyu nasu.
1: You are like Abhimanyu.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: నేమ్ ఈజ్ అభిమన్యు బట్ దేర్ బిహేవియర్ ఈజ్ డిఫరెంట్.
0: ఈనాడు ప్రపంచంలో మనం భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియను కాని అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటి మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైన బుద్ధి యొక్క సమాధానం మనకు లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు దీని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, ద మైండ్ యాజ్ ది డ్రైవర్, the mind as the rope which is tied, and the senses are the horses, and the intelligence is the charioteer.
0: ఇక్కడ ఈ మనస్సు ఏ స్థానంలో ఉంటున్నదని మనం చక్కగా విచారించాలి.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: ఇక్కడ గుర్రమునకు సారథికి మధ్యలో ఉంటుందని ఈ పగ్గములు.
1: This rope is between the horses and the charioteer.
0: Anaga indriyamulaku buddhiki madhyamunnatundi manasu.
1: That means mind comes between the senses and intelligence.
0: Ee manasu madhyamunnatundi manasu buddhini anusarinchina buddhi kaligi untundi.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamulu anusarinchina paddudai అనుభవిస్తాడు.
1: ఇఫ్ ఇట్ ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ ది సెన్సెస్, దెన్ హి గెట్స్ ఇంటూ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈనాడు అనేక మంది ఈ యొక్క ఇంద్రియములకు దాసులై తద్వారా తాము దుఃఖములకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ ఆర్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
0: ఇంద్రియములను అనుసరించడమే ప్రవృత్తి మార్గం.
1: ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సెన్సెస్ is pravrutti margam.
0: Anusarinchadame nivrutti margam.
1: Following the dictates of intelligence is nivrutti path.
0: Kani adhika bhagamu pravrutti ante tane yokka pravartanu apavitramuga avistukuntunnaru.
1: Most of the people are making their lives wasted and
0: nivruttiki ye matram kodunu vicharana salapadam ledu.
1: They are not trying to go in the path of nivrutti.
0: Kanuka nivruttini kodunu కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పగ్గములు లేకపోతే గుర్రములే నడవవు.
1: ఇఫ్ ది చారియటియర్ డస్ నాట్ హ్యావ్ ది రోప్స్ ఇన్ హిస్ హ్యాండ్, వెల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు
0: సారథిని వదిలిపెట్టినటువంటి పగ్గముల వల్ల గుర్రములు అనుసరిస్తుంటాలి ఈ మనస్సు.
1: ది మైండ్ యాజ్ ఇఫ్ ఈజ్ ఫాలోయింగ్ ది సెన్సెస్, not being controlled by intelligence.
0: అందులో ఈ గుర్రములు సామాన్యమైన గుర్రములు కావు.
1: These senses are not ordinary horses.
0: విషయ భోగములను కేవలం విచారం చేస్తూ పోతున్నాయి.
1: They go on the sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: Each horse is trying to go in one direction.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: And who will be facing this?
0: రథములకే కాదు,
1: not merely for the
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ వర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమునందు ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: And also the principle of Atma is put to trial.
0: ఈ రెండింటికి చెందినటువంటి దేవుడిగా తయారవుతున్నాడు.
1: Today we are using both the things.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: If you want to understand the uniqueness of humanity and human being, you have to first understand
0: mind. ఇతరులకు కీళ్ల గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈజ్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీళ్లు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్
0: మానవుని అంటే

0: who desires to harm others, he may succeed in harming others.
1: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But he also would suffer. This is not being realized.
1: సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుని.
0: దుర్యోధన అండ్ దుశ్శాసన ఆర్ హోల్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
1: వీరు ధర్మమూర్తులైన పాండవుల పైన అనేక కక్షలు పూని వారి కీడును నిరంతరము చింతిస్తూ వచ్చారు.
0: They took enmity against the Pandavas who were following the righteous path and continuously scheming and planning.
1: ఏదో వీరి సంకల్పములు దుస్సంకల్పములు అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవులపై జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది, అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
0: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఏ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది
1: పాండవ. ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
0: డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
1: ఎవరి కీడును మనం కోరరాదు.
0: యూ షుడ్ నెవర్ aspire to harm
1: one anga itarlu kidu korte padivantulu mana kidu jarugutundi.
0: If you want to harm in one way, in tenfold harm
1: itarlu evarini dushinchaladu.
0: You should not criticize anyone.
1: Neevu itarlu dushinchinappudu ninnu aneka mandi dushistaru.
0: If you censure someone, then others will
1: censure. Snehitulu vanchinchinattu vaadu snehitulu cheta vanchippabadtadu.
0: If you deceive your friends will also deceive you.
1: Tanni maatanu dikkarinchinattu vaadu tana kumaram chestaru dikkarinchabadtadu.
0: A son who disobeys his father will be disobeyed by his own son.
1: తనను హింసించినటువంటి వాడు పరోచేతి హింసిపబడతాడు.
0: ఏ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ ఇస్ హర్ట్ బై అదర్స్.
1: ఈ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
0: దిస్ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ ది నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మైండ్.
1: కనుక మనం ఎవరిని కూడాను ఏ విధంగా కూడాను దూషించటం కానీ హింసించటం కానీ మనం ప్రయత్నించకూడదు.
0: దట్ ఈస్ వై వీ షుడ్ నెవర్ అండర్టేక్ టు క్రిటిసైజ్ ఆర్ హార్మ్ అదర్స్.
1: కేవలము సామాన్యమైనటువంటి మానవులనే కాక భగవంతుని కూడా దూషించేటువంటి పాపం ఉంటున్నారు.
0: దేర్ ఆర్ సమ్ పీపుల్ నాట్ మేర్లీ క్రిటిసైజింగ్ అదర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ క్రిటిసైజింగ్
1: కేవలము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు.
0: ఇట్ లుక్స్ దట్ ఇట్ ఈస్ దేర్.
1: నిజంగా యోచిస్తే భగవంతుడు వారికి ఏ కీడు చేయలేదు.
0: If you truly examine, God has not done any harm to them. He is not cause of any hurt or harm to them.
1: ఏ అపకారము చేయలేదు.
0: హి హస్ నాట్ హార్మ్డ్ దెమ్ ఇన్ ఎనీ వే.
1: కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టి ఉంటుంటారు.
0: బట్ దేర్ ఆర్ సచ్ వికెడ్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్ ఈవెన్ ఇన్ గాడ్.
1: ఊరక సత్యం బదిగి ఉండినలైన

0: he is minding his own business. The wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silver fish which tries to destroy the clothes. What
1: benefit?
0: This saris may be very
1: costly. Whether
0: it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is
1: nature.
0: Its discrimination power is nil. It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలోస్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: దుష్సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుండాలంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ దేర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelmed.
1: కొంతమంది రూములు కూడా ఏ ఫ్రెష్ కొడుతుంటారు దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం రావించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చును, ఏ సాంబ్రాణి ఇలాంటివంతా వేసుకుని

0: ఆ దుర్గం దాన్ని దూరం చేసుకుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
0: కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరముగా ఉంచుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
0: కనుక సత్సంకల్పం చేతని మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
1: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
0: దుస్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
1: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
0: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
1: Mind has extraordinarily harming power.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేత కృష్ణ అబౌట్ మైండ్. వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves, it is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దాన్ని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts,
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యు షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమే పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, he will not become a full man.
0: Ardha manishi maatrame kaagaladu.
1: He will become man only to the extent
0: of moodu paryayamulu. I am not animal. Nenu pashuvu kaadu.
1: He should repeat thrice, I am not animal.
0: Appude poorna satyam avutundi.
1: Then only it becomes full truth.
0: Ee naadu nenu manavudane ani bhavistunnadu, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్ యానిమల్.
0: పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు. కనుక మనిషి మనిషి కంటే పశువే మేలనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ అనిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ అనిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ అనిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: Manasu nunchi vachindi.
1: This it has come from mind.
0: Kanuku manasunu sariyaina sthitilo pettuko.
1: Keep your mind in proper form.
0: Manasunu sariyaina sthitilo pettukunnappude neevu manishiga roopondutavu.
1: You would become a real man when your mind is
0: samanyanga prapanchamulopala edaina tappu pan chesinappudu evara pasuva ani tirtaamu anaga emti neevu cheyavalsinatti pani kaadu idi pasuvu cheyavalsina pani chesave ani dinni nindinchatam.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare neevu manishi ainappudu kudanu pasuvuga pravartistunnave ani danini nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manasu anetundidi chaala uttamainatundidi.
1: Mind therefore is really sacred.
0: Manayeva manushyanam karanam bandhamochayuhu mochchani kudanu deeniki arhata kalinatundidi kanuka idi chedda detta avutundi.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: చేతిలో కత్తి ఉంటుంది.
1: యూ హ్యావ్ ఎ నైఫ్ ఇన్ హ్యాండ్.
0: పండ్లు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, విప్పరాని కంటుంటే దాన్ని విప్పి దానిని సుఖంగా మనం అనుకూలం గావించుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ యూస్ఫుల్లీ బై కటింగ్ ఫర్ కటింగ్ ఎ ఫ్రూట్ ఎ వెజిటబుల్ ఆర్ ఎనీ నాట్.
0: ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ కత్తితో గొంతు కోసుకోవచ్చు.
1: అండ్ ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ యూ కెన్ కట్ ద థ్రోట్ ఆల్సో.
0: కానీ ఈ దోషం కత్తిదా?
1: ఈజ్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ది నైఫ్?
0: కాదు కాదు, మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఈస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్ బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిదే.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి?
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము.
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే.
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారు ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఈస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్, టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఇస్ ది
0: సంకల్పము చేత ఎంతైనా మనం గావించుకోవచ్చు.
1: విత్ ప్రాపర్ థాట్స్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యూ కెన్ డెవలప్ ఇంటూ ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం. తనకు తాను సంకల్పించుకుని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ, అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పం మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్పించిన తక్షణమే ఈ సంకల్పము సరి అయినదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కానీ మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot
0: అన్ని
1: of haste.
0: కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పల మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యు సే ధర్మము, ఇట్ ఈస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యు షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊరిలో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి నోటితో మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తక్షణమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati, kartavyanni nirvartinchali.
1: Therefore doing duty is very important.
0: Kartavyanni nirvartinchaka kevalam bhagavantune chusukuntadu anukunte idi kevalam somaripothutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి పొట్టేడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిడుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలము ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏ మాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali.
1: Join good company.
0: Ee yokka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okati undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee yokka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మన పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with anger.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అదే ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యు ఆర్. దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిర్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
1: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
0: భవిష్యత్తును లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: Therefore, you have to think properly and deeply in these matters.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: Have firm faith that everything has resound, reaction and reflection.
0: నీవు చేసినటువంటి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్లీ.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట ఉంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
0: లేవు
1: there will not be any garland of pearls or diamonds.
0: Nenu bangaru danda medaku ledu.
1: There will be
0: gold chain.
1: There will not be gold chain either.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamonds also.
0: Pattala pellanu petaka ledu.
1: There are no emeralds.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: There is one garland undoubtedly.
0: Purva janmala karmala ponduparchi.
1: On the basis of the actions performed in the previous
0: janma. Manchi chediyagaina tunchakunda.
1: Without removing whether it is good or bad, all the things.
0: Brahma meekichi pampunu barumala. Karmalanniyu chechina kanthamala. Adhe manamala.
1: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
0: Manchini chesi, manchi malanu manam dharistam.
1: Do good and get a good garland.
0: Cheddamalam parulu chesi, cheddamalanu dharinchinakkaraledu.
1: Do not do bad things and do not wear bad garlands.
0: Vidyarthulara. పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
0: మనం అనుభవించిన దానికి, ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవడం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, వెనెవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఎ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: Indabadipoyinatundi oka towel andiste thanks antaru, kani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
1: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
0: on you all the jagattunu andinchadu?
1: He has given you all the things.
0: Pavitramainatundi vatavaranamu kaliginchadu.
1: He has given you sacred environment.
0: Tragutuku jalanni ichadu.
1: He has given you water.
0: Peelchukunutaku gaali ichadu.
1: He has given you air to breathe.
0: Undutaku sthanam ichadu.
1: He has given you earth to live upon.
0: Inni rakamainatundi panchabhootamulu meeku prasadinchinappudu ee panchabhootamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhootamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
1: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life and which you are living.
0: Mana dabbuto manam konnam nela.
1: Are we buying with our own?
0: Mana dabbuto manam kattam illu.
1: We have constructed our own house with
0: our own. Corporation vallu aa intiki tax kattamantadu.
1: But the corporation people ask us to pay tax.
0: Poni athanu andichetundi emti current andistunnadu.
1: They supply current.
0: నీరును అందిస్తున్నాడు.
1: దే సప్లై వాటర్.
0: ఊరికి అందిస్తున్నారా?
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
1: యూ హావ్ టు పే సపరేట్ ట్యారిఫ్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్ యూ
0: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
0: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదు?
1: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
0: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
0: మనస్సును కూడా మూడు గుణములు ఉంటున్నవి.
1: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: సత్వ రజో తమో గుణాలు.
1: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
0: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

లవణ మన్నమే కాని మెరుగు బంగారం భూమృంగ బోడు.

విత్త మార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైనా భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనె జుంటి అలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema Swarupanaina, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramaina Danna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Prema Swarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: Lokamunandagala Anni Vidyalakante Kudanu, Paropakara Bhavam Anetuvanti Yokka Vidya Uttamamainatuvantidi.
0: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
1: Sarvottkrushtamainatuvanti Yokka Paropakaramu, Sarva Vidyalakante Kudanu Uttamamainadanna Satyamu, Manam Eenadu Gurtinchavalsinatuvantidi Atyavasaramu.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: Paropakaram anaga deeni arthamu ఇంతమాత్రమే కాదు.
0: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
1: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, aidu aksharamlo. Paropakaram.
0: Helping others in Telugu has got five letters.
1: Para anaga, kevalamu, manaku prakkana unnatundi manavudani kani, manalo todiga manavulga undi jeevinchutunnatundi manavudani kani, manam bhavinchaladu.
0: Paropakara, the first part, para, should not be give us the meaning that it refers only to the fellow human being or to one who is with us.
1: Mana dehamunaku dehatma ani pilustunnam.
0: Our bodies are being referred to not simply as bodies but as dehatma.
1: Mana pranamunaku jeevatma ani pilustunnam.
0: The life in this body is being referred to by us as jeevatma.
1: కానీ మన ఆత్మను మాత్రము పరమాత్మ అని పిలుస్తున్నాం.
0: బట్ ది ఆత్మ ఇన్ అస్ ఈస్ బీయింగ్ కాల్డ్ బై అస్ యాజ్ పరమాత్మ.
1: పర అనగా కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని తోటి మానవులకు సంబంధించినటువంటిది అర్థం కాదు.
0: దిస్ వర్డ్ పర ఇన్ పరోపకార ఆర్ ఇన్ పరమాత్మ ఈస్ సంథింగ్ విచ్ రిఫర్స్ టు ది ఆత్మ బట్ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనము పరులకు చేయుచున్నటువంటి సేవ అంతే కూడాను పరోపకారం పరమాత్మకు చేయుచున్నటువంటి సేవనే కాని పరులుగా మనం భావించరాదు.
0: ఆల్ ది సర్వీస్ వీ డూ టు అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండర్ ది నేమ్ పరోపకార షుడ్ బి రిగార్డెడ్ యాజ్ బీయింగ్ డన్ నాట్ టు ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్ బట్ టు పరమాత్మ హింసెల్ఫ్.
1: పర అనగా సర్వజీవుల యందు కూడాను ఆత్మస్థాయి యందు ఆనంద స్థాయి యందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వేయాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service the benefits of which are not sought by you is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండినా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్ ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షం వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గంలో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఏ గుడ్ మ్యాన్ దేర్ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సీక్రెట్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునికి ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowtree and the watchman.
1: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chowtree there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyenta variki manaku chatram tho avasaram.
0: The need for the chowtree also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kaapalaakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చక్రంలో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayal deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taanu cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకనే ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం ఈశా కవర్స్ ది ఎంటైర్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ అండ్ ఆల్ ది భూతాస్ ది లివింగ్ థింగ్స్ హ్యావ్ బీన్
1: కనుక మనము ఎక్కడ నుండి వచ్చితేమో అట్టటికే చేరునంత వరకు కూడాను మనకి ఏ విధమైన శాంతి ఉండదు.
0: సో అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
1: ఏ తర్వాత మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
0: బి దట్ యాజ్ ఇట్ మే ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
0: Until we reach this place of Atma, our journey should be performed without any interruption.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సల్పుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దీస్ ఎడ్యుకేషన్ and this service or sadhana which you undertake are all different forms of reaching and traveling along the same path.
1: Kanukane ee prayanam chesetunte margamanandu mana purvikulu prachina purushulu prachina yogulu prachina gnanulu tapasu aneetunte pavitramaina margaanni avalambistu vacharu.
0: In this journey our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapas anaga ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్సెల్ఫ్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్స్ with head down and legs up and eating only leaves and such things.
1: Kani tapasanaga idi kaadu dini yokka artham.
0: But tapas does not mean this.
1: Tapasu moodu vidhamulainatunte tapas untundadi.
0: Tapas is of three different kinds.
1: Sharirika, vaaku, manasika tapasulu.
0: These three types of tapas relate to one, bodily tapas, two, tapas relating to your words, three, tapas relating to your mind.
1: Ikkada deha tapassu sharirika tapassu anaga deenini manam ee naadu kontha vicharistam.
0: Tapas relating to the body we will discuss it now today to some extent.
1: Sharirika tapassu lopala aidu vidhamula tapassu untunnadi.
0: Again in the bodily type of tapas there are five different kinds.
1: Bhagavat aaradhana shariramto cheyatamu okka tapassu.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir suddhi aneetundi shariramto aacharinchadamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: Naalugavadi brahmacharyamu annaru.
0: The fourth one is brahmacharya or celibacy.
1: Aidavadi ahimsa annaru.
0: The fifth one is ahimsa.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: These five are five types of tapas relating to the body.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: The first type, that is using your body to worship God and to reach great saints and great people, this is intended to enable you to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: నీవే తప్ప నీ తప్పరం వెరుగాని దైవాభిమానము పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
0: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
1: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
0: తపస్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
1: ఆకలి అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: యూ డూ నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: తోటి మానవుల ఎందే మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్.
1: ఇంకా రెండవది అంతర్బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
1: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధి అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka devacheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kudanu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: వెన్ వీ కెన్ కీప్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ దెన్ టు బ్రీత్ గుడ్ ఫ్రీ క్లీన్ ఎయిర్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ క్లీన్.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
0: హియర్ కీపింగ్ దిస్ బాడీ క్లీన్, ది మైండ్ క్లీన్ అండ్ ది ఎన్వైరన్మెంట్ క్లీన్ ఇస్ ఆల్సో వన్ తపస్.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
1: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosapuchadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee rujumargamulo emaatram kodano pravesha pettakuntu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyuktikindane cherutundi.
0: While not doing any service pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
1: Sankuchita bhavamu. Sankuchita bhavam anaga chinna choopulu, chillara bhavamulu mana hrudayamulo emaatram kodunu praveshinchakoddu.
0: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at all.
1: Deenine look up, aim high ani rendu margamlo cheptu vachar.
0: This has also been stated in two ways, look up, aim high.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత, ఒక కామచర్యలు కాని ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. The true type of celibacy should be one that you do not entertain in your mind any bad ideas or bad thoughts.
1: Yetavada brahmacharyam anagaemi sarvam bhagavat pritiyartham aneetundi bhavam cheta anusarinchatame brahmacharya.
0: The inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
0: The obeisance you do to all the jivas will go to Keshava.
1: అందరి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to
1: అహింస. ఐదవది బ్రహ్మచర్యం అనగా ఏమి? సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్యం.
0: The inner meaning of the word brahmacharya is

0: This is the fourth type of tapas related
1: ahimsa,
0: to the body.
1: Ahimsa, ఐదవది.
0: The fifth one is ahimsa.
1: Ahimsa అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమన, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమన అహింస కాదు.
0: If just you take care to see that your body does not trouble another body or your mind does not harm another mind, that alone cannot be called ahimsa.
1: Ahimsa అనగా ఆత్మనిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: The word ahimsa means to be able to proclaim and practice control of your atma.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
0: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
1: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము, ఇది ఒక సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
0: ది ప్రాక్టీస్ బై విచ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ దాట్ విల్ బికమ్.
1: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కానీ, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ వీ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ.
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ విచ్
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
0: స్పీక్ ది ట్రూత్ స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్రెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడాను ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. There should not be any force when you utter the word of
1: parama shantanga oka premato aa satyanni kudanu hrudayaniki aahladam andinchetundiga untundali.
0: With great peace and with no force and with love the truth must be one which will be given pleasure.
1: Vak tapasu annaru.
0: This has been described as the tapas of the word.
1: Mana nitya jeevitamulo mana uchcharinchetundi prati padamulu kudanu tapasu kindane parinaminchipovali.
0: In our daily life, all the words that we utter should take the form of a tapas described as now.
1: Mana vaakunu ee naadu aneka vidhamulainatundi pedamargamulo pravesha pettunnam.
0: The words we utter today are being put along several wrong paths.
1: Mana yokka doshamulanu mane kappipuchukuni nimittamai satyam vale daniki konni rakamulainatundi yokka shape ichi asatyanni viniyoga pettunnam.
0: To cover our own faults we are using truth for giving some kind of a form an outer cover and we are using truth for
1: mana kashtamulanu tappinchukune nimittamai asatyanni kunnu satyamga roopandipa chestunnam.
0: To escape from troubles and difficulties we are giving a form of truth for untruth as

0: మనకు కష్టములు నష్టములు వచ్చినా కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
1: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
0: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
1: వి మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
0: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై, సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై, సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: The ideal person for demonstrating truth is Harishchandra. Harishchandra, with a view to adhere to truth under any circumstance, he submitted himself to
0: tana
1: several difficulties.
0: Illalunu tana kumarunni kudanu ammukunnadu.
1: He sold his wife and his son for the purpose of maintaining truth.
0: Kattagadapatiki tanannu thane vikrayinchukunnadu.
1: At the very end he sold himself for that purpose.
0: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi Chandramati aa dead body ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
1: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్, తాను ఒక సేవకుడు, తాను సుస్థానంలో డ్యూటీ చేస్తున్నాడు, సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్, హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
0: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
1: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
0: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukodu.
1: Under no circumstances should we give room to utter untruth.
0: Lokam satyam ani bhrantito naa illalu naa kumarudani emto alladina ee deham ippudi kattalen kaalchito illalun ledu putrudum trodai raadani Harishchandrudu gattiga prapanchaniki chaataadu. Ee samayamnandu ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
1: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాజ్ ప్రొక్లెయిమ్డ్ బై హిమ్ when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
0: Nippu pettaru andaru indakocharu.
1: The body was set fire to before cremation and all of them returned home.
0: Kontase paina tarvata evvaru leru aa deham em chesindi ee vedi valla atu lechindi paina kalam bongatamulla.
1: After some time there was nobody but this dead body. On account of the fire and the tension in the spinal column the body just got up and sat.
0: ikkada kaavini gaachukunnatundi harishchandra daggariki vellaadu ayyo bratikinaadu kada ani kontha sepu lechi tarvata mari pandukundi.
1: Harishchandra, who was attending at the crematorium, he just went near the body thinking that the man has come back to life.
0: appudu harishchandra yochistunnadu ayyo paapamu lechi నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
1: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దర్ ఇస్ నో బడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
0: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
1: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్
0: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
1: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
0: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కాని, బిడ్డను సుతులు కాని, సోదరులు కాని, సర్వులు కూడాను ఏదో ఒక కాలములో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
1: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
0: Puttaka puramu thalli evaru kumarudu evaru.
1: When one is not born, who is the mother and who is the son?
0: Pellikaka puramu bhartha evaru bharya evaru.
1: When the marriage did not take place, who is the husband?
0: Pelli aina tarvatane bharya bhartha.
1: It's only after marriage one becomes a husband.
0: Puttina tarvatane thalli koduku.
1: It's after birth we talk of a mother.
0: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
1: Before that there is no relation between anyone and another.
0: అందరు దైవాంశ సంభూతులే.
1: All are simply relations of God.
0: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
1: All these by our own creations are promoted as relationships between bodies.
0: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
1: These are relationships which will have to change with time.
0: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
1: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
0: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
1: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
0: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
1: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
0: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గం నందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
1: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
0: మన ప్రేమనే తల్లి.
1: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
0: మన జ్ఞానమే మన కుమారుడు.
1: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
0: మన శాంతమే మన పుత్రిక.
1: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
0: మన భక్తి మన సోదరుడు.
1: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
0: యోగులే మన మిత్రులు.
1: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
0: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
0: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
1: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
0: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
1: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
0: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
1: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
1: We should take that kind of love as our
0: mother. ఈ ప్రేమ మనల్ని ఎడబాటిచేటువంటిది ప్రేమ కా తల్లి కాదు.
1: This is not the type of mother who will separate from you.
0: మన జ్ఞానము, wisdom is son.
1: Our wisdom is our son.
0: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
1: This wisdom is not something which will change.
0: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
1: In this path of wisdom we shall have to recognize.
0: ఒకటూరి వచ్చనా తిరిగి పోదు.
1: If this wisdom comes to us once, it will not go back again.
0: Okaturi poyana tirigi raadu.
1: If we have lost it once and if it has gone, it won't come back again.
0: Idi podu raadu. Idi moodu unnai.
1: This does not go, this does not come.
0: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
1: These three are living in our heart.
0: Okaturi vachana podu, adi gnanam.
1: What comes once will not go, that is wisdom.
0: Okaturi poyana tirigi raadu, ajnanam.
1: Once it goes, it won't come back to you again. That is ignorance.
0: Podu raadu. Idi Brahma tattvam.
1: The aspect of Brahma neither goes nor
0: idi
1: comes back.
0: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
1: This is the aspect of Atma. It is that the...
0: Kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chaduvutuntam.
1: In this context, we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are.
0: Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
1: The one you think you are relates to the body. This is the material body.
0: The one others think you are, idi nee yokka jeeva tattvam.
1: The one others think you are, this is the jeeva aspect in you.
0: The one you really are, అదే ఆత్మతత్వం.
1: The one you really are is the aspect.
0: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
1: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
0: ఇంకా దేహతత్వములన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
1: In the bodily aspect it may grow, it may become decadent.
0: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
1: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the pure
0: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
1: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
0: దీనినే జీసస్ కూడాను మొట్టమొదట I am the messenger of God అన్నాడు. అనగా దేహరీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నాడు.
1: ది సేమ్ హాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐ ఆమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ఒక్క జీసస్ ఏ కాదు మెసెంజరు, మీరందరూ కూడా మెసెంజర్స్.
1: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్,
0: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇండియన్స్ గా అయ్యారైపోతున్నారు.
1: But you are all messengers. Unfortunately today, all these messengers are turning into messengers.
0: Indians. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us as a messenger to proclaim this aspect of truth in the world.
0: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
1: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
0: మొట్టమొదటి I అనుకున్నాం, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
1: ది స్టార్టింగ్ పాయింట్ యు ఆర్ ఎన్ ఐ ఎన్ ఇండివిజువల్ ఐ లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
0: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి వచ్చే ఐ ప్లస్ యు వి అయిపోతుంది.
1: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యు విల్ బికమ్ వి.
0: ఈ విధంగా ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు ఐ ప్లస్ యు వి వి వి వి ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
1: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
0: ఈ we plus he అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది, వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
1: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
0: కనుకనే మొట్టమొదట మనము I am the messenger of God అనేటువంటి ఐ నుంచి మనం స్టార్ట్ చేయాలి.
1: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
0: తదుపరి ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: కారణమేమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు, మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
0: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
1: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంటాడు.
1: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
0: రెండవ దీంట్లో లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రికి సంబంధం ఏర్పడుతుంది.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
0: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
1: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
1: In the same manner, today we should enter a path and as a messenger we should do service.
0: దీనిని divine అన్నారు. లాస్ట్ లోపల I and my father are one అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
1: This path has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the Atma.
0: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
1: Work without love is deplorable. Work with love is desirable.
0: Love without duty is divine.
1: Love without duty is divine.
0: కనుకని ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు మనం. ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
1: హియర్ డ్యూటీ మీన్స్ duty with force, with compulsion from outside, but duty without compulsion from outside.
0: ఇక్కడ మీరు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
1: యు హావ్ టు టేక్ త్రీ టైప్స్
0: ఆఫ్ మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
1: ఇన్ అవర్ లాంగ్వేజ్, ఇన్ అవర్ కాంటెక్స్ట్, డ్యూటీ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ త్రీ వేస్. వన్ ఇస్ కర్తవ్యం,
0: సంబంధం మరొకటి.
1: ది సెకండ్ వన్ ఈస్ కనెక్షన్, సంబంధం.
0: నిర్బంధం ఇంకొకటి.
1: ది థర్డ్ వన్ ఇస్ కంపల్షన్ ఆర్
0: నిర్బంధం. సంబంధం, కర్తవ్యం, మూడు విధములైనటువంటి పదములతో భారతీయులు తమ జీవితాన్ని సాగిస్తూ పోతున్నారు.
1: ఇన్ త్రీ డిఫరెంట్ వర్డ్స్ దే హ్యావ్ బీన్ టేకింగ్ దర్ లైఫ్ ఇన్ త్రీ వేస్, కంపల్షన్, కనెక్షన్ అండ్ కర్తవ్య.
0: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధములైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
1: సమ్టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
0: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక పోస్ట్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి?
1: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
0: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
1: టుడే అన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
0: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
1: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ then this worker who is works in the office has got 104 degrees.
0: Anadu leave iskovataniki veelu kaadu.
1: He cannot take leave that day.
0: Edo konni pilsaina tinesesi doctor daggara poi injection ne teeskoni nirbandhanga poiye teerali endukante visit chestunnadu tana files anta kuda check up chestunnadu.
1: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
0: Idi tana yokka control lo ledu.
1: Here this leave is not in his control that day.
0: Ini duty,
1: this is duty.
0: Inka rendo margam em tanaga ee naadu sunday avutundi. Sunday ainappudu holiday ga undadanukoni taana mitrulantarni intiki dinner pilchala ante anukunnadu.
1: The second type is today happens to be a sunday. He wanted to enjoy a holiday on sunday and invite several friends to his home.
0: Tariga sadan ga tellavarlechinappudiki itaniki jwaram vachesestundi ante 104 degrees.
1: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever, 104 degrees.
0: Tachan my friends ku phone chesadu, na dinner cancel chesukunnanu, naaku health saraledu annadu.
1: Immediately, he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
0: Idi sambandham, tana control lo undi.
1: This is a connection.
0: Cheyachu, like cancel chesukovachu.
1: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
0: kaani office duty matram tana control ledu officer aagna prakaram nadchukoni tirala idi duty.
1: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
0: Inka kartavyam ante emti ade ee naadu manavuki ati pradhanamainatundi.
1: The third type, kartavya, what is that? That is most important thing to man today.
0: Small example.
1: There is a small example.
0: Oka inti lopala భార్యాభర్తలు ఏదో కొన్ని కారణాంతరంగా కలహించుకున్నారు.
1: ఇన్ వన్ హోమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫర్ సమ్ రీజన్స్ క్వారల్డ్ విత్ ఈచ్ అదర్.
0: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
1: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
0: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
1: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ was weeping, was sorry in the kitchen.
0: Bharya paina kopam prakatistunnadu.
1: He was showing anger in relation to his wife.
0: Tachchaname oka friend drawing room lo praveshinchadu.
1: At that moment a friend enters his drawing room.
0: Friend daggara hello hello hello ani navutu poyadu itanu.
1: When he goes to receive his friend he says hello friend and he is smiling.
0: Kutchavani friend daggara chaala happy ga maatladnadu.
1: He speaks to the friend very happily, asks him to sit down.
0: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి కోపంగా మాట్లాడుతున్నాడు.
1: హీ టెల్స్ హిస్ ఫ్రెండ్ వెరీ సాఫ్ట్లీ ఐ విల్ గివ్ యూ కాఫీ సిట్ డౌన్ గోస్ ఇన్సైడ్ ది కిచెన్ అండ్ ఆర్డర్స్ హిస్ వైఫ్ ప్రిపేర్ సమ్ కాఫీ.
0: భార్య దగ్గర కోపాన్ని ప్రకటిస్తున్నాడు, ఫ్రెండ్ దగ్గర సహనాన్ని ప్రకటిస్తున్నాడు.
1: హీ ఈస్ ఎగ్జిబిటింగ్ యాంగర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ హిస్ వైఫ్, హీ ఈస్ ఎగ్జిబిటింగ్ పేషెన్స్ అండ్ ఫర్బేరెన్స్ ఇన్ ది.
0: కారణం ఏమిటి? తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు, ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
1: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
0: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
1: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీ ఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
0: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ద ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్.
0: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
1: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
0: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
1: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్, హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
0: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
1: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
0: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
1: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
0: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, God duty.
1: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
0: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
1: There is only one master for him.
0: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
1: In the office, there may be several masters.
0: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ ఏర్పడిపోతుంది.
1: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
0: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevaklo manam palgonali.
1: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
0: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
1: Gradually we should also develop the idea of one atma in everyone.
0: Kanukane ee naadu manamu మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
1: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
0: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్స్.
0: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
1: It's only then that the river flows well and goes and merges into the ocean.
0: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
1: Today the river of our life is flowing very fast.
0: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
1: There is no control, there's no bond for this river.
0: కనుకని ఈ నాడు ఒకవైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు, ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
1: Today we will have to build a bond on one side and another bond on the other side.
0: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
1: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
0: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
1: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామ విచ్ వీ హ్యావ్.
0: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
1: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
0: Rendo Vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam.
1: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
0: Anaga Vaka Vaipana Saddha, Vaka Vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
1: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
0: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
1: One who has no self-confidence cannot do even a small, tiny task.
0: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటాడు.
1: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
0: కింద పునాదే లేకపోతే పైన మనము రూఫ్ ఏ విధంగా వేయగలము?
1: When there is no foundation, how can we put a roof on the top?
0: గోడనే కట్టకపోతే మనం రూఫ్ ఏ రీతిగా ధరించగలము?
1: If we have not built the walls, who is going to bear the roof?
0: కనుకనే self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction anedi goda.
1: Self-satisfaction are like the wall.
0: Self-sacrifice ade roof.
1: Self-sacrifice is the roof.
0: Self-realization is life.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ది లైఫ్.
0: కనుక ఈ మూడు కూడా భద్రంగా ఉండినప్పుడే ఈ లైఫ్ అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కూడాను మనం సుఖంగా మనం ఆనందంగా సంపూర్ణమైన నిర్భయంతో జీవించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ బిల్ట్ ప్రాపర్లీ ది సెల్ఫ్ రియలైజేషన్ వీ కెన్ హ్యావ్ అండ్ అవర్ లైఫ్ కెన్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్.
0: కనుక మొట్టమొదట మనం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
1: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ప్రమోట్ కాన్ఫిడెన్స్.
0: ఈ సేవను చేసే సమయం లోపల మనం అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం అంటున్నాం, కానీ ఎందుకోసం నువ్వు సాయిరాం అంటున్నావు?
1: వైల్ పర్ఫార్మింగ్ దిస్ సేవ ఆర్ గివింగ్ సర్వీస్ టు ఆల్ వి సే సాయిరాం.
0: ఈ సాయిరాం సాయిరాం అనేటువంటి ఈ పదములు కానీ ఈ యాక్షన్ కానీ కేవలం యాంత్రికంగా బయలుదేరకూడదు, యంత్ర రూపంతో ఉండకూడదు.
1: వై డు వి అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం? దీస్ వర్డ్స్ షుడ్ నాట్ కమ్ మెకానికలీ అవుట్ ఆఫ్ యూ.
0: ఎవరికి మనం సాయిరాం అన్నా సాయిరాం పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయిరాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
1: విత్ ది థాట్ దట్ టు హూమ్ సో ఎవర్ యూ అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం, దే విల్ గో అండ్ రీచ్ సాయిరాం అండ్ దట్ సాయిరాం ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ ఇండివిజువల్.
0: కనుకనే మన ఉపనిషత్తులు ఉండకుండా సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
1: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
0: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
1: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
0: Kanuka manamu evarini kuda ni himsinchakunda, evarini badhinchakunda, evarini kashta pettukokunda, andanni kuda nu sadhyamainta varakunu premato manam chestuntunte idi vak tapaskinda gaani manas tapaskinda gaani samsiddhinga nerpadutundi.
1: So without causing harm or hurt to anybody, if we can conduct our service, then this will be like tapas of your word and of your action.
0: Kanuka tapas anaga manamu illu vaakili vadalapetti mana yokka kartavyalu visarjinchi aranyaniki povatam kaadu, vaak tapastu manam cheyali, mano tapastu manam pavitramaina bhavalato ee yokka indriyanni arikattukovali, deha tapastu pavitramainatundi maharshiluku mahaniyulaku peddalaku talidandulaku sevala chesi aneka vidhamainatundi yokka preetini manam andukoni tadwara manamu అహంకార మమకారాన్ని అణచుగొట్టుకోవాలి.
1: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
0: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణలు మూడు ఏకమైపోవాలి.
1: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
0: కానీ ఈనాడు మ్యాన్కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
1: బట్ టుడే వీ ఓన్లీ టాక్ ఆఫ్ మ్యాన్కైండ్ బట్ వీ డూ నాట్ హార్మోనైజ్ ది థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పవచ్చు బాగా.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ వీ కెనాట్ కాల్ ఇట్ మ్యాన్కైండ్, వీ కెన్ కాల్ ఇట్ మంకీ కైండ్.
0: మనం ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
1: వీ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వీఆర్ సేక్రెడ్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నరాస్.
0: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
1: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నరా ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానరా ఎ మంకీ.
0: వానరా ఇది మూడు అక్షరాలు, నరా రెండు అక్షరాలే.
1: వానరా మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నరా మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
0: ఈ వానరా ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానరా.
1: Vanara can be explained by saying it is because there is a tail. Vanara is one who has a tail.
0: Kabatti manushiki aa vaalam ledu kabatti nara.
1: Since man has no tail, the letter va goes and he becomes nara.
0: Kani toka ledu maatrame kani vanarani yokka chestalanni untunnayi naruni endu.
1: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
0: Kani manam aa vidhamaina prayatnamlo pokoddu. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామ సేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
1: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
0: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
1: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్, యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్.
0: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి, మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. ఇన్ ఫ్యాక్ట్ డైలీ లైఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ.
0: నిజంగా మనము ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా ప్రత్యేకమైనటువంటి ఒక స్థాయి కాదు.
1: ట్రూలీ వెన్ వీ టాక్ ఆఫ్ ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ, ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ డిస్టింక్ట్.
0: మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ప్రతి క్రియలు కూడా ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి.
1: ఎవ్రీ ఈవెంట్ విచ్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈస్ కనెక్టెడ్ క్లోజ్లీ విత్ స్పిరిచువల్.
0: మనం సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఆధ్యాత్మిక వేరు, మన డైలీ లైఫ్ నిత్య జీవితం వేరు అని దాన్ని విభాగం చేస్తున్నాం.
1: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
0: Kanuka manamu nitya jeevitamu aadhyatmikamu rendu okkati.
1: Daily life and spirituality are together one.
0: Dharma artha kama mochamuloni naluga unnatundi purushartamulnu renduga rendu okkati ga cheyam ani cheppadu.
1: Dharma artha kama and moksha, they should be made into two.
0: Dharmamu deni kosamu అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
1: ధర్మార్థ వాట్ ఫర్ డూ యూ వాంట్ టు హ్యావ్ వెల్త్? అర్థ ఫర్ కమ్ ఫర్.
0: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్సు ఒక డాలర్స్ మాత్రమే కాదు.
1: హియర్ ది వర్డ్ అర్థ డస్ నాట్ మీన్ ఓన్లీ కరెన్సీ నోట్స్ ఆర్ డాలర్స్.
0: వెల్త్ అనేటువంటిది కేవలము జ్ఞానం ఒక్క ధనమే.
1: వెల్త్ హెస్ గాట్ ఎ మచ్ బ్రాడర్
0: మీనింగ్. ఆరోగ్యం ఒక్క ధనమే.
1: విజ్డమ్ ఈజ్ ఎ హెల్త్.
0: మన యొక్క భావం ఒక్క ధనమే.
1: థాట్స్ ఆర్ వెల్త్.
0: మన యొక్క దేహ బలం యొక్క ధర్మమే ధనమే.
1: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
0: ధనం అనగా ఏమిటి? దేహబలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
1: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
0: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
1: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. All these things are wealth. They constitute
0: wealth. Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
1: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
0: Kanukane ee dhanam anetvanti yokka sarvamunu kudanu daanamu chese nimittame dharmamu annaru.
1: That is why all this wealth of all types is for you to give away as gifts to others.
0: Inga artha kamamu,
1: the other two purusharthas, artha kama,
0: manamu daivamu మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
0: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
0: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
1: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
0: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
0: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
1: దిస్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
1: దిస్ ఈస్ నాట్ థ్రెడ్స్, దిస్ ఈస్
0: మొట్టమొదటి కాటన్, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
1: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
0: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
1: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
0: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
1: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
0: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
1: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
0: దానికి నో షేప్.
1: ఆత్మ
0: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అదే క్లాత్.
1: దట్స్ ది క్లాత్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది
0: థ్రెడ్. ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
0: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే. దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ మూడు ఒక్కటే. ఐహిక, ఆముష్మిక, కైవల్య మూడు ఒక్కటే.
1: ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది కాటన్ దెర్ ఆర్ నో థ్రెడ్స్. ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది థ్రెడ్స్ దెర్ ఇస్ నో క్లాత్. సో ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ నో ఆత్మ పరమాత్మ దెర్ ఇస్ నో జీవాత్మ. ఇఫ్ దెర్ ఇస్ నో జీవాత్మ దెర్ ఇస్ నో దేహాత్మ.
0: ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
1: ఫర్దర్ ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, the organs and the mind. It is the conglomeration of these three which makes you
0: feel. ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఆధ్యాత్మికం స్పష్టంగా అర్థమవుతుంది.
1: It's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality.
0: కనుక ఈ దేహము, ఇంద్రియము, ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఆధ్యాత్మికము సుస్పష్టంగా మనకు రూపొందింపజేస్తుంది.
1: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
0: కనుక స్పిరిచువాలిటీ అనగా కేవలము ఒక భిన్నమైనటువంటి ప్రపంచానికి విరుద్ధమైన మార్గం కాదు.
1: Spirituality does not consist of a separate path unconnected with the living
0: world. తెల్లవారి లేచినది మొదలు రాత్రి వరకు మనం నిద్రించేంత వరకు ఏ పని చేసినా అంతా కూడా ఆధ్యాత్మికమే.
1: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
0: తెల్లవారి 6 గంటలకు జపము, రాత్రి 8 గంటలకు జపమని ఒక టయాన్ని మనం నిర్ణయించుకోవటం అక్కర్లేదు. నిరంతరం కూడాను సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
0: Yavanamu, baljamu, kaumaramu, vardakyam anetvanti yokka style kudunu avasaram ledu.
1: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such distinction.
0: Kanuka deeniki vaya pramanam kaani, kaala pramanam kaani, kaala neemitam kaani, yematram kudunu akkaraledu.
1: For this, neither a fixed age nor a fixed time are necessary.
0: మన అనుకూలముల నిమిత్తమై మనం కాలాన్ని నిర్ణయం చేసుకుంటామే కాని కాలములకు ఏమాత్రం కూడా హద్దు లేదు.
1: ఇట్ ఈస్ ఫర్ అవర్ కన్వీనియన్స్ దట్ వీ ఫిక్స్ ఎ టైమ్, బట్ టైమ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము, సాయంకాలములకు ఏమాత్రం అర్థం లేదు.
1: వీ కాల్ దిస్ ఈవినింగ్, ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
0: సూర్యుడు భూమి కింద పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం, సూర్యుడు భూమి పైన ప్రవేశించడం చేత తెల్లవారు అనుకుంటున్నాము.
1: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
0: Nijanga setting rising rendu levu sunku.
1: Truly sun neither rises nor sets.
0: Kevalam manaku kanipinchukunda poyinanta matramna danni munigipoyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattvamulu kaadu.
1: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
0: అదే విధంగా ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
1: When the body is seen by us, we say
0: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
1: When the body falls down, we say death.
0: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
1: But ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ or universe. It is Vishnu the sustainer who will take care of the sustenance and the maintenance of the whole creation. And it is Lord Shiva the annihilator who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయములయందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ and full of fathomless depths of thought and worries, the man being totally worried and totally lost for himself, what is that he is in search of? What is that he really wants?
0: Kondaru praakrutamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salputu kaalamulo vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Adharamulu levu.
1: They are nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti okka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti okka gunakarulai unnaru.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: What is the vesture, the form they have put on?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all of the creatures.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కానీ ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి యొక్క రూపమును చింతించి ఏమిటి ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వం అనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi.
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu rakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: దిస్ ఉపనిషత్స్,
0: బ్రహ్మ అన్నారు.
1: కాల్ ఇట్ బ్రహ్మ.
0: ఆత్మ అన్నారు.
1: ఆల్సో కాల్ ఇట్ ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet, what is the form behind this sound?
0: Itti shabdaprahmamainatvanti yokka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Deenine ishwarathvam annaru.
1: This is the divinity.
0: Ishwarathvam anaga artham emiti?
1: What is the meaning of ishwarathva?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: దట్ ఓన్లీ మీన్స్ ద బ్రెత్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ గెట్ దిస్ ఆస్పిషియస్ బ్రెత్?
0: ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: ద డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ వెరీ సిలబుల్ సో ఈజ్ మై ఫార్మ్.
0: అదే నా ఆకారం అన్నారు.
1: దట్ ఈస్ మై ఫార్మ్.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దట్ ఫార్మ్?
0: తనంతాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: టు నో వన్ ఓన్ సెల్ఫ్, టు రికగ్నైజ్ వన్ ఓన్ సెల్ఫ్ అమౌంట్స్ టు రికగ్నిషన్ ఆఫ్ ద బ్రెత్.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డివినిటీ యూ కెన్ నెవర్ అటైన్ బ్లిస్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనము శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారము నుండి మాత్రమే లక్ష్యము ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ద అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్.
0: అనగా ఇది సాత్వికమైనటువంటి గుణము సోహం.
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పాయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvamu ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham aneetundi din nundi anni rakamaneetundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తూ ఉండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మ అని.
1: That is Brahma.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance annihilation, begin with the Soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvane nirupistundadi.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasandi vachetvanti yokka eeshwarattva aniga daivattvamu brahmatvanga vachindi.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: Idiye వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ యుటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వ.
0: ప్రతి వాకు కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివిటీ.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ aspect is ishwaratva divinity.
0: Kalkane ishwaratvame swasa.
1: Therefore ishwaratva is breath.
0: Samu brahmatvanga vachindi.
1: Therefore the divinity out of this breath speaks of the creation aspect.
0: Idi vak swarupani dharinchindi.
1: This has taken the

0: అందుకని ఈశ్వరత్వమే శ్వాస.
1: దేర్ఫోర్ ఈశ్వరత్వ ఇస్ బ్రెత్.
0: ఉంగ మనస్సు,
1: దెన్ ద మైండ్.
0: మనస్సు అనేటువంటిది ఇదే విష్ణుత్వము.
1: This mind is the principle of sustenance, Vishnu.
0: ఈ విష్ణు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మతత్వమే నిజమైనటువంటి యొక్క వాక్కు.
1: Therefore, the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: కనుకని దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సోహం తత్వమే దైవత్వం.
1: Therefore, the divinity represents the principle of soham or the primal sound.
0: అది ఎప్పటికీ ఏ నాటికైనా కూడాను మనల్ని వదలపెట్టకపోదు.
1: It will never leave you at any point of time.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడాను ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: So long we are alive in this body, this breath continues.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈస్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఇస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అని అంది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా,
1: the sound that comes out by word,
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by సరస్వతి.
0: కనుక సరస్వతి, దుర్గా, లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore, Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore, the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetundi sankalpam lekunda ee maata anetundi raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasa nunchi vachinatundi yokka vaaku.
1: So the word come out of breath,
0: vaaku nunchi vachinatundi antaratamu,
1: and the inner significance of the words,
0: ee muniti yokka ekatvame,
1: the unity of the three,
0: avinabhava sambandhamu anyonya aashrayamu,
1: represent the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate, you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని,
1: the truth which is the standard,
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని,
1: that which is eternal truth,
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని,
1: and that bliss which is the ultimate,
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని,
1: the harmony of the three,
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make an attempt to recognize.
0: కనుకనే
1: so
0: మానవుడు ఈనాడు,
1: man today,
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: He goes through many of the Upanishads.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: What is the essence of Upanishads?
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే.
1: It clearly proves the unity in diversity.
0: దేహము అభ్యసిస్తున్నాము.
1: And you have the body.
0: కానీ దేహాన్ని పోషిస్తున్నాము.
1: And you maintain your body.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దేహం ఉన్నంత వరకు భుజించాలి.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ యూ షుడ్ పార్ట్.
0: భుజించినంత వరకు నిద్రించాలి.
1: యూ హావ్ టు స్లీప్.
0: నిద్రించినంత వరకు ఆనందాన్ని పొందాలి.
1: అండ్ యూ కెన్ బి హ్యాపీ యాజ్ యూ స్లీప్.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: ద మూమెంట్ యూ గెట్ అప్, వాట్ హ్యాపెన్ టు దిస్ హ్యాపీనెస్?
0: కనుకని ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads,
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation,
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: We just go by the name and form only.
0: కనుకని నామమే ప్రధానమైనటువంటిది.
1: So God's name

0: is most important.
1: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
1: అన్ని పేర్లు తనవే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ నేమ్.
1: తనది కానటువంటిది
0: There is nothing which he is not.
1: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
0: There is no place where he is not present.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద గాడ్స్ నేచర్ ఈస్ దిస్ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
1: ఇవన్నీ కూడా ఈ దేహం నుండి మనకు లభిస్తూ ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ కుడ్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
1: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
1: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
0: ద మిషనరీ ఇన్ ద బాడీ ఇట్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
1: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
0: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
1: కన్నులు చూస్తున్నాయి.
0: ఐస్ వాచ్.
1: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
0: వీ సీ మెనీ లైట్ రేస్.
1: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
0: ద టంగ్ ఈట్స్.
1: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
0: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
1: కానీ చెవులు ఉంటున్నవి.
0: వీ హావ్ ఇయర్స్.
1: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
0: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
1: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
1: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
0: బికాస్ ఆఫ్ ది సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
1: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
0: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
1: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
0: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
1: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
0: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
1: దానిని మనం ఆత్మ అన్నాము.
0: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
1: ఈ ఆత్మతత్వం చేతనే.
0: Because of the cosmic principle.
1: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
0: So many thoughts arise out of our heart.
1: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: What is the cause behind thought process?
1: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి.
0: Hearts come out of the heart.
1: ఈ హృదయం అనేటువంటిది వేదము.
0: This hrudaya is veda.
1: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
0: The thoughts are shrutis.
1: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
0: The meaning of these shrutis is Vedanta, philosophy.
1: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
0: Never consider Vedas are far away from you.
1: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
0: The sounds which are present, sound waves everywhere are with you, in you.
1: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి.
0: Out of the heart the Veda.
1: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
1: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ యాక్ట్.
1: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
0: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈస్ ది వెరీ ఫిలాసఫీ.
1: సర్వత పాణిపాదం అన్నది.
0: It is said sarvata panipadam.
1: Tat sarvatokshi shiromukham annadi.
0: Tat sarvatokshi shiromukham it declares.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే.
0: If we know the meaning clearly.
1: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
0: Then you will be expert in philosophy.
1: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
0: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
1: కానీ ఆ శబ్దం వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
0: As you listen to Vedic sounds you will experience bliss.
1: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది గాని పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
0: You don't understand their meaning but yet you experience the bliss.
1: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
0: What is the use in knowing the meaning?
1: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
0: Know the power of the sound in the
1: utterance of the meaning.
0: There are lots and lots of meanings for these terms.
1: కానీ నానార్థముల్లో
0: in different meanings
1: అనర్థములు తీసుకొని
0: and you go by the wrong interpretation
1: విశ్వసిస్తున్నాము.
0: And you have forgotten the reality.
1: యథార్థాన్ని విస్మరించడం చేతనే మనకు సత్యతత్వం గుర్తించడానికి వీలైనట్టు ఉంది.
0: Because the reality is just forgotten and therefore you are not able to know the
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: students.
1: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
0: నెవర్ గివ్అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్.
1: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
0: ఎవ్రీ వర్డ్ హ్యాస్ మెనీ మీనింగ్.
1: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
0: ఈచ్ వన్ షుడ్ టేక్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్.
1: అట్టి సొంతత్వాన్ని తీసుకున్నప్పుడే
0: when you go by your own path
1: నిజమైనటువంటి యొక్క పారాత్మ మనకు అర్థమవుతుంది
0: you can understand the true spiritual pursuit
1: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
0: if you want to follow the spiritual pursuit
1: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి
0: you should observe true silence
1: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు
0: don't try to investigate to know the meaning
1: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు
0: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
1: విచారణలో మనం ప్రవేశించాలి
0: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
1: అట్టి విచారణ అనేటువంటిది
0: దట్ ఎంక్వైరీ
1: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి
0: ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
1: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
0: జస్ట్ ఎస్ లవ్ ఈజ్ ఇన్ యూ
1: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది
0: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
1: కనుక
0: సో
1: మనం విచారణ చేయాలంటే
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
1: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి
0: వీ షుడ్ సీ దట్ థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
1: నిన్న దినం చెప్పాను
0: భగవాన్ సెడ్ ది అదర్ డే
1: ఏ పదార్థం ఎందుకు కాని దాని మధురమైనటువంటి తత్వం ఎక్కడి నుంచి వస్తుండాలి
0: ద స్వీట్నెస్ దట్ యు ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
1: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవులు ఉద్భవింప చేసినటువంటిది కాదు
0: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
1: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది
0: ఇట్ ఈస్ ఎ నేచురల్ క్వాలిటీ
1: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది
0: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
1: వేప లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది
0: వై ది చిల్లీస్ ఆర్ హాట్
1: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది
0: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్
1: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది
0: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్
1: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు
0: we think we consider it as natural quality
1: prakriti yokka tattvam manaku e vidhanga artham chesukuntunnam
0: how can you know the nature
1: kaadu kaadu
0: it's not simple
1: paramatmani yokka tattvame ee prakriti swarupamga ganipistundali
0: it is the very manifestation of the divinity that we experience in this nature
1: kanukane ee nature yokka tattvanni manam chakkaga artham chesukovali
0: so we have to understand this nature clearly
1: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి
0: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్
1: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి
0: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
1: అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి
0: దేర్ సో మెనీ మీనింగ్స్ టు
1: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్
1: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
0: టు నో గాడ్ ఇన్ ఫుల్
1: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి
0: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్
1: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి
0: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్
1: నీ సంకల్ప వికల్పం నుంచే వచ్చినాయి
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
1: నీ శ్వాస నుంచే వచ్చాయి
0: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్
1: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి ఒక స్వరములు ఏ విధంగా వస్తున్నాయి
0: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్
1: దాని తర్వాత
0: లేటర్
1: మనం ఒక విధమైనటువంటి ఒక శబ్దమును విచారించాలి
0: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్
1: అది ఏ నిజమైనటువంటి ఒక బ్రహ్మతత్వము
0: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ బ్రహ్మత్వ
1: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం
0: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్
1: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి
0: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్
1: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు
0: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్
1: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి
0: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ ది సోహం యాజ్ ద బేసిస్
1: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము
0: వీ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ ది సౌండ్
1: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు
0: వితౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్
1: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై
0: Why should we live? What's purpose?
1: Soham yokka tattvanni artham gavinchukovatam kosamani.
0: The purpose of life is to know the meaning of soham.
1: Kaani deeni artham e vidhanga untuntari?
0: How is its meaning?
1: Soham.
0: Soham.
1: Idi hamsa gayatri ani chepparu.
0: This soham is also called hamsa gayatri.
1: So ante adi.
0: So that.
1: Ham anaga nenu.
0: Ham I.
1: Adi nene.
0: I am that.
1: Idi adi nene ante edi?
0: I am that means what is that here
1: akkada edi unnadi adi nene anadaniki
0: what is present there
1: akkade manasu unnadi
0: there lies the mind
1: ee manasse nenu anukunte
0: and if you think that you are the mind
1: ee sadhanaka manasanta addu tagultundade
0: And this mind is an obstacle in spiritual power.
1: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
0: If you identify with the mind has no meaning at all.
1: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
0: Mind is a mad monkey.
1: అలాంటి మనసును నమ్ముకొని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
0: And what is that you can derive out of it?
1: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
1: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
0: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
1: ఈ మనసే విష్ణు స్వరూపము.
0: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
1: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
0: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
1: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
1: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
1: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: We cannot understand the Upanishad principles in depth.
1: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
0: There are many, many sacred, noble interpretations in Upanishads.
1: కానీ ఇలాంటి అర్థములు మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
0: What is that we should know, do now to know the meaning?
1: విచారణ చేయాలి.
0: We should inquire.
1: కూర్చున్నావు.
0: You are seated.
1: కూర్చున్నప్పుడు సోహం.
0: You just find this soham
1: going on. Watch cheyali.
0: Watch the soham.
1: Edi so, edi hum.
0: What is so? What is hum?
1: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
0: అండ్ వాట్ ఇస్ ద ఆరిజిన్, ద బిగినింగ్ ప్లేస్?
1: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
0: అండ్ వాట్ ఇస్ ద నాస్ట్రిల్ త్రూ విచ్ హమ్ కమ్స్?
1: ఒకటి పోవటము, ఒకటి రావటము.
0: వన్ ఈస్ ఇన్హెలేషన్, అదర్ ఇస్ ఎక్సలేషన్.
1: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
0: And if you watch this inhalation and exhalation process, it is
1: okati lopara pothundadi.
0: One goes in breathing,
1: adi e so.
0: Breathing in is so.
1: Hum
0: hum,
1: ide ahankaramo.
0: That is ahankara.
1: Adi e baita poyetundadi.
0: That is ahankara, ego. Breathe out.
1: Kabatti baita poyetundadi dani manam odali pettali.
0: All that is breathed out must be left out.
1: Lopara poi pranaanni andinchetundadi dani manam gattiga pattukovali.
0: We have to hold on to the life oxygen that is breathed in.
1: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
0: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
1: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
0: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
1: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
0: బ్రీదింగ్ త్రూ వన్ నాస్ట్రల్.
1: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
0: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
1: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
0: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
1: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
1: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
0: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, least the danger of your life.
1: కనుకనే so అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
0: the time you take it to breathe in,
1: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
0: must equal for its retention kumbhaka.
1: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
0: The time that you take to retain the breath must equal the time that you breathe out.
1: కనుకని కాలస్వరూపాయ నమః అన్నాడు బ్రహ్మను.
0: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
1: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
0: సోహం ఈజ్ బ్రహ్మత్వార్ క్రియేటెడ్.
1: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
1: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
0: when we act appropriately,
1: kartavyanni gurtinchukuntu ravali.
0: We have to recognize our duty.
1: Ee kartavyam ante emiti?
0: What is this kartavya?
1: Adi manasu yokka sankalpame.
0: It is just the thought.
1: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద మైండ్?
1: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు ఇప్పుడే, అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
0: అండ్ దెన్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్ ఈజ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
0: సో విష్ణు రిప్రజెంట్స్ పాయస్నెస్.
1: కనుక సంకల్పంలంతా కూడా సాత్వికమైనటువంటివి.
0: ఆల్ థాట్స్ మస్ట్ బి పాయస్.
1: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పాయస్ థాట్స్.
1: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్,
1: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
0: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
1: కాబట్టి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు కూడాను అన్యోన్యాశ్రయములు అవినాభావ సంబంధములు.
0: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
1: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
0: దట్ డస్ నాట్ మియర్లీ
1: ప్రవర్తనతో లభించేటువంటివి.
0: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
1: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
0: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
1: పవిత్రతతో చేరేటువంటివి.
0: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ
1: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సో
1: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
0: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
1: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
1: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
0: ఉపనిషత్స్ గోన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
1: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
1: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
0: if you want to describe every sloka,
1: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
0: in order to teach the depth of every
1: kanisam oka shlokamunaku oka nelaina artham teeskuntundi.
0: You require one full month to know the meaning in depth of every shloka.
1: Anaga emti aneka arthamato kudinatundi.
0: Meaning it has got so many interpretations.
1: Kani mana samaya sandarbha anusaranga aa samayaniki taginatu arthanni teeskovali.
0: But the meaning which that suits that particular situation must be accepted.
1: Edi cheppina kani adi antarathangane untuntadi.
0: Anything can be said that represents true meaning.
1: Chinna pillavadu untuntadu.
0: Here is a boy.
1: Vaadiki maatalu raavu.
0: And he cannot speak
1: properly. అలాంటి పరిస్థితి లోపల
0: at that moment
1: ఆ వయ ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే,
0: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యు వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
1: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
0: దట్ బాయ్ విల్ సే లామా.
1: అనగా అది కూడా అర్థమే.
0: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
1: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
0: ఓ ఇట్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
1: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
0: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
1: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
0: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
1: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
0: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
1: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
0: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
1: ఇదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఆ వయ ప్రమాణము,
0: ద ఏజ్,
1: దేహ ప్రమాణము,
0: ద బాడీ,
1: సమయ ప్రమాణము,
0: అండ్ ద మూమెంట్,
1: పద ప్రమాణము,
0: అండ్ ద సర్కమ్స్టాన్సెస్,
1: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
0: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
1: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
0: హియర్ మెనీ పీపుల్ హియర్.
1: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
1: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
0: And if you want to say, all of you to say chapa, many can't say
1: chapa ani cheppante chapa antaru.
0: If I want you to say chapa, you say chapa the fish.
1: Cha sa sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
0: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
1: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
0: వెల్ టు సే స్పెల్ అవుట్ దిస్ వర్డ్ చాప, ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
0: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
1: చా చా సా సాహ
0: షా షా సాహ.
1: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
0: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
1: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
0: Better you go home and try now. Chapa, can you say that?
1: Ana leru.
0: You cannot.
1: Kani chapa yokka tattvam gurtinchinatundi vade idi chapa annata.
0: But the one who knows the mat chapa can say it is chapa mat.
1: Chapa artham telinatundi vadu enni prayatnalu chesinappudiki adi chapa ani analedu.
0: The one who does not know the meaning of chapa the mat, he will be saying only
1: adi chapa. Adi vidhamgane Mahabharata yuddha samayam nandu,
0: at the time of Mahabharata war,
1: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
0: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
1: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
0: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
1: గజ గజ నిల్చు నిల్చు, నేను వస్తున్నాను అన్నాడు.
0: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్, ఐఎమ్ కమింగ్.
1: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
0: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
1: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
0: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
1: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
0: And then he started describing the moment.
1: అడిగేదన్నని కడి వడిజను, అడిగేదన్నని కడి వడిజను.
0: She is going very fast to know the reason.
1: అడిగిన తన మగడ నుడు నడిన నుడుగును, వెడ వెడ చిడిముడి తట్టబడ్డ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేతనని కడివడి జను
0: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
1: అడిగిన తన మగడు నుడుక నడిగి తను చెప్తాడో చెప్పలేడో
0: ద హస్బెండ్ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: వెడ వెడ చిడిముడి తట్టబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
0: అండ్ ఐ వాస్ రన్నింగ్ ఇన్ దిస్ ఇన్ ది ఫ్లాట్ ఫార్మ్ దేర్ ఇస్ డ్రాప్ డౌన్
1: నడిగిడి నడిగిడి జరిమి నడిగిడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు తీవడానికి లేదు.
0: యూ కెన్ నాట్ ప్రొసీడ్ నాట్ రిట్రీట్.
1: ఇది చాలా సరైన సమయం కాదు.
0: దిస్ నాట్ ద రైట్ టైం.
1: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
0: బికాజ్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఎట్ ద రైట్ టైం వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్స్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చదికే వెళ్ళి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
1: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
0: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
0: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
0: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
1: తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
1: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
0: దెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
1: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
0: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
1: కనుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
0: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
1: బ్రహ్మ శ్వాసము.
0: బ్రహ్మ ఇస్ బ్రెత్.
1: విష్ణువు మనస్సు.
0: విష్ణు ఇస్ మైండ్.
1: ఇంకా మహేశ్వరుడు.
0: మహేశ్వర
1: అది ఏ వాక్కు.
0: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
1: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
0: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుక ఆత్మకు ఏ రీతిగా నీవు అర్థాన్ని చెప్పగలవు?
0: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్.
1: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్.
1: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
0: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
0: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్ ఇన్. కారణమేమనగా
1: అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనంతాలు చేసుకుంటారు.
0: నాచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
1: కనుక ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా
0: you should know it peacefully.
1: సమయ స్ఫూర్తిగా
0: at right time.
1: ప్రవర్తన పవిత్రంగా.
0: making the conduct
1: వాక్ శుద్ధిగా.
0: and good words.
1: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
0: and then you can have the purity.
1: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
0: and the breath should be purified.
1: కనుకనే దీనికి ఉపనిషత్తు లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
0: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
1: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
0: అండ్ దిస్ ఈస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
1: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
1: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
0: దెన్ యు విల్ బి శాంక్టిఫైయింగ్ ద బ్రెత్.
1: పవిత్రం కావటమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్
1: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
0: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
1: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
0: యాజ్ యూ రిపీట్ దీస్ మంత్రాస్ ద బ్లడ్ బికమ్స్ రాదర్ థిన్.
1: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
0: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
1: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
0: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: కనుకనే మనము ఈ శబ్దములు కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
0: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
1: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
0: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్ యూ నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
1: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్ యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
1: నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
0: ద టంగ్ హౌ డస్ ఇట్ టేస్ట్?
1: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరమవుతుంది.
0: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
1: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
0: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దే?
1: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దే.
1: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
0: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
1: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
0: అండ్ 36,000
1: 51,000 ఇవన్నీ కాకుండా దృష్టి, ప్రకాశం యొక్క శక్తి,
0: అండ్ ద లైట్ విజన్,
1: 51 కోట్లు ఉంటున్నాయి.
0: 51 crores.
1: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
0: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
1: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
1: కనుకని నీవు సమయ సందర్భానుసారంగా నీవు వాడుకోవాలి.
0: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా,
0: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు,
0: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్,
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు,
0: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
1: మన వర్తన మారిపోయినప్పుడు,
0: when the whole thing changes,
1: sariyainatundi oka bhavam manlo avirbhavistundi,
0: you will have proper thoughts.
1: Kalukane proper thought manlo vachinappude idi sariyainatundi oka padam ga roopistundi.
0: When once there is a proper thought, you will have proper words,
1: prema sarupulara,
0: embodiments of love,
1: lokam lopala.
0: In this world
1: inniyo vidhamainatundi padamulu untunnavi,
0: there are so many words,
1: inniyo vidhamainatundi arthamulu untunnavi,
0: many meanings.
1: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిధి సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాం, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
0: ఓంకారం, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్,
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్, ఏ యుఎం ఆ ఊ ఉం.
1: ఈ పదం చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారల్.
1: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ ఏ నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊమ్ అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజామున ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊమ్ అంటారు.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ ద ఓంకార ఈస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: మూడింటి యొక్క సేవనం ఏంటి, స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటుంది.
0: The plane is dashing for.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది.
0: And you will be able to know its sound.
1: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: And you will listen.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: And you will also hear the sound from distance.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దం.
0: That is Omkara principle.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nose.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
0: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
1: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటండి.
0: మెనీ కమెంట్స్ స్వామి, ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హావ్ స్టెడీ డివోషన్.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా,
0: యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ మీనింగ్
1: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా,
0: యు డోంట్ సే ఇట్ ప్రాపర్
1: స్థితిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ ప్రాపర్ రిథమ్ అండ్ ద బీట్
1: కనుక నీ శృతి కూడా ఉంటుండాలి.
0: అండ్ ద ట్యూన్ ఇస్ నెసరీ
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్
1: ఈ కాలము కూడా ఉంటుండాలి.
0: అండ్ ద టైం
1: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: సో ద బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్
1: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: వీ ఫైండ్ వీ థింక్ ద ఉపనిషత్స్ ఆర్ వెరీ టఫ్
1: కానీ దాని అర్థం కింద తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దాన్ దాట్
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటుంది.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: నీవు బయట ఉచ్చరించక్కర్లేదు బయట ఉచ్చరించక్కర్లేదు
0: యు డోంట్ నీడ్ టు రిపీట్
1: నీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నావు.
0: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్
1: కొంతమంది మీకు తెలుసును
0: యు నో సమ్
1: ఈ సంగీతంలో ఉన్నటువంటి యొక్క దోషము ఇలాంటిది.
0: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్
1: కొంతమంది స్వరం పెట్టుకుంటారు
0: దే గో బై దిస్ వాయిస్
1: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
0: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్
1: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్
1: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
0: చేంజ్ యువర్ పాశ్చర్
1: ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
0: దేర్ లైస్ ది ప్లేస్
1: కానీ ఆకారం మారినప్పుడు
0: వెన్ ది పాశ్చర్ చేంజెస్
1: శబ్దం మారినప్పుడు
0: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్
1: ఆకారంలో అనంతం అనేటువంటి వికారమే కలుగుతుంది.
0: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్
1: చాలా మంది మీకు తెలుసును
0: మెనీ ఆఫ్ యూ నో
1: సంగీతం ప్రారంభించినప్పుడు
0: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్
1: చాలా మంది అంటారు
0: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్
1: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
0: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి
1: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే దానికి అపస్వరంగా వస్తుంది.
0: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి ఇట్ విల్ బి ఏ రాంగ్ వే
1: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ
1: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు
0: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్
1: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
0: అండ్ వెన్ దే జస్ట్ సింగ్ ఎట్ హై పిచ్ దే విల్ బి ఎట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ది మైక్
1: గొంతు మారకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ టోన్
1: ఇంత దూరం రాకూడదు అని.
0: అండ్ యూ షుడ్ నాట్ బి సో
1: కంట్రోల్ లో పెట్టుకోవాలి
0: యూ షుడ్ బి ఆన్ యువర్
1: కొంతమంది కన్నులు మూసుకుంటారు
0: సమ్ క్లోజ్ దేర్ ఐ
1: కన్నులు కొన్ని ఒక కన్ను పైకి ఒక కన్ను కిందికి వస్తుంది ఇది.
0: అండ్ వన్ ఐ అప్వర్డ్ డైరెక్షన్ అనదర్ ఐ డౌన్వర్డ్
1: వికారములు కూడా చాలా తన యొక్క స్వరూపాన్ని మార్పు చేస్తుంది.
0: అండ్ దీస్ పాస్చర్స్ ఆల్సో చేంజ్ యువర్ ఫామ్
1: అందువల్లనే హార్మోని వాయించే సమయం లోపల
0: యాజ్ యూ ప్లే యువర్ హార్మోని
1: హార్మోని పైన ఒక అద్దం పెడతారు.
0: And they keep a mirror there.
1: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
0: Why mirror there?
1: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు తన నోరు తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
0: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
1: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్ యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్
1: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
0: వెల్ వన్ మే సింగ్ వెల్ బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
1: ఆకారం కూడా సకారంగా ఉండాలి.
0: సో హీ షుడ్ బి ప్రాపర్
1: ఆకారం చక్కగా లేకుండా పోతే అంత వికారమే అయిపోతుంది.
0: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్ ఇట్ విల్ బి వికార
1: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
0: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్
1: కనుక ఇతరులకు అకారాన్ వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
0: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
1: అదర్స్ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్
1: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్
1: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం
0: వీ డూ సర్టన్ యాక్షన్స్
1: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
0: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్
1: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి
0: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్
1: మనం కొన్ని పాలు త్రాగుతూ
0: యాజ్ యు డ్రింక్ ది మిల్క్
1: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
0: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్ అదర్స్
1: అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
0: అండ్ ద థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్
1: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
0: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్
1: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవీయులందరూ కూడాను
0: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్
1: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
0: అండ్ నో వన్ దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
1: బ్రహ్మావి బ్రహ్మాగ్ను బ్రహ్మనావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
1: భోజనం పూర్తి అయ్యేంత వరకు మాట్లాడుతూ మనం భోంచేయకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
1: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ బి స్పాయిల్డ్.
1: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
0: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
1: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోంచేసేయి.
0: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్ టు
1: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
0: Many people do not know this.
1: ప్రశాంతంగా భోంచేయాలి.
0: అండ్ యాజ్ యూ ఈట్ యూ షుడ్
1: నవ్వుకుంటూ భోంచేయకూడదు. నవ్వుకుంటూ భోంచేయకూడదు.
0: అండ్ యాజ్ యూ ఈట్ యూ షుడ్ నాట్ లాఫ్.
1: ఏడ్చుకుంటూ భోంచేయకూడదు.
0: నార్ షుడ్ యూ క్రై.
1: రెండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోంచేసేయాలి.
0: ఈట్ పీస్ఫుల్లీ.
1: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
0: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
1: భోజనంకు ముందుగా కూడా ఏ చింతన కూడా తెచ్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
1: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: దీని యొక్క తత్వాన్ని,
0: దిస్ నేచర్,
1: దీనికి విష్ణు తత్వాన్ని,
0: విష్ణు
1: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
0: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
1: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
0: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
1: ఈ అశాంతి లేకుండా,
0: వితౌట్ రెస్ట్లెస్నెస్,
1: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్.
0: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
1: కేవలము వాక్ ను మాత్రమే గురించి మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్
1: రామతత్వము.
0: దట్ ఈస్ రామ ప్రిన్సిపల్.
1: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
0: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
1: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
0: అండ్ దెన్ విన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్.
1: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
0: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
1: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
0: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
1: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్. నో
1: కనుకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
0: యూ ఫైండ్ సో మెనీ క్రాంత.
1: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
0: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
1: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
0: యూ ప్రాక్టీస్ శ్లోకా,
1: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
0: అండ్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సాధన సాధన సాధన అనుకుంటారు కానీ సాధన అంత సులభమైనటువంటిది కాదు.
0: వీ స్పీక్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: మార్గం లోపల శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాసనం, స్నేహం, ఆత్మ నివేదనం, ఇది చాలా చెప్పడం సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు రిపీట్ ద 9 స్టెప్స్ ఆఫ్ డివోషన్.
1: ఎప్పుడది ఆత్మ నివేదన అవుతుంది?
0: Surrender, the final. How do you reach it?
1: స్నేహము ఏర్పడిన తర్వాత సరెండర్ వస్తుంది.
0: When there is friendship, there will be surrender.
1: స్నేహము కాక పూర్వము ఫ్రెండ్షిప్ అనేటువంటి ఎప్పుడు రావడానికి?
0: Prior to friendship, it's not possible to have surrender.
1: స్నేహం అనేటువంటిది ఫ్రెండ్షిప్.
0: This sneha is friendship.
1: అది వచ్చేంత వరకు మాత్రం నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు.
0: Until you reach that sneha,
1: ఆత్మ నివేదన కానే కాదు,
0: it will never lead you to surrender. ఆత్మ నివేదన,
1: స్నేహం అయిన తర్వాతనే ఆత్మ నివేదన వస్తుంది.
0: It's only after sneha, friendship, then నివేదన, surrender.
1: స్నేహం అంటే ఏమో తెలియదు.
0: But people do not know what sneha, friendship.
1: స్నేహం అంటే హలో హలో హలో హలో హలో హలో.
0: We think friendship meant hello, hello.
1: ఏమిటిది హలో?
0: Is it hello? It is hollow.
1: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
0: నో మీనింగ్ ఎట్ ఆల్.
1: అది కాదు స్నేహం అంటే.
0: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక్క ప్రాణంగా ఉండాలి.
0: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
1: అది నిజమైనటువంటి స్నేహం.
0: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
0: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యువాలిటీ, టూ బాడీస్, టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
1: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
0: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
0: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
1: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
0: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
0: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
1: కనుక వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
0: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
1: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
0: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
1: పవిత్రమైనటువంటి యొక్క మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్ యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: తప్పక మీరు సాధించగలరు.
0: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ అచీవ్.
1: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
0: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: కాలమే మన యొక్క జీవితము.
0: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
1: కాలాయన మహా కాల కాలాయన మహా కాల దప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా కాల నియమితాయన అంత కాలమే.
0: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
1: కనుకనే ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
0: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
1: కాలం శాస్త్రం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
1: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
0: టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ కాలా టైమ్
1: కర్మను కూడా సక్రమైనట్టుగా ఉండాలి.
0: వీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలు అంత ఏకం కావాలి.
0: దేర్ ఫర్ ఆల్ ది త్రీ ది కాయా ద బాడీ కాలా ద టైమ్
1: దేహం ఏమిటి వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్
1: పోతే పోతుంది.
0: అండ్ ఇట్ మే బబుల్ మే జస్ట్ వానిష్.
1: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
0: ఇట్ ఇస్ టుడే ఆర్ టుమారో.
1: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
0: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ డెత్.
1: వచ్చింది పోక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ బౌండ్
1: పోయింది రాక తప్పదు.
0: దట్ విచ్ ఇస్ గాన్ విల్ కమ్ బ్యాక్.
1: కనుకనే ఈ పోక రాకలతో మనం కేవలం విచారం చేయనక్కర్లేదు.
0: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఈ రెండూ లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
0: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
1: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
0: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
1: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
0: బట్ సమ్ కన్సిడర్ ది సీక్రెట్.
1: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
0: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
1: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
1: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్ ది డిఫికల్టీ దట్ గివ్స్
1: సుఖం కావాలి. సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
1: కష్టంనే ఆశిస్తూ రావాలి.
0: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
0: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
1: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
0: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ
1: సేజ్. అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు?
0: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్?
1: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు. ఎంతో కష్టాలు పడ్డాను. ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
0: అండ్ యు విల్ రెస్పాండ్ బై టెలింగ్ యు దట్ I suffered, I passed through the countless problems.
1: నాకు ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టం లేదు దీనికి మూల కారణము.
0: I could be a wise man because of the difficulties I passed through.
1: కష్టే ఫలి.
0: Only difficulty gives you joy.
1: కనుకని అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
0: When you go through these crucible of difficulties, you will have bliss.
1: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంతో మనకు లభించదు.
0: సో ది ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
1: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
1: కాస్ట్. ఖర్చు కాకూడదు.
0: దే డోంట్ వాంట్ టు స్పెండ్
1: మనీ. దాటకూడదు.
0: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
1: కైవల్యం ఊట్టి ఓల్లో పడాలి.
0: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
1: ఎట్ట పడుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది అసాధ్యం.
0: ఇట్ ఇంపాసిబుల్.
1: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
0: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
1: చెమటార్చి మనం పని చేయాలి.
0: అండ్ యు షుడ్ స్వెట్.
1: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
0: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
1: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
0: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
1: ఒకానొక సమయంలో కుంతి చెప్పింది.
0: కుంతి ఆల్సో సెట్ ఎట్ వన్ టైం.
1: కృష్ణుడు వచ్చాడు.
0: కృష్ణ కేమ్.
1: నాయన ఎప్పుడొచ్చావు నాయన? మన యుద్ధవారంతా ఎట్ట ఉన్నారు? ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ ఫేర్ గోయింగ్ ఆన్ దేర్ ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
1: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
0: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
1: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
0: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
1: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
1: కనుక నీవు ఈ చింతను నువ్వు మానవేసి.
0: సో గివ్ అప్ దిస్ వరీ.
1: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
0: దెన్ వాట్ డు యూ వాంట్?
1: నాకు ఏమి వద్దు నాయన.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
0: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్ కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: అమ్మా ఇంతకాలం నువ్వు అనుభవించిండే చాలదా?
0: Is it not enough of troubles you had so long?
1: రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టంలే అనిపిస్తున్నావు.
0: Right from the beginning
1: of the day. You have
0: been experiencing difficulties. Why more of difficulties you want?
1: కృష్ణ, ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
0: She said, Krishna, you don't know the kind of joy I have in pain.
1: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
0: Because the difficulties I experience,
1: ఏమి సుఖం నీకు?
0: What kind of happiness?
1: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
0: To enjoy the proximity of God.
1: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
0: And all my children are the recipients of your grace.
1: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
0: All my sons are your devotees.
1: అదే నాకు ఆనందము.
0: That gives me bliss, happiness.
1: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
0: Well, without that happiness, what for the
1: children? కొలుకులు పుట్టిన కౌరవేంద్రుని కనేకులు ఏగతిని పడిచిరి.
0: There are 100 Kauravas there. What happened to them?
1: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి ఏపతీర్థ పెట్టి.
0: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
1: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనేక దుర్గతులు.
0: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
1: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
0: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్ నార్ బై
1: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
0: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
1: సత్ప్రవర్తనలో జీవించాలి.
0: అండ్ యు షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సత్సంగము చేరాలి.
0: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
0: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
1: నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్
1: నేమ్.
0: దట్ మేక్స్ మీ హ్యాపీ.
1: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
0: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
0: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
1: కొడుకు బాగానే ఉండాల్సిందే.
0: గుడ్ సన్ షుడ్ బి గుడ్.
1: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
0: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
1: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
0: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
1: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
0: And in fact, he should be divine.
1: దైవ సన్నిధి చేరటమే కావాలి.
0: And what is to be desired is that proximity only.
1: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
0: And if that's not attained, what for is the life?
1: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
0: And then having been born, we should reach the destination.
1: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: Having determined, you should hold on.
1: పట్టు నెక్కిన దాకా అట్టే ఉండు.
0: Until it's fulfilled, hold on.
1: కోరినదేదియో కోరనే కోరితివి.
0: Having desired,
1: కోరిక తీరుడు దాకా పోకుండు.
0: Until the desire is granted,
1: అడిగినదేదియో అడగనే అడిగి.
0: Having asked,
1: అడిగిన దిడు దాకా విడుకుండు.
0: Until it is given, hold on.
1: తలచింది తలచనే తలచితివి.
0: Having thought over,
1: తలపు తీరుడు దాకా పోవకుండు.
0: Until the thought is fulfilled, don't go.
1: కోరు పడలేక నేనే ప్రభు వలయు.
0: And out of disgust, you should confirm.
1: కడుతనేక నీవైన అడుగవలయు.
0: Or you should ask
1: repeatedly. అంటే కానీ ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
0: It is not the quality of a devotee to return until the desire is granted by God.
1: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
0: In difficult, in this life you experience
1: చేయకూడదు.
0: And you should not be bothered of them.
1: దైవ సన్నిధిని నేను పెనిదిగా అనుభవించాలి.
0: And you should consider proximity to the divine.
1: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
0: And then only you will grow in devotion.
1: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
0: And never entertain disbelief or any
1: సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
0: You should have strong faith in God.
1: అది ఏ నీకు కావాల్సింది.
0: That is what is needed.
1: కనుకని నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి యొక్క స్థిరమైన భక్తిని కావాలి.
0: సో స్టడీ, సెల్ఫ్లెస్, ప్యూర్ డివోషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
0: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
1: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
0: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
1: ఎట్లా లభిస్తుంది?
0: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
1: ఒక నోరు ఆ నోటి తోపల నీవు పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
0: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
1: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
0: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వాన్ని?
0: అండ్ దట్ ఇస్ గాడ్.
1: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
1: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
0: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్,
1: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
0: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
1: ఏది సుఖమైనటువంటిది?
0: వాట్ ఇస్ దట్?
1: ఏది శాశ్వతమైనటువంటిది?
0: వాట్ ఇస్ పర్మనెంట్?
1: ఏది ఆనందం అందించేది?
0: వాట్ ఇస్ బ్లిస్ఫుల్
1: అని అనుకుంటే,
0: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
1: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
1: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
1: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
0: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
1: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
0: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
1: భగవంతుని యొక్క విచారం లేదు.
0: దేర్ ఇస్ నో వరీ.
1: కనుకనే భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
0: When once you are close to God, misery has no chance to be there.
1: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
0: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee but yet I am suffering.
1: నిజంగా నీవు భక్తుడే కనేపితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
0: If you are really a true devotee, how is that you are miserable?
1: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
0: Whatever you receive from God is just bliss and joy, nothing less than that.
1: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
0: God will never give you any sadness.
1: అందుకే ఆ దుఃఖం లేదు.
0: There is no sadness whatsoever.
1: కాబట్టి నీకు అందుకునేది ఏంటి?
0: Then what is that you receive then?
1: నీవు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం
0: తీసుకున్నావు. And in fact you are suffering the misery of someone else, not from God.
1: ఎవరి దీన్నో నువ్వు తీసుకుని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
0: You are miserable and sad on some other
1: account. ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
0: God grants
1: happiness. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: You are the spark of the divine in return.
1: నా అంశంలో ఉన్నటువంటి వాడికి నా యొక్క భావములే వస్తాయి.
0: Being the spark of the divine, you will have divine quality.
1: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిదిగా వస్తుంది.
0: Being so close to God, you will receive the gifts from God.
1: భగవంతుని నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
0: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
1: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
0: But అజ్ఞానపరులు, some they feel so.
1: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
0: At one time there is Madhvacharya in that region of Kannada.
1: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
0: He is an ardent devotee of Krishna.
1: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
0: And he has a disciple.
1: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
0: And he went on thinking of his guru Madhvacharya.
1: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
0: Madhvacharya is a great preceptor with all nobility.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
0: And he always chants, sings the glory of Krishna.
1: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
0: And Krishna never grants.
1: అది అందించేటువంటి కూడా సుఖమే.
0: And whatever Krishna gives is happiness.
1: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
0: Tomorrow is Bhishma Ekadasi.
1: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
0: Three days.
1: మూడు దినములు కూడా నీరు త్రాగకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
0: During this 3-day period you should not sip even water.
1: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాపం.
0: And he cannot swallow the saliva.
1: ఎంత పిచ్చితనం.
0: And what foolishness it is.
1: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
0: నైట్ టైం కృష్ణ అప్పియర్డ్ ఇన్ ది డ్రీమ్.
1: ఇది కాదు సాధన.
0: దిస్ ఇస్ నాట్ సాధన.
1: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది హిడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
0: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: వదలి తిరిగి కట్టుకోవద్దు.
0: And having given up, don't pick it up again.
1: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
0: And then when once you pick it up, it will never
1: leave you. వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం
0: చేయాలి? What is the fun of following it and giving it up, dropping later?
1: పట్టితేవా ఇంకా దాన్ని వదలొద్దు.
0: When once you have it,
1: ఏమైనా సరే,
0: let anything happen.
1: కానీ నేను అనుభవించేటువంటిది అది.
0: That's what's my experience.
1: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
1: హిందూ మాడిద ఏకాదశి పండుతుండేవు 40 దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
1: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోషం దీన్ని పట్టుతుంది.
0: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
1: అది 4th డే చేర్చే దోశ కాదు.
0: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
1: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
0: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
1: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
0: వెన్ వన్స్ యూఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ there will be no appetite.
1: ఆగలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
0: The సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ఫర్గెట్ దిస్ అపెటైట్.
1: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
0: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
1: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సన్స్ ఆఫ్ దశరథ
1: ఆర్ సో టెండర్.
0: They never faced difficulty.
1: ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
0: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
1: కనుక వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
0: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
1: జమునా తీరంలోకి పోయేటప్పటికి
0: వెన్ దే వర్ క్లోజ్ టు ది రివర్
1: రామ లక్ష్మణ రండి అన్నారు.
0: అండ్ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
1: ఆనంద హృదయంతో వెళ్ళారు.
0: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
0: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బల అబల.
1: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్, దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
1: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
0: బట్ దో హీ ఇస్ గాడ్, హి హస్ గాట్ ఎ ఫార్మ్, ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: To conquer appetite, one mantra.
1: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
0: In order to conquer sleep, another.
1: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
0: In order to sacrifice the food and drink, one has to follow the path.
1: కూడా సాధించవచ్చును.
0: You can also be sleepless.
1: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
0: And you can win over any demon.
1: కనుకని ఆ యమునాతీరము పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశాడు.
0: Along the river shore, these two forms of knowledge were
1: taught. కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
0: After some distance, స్వామి ఎందుకు
1: నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
0: స్వామి, why did you teach these two?
1: నాయన, మీరు సుకుమార పుత్రులు.
0: You are so tender.
1: ఆకలి దీని జఠరాగ్ని.
0: And then you have appetite.
1: ఆకలి కాకుండా ఉండాలి.
0: In order to see that you conquer hunger.
1: ఉంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: Because the demon may come any moment.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
0: When you are fast asleep, the demon may come.
1: కన్నులంతకును రాక్షసుపైనే పెట్టాలి.
0: So you should watch the situation.
1: నీ యొక్క భావమంతా కూడా ఆనందంతోనే నింపాలి.
0: You should always be vigilant, blissful all the time.
1: బల అబల రెండు కూడా చేయటం వల్ల నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
0: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్. ఈ
1: కారణం నిమిత్తమై మానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
0: సో ది మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్ ఫర్ దిస్ పర్పస్.
1: మంత్రోపదేశం చేయటమని నేను కృష్ణుడని తెలిసి
0: దెన్ యు హావ్ అపెటైట్.
1: అంటే ఆకలి కాకుండా ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు కాంకర్ హంగర్.
1: అంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
0: బికాజ్ ద డెమన్ మే కమ్ ఎనీ మూమెంట్.
1: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసు

0: నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్ర టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలం దేవుడిని కానీ ఇంకొక మనిషి అని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ది ఆత్మ ద సెల్ఫ్ మనస్ ద మైండ్ ద వాక్కు ద థాట్.
2: భజన బినా సుఖ శాంతి నహి
3: భజన బినా సుఖ శాంతి నహి
2: భజన బినా సుఖ శాంతి నహి.

తెలియబడుచున్న విశ్వందే దృశ్యమందు తెలివినై సర్వమునుగాంచు ద్రష్ట నేను

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupulara,
0: embodiments of divine Atma.
1: Antar Bahitya Tasarvavyapya Narayana Sthitah. Lopula, Velupula, Sarvatra Untinatvanti Yukka Paramapurushatvanni Yekkada Vetkatam.
0: Where do you search for the Paramapurusha, the Supreme Person, when he is inside, outside, and all pervasive? When he is everywhere, where do you search for him?
1: Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anarthambu. Mahini sarvambu ishvara mayamu ganuka nadiyanu abhimanambu anarthambu.
0: In the world, everything is full of Ishvara, and in such being the case, it is futile and meaningless to say that this is mine and this is not mine.
1: Itti sarva vyapakatvam ainatvanti yokka pavitramaina purnatvanni telusukonutaku margam emiti.
0: What is the way to find out such phenomena which is all pervasive, found everywhere, and is saturating everything on earth?
1: Poni sadhana cheta daivatvanni pondadaniki veelavutunda?
0: Is it possible to attain Godhead by sadhanas?
1: Aneka vidhamulainatvanti yokka satkarmala cheta daivatvanni pondutaku sadhyamavutunda?
0: Is it possible again by good deeds to attain God?
1: Kaadu kaadu.
0: It is not possible at all.
1: Yajna yagadi kritula cheta kani?
0: It is by performing yajnas, yagas and svachada.
1: Dana dharmadi karmala cheta kani?
0: By doing some good deeds and performing
1: samadharmadi satkarmala cheta kani?
0: By following the path of the samadhama.
1: Yama nimadri sadhana cheta kani?
0: By sadhanas of yama and niyama.
1: Bhajana pujadulu cheta kani?
0: And by searching for God outside.
1: Daivani evvarukunu pondaleru pondaleru.
0: No one can attain God by any one of these things.
1: Adiye Bhagavad-gita yandu.
0: This is
1: 11th adhyayam nandu 58.
0: This has been told in Bhagavad-gita in chapter 11 and
1: ee vishayanni spashtamga vivarinchadu Krishnudu.
0: This has been explained extremely clearly by Krishna.
1: Aite chese sadhanalu deni nimittamai?
0: That being so, what is the purpose of doing all these sadhanas?
1: Sarva satyanni gurtinchinatvanti panditulu mahaneelu aneka mandi aneka sadhanalu kalputunnaru. Deeni yokka antaratham emiti?
0: What is the inner significance of all the sadhanas performed by great souls who have been doing these things for a long time?
1: Daivani darshinchadaniki sadhyamu kaanatvanti sadhanalu chesi prayojanam emiti?
0: What is the use of performing sadhanas which cannot help one to attain God?
1: Aite ee sadhanalanni kudanu manavuni aavarinchinatvanti raga dveshaadi malinyamunu pogotte nimittamai erpadinatuntivi.
0: All these sadhanas are meant to be undertaken to free man from raga, dvesha, likes, attachment and dislikes.
1: Tana jeevitatvani tanu tolaginchukoni tanu taanuga jeevinchadaniki prayatninchadame sadhana yokka antaratham.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badhimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramuliyandu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్చిత్ ఆనందమయం భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడాను ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము?
0: వెన్ ది సత్చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ బట్ దీస్ త్రీ టుగెదర్ బికమ్ అండ్ ఫార్మ్ ద లైట్.
1: అయితే ఇట్టి అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ది సాధన ఆర్ వాట్ ఈస్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ విచ్ కెన్ హెల్ప్ మ్యాన్ టు అటైన్ దిస్ సచ్చిదానంద స్టేట్?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: హౌ కెన్ దెర్ బి ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటిజమల్?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: వీ మే గెట్ ఎ డౌట్ వెదర్ సచ్ ఎ థింగ్ ఈస్ పాసిబుల్ అట్ ఆల్.
1: కానీ ఇట్టి సందేహములకు బలహీనులు కారాలు.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gudamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alali endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యమును ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also has these three characteristics.
1: ee alpatvamani gaani adhikatvamane tunti gaani bhedamulaku manamu uri kaaradu.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee Sachidananda Swarupame.
0: It is Sachidananda Swarupa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దృష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతైపుడును దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: Every object in the creation is full of these three సత్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: The creation and the nature is full of the pure
1: శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: In this consciousness there cannot be any dirt or any stain.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ స్టోన్ ఆర్ సీన్ అనే
1: దైవం అనగా ప్రకృతి ఈ యొక్క సచ్చిదానంద తత్వమే ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామినా ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రెఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామినా.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్యా ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్యా ప్రతిబంధం?
1: అనగా తనలందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ అ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రెఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్ హు ఆర్ సేజెస్ సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కర్లేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతయుడను ఒక మాయా ప్రభావమే.
0: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? ది కాజ్ ఈస్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మాయా డెల్యూషన్.
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా, ఉన్నది లేనట్టుగా అద్దములో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఎ ఫీలింగ్ దట్ హీ థింగ్ దట్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఎ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఈస్ ది అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తురు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ద వరల్డ్, దే లుక్ ద వరల్డ్ ఓన్లీ యాజ్ ఎక్స్టర్నల్.
1: కానీ అంతఃతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆర్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటే కంటైన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటైన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి ఒక పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుకని ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశిపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశిప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశిపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశిప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడా నారాయణుడుగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దే ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సెపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దెర్ ఇస్ నో సెపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తన నిమిత్తమై తాను ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమునకు ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందుకూడను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: Without having brahmatattva, the influence and the impact of maya cannot also exist.
1: Ee anantamaina samudramalo alalu prarambhamavutunnayi.
0: In the infinite ocean there are waves.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించుకో వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతుండాలి.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలము అలగా మారిపోతుండాలి.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: The water may be compared to the Satchidananda Swarupa, which is
1: అన్నటువంటి ప్రారంభమైనటువంటి అలలే అంత్యముతో కూడినటువంటి అలలే ఈ జీవతత్వము.
0: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వేవ్ విచ్ ఇస్
1: జీవతత్వమునకు అంతయి కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
0: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
1: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
0: All these waves are only a reflection. They are not the real object.
1: Enta varaku manaku pratibimbam.
0: How long will you have the image?
1: Addamu undinanta varake manaku pratibimbam.
0: The reflection will be there as long as there is mirror.
1: Addamu veru chesina pratibimbam kuda nu veru avutunnadi.
0: If you remove the mirror, there is no reflection and no image.
1: Kaani bimbam eppatiki ni untunnadi.
0: But the object remains throughout whether there is mirror
1: or not. Mana dekhame addamu.
0: Our body may be compared to
1: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరం అవుతుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
0: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
1: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
0: The entire world, therefore, is full of maya.
1: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
0: The entire creation is only a play.
1: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
0: We can carry on the activity, but we should not get entangled by them.
1: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
0: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
1: Antu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
0: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
1: Not relationship of action, but realization of inaction.
0: It is not realization of action, but it is realization of
1: renunciation.
0: It is not renunciation of action, but it is renunciation of inaction.
1: Renunciation in action.
0: Renunciation in inaction.
1: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tejinchatamu kaadu manam cheyavalsinatundi.
0: It is not renouncing of our activity and actions which is important.
1: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
0: We have to remove the defects involved in action.
1: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
0: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
1: ఎరానీ. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
1: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
0: ఇట్ ఈస్
1: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
0: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
0: బీట్ గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
1: కనుక మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ యూ హావ్ టు డూ ఇస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
1: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
0: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
1: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
1: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్రిలేటెడ్ వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
0: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్, దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: కులబదం,
0: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
1: బలమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
1: యవ్వనమదం,
0: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
1: సుందర మదం,
0: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
1: విద్యామదము,
0: ద ప్రైడ్ ఆఫ్
1: జనమదము,
0: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
1: తపస్మదము,
0: ద ప్రైడ్ అరైజింగ్
1: రాజ్యమదము,
0: ద ప్రైడ్,
1: ఇవి అష్టమదములు ఉంటున్నాయి
0: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
1: ఇంకా అరిషట్వర్గములు 6, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యం.
0: దేర్ ఆర్ ద 6 ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్,
1: 14.
0: టోటల్ దే ఆర్ 14.
1: రజోగుణ తమో గుణములు ఈ అన్ని చేర్చే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణనవుతాం.
0: దెన్ దేర్ ఆర్ దీస్ టూ క్వాలిటీస్, రజోగుణ అండ్ తమోగుణ. అలాంగ్ విత్ దీస్ టూ అండ్ 14, ఇట్ బికమ్స్ 16. దట్ డే వెన్ వీ రినౌన్స్ దీస్ 16, దెన్ వీ గెట్ అవర్ ఫుల్.
1: 16 కళలు మానవుని ఎందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
0: యాజ్ దీస్ 16 ఆస్పెక్ట్స్ హ్యావ్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ ఇన్ మ్యాన్, హీఈస్ లూజింగ్ హిస్
1: షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ రియల్ really experiencing his brahmatattva, which he really is.
1: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
0: He has started developing these qualities.
1: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
0: We have to give up all these 16 aspects and shed them from us.
1: Kanuka manavattvamundu ee vidhamaina kunti yokka dosha bhavamulu abhrutiki avatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
1: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
1: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
0: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
0: The first one is avidya klesha.
1: Rendavudi abhinava kleshamu.
0: The second one is abhinava klesha.
1: Moodavudi asthita kleshamu.
0: The third one is asthiti klesha.
1: Nalugavudi raga kleshamu.
0: The fourth one is raga klesha.
1: Aidavudi dvesha kleshamu.
0: The fifth one is dvesha klesha.
1: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu. Nenu devudanu kaadu. Nenu swatantrudanu kaadu. Nenu paratantrudanu. బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
0: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
1: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
0: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ వీకన్స్ మ్యాన్.
1: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
0: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
1: Manase mana sarva bandhamulakudu moola karanamu hetu.
0: Mind is responsible for all the bondages of man.
1: Itti manasattvani manam tejinchukolenatundi balahinuliga untunnam.
0: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
1: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
1: మూడవది అస్థిత క్లేశము.
0: ద థర్డ్ వన్ ఈస్ అస్థితి క్లేశ.
1: సర్వ విషయమును కూడాను సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
0: దిస్ రెఫర్స్ టు ద గ్రీఫ్ ఇన్ ద మ్యాన్ which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
1: ఈ దురాశ చేత విఫలమైతిన లోభం ప్రారంభమవుతుంది.
0: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
1: దీనిని ఫలింపజేసుకుంటే అహంకారం ప్రారంభమవుతుంది.
0: Suppose you succeed in your effort in this,
2: దెన్ యూ డెవలప్ ఈగోటిజం.
1: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణ కుసించిపోతుంటే కాని క్షీణించిపోతుంటే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
2: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
1: రాగద్వేషము ధన కనక వస్తు వాహనాదులు లభించాలని అభిలషించటం.
2: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
1: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
2: This kind of klesha makes a man not make good progress.
1: ద్వేష క్లేశము ఐదవది.
2: The fifth one is ద్వేష క్లేశ.
1: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచెస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
1: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
2: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
1: ఇదే ద్వేష క్లేశము.
2: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
1: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
2: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
1: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
2: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రో ఈస్ ద మీనెస్ట్.
1: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
2: Everyone has looked down with a sense of meanness associated.
1: Mugalalo gaadini matram chaala heenanga chustu vacharu.
2: Similarly among the animals, donkey is considered as a very
1: mean. Karanam emanaga kaaki paripakkumainatundi phalamulu ye matram kodalo aashinchadu.
2: The reason is
1: edina padarthamulle taanu ruchi chustu vastundi.
2: Crow goes on liking such things which are rotten, not the ones which are ripe.
1: Gaadidi ashuddhamainatundi bharanne mostu untadi.
2: Donkey similarly will be carrying only
1: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
2: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
1: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
2: Among the animals, donkey is considered
1: as మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
2: Among the human beings, who is the meanest? The one who goes on criticizing, commenting adversely against others and abusing, he is the meanest.
1: Kanuka pakshulalo kaaki, pashuvulalo okala gaadiga, manushulalo okala dushinchetuvanti vaadu.
2: Among the birds it is the crow, among the animals it is the donkey, among the
1: manam emanaga sarvulu endu undinatuvanti okka sachidananda swaroopani gurtinchukolaleka vyaktiga bhavinchi malinyamainatuvanti manastho raga dveshalato ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
2: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఈస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ హీఈస్ నాట్ రికగ్నైజింగ్ ద సచ్చిదానంద స్వరూప ఆఫ్ ద ఇన్ డ్వెలర్. హీ లుక్స్ అట్ ది ఫిజికల్ బాడీ ఓన్లీ. హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అండ్ కామెంటింగ్. దేర్ ఫోర్ హీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మీనెస్ట్ పర్సన్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఒక అపవిత్రమైనటువంటిది అని కానీ లేక హీన స్థితిలో కూడినటువంటిది అని కానీ బలహీనమైనటువంటిది కానీ మనం భావించరాదు.
2: వీ షుడ్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ యాజ్ వన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫెక్ట్స్. అండ్
1: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
2: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
1: తాను నిరంతరము కూడాను ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
2: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
1: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
2: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ బ్లిస్ బికాస్ వీ హావ్ కాన్స్టెంట్లీ డెవలప్డ్ దీస్ ఫోర్ ఆఫ్
1: దైవం ప్రత్యేకంగా లేడు.
2: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: తానే దైవము.
2: సార్
1: తాను తానే ఉండి కూడాను
2: ఎ పర్సన్ రిమైనింగ్ హింసెల్ఫ్
1: ఈ రాగద్వేషాది మాలిన్యం చేత కప్పబడటం చేత
2: యాజ్ హీస్ కవర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్
1: తాను తెలుసుకోలేకపోతున్నాడు.
2: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
1: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
2: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియాలిటీ.
1: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను
2: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్
1: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
2: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
1: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
2: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
2: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
1: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
1: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనకుండా,
2: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
1: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థం గావించేటువంటివిగానే ఉంటాయి.
2: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
1: గ్రంథములన్నీ గాలించి చూచిన,
2: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
1: సత్య సాయి బాట సత్య మాట.
2: The only truth that you conclude is that the word of Sai is the real truth.
1: Vedambulanni you vetiki chuchina gaani,
2: even if you search all the Vedas,
1: satya sai baata satya maata,
2: the path laid down by satya sai is the true path.
1: Sakala shastramulanni you chadivi chuchina gaani,
2: even if you read all the scriptures to find out,
1: satya sai maata satya baata,
2: the word of satya sai is the true
1: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
2: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్ వే,
1: మాట సత్య మాట.
2: ది వర్డ్ ఆఫ్ సత్య సాయి అలోన్ ఇస్ ద ట్రూ పాత్.
1: మనసునందున్న మాలిన్యం అట్టే ఉంచి,
2: ఇఫ్ యు అలౌ ది డర్ట్ ఇన్ యువర్ మైండ్ రిమైన్ యాజ్ ఇట్ ఇస్,
1: ఏమి చేసిన పరమేమి వెర్రి మనసు అని.
2: What is the use of your doing, whatever work you are doing?
1: మన యొక్క మనస్సు మాలిన్యాన్ని మనం ఏనాడు మనం దూరం గావించుకున్నామో ఆనాడే మనము సరి అయిన దృష్టిని మనం అభివృద్ధిగా ఉంచుకోగలం.
2: ఓన్లీ వెన్ వీ క్లీన్స్ అవర్ మైండ్ దెన్ వీ విల్ బి ఏబుల్ టు మేక్
1: రియల్. భగవద్గీత యందు నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
2: దట్ ఈస్ వై ఇన్
1: భగవన్ దేవా శరణంగచ్చ అన్నాడు. అనగా నీకు నీవు శరణాగతుడుక.
2: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత it has not been said that one should surrender to Krishna.
1: Nee ante evaru?
2: You should surrender to yourself, he said.
1: Aa satyanne manam gurtinchali.
2: What do you understand by the real you?
1: Lokamlo cheptam tvameva mata cha pita tvameva, neeve tallivi neeve tandrivi neeve gurudavu neeve na friend anni antam.
2: In our prayers we say that you are my mother, you are my father, you are my preceptor, you are my everything.
1: నీవే తల్లి,
2: యు ఆర్ మదర్,
1: నీవే తండ్రి,
2: యు ఆర్ ఫాదర్,
1: నీవే గురువు,
2: యు ఆర్ ప్రిన్సిపల్,
1: నీవే మిత్రుడు,
2: యు ఆర్ మై ఫ్రెండ్.
1: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
2: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్.
1: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
2: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఇస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
1: నీవే తండ్రి,
2: యూ అగైన్
1: తండ్రి కావచ్చు, నీవెవరు?
2: Who are you when you say you are father?
1: Kanuka neeve thalli neeve tandri neeve daivamo ni aneetondi daniki neeve nen ante cheeripothundi.
2: Instead of telling you are mother, you are father, you are friend, if you say you are I,
1: neeve nenu aneetondi sthitiki raavali.
2: We have to reach a stage wherein we say you are I.
1: Ide sarva tattvam yokka saaram.
2: This is the essence of
1: sarva shastramulu yokka moolamu.
2: This is the root of all
1: the vedamulu yokka gamyamu.
2: This is the goal of all the scriptures.
1: Sarva matamulu yokka saaramu idiye.
2: This is the essence of all the religions.
1: Kanuka neeye nenu,
2: you are I.
1: Nenu veru, neevu veru kaadu.
2: I am not the
1: tandri, tandri, guru, daivam. Anavasaranga ivanni bandhakalu enduku penchukovatam?
2: Why do you go on telling ఫాదర్ మదర్ ఎవరిని
1: తల్లిని చూడటం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఫాదర్ బట్ యూ వాంట్ జస్ట్ సీ.
1: ఈ బంధనాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: గ్రాడ్యువల్లీ వీ షుడ్ రిడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ బాండేజెస్.
1: కనుక ఇద్దరి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ హావ్ టు డెవలప్ అండ్ అండర్స్టాండ్ ద యూనిటీ బిట్వీన్ ది టూ.
1: కేవలం ఇద్దరి యొక్క ఏకత్వమే కాదు, సర్వముందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించాలి.
2: ఇట్ ఈస్ నాట్ ది యూనిటీ ఆఫ్ ది టూ అలోన్ బట్ ది యూనిటీ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటియే.
2: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ the one Atma which exists everywhere and in everyone.
1: Yavar Nivar.
3: Sir, how long will there be this relationship, Chana Banguram? It is temporary, matter of minutes.
4: Yel prakara nina kudu nuh sashutanga unde kundi Atma tattam. Atma ne Navar.
3: It is only the principle of Atma which is permanent and unchanged.
4: Sashutamena sambandhani manu kalpinchukonukunda.
3: Without developing this kind of true relationship,
4: Chanabanguramanikanti yukka, ye nitimudagamanti yukka, deha sambandha bandhavyani manamu abhriddhi parchukotam, idi kevalamu mayayokka prabhavam.
3: If we are developing the temporary and transient relationship based upon the relationship body-body, this is the influence of delusion, maya.
4: Anni manaku telusu.
3: We know everything.
4: Anta chadivinamu.
3: We have read everything.
4: Kani ee cheekati gadilone chindulu dokkutunnamu.
3: But we are only groping in the dark.
4: Ee indulo dabbaru tagadu tappadu.
3: We are bound to get hurt if we...
4: Aa cheekatini manam dooram cheskovali.
3: We have to remove the ignorance and the darkness.
4: Velugunu manam penchukovali.
3: We have to develop the light and illumination.
4: Manaku baadalu teerutuntayi.
3: Then only we can be free from all the...
4: Cheekatini manam enta kaalam jeevinchagalavu anta kaalam neeku dabbaru takkini.
3: As long as you are living in a dark room, you are bound to get yourself hurt.
4: అదే సత్యత్వాన్ని గుర్తించాలి.
3: దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
4: మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరి ఎందుకు కూడా నా అంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
4: ఏదో దేహాంశం కాదు నీవు.
3: యు ఆర్ నాట్ ది హ్యూమన్.
4: నీవు జీవాంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
4: జీవభూతాంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
4: మమాంసే, నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్.
4: మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
3: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్, వాట్ ఆర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
4: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి?
3: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
4: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం.
3: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
4: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
3: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది వేష
4: భావాన్ని నిర్మూలం గావించాలి.
3: హీ హ్యాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
4: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
3: హీ హ్యాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
4: అది నిజమైనటువంటి ఈనాడు దేశంలో కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలం.
3: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
4: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్,
4: మనం పెంచుకోదగినటువంటి ఆత్మాభిమానమే.
3: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
4: ఆ యొక్క తత్వం సర్వులు ఎందుకూడదు ఉన్నది ఒక్కటే.
3: And this Atma is only one which is existing in everyone.
4: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
3: Realization doesn't refer to attaining by spiritual exercises.
4: తాను తానుగానే ఉన్నాడు.
3: He always remains himself.
4: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
3: A number of times I have told you.
4: మన హృదయాన్ని మనం దర్శించాలంటే,
3: if you want to really have a vision of your own heart, what should you do?
4: నేను ఇక్కడ చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
3: వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఓన్లీ లుక్ అట్ యువర్ ది క్లోత్ విచ్ ఈస్ ది ఎక్స్టర్నల్ గార్మెంట్.
4: కప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
3: ఓన్లీ వెన్ యూ రిమూవ్ ది గార్మెంట్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ బాడీ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్.
4: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
3: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు bear the chill of the world, he has covered himself with three types.
4: Vayana dottamaina mandamaina kotu.
3: The upper garment is the thick
4: lower garment or shirt.
3: Inside that there is a shirt.
4: Andulo leetane nitti oka banin.
3: And inside that there is a
4: ee moodu kappapattam chetane mana hrudayam manaku kanipinchatam ledu.
3: As we have covered ourselves with these three garments, we are not being able
4: to get the dottamaina kote tamagunamu.
3: The thick coat refers to the tamoguna.
4: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
3: ద షర్ట్ మే బి కంపేర్డ్ టు రజోగుణ.
4: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి యొక్క బనీనే సాత్వికము.
3: ద థిన్ బనియన్ మే బి కంపేర్ టు
4: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
3: రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
4: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా రూపొందుతావు.
3: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణాస్ యూ బి ఏబుల్ టు లివ్ యాజ్
4: సచ్చిదానంద. నీలో పెట్టుకుని సచ్చిదానందం లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
3: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ.
4: ఈ సచ్చిదానందం అనేది సచ్చిరా కనిపించదు.
3: Even if you die, you will not be able to get this Sachidananda experience with these
4: gunas. Gunanandam nirmulam gavinchali.
3: Destroy these three gunas.
4: Doshalanu tirchi pettali.
3: Remove all the defects in you.
4: Appude mana swaroopanni manam darshinchagalam.
3: Then only you can get a realization and experience of your true nature.
4: Sachidananda swaroopulara.
3: Embodiments of Sachidananda.
4: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamulu vyaktam cheyatam.
3: For how long can we go on wasting
4: listening to him? దాన్ని మననము చేయండి.
3: వాట్ ఎవర్ యు ఆర్ హియర్ యు షుడ్
4: మననము దాన్ని నిధిధ్యాసలో ఉంచండి.
3: ఆఫ్టర్ యు రిఫ్లెక్ట్ ఓవర్ ఇట్ యు షుడ్ జస్ట్
4: అనగా మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
3: ఆఫ్టర్ యు రిఫ్లెక్ట్ ఓవర్ ఇట్ యు షుడ్ ప్రాక్టీస్ దిస్ టు సమ్ ఎక్స్టెంట్.
4: కేవలం విన్నటువంటి విషయములు చిలుకలలే పలుకుతున్నామే తప్ప చిలుకల వలె దాని రుచి చూడటం లేదు.
3: వాట్ ఎవర్ యు ఆర్ హర్డ్ యు ఆర్ రిపీటింగ్ లైక్ ప్యారెట్స్. But you are not
4: able to get it. We have to
3: get
4: భక్తులుగానే కనిపిస్తున్నాము.
3: We are all appearing as devotees.
4: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
3: But you have not been able to understand
4: what
3: is the meaning of devotion?
4: ధ్యానం చేయటమా?
3: Is it
4: భజన చేయటమా?
3: Is it performing భజన?
4: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
3: Is it
4: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
3: Is it performing?
4: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
3: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
4: కేవలం ఉత్సాహం వాడు చేసేటువంటి పనులు.
3: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
4: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
3: What does a washman do? He goes on
4: shravanam mananam kirtanam nitidhyasa shravanam kirtanam smaranam vishnusmaranam padasevanam vandanam archanam dasyam sneham atmanivedam ivanni kudanu mana manasunu parishuddham cheyatam kosame.
3: All the types of spiritual exercises, all the nine types of devotion, all these are meant to clean our own mind.
4: Vastralu shubham chestunnam.
3: We are cleansing our clothes.
4: Kani dharinchatam ledu.
3: We are not wearing them.
4: Adhe manalo pedda lobham. Akade lobhanga maaripothundi adi.
3: This kind of defect is becoming a type of
4: manasunu parishuddham cheyali. Parishuddhamaina manasunu dharinchali.
3: We have to purify our mind and wear that mind for our own vision.
4: Appude nee swaroopam neeku gurtinchadaniki veelavutundi.
3: Then only you can recognize
4: you are nilavagalavu.
3: You can live as
4: manavudu kaadu.
3: You are not man.
4: Aakupachcha pakshulanni chilukala vele palukuna.
3: Can every green bird sing like a parrot?
4: Poolapai paaradu purugulu tundagalaguna.
3: All those worms which move on a flower, can they be bees?
4: Puri charmamu kappinatti gaadidita puriyaguna.
3: Can a donkey which covers itself with the tiger skin, can it be a tiger?
4: Ayya, yenuganta balisi unna pandi yenuga untundeyya?
3: Can a pig with her fat beak, can it be an elephant?
4: Kanaka manaku manushu roopanga dharinchinaamu.
3: We have put on this human form.
4: Roopanni dharinchinanta maatramalo manam manushulu kaamu.
3: Just because of this particular form we are not human beings.
4: Manavatvanni pondinappude manam manushulu avutam.
3: Only when we really attain the human nature, we
4: lokamanta manavulugane untunnamu.
3: The world is full of
4: purugulu tundagalaguna.
3: All those worms which move on a flower, can they be bees?
4: Puri charmamu kappinatti gaadidita puriyaguna.
3: Can a donkey which covers itself with

0: అంతా మానవులుగానే ఉంటున్నాము.
1: The world is full of human beings.
0: కానీ మానవతా గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
1: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్
0: బీయింగ్. కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ ది హ్యూమన్.
0: కానీ మానవత్వం ఇంకా పురిటిపాదల్లోనే మునిగి ఉంది.
1: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
0: దానికి ఇంకా బర్త్ రాలేదు.
1: It hasn't taken its real birth.
0: మానవుడు పుట్టాడు గాని మానవత్వం ఇంకా పుట్టలేదు.
1: Human being is born, but human qualities are
0: not born. మన యందు మానవత్వం మనం పుట్టించుకోగలమో ఆనాడే నీవు మానవుడు.
1: That day when human qualities are born in you,
0: ఆ మానవత్వమే దైవత్వం.
1: That human quality itself is the divine quality.
0: అదే సత్య స్వరూపం.
1: That is the very
0: form. అదే ధర్మ స్వరూపం.
1: That is the very form.
0: అదే ప్రేమ స్వరూపం.
1: That is the very form.
0: అదే శాంతి స్వరూపం.
1: That is the very form of peace.
0: ఇలాంటి స్వరూపాన్ని మనం ధరించినప్పుడే మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
1: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్వ్స్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
1: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
0: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
0: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
1: When you refer to guru, it doesn't refer
0: guru to ఎనిమిది విధమైనటువంటి గురువులు ఉంటున్నారు.
1: There are 8 types of gurus and preceptors.
0: బోధ గురువు.
1: One is బోధ గురు.
0: వేద గురువు.
1: The second one is వేద గురు.
0: నిషిద్ధ గురువు.
1: The third one is నిషిద్ధ
0: కామ్య గురువు.
1: Fourth one is కామ్య
0: గురువు. సూచక గురువు.
1: సూచక
0: వాచక గురువు.
1: వాచక
0: కారణ గురువు. విహిత గురువు.
1: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురువు ఇస్ ద లాస్ట్.
0: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
1: అమంగ్ దీస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
0: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
1: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్.
0: తత్వాన్ని విచారణ తెలపవచ్చు.
1: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ.
0: యమనీవాది సాధనలు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
0: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలపవచ్చు.
1: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద
0: శమనవాది సద్గుణములు బోధించవచ్చు.
1: దే మే ఆల్సో టీచ్
0: అభిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
1: దే మే ఆల్సో
0: వ్రతములు చేయించవచ్చు.
1: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
0: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహమును నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
1: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెమ్, వాషింగ్ ద ఫీట్.
0: నిజమైనటువంటి గురువు గుకారో అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
1: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్.
0: ప్రకారాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
1: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
0: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
1: He should remain a
0: transcendent. రూపవచితుడు కావాలి.
1: He should also be free from the body consciousness and the
0: అనగా form. రూపనామములు లేనటువంటి తత్వము దైవత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద నేమ్ అండ్ ద ఫామ్.
0: చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వామి భస్మాన్ని ఇస్తుంటాడు.
1: స్వామి గివ్స్
0: అనేక మంది భస్మాన్ని ధరిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వేర్ దిస్
0: భస్మ. అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
1: వెన్ యు బర్న్ ఎ వెరీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
0: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
1: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్
0: ఫామ్. రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ భస్మ ఆర్ ది యాష్ ఈస్ అసోసియేటెడ్ విత్.
0: కనుకనే నీవు అద్వైతుడు కామనే నీకు భస్మాన్ని అందించటం.
1: యాష్ ఈస్ గివన్ టు యూ విత్ ఏ మెసేజ్.
0: నీ రూపనామం అనేటువంటి దానిని కొంతవరకు అహంకార నిర్మూలన గావించుకోమని ఈ భస్మాన్ని అందించడం.
1: యూ షుడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ టు ద నేమ్ అండ్ ద ఫామ్.
0: ఈ భస్మం వచ్చింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
0: ఒక రూపనామము ధరించినటువంటి వస్తువు యొక్క క్షీణస్థితి.
1: This ash comes from an object which has got the name.
0: ఆ రూపనామాన్ని మనం నిర్మూలన గావించినప్పుడే భస్మంగా తయారైంది.
1: Once you destroy the name and form, then you get the ash.
0: అనగా రూపమునందున్నటువంటి అహంకారము.
1: That means
0: ఈ నామమునందున్నటువంటి యొక్క మమత్వము.
1: The attachment to the form,
0: నిర్మూలన చేయాలి.
1: You have to destroy this.

0: అటాచ్మెంట్.
1: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్పుతున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
0: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
1: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
0: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
1: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
0: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
1: చెప్పు
0: వాట్ ఎవర్ వీ యు టెల్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
0: సచ్ గురుస్ ఆర్ బికమింగ్ రేరర్ దీస్ డేస్.
1: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ కైండ్.
1: మనలో ఒక గురి ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఎ గోల్ ఇన్ అస్.
1: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దాట్ గోల్ ఈజ్ ఆత్మతత్వం.
1: దానినే సాక్షిభూతుడు అంటారు.
0: దాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ విట్నెస్. నో, కాన్షియస్ కాన్షియస్నెస్.
1: ఇలాంటి యొక్క కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
0: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
1: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
0: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్ యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
1: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
1: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
0: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
1: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని తాను సంకల్పించుకున్నటువంటి కార్యములో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటాయి.
0: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
1: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ప్రోత్సాహ ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
0: Parecha refers to entering into an activity and undertaking an activity inspired by other people's words.
1: Anichcha anaga emtinda daivetchaga maratam.
0: Avichcha refers to following the will of God.
1: Sukham jaragani adi daivetchane.
0: If good happens to you and if you
1: get joy, anavinchini adi daivetchane.
0: Joy or sorrow,
1: nashtam kalugani adi daivetchane.
0: If you are put to loss, it is also the will of God. If you get profit, it is also the will of God.
1: రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
0: కన్సిడరింగ్ జాయ్ అండ్ సారో,
1: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
0: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
1: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
0: Is it living a unbridled unlicensed
1: మానవత్వాన్ని వీడు సంచరించడమే నా స్వేచ్ఛ?
0: Is it living like an ordinary human being?
1: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
0: Becoming distant to divinity and living the life of a devil.
1: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
0: Today I have decided to give the inner
1: యుగము, ద్వాపర యుగము, కలియుగము. మూడు యుగములు మనం చూస్తున్నాం.
0: We have been hearing three yugas, Treta, Dwapara and Kali.
1: Treta యుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
1: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
0: డ్యూరింగ్ దట్ డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య.
1: రాక్షసులందరి కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
0: The demons were living in the
1: forest. లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
0: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
1: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధంలో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
0: దేర్ఫోర్ రామ హాడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది డెమన్స్.
1: రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
1: ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
0: వెన్ వి కమ్ టు ది ద్వాపర ఏజ్ ఇన్ ది సేమ్ కింగ్డమ్ బోత్ గాడ్స్ అండ్ డెమన్స్
1: పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారులు.
0: ఫర్ ద సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
1: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
0: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డిడ్ కృష్ణ డూ? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
1: కలియుగంలో ఈ రాక్ష దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
0: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
1: Treta Yugam lo rakshasul lokam veru, devatal lokam veru.
0: During Treta age, the world of demons was different and the country of
1: Dwapara Yugam lo rakshasuldi devatuldi oke lokamu.
0: And in Dwapara age, gods and demons were living in the
1: Kali Yugam lo rakshasuldi devatal oke desamu.
0: And in the Kali age, the gods and demons are living in the same body.
1: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
0: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్ అండర్టుక్ టు
1: ద్వాపర యుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిభూతుడిగా నిమిత్త మాత్రుడిగా కూర్చున్నాడు.
0: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపర యుగ్ ది లార్డ్ డిడ్ నాట్
1: ఎంటర్ యుద్ధంలో ప్రవేశించాడు.
0: హి ఎంటర్డ్ ఇంటు ద వార్ బట్ డిడ్ నాట్
1: పార్టిసిపేట్. కలియుగంలో రెండు కూడాను ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
0: వెన్ ఇట్ కమ్స్ టు కలి యుగ్, as gods and demons are living in the same body, God is remaining neutral. He is not
1: yokka vichara shakti manavudu gaane gurtinchukovali.
0: Man has to recognize this particular fact.
1: Yokka bhajita manavuniki andinchadu.
0: This responsibility is handed over to man.
1: Tanalo undinatundi danavattvanni tana vichara cheta dooram gaavinchukovali.
0: By inquiry, by proper inquiry, man
1: దైవత్వాన్ని తన విచారణ చేత తాను పోషించుకుంటూ రావాలి.
0: హి హాస్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్.
1: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
0: ఫుల్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఈస్ గివన్ టు ద మ్యాన్ ఇన్ కలి యుగ్.
1: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు,
0: దట్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్,
1: తాను ఏం చేయాలో ఏమి చేయకూడదు,
0: వాట్ షుడ్ హీ డూ అండ్ వాట్ షుడ్ హీ
1: డూ, లేక దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
1: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
1: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
0: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ వాట్ డిస్ట్రాయ్ ది డెమోనిక్ నేచర్.
1: దానవత్వాన్ని మనం ఏనాడు సంహరిస్తామో దైవత్వం తనకు తానే ప్రకాశిస్తుంది.
0: The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
1: go away. కుడను మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
0: All the sadhanas which we undertake, therefore, is only to cleanse our mind and purify our mind.
1: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధన చేయనక్కర్లేదు.
0: Embodiments of divine love. If you want to get a vision of God, there is no need for undertaking separate sadhana as such.
1: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైన సాధనగా భావిస్తున్నాం.
0: All that activity which helps us to purify our mind must be considered as sadhana.
1: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
0: All those activities can only destroy the dirt, but they cannot give you the divinity automatically.
1: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
0: This మాధవత్వం or divinity
1: సహజంగా ప్రకాశించేటువంటిది.
0: It is not created, it is self-resplendent.
1: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి.
0: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
1: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
0: ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్. దాని
1: హద్దును మాత్రం మనం తీయాలి.
0: All that we have to do is remove the obstruction.
1: శిల్పి,
0: a sculptor,
1: ఒక శిలను,
0: he takes a stone,
1: అనేక విధములుగా మలచి
0: he
1: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
0: He creates an idol from the stone.
1: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
0: He has not created an idol from a stone as such.
1: ఈ శిల్పి, ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
0: This particular form was already a part of the stone inside.
1: ఈ శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి బ్యాక్ అంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
0: All that the sculptor has done is the extra stone which was not wanted is removed and it has got its real form.
1: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
0: He has not created
1: ఈ విగ్రహం. పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
0: This particular form was a part of the stone already.
1: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల రూపంలో మరి ధరించింది.
0: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
1: ఈ ప్యాక్ కూడాను దాంతో చేరినటువంటిది.
0: The form is packed with the stone. It is a part of the stone.
1: చక్కని ఉదాహరణ.
0: One small beautiful example for this.
1: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
0: There is a stone in a big hill.
1: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
0: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
1: ఒకే గుండుగా ఉండునటువంటిది.
0: Earlier, before this idol was prepared, the entire stone
1: was అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
0: Now the small pieces of stone are removed from that.
1: ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
0: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
1: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారములు జరుగుతున్నవి.
0: For this idol in the temple, the 16
1: కానీ ఆ ముక్కలు మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
0: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
1: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికీ ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్ త్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ఠ అయినటువంటి యొక్క విగ్రహం మేమే అంటున్నాయి.
0: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and the idol, we are the same.
1: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
0: Basically, all this were together.
1: ఒక దేవాలయంలో కూర్చోవచ్చు,
0: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
1: కట్టడంలో కూర్చోవచ్చు,
0: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్,
1: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు,
0: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
0: ది ఫారం మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone, all the same.
1: Kaluka aa mooladharamaina tattvanni manam gurtinchali.
0: We have to recognize this basic truth.
1: Kalukane tokkedi rai, mokkedi rai, kattedi rai, kottedi rai.
0: It is the same stone which you tread upon, it is the same stone which you worship in the temple, it is the same stone which is
1: mooladharamaina rai tattvam okkate.
0: It is the basic truth is that
1: అదే విధంగా ప్రతి పదార్థమునందు కూడాను సచ్చిదానంద స్వరూపం అదే అస్థి భాతి ప్రియమన్నారు.
0: సిమిలర్లీ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ దీస్ త్రీ థింగ్స్, సచ్చిదానంద, అస్థి, భాతి, ప్రియం.
1: సత్, చిత్, ఆనందం, ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
0: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్.
1: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
0: When we add the name and form, then it becomes an object.
1: Satya, Chitti, Anandam, Rupam, Namam. ఈ పంచకంగా మారిపోయినాయి.
0: When the Sat, Chit, Ananda are put together with the name and form, then it becomes Panchakam, and that itself is the world, creation.
1: రూపనామములు తీసివేస్తే అదే దైవత్వము.
0: Remove the name and form, you get divinity.
1: రూపనామం ఉంటే ఇదే ప్రపంచము.
0: Add name and form, you get the world.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చడానికి వీలు.
0: All that you have to do is, you have to transform your vision. You can't change the
1: creation. రూపనామములు పైన మన దృష్టిని మార్చుకోండి.
0: You have to change your vision on the name and form.
1: సత్య నిత్య నిర్మలమైనటువంటి ఒక సచ్చిదానంద పైన దృష్టిని పెంచుకోండి.
0: You have to develop your vision and your look.
1: ఏది చేసినా దైవం యొక్క సేవగానే.
0: Whatever work you do, consider that as a service done to the Lord.
1: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
0: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్ దట్ యాస్ గాడ్.
1: సర్వములు ఎందుకూడను దైవత్వం ఒక్కటే.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతమునందే ద్వైతమునందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
0: For any length of time, let us know, don't waste your life in this kind of
1: manam cheyina sadhana yokka phalitam emiti.
0: What is the object and purpose of all this sadhana?
1: Enta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
0: What is the purpose and what is the result of all
1: this? Enta kaalam meer shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
0: What is the result of all that you have listened so far?
1: Emi prayojanam ledu.
0: Absolutely useless.
1: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
0: We should make an effort at least to go up in the ladder.
1: Vaitam nunchi visishtamlo praveshinchandi.
0: We have to go from
1: visishtam nunchi advaitaniki rakandi.
0: The visishta advaita, the quality
1: of jeevitamanta kudanu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
0: There is no use in remaining where we are like a worm.
1: Kanuka manam vinnanduku, manam sadhanalu chesinanduku, gandharu chadivinanduku, పెద్దలను దర్శించినందుకు, వారి వాక్యములు శ్రవణం చేసినందుకు, తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో తెప్పించాలి.
0: Therefore, there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and
1: after yes, sir.

0: తామరత్వము కాడు చేసి నీ మనిష్టలు నెప్పి నిల్పి తామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము తెలిసి

ಪಿತಾ ಬಂಧು ಸಖ ಸಭಗಿ ರಾಮನಾ.

0: today's discourse, Bhagavan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Panileka dinamanta paruto matadi idi sadhaveni echinara.
1: Are you thinking that by conversing and talking with everybody throughout the day amounts to spiritual practice or sadhana? Do you think so?
2: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
1: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: థ్రైస్ ఎ డే
1: డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
2: పగలు గాలి లేక రాత్రి అంత నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధనారా?
1: As you are restless in the day, while you sleep at night, breathing full well, do you consider it as spiritual practice?
2: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్రయందు ఇది సాధన అని ఎంచినారా?
1: Without undertaking any spiritual practice, do you think that your state in the deep sleep amounts to spiritual practice or sadhana?
2: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
1: Is this for this purpose God created you?
2: కాలమంతయు వెతగాను కలిపవచ్చు.
1: You can spend any length of time.
2: ఇది సాధన కాదు.
1: This is not spiritual practice.
2: కాలమంతయు ఊరక కడపలేలా?
1: Why should you waste your time?
2: ఇప్పుడైనా దైవంబు ఎరుగోయా.
1: Please now onwards know God, understand him.
2: ఇది సాధన ఎంచు నీవు ఎంచాలయ్యా.
1: Consider this as the spiritual practice, sadhana.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రపంచమంతా కూడాను ఉన్నది ఏది?
1: What is it that is in existence all over the world?
2: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
1: In fact, there's no fraction, no element of power or శక్తి there.
2: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
1: యూ విల్ ఫైండ్ దిస్ air above, below, around.
2: దీనిని దైవం అని చెప్తూ వచ్చారు.
1: This is called viewed as divine.
2: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
1: They were arguing that God is present in all beings.
2: Everywhere. కాని ఎవరు చూసిన వారు లేరు.
1: But none have seen God.
2: పురుషుడు అనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
1: Element of Purusha is present in human life.
2: Human life ఏ నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవ శక్తి.
1: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
2: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: However, some do not accept this view.
2: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: The divinity shines in every being, in every creature.
2: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not only among human beings.
2: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: The divinity shines in all living creatures, in all living beings.
2: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్శాంతంగా ఉండాలి.
1: However, the heart has got to be pure and peaceful.
2: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది తెల్లబడుతుంది అన్నారు.
1: Therefore, elders advised that we should think of God. We should always contemplate on God, both in the morning and the evening, so as to be peaceful and blissful.
2: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: The moment heart turns sacred, you'll be able to visualize God.
2: భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: In fact, God is not there in the process of meditation.
2: భగవంతుడు క్రిమికీట కాదులు ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: God is uniformly present in mankind, in all of the insects, birds and bees.
2: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందుకు కూడా ఉన్నాడు.
1: If you put a question, where is God? There is God in you.
2: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
1: To get this answer that God is in you, you meditate.
2: కానీ నారదుడు చెప్పాడు,

0: अच्युतं दास्यं स्नेहं ఆత్మనివేదనం అని చెప్పాడు. అంటే ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారద సెడ్ యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్ ద హార్ట్ విదౌట్ గాడ్.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: టు సీ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్ డూ యూ నీడ్ టు మెడిటేట్.
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: సమ్ ఆఫ్ ది పీపుల్ ప్రాపగేట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడు మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
1: Then only you can experience the manifestation of God.
0: ఇట్టి జ్ఞానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: Man undertakes different modes, different methods of spiritual practices.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యు కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
1: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
0: కంసుడు ఏ సాధన చేశాడు?
1: Kamsa, what spiritual practice he has undertaken.
0: Nirantaram kuda nu Krishnani dushistune vachadu.
1: He went on accusing Krishna continuously.
0: Kali atti kamsanaku darshanam ichadu.
1: And God has given his manifestation to such Kamsa.
0: Kanuka bhagavantuni chudataniki sadhana cheyanakkaredu.
1: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
0: ఈ యొక్క ఉపవాసముల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు. కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
1: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విదిన్. ఇట్ మే బి ది హాల్యూసినేషన్, వాట్ ఎవర్ మే బి, బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
0: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
1: You think God has appeared to many people.
0: కాని చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
1: But it's not possible for anybody to see God without purity of heart.
0: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
1: In order to see God, one should have purity of their heart.
0: కనుక మన హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
1: Therefore we undertake, follow so many spiritual practices. To make our hearts sacred.
0: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
1: We pray to God so that our hearts would be sacred.
0: Kani prarthinchinatuvanti variki dinadinamunaku tovutu untunte paatra ee vidhanga shining istundo atane mee hrudayam anetuvanti nirmalamai pothundi.
1: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils every day that shine brilliantly.
0: Kanuka meeru hrudayanni pavitram gaavinchukune nimittamai parishuddham gaavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
1: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
0: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
1: The moment heart is sacred, You will be able to enjoy the manifestation of
0: God.
1: It's not enough if you sit for meditation. You should be able to comprehend and see Him everywhere. God is present in full in you.
0: He
1: is around you. To see such God, you follow so many procedures. And the teachers that show you the path are also of that nature. You don't need to meditate upon any.
0: Bhagavantuni matame, Bhagavanta, Bhagavanta, Bhagavanta, Nayandu, Niyandu, Sarvara Yandu Kuda, Unnatuvanti Vadu, Sarvatra Unnatuvanti Vadu, Nive, Ani Sinkinchala.
1: We should have the firm conviction that God is in you, that God is everywhere, that God is present in all beings, and we should get established in that thought.
0: Kani, iti jhanam evaru kuda cheyabaledu.
1: No one is meditating in this way.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి.
1: Appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self, Atma, is present everywhere. Is verily the very same here, Atma, and not the father.
0: కాని మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్.
1: But we also find the system of marriage.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్యని కాదు.
1: He says, I am not your wife.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: I am the very personification of Atma.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: I have taken upon this vesture, the body, to see you.
0: కనుక నేను నీ భార్యని కాదు.
1: I am not your wife.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: కాని నా కుమారా, నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాను.
1: And she wants to kiss him, calling him, my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: And he tells, mother, I am not your son.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: I am in your womb. And in fact, I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బంధవ్యములంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: జీవ బ్రహ్మములకు ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: And is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: కనుక నేను అందరి యందు ఉండేటువంటి ప్రతిబింబమే కాని నేను ఈ సంబంధ బంధవ్యములకు నేను ఎప్పుడు కూడా కట్టుబడలేను.
1: Therefore, I am present in everybody, but I am not attached to anyone.
0: కానీ ఈ సత్యాన్ని ఏరినటువంటి గోపికలు,
1: Gopikas who have known this truth,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ అంటే ఏమిటి ఆత్మస్వరూపము.
1: They went on repeating Krishna's name. The meaning of Krishna is Atma itself.
0: Krishna na Krishna.
1: Krishna is so close to me, is dear to me.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: They have decided that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: కనుక ఇట్టి సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: This is the reason why they could have the manifestation of Krishna all the time.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: It is the same Atma present in all.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: If you consider this self which is all pervasive, identify it, claim it as a matter of relationship, it is just a physical plane of understanding.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: బాలుడు, నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: In the whole world they have demonstrated the relationship they had with God. Some called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
0: నాకు గోచరమయ్యేది నిమిషం కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
1: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్ అంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: However the divinity is experienced at the individual level self also.
0: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
1: Therefore the cosmic self is experienced as the individual self.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలం కల్పితమే.
1: Therefore all that you see with a name and form is artificial and attribution.
0: అందుకోసమని రామకృష్ణ పరమహంస కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస spent his lifetime worshipping goddess.
0: కాని ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీ ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: One day the goddess said, Ramakrishna, you seem to be a mad cat.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
1: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
0: ఈ ఫార్ములంతా కూడాను కేవలం మా కల్పితములే కాని ఈ కాదు.
1: The forms are superimpositions, but not the reality. It is only the Atma God.
0: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతములు ఏమాత్రమూ నీకు గోచరం కాదు.
1: Therefore, in order to see God, it is only the nature of the self Atma which is essential and no other thing.
0: ఎవరిని చూసినా కూడా ఇది దైవమే, దైవమే అని భావించు.
1: Whosoever you come across, consider him as God.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman, we identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అనికి సంతోష పెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాలుగా సేవ చేస్తున్నాడు.
1: God is everywhere, but however he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించేట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experienced the manifestation of Krishna, you too will have his divine physical presence.
0: Radha yokka sister undeetundi aame.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister lopala raavagane aana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: అప్పుడు రాధా చెప్పేటువంటి చంద్రిక.
1: Then Chandrika said,
0: నీవు కేవలం నన్ను మోసం చేయటాన్ని వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: కృష్ణని ఈ రూపంగా వచ్చి నన్ను మాయ చేసి ఇందులో మాయలో ఉంచుతున్నాడు.
1: Krishna has come in this form and is deluding me.
0: కనుక నిన్ను నేను నమ్మను, వెళ్ళు.
1: I am not going to believe you. Better you return.
0: ఒకనాడు,
1: one day,
0: భర్తను మార్చితే భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది.
1: చంద్రిక
0: సార్, నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
1: Sister, you have come here to deceive me.
0: You are not

0: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
1: Chuchindi.
0: She watched him.
1: Idi evaru na Chandrika bharta.
0: Who is he? He is the husband of Chandrika.
1: Kani itanu na bharta kadu.
0: He is not my husband.
1: Ani cheppi atanto anandanga maatladutundali.
0: And she was conversing him with him happily.
1: Appudu ayana Radha naaku longipoyindi ani annaru.
0: And then he could know that Radha has surrendered to him.
1: Manam iddaru bayata veldamu.
0: Let both of us go out.
1: Jagat chuchi emi bhavistundo manam chuddam.
0: Let us see how the whole world would think.
1: Vaallu iddaru bayataku veldaru.
0: The two of them went out.
1: Kani aame bharta kaadu. Aame chellelu bharta.
0: In fact, she has not met her husband. It is only the husband of her sister.
1: Appudu danni gurtinchi,
0: this is realized.
1: Krishna, ee vidhanga nannu mosam cheyakoddu.
0: Krishna, don't cheat me like this.
1: Tanu bhartaga bhavinchukoni athaniki lungipoyindi.
0: She considered the person as her husband and has submitted herself to him.
1: Athanu cheppadu, nenu nee bhartane.
0: And he says, I am your husband.
1: కాని చంద్రిక భర్తను కాదు.
0: బట్ నాట్ ద చంద్రిక
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండేది కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
0: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్ హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
1: అందు ఇందు ఇందు లేదు సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
1: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
0: I am present everywhere.
1: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
0: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడి.
1: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
0: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
1: నేను మోహస్వరూపుడై పుట్టాను.
0: అండ్ ఐఎమ్ హియర్ ద వెరీ ఫార్మ్.
1: జీవుడు మోహము, కృష్ణుడు దేవుడు.
0: And you are this moha, the illusion, and Krishna is divine.
1: ప్రతి మానవుడి ఎంత కూడాను దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
0: Therefore God is present as the individual self in every human being.
1: కానీ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు.
0: Therefore we should not consider ourselves as ordinary humans.
1: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
0: We need a definite path to reach God.
1: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు నేను కనిపిస్తున్నాను.
0: Therefore I have taken this form and I am seen in all forms around.
1: కనుక జీవుడు దేవుడు ఇద్దరే మాత్రమే ఈ జగత్తునందు ఉండేటువంటిది.
0: Therefore only two exist, the individual and the universal.
1: మిగిలిన రూపనామములన్నీ కూడాను కృష్ణుని యొక్క ప్రతిబింబములే.
0: All the names and forms are the very reflections of Krishna.
1: Reflection, reaction, resound.
0: Reflection, reaction and resound.
1: కనుక ఇట్టి పరమాత్మని సర్వంతర్యామిగా చూడాలి.
0: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
1: Kanuka nenu oka cosmic power.
0: Therefore I am cosmic power.
1: Ante kani nenu oka jeevudini kani nenu oka manavudu kani nenu oka gruhamulu kani nenu oka chatramu kani kaadu.
0: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
1: Ee vidhanga chepte gaani vaaru daanini angikarincharu.
0: This is the way how things were revealed and they accepted.
1: ఈ సత్యమును గోపికలు ఒక రాధవ అవతారం తెలియదు.
0: This truth is recognized and experienced by Gopikas and Radha alone.
1: వీరందరినీ నేనే కల్పించిన వాడు.
0: And in fact, I made you all.
1: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేయబట్టే అందరు కూడా మనకు చిక్కుతారు.
0: When once you attain divinity, when once you please God, all the rest will be pleased.
1: కనుక మనము భగవంతుని సంతోషపెట్టే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సాధనలు మనం చేసి వారిని పొందుతానికి తగినటువంటి మార్గం అయిపోయింది.
0: దేర్ఫోర్ వీ షుడ్ అడాప్ట్ అండ్ ఫాలో డిఫరెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు మేక్ గాడ్ హ్యాపీ, టు ప్లీజ్ గాడ్.
1: మీరు ఒకసారి మధురకు వెళ్ళి చూడండి.
0: అట్ వన్ టైమ్ యూ గో టు మధురా అండ్ సి.
1: ద్వారక వెళ్ళి చూడండి.
0: గో టు ద్వారకా అండ్ సి.
1: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
0: All of them appear like Gopikas.
1: Kali varan

0: మనం విధిత గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: When you go and see, you will suddenly understand their gopikas. Then you will be surprised to know where Krishna is.
0: Kaduka, Krishnudu ekkada unnadu? Krishnudu ekkado enado Dwarakalo velladu.
1: Where is Krishna? He has left for Dwaraka long ago.
0: Kani, darini chusi, prajalu inni vidhulainatugaano bhavistu vacharu Krishnudi.
1: People have been having their own apprehensions about Krishna this way.
0: Kanuka daivatvamu manamu oka manavatvanga bhavinchukokoddu.
1: We should not consider God as ordinary human.
0: Kani daivatvanni gurtinchinatundi varu ee oka manavunni manavu jeevudu gane bhavistaru.
1: Those that understand the human, they consider him as an individual only if they don't know the divinity.
0: Individual anetundi varu ee lokamlone ledu.
1: In fact, there is no individual in this world.
0: Ippudu nenu cheptunnanu.
1: Bhagavan is telling you.
0: Kani nenu bhagavantudini anukuntunnaru meeru.
1: And you think Bhagavan is Bhagavan, God.
0: Naa maatalu vineetundi vaaru kuda nu bhagavantudi.
1: Those that listen to Bhagavan are also divine.
0: Meeru veriga bhavinchakoddu.
1: You should not consider yourself separate.
0: Memantha kuda nu bhagavantuni biddalame.
1: We are all the children of God.
0: Bhagavantuni swaroopamle.
1: We are all the very form of God.
0: Ante bhavinchandi tappaka meeku aati bhagavantune kanipistadu.
1: When once you entertain the thought that you are divine, you will certainly see God.
0: Ini puraskarinchukondiye yad bhavam tad bhavati ani pettaru.
1: Basing on this, it is said, as is the feeling, so is the experience.
0: Kanuka meeru bhagavantuniga bhaviste meeku bhagavantuniga anipistadu.
1: If you consider yourself as divine, you will experience divinity.
0: ఇప్పుడు ఈ నాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: As we do not understand the divinity in depth, we consider people basing on our relationship, calling someone as mother, the other one as father, the other one as the child.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం ఏమనిగా వచ్చేసేస్తున్నారు.
1: We establish relationships basing on the form.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: God said in the beginning itself is Parabrahman.
0: కనుక ఈ సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: But if we establish physical relationship, you are going to be deceived.
0: కట్టగలబడికి చంద్రికను లేదు.
1: Ultimately, there is no Chandrika either.
0: Chandrika bhatta asale ledu.
1: The husband of Chandrika was also not there.
0: Kevalamu ee Radha bhavichya nimittamai aa husband nu kevalamu Chandrika husband ani cheptu vachindi.
1: It is only show the delusion, mistaken identity she has shown the husband of Chandrika.
0: Anduvalane gopikalanu evvarini kudanu ee vidhanga kudanu taanu touch cheyaledu.
1: Therefore, he has not touched any gopika.
0: వారందరూ కూడాను పరకాయ స్వరూపుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ దే హ్యావ్ దట్ పరకాయ దట్ బియాండ్ ద బాడీ.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: దేర్ ఆర్ నన్ అదర్ దాన్ గాడ్.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్, స్కాలర్స్ ఇంటర్ప్రిట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ ఒకటి ఒకటే.
1: బట్ వన్ ఈజ్ వన్.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: బట్ వెన్ యూ యాడ్ త్రీ యూ సే ఫోర్.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: హౌ డూ యూ గెట్ దిస్ ఫోర్?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: వెన్ వన్స్ యూ యాడ్ త్రీ, ఇట్ టోటల్స్ టు ఫోర్.
0: ఈ విధంగా మనమే మేము చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: బై దిస్ వీఆర్ గో ఆన్ యాడింగ్.
0: కానీ ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేది వంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ టు బి యాడెడ్.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు. జీవుడే లేడు.
1: The God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీల్లేదు.
1: Since we have not recognized and experienced the atmic self, we cannot declare so.
0: కనుక
1: therefore,
0: గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: Therefore, the one who has recognized, totally understood, God will be so close to him.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: Those that do not have such an understanding will consider individual separate from the divine.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: నేను నీవే నీవు అని
1: ఐఎమ్ యూ అండ్ యు ఆర్ ఐ.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: వై ఇస్ ఇట్ సెడ్ ఓన్లీ వన్?
0: రెండవది లేదు కనుకనే.
1: యాజ్ దేర్ ఇస్ నో సెకండ్,
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్
0: అని చెప్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది డిక్లరేషన్.
0: ఇది వేదవాక్యము.
1: దిస్ ఇస్ ది వేదిక్ డిక్టమ్.
0: తత్వం అసి,
1: తత్వం అసి
0: అనగా అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: హూ ఇస్ దిస్ ప్రజ్ఞాన?
0: అతనే గాడ్.
1: అండ్ దట్ వెరీ ప్రజ్ఞాన ఇస్ డివైన్.
0: కానీ తత్వమసి,
1: బట్ యట్ ఇట్ ఈస్ సెడ్ తత్వం అసి.
0: ఇంతేకాకుండా భగవంతుడు అన్ని రకములను కనిపిస్తాడు.
1: హౌఎవర్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ చాలా మంది భక్తులు కూడా సాధన చేసి ఇతను ఒక సాధకుడు అని చెప్తూ వచ్చారు.
1: బట్ హౌఎవర్ పీపుల్ హ్యావ్ మిస్టేకెన్ ది థింగ్ దట్ ఈస్ ఎ సీకర్ ఆర్ అన్ ఎస్పరెంట్.
0: కానీ అతను పరుల వాడు కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ ఎ సీకర్ నార్ అన్ ఎస్పరెంట్.
0: పర కాదు తన, కనుక ఇతను నావాడే అన్నప్పుడు నేను నీకు సంబంధమైనటువంటి వాడిని కానీ పేరు కాదు.
1: So when once I say, you are mine, it means you are attached to him, he is not separate from you.
0: ఇలాంటి సత్యమును అందరూ గుర్తించలేరు.
1: This truth is not understood by everybody.
0: కానీ గుర్తించినంత మాత్రమే నా వారికి సాక్షాత్కరిస్తాడు.
1: The very recognition of this fact will give him the experience.
0: ఇట్టి సత్యాన్ని ఎవరు కూడా విప్పి చూడలేదు కనుక చాలా మందికి దైవం వేరు నేను వేరు అని అట్లా అనుకుంటున్నారు.
1: As they do not unfold this truth, they consider the individual self separate from the cosmic self.
0: ఒకటి నూరు కావడానికి ఏం చేయాలి?
1: To make one into 100, what should you do?
0: 2 3 4 5 6 7 8 9 10 ఇటువంటి 10 10 10 10 ఇటువంటి 10 పదులు చేస్తే.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
0: కానీ ఇవన్నీ కూడుతూ వచ్చేటువంటివే కానీ,
1: they will be added on and on.
0: ఇవన్నీ చేరుతూ వచ్చేటువంటివి కాదు.
1: But they don't mix with it.
0: కనుక మనం కోరవలసింది ఒకటే.
1: What we desire, should desire is only
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: We should not observe differences between Rama and Krishna. They are not separate.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వం దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: Kalaka neevu bhagavantuniki duranga untunnavu kani nijanga nenu bhagavantudu okade naalo bhagavantudu unnadu aneetunte namakanni mee duranga pattidete tappaga dobantu veledu.
1: You are distancing yourself away from God. If you have got the firm conviction that God is in you, you will certainly understand God is not separate from you.
0: Kalaka ee bheda bhavamulanni kudanu manlo puttineme kani భగవంతుడిలో పుట్టేది.
1: Therefore the dual feelings are in you and not in God.
0: కానీ భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: నీవే God.
1: You are God.
0: అట్ లేకపోతే వేదములంతా కూడాను తత్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: Why should Veda declare this way, తత్వం అసి?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
1: Why should Veda declare ekameva dvitiyam brahma?
0: Nenu okade okadu.
1: I am only one.
0: Rendu kaadu.
1: Not two.
0: Ekam eva advitiyam annadu.
1: Only one without the second.
0: Rendu kaadu ikkada kanipichedi.
1: Not two that you see.
0: Iddaru okate.
1: Both are one in fact, unity.
0: Okate anetundi eppudu bhavistaro appude variki chaala aanandam vestundi.
1: That oneness will make you blissful.
0: Adi క్రమక్రమేణ సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ ఈజ్ మేడ్ అపేరెంట్ కాగ్నిజబుల్ టు సీకర్స్.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: అండ్ రామ ఆల్సో డౌటెడ్ సీత.
0: సీత నీవు పది నెలలంతా కూడా లంకలో ఉంటావు కదా.
1: సీతా, యు స్పెండ్ 10 మంత్స్ లాంగ్ పీరియడ్ ఇన్ లంక.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: హాస్ రావణ సీన్ యూ ఎనీ డే?
0: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
1: అండ్ షీ సెడ్, ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఎనీ.
0: రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణ సీతతోనే ఉంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ విత్ సీతా ఓన్లీ.
0: సీత, రావణుడు ఇద్దరు కూడా ఒక్కటే.
1: సీత, రావణ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ రావణుడికి ఒక విధమైనటువంటి పిచ్చి పట్టించే నిమిత్తం.
1: బికాస్ ఆఫ్ ది మ్యాడ్నెస్ ఆఫ్ రావణ,
0: అతన్ని పిచ్చి పట్టించే నిమిత్తము.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ మ్యాడ్,
0: ఆ విధంగా పరిక్రమించారు. కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడా సెపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడా ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకుని పోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్, ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్, వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ, గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యూయలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యూయలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు, ఇతని వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యూయాలిటీ. యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యు డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యు డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని, నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్, యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ, వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్
0: గాడ్. సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చును.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విల్ బి నోయింగ్ వెల్.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: హౌ మెనీ యూ యాడ్ టు 1 ఇన్ ఆర్డర్ టు మేక్ 10?
0: 10 ఒకటి చేస్తే 10 అవుతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ 1 1 10 లైక్ దాట్ యూ విల్ గెట్ ద నంబర్.
0: ఒకటే మీరు పెట్టుకోండి, 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ ఓన్లీ 1, హౌ కెన్ యూ మేక్ ఇట్ 10?
0: కనుక మీరు అన్ని కూడుతూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ యూ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10.
0: కానీ 10 కానే కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
0: 10 అగిన అయిపోతే ఏకం సత్ ఇప్పుడు బహుదావందంతి. సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రకారం సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అవుతాయి.
1: You can add on zeros to that and increase the number.
0: జీరోస్ కి మాత్రమే విలువ లేదు.
1: A zero has no value.
0: హీరో ఒక్కడే.
1: But hero is only one.
0: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యూయలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యూయలిస్టిక్ టెంపర్మెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే. Then you never feel that you are separate from him.
0: ఈ ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు. కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యూయల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా, సాయిబాబా. అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్ యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటి అంతా కూడాను అసత్యములే.
1: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ది డివోటీస్ టు బి.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంక్వైర్ ట్రూత్ అండ్ నో ద ట్రూత్.
0: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
1: వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ నోన్ దెర్ విల్ బి నో డౌట్స్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
1: దేర్ఫోర్ నో ద ట్రూత్.
0: అందుకోసమని ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా లోకానికే కానీ మీకు కాదు.
1: ద ఇలేషన్ హ్యూమిలియేషన్ జుబిలేషన్ ప్రైజ్ బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
0: దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
1: అండ్ ద ప్రైజెస్ ఇన్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
0: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
1: టుడే వన్ మే బి ఎనిమీ.
0: మరి రేపటికి మీరు ఇద్దరు స్నేహితుడిగా కావచ్చు.
1: అండ్ టుమారో హీ మే బి యువర్ ఫ్రెండ్.
0: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కానీ దూరమైన వారు కాదు.
1: దేర్ఫోర్ యు ఆర్ ఆల్ వన్. యు ఆర్ నాట్ సెపరేట్. యు ఆర్ నాట్ డిఫరెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: యు హావ్ బీన్ ప్రేయింగ్ టు గాడ్ విత్ ఆల్ ద డెప్త్ ప్రొఫండిటీ ఆఫ్ లవ్.
0: కనుక అట్టి నమ్మకం మీరు పెంచుకోండి.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్ట్.
0: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
0: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
0: డౌట్స్ అంటే అది డ్యూయలిజం చేరినటువంటిది.
1: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డ్యూయాలిటీ.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది కాబట్టి అది డ్యూయలిజం.
1: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యూయాలిటీ. హీ అండ్ ఐ డ్యూయలిజం.
0: హీ అండ్ ఐ రెండు లేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ. హీ అండ్ ఐ.
0: ఆల్ ఐ ఐ ఐ ఐ.
1: ఎవ్రీథింగ్ ఇస్ దిస్ ఐనెస్ ఓన్లీ. ఐ ఐ ఐ అలోన్.
0: అటువంటి భావాన్ని, ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ. ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
0: ఇప్పుడు ఎన్ని గంటలున్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: దర్ ఆర్ 12 అవర్స్.
0: 12 కానీ 12 లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో 12.
0: ఒకే గంట.
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్, యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉండదు అని భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెలికి వస్తుంది.
1: హౌఎవర్ ఫర్ అవర్ లివింగ్ యూ మే నీడ్ ద డ్యువలిజం, ద సెకండ్.
0: కనుక రెండవది లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ద సెకండ్.
0: నేను అప్పుడప్పుడు అనుకుంటున్నాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్ టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: They reply, Swami, it is 12 o'clock in the night.
0: Night or day?
1: Bhagavan puts another question, is it day or night?
0: Day, Swami, night 12 o'clock.
1: Then they say, Swami, it is night 12 o'clock.
0: Night 12 o'clock, day 12 o'clock. It 12 o'clock.
1: And if you just add night 12 o'clock, the day 12 o'clock, do you find 24 hours like that?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? Day and night రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: How do you know that 24 hours? Because of the day and night.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి.
1: Therefore give up this thought of day and night.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you find?
0: గడియారంలో కనిపించేటువంటి 1 నుంచి 12 వరకు.
1: You find there on the clock only 1 to 12.
0: కాబట్టి 12 అవర్స్ అని చెప్పారు.
1: Therefore say 12 hours.
0: 24 hours.
1: You cannot say 20 to 24 hours.
0: కాని రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
1: But railway people call it 24 hours.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ మనం చూడకూడదు.
1: So we should not go like that.
0: ఇది డే ఇది నైట్ ఇది డే అండ్ నైట్
1: ది డే దిస్ నైట్ డే అండ్ నైట్
0: కాని నైట్ ఎట్లయింది డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్ వితౌట్ ద డే? దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: Therefore we should go by this oneness and understand it everywhere in every aspect.
0: దైవం ఒకడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: And once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: మనం డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial important principle.
0: Oneness అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలకు అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు, అంతేగాని ఇది కాదు ఇది సత్యం కాదు రెండు అని మీరు మాత్రం వాదించకండి.
1: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కాని ఏకమే కాని dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కాని నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కాని ఇక్కడ రెండు ఉన్నాయని చెప్తారే.
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: I am one.
0: ఒకటే ఒకటి నేను.
1: I am only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పక అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness, non-dualism.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: This oneness is the principle of life, jivatva.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: Therefore you should develop this oneness, ఏకత్వ, more and more.
0: ఏమిటి ఇది?
1: What is this?
0: Pula bunch.
1: Bunch of flowers.
0: Kani, na uddesham entante idi oke pushpamu.
1: But according to Swami, it is only single flower.
0: One flower.
1: Only one flower.
0: Ee one flower e annitindu chestam cheta idantha oka banti maadiri ayipoyindi.
1: It is one flower that has been spread all the flowers around and making it into a bunch.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది.
1: When you catch hold of it, it appears like matter, padartha.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: But it is not so.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: Veda it is said, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: It is not many.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది. అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చింది మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: Aneka mandi guppuga chernappudu idu oka group untaru.
1: When many join there we call it a group.
0: Kaluka a group kunu oka varakunu enta bheda untundadi.
1: What a difference is there between the single person and a group?
0: Group ante enta mandi aina undochu.
1: In a group there may be any number of people.
0: Evaranni nivu navadu ani cheppagalavu.
1: Whom you can claim as your own.
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు చేస్తున్నారు అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ వీ డెమాన్స్ట్రేట్ ఇట్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి విడివిడిగా భావించుకుంటున్నారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separateness.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okka Pandavulanta kudanu kevalam oka Kunti Devi putrudi.
1: All the Pandavas are the sons of Kunti Devi.
0: Okay mother.
1: Only one mother.
0: Kani 5 mandi kumarulu.
1: But you find 5 sons Pandavas.
0: Kani 5 akkada untundi nee okade cheppagalavu.
1: There are 5 sons. How do you say they are one?
0: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాము కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకరే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కాట్ yes, I am also the same person.
0: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
1: So all the 10 are in reality are one.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరీ సులభంగా అర్థమవుతుంది అందరికి.
1: When we start feeling so explaining everybody, the whole world will
0: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు కానీ
1: today you may not understand well.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: Then once you recognize this oneness, it will be very well clearly understood.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాలి.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
0: కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కటి కూడాను తమ తనలో దృఢం చేసుకోవాలి.
1: Therefore, we should strengthen every aspect.
0: Truth is one.
1: Truth is one.
0: రెండు కాదు.
1: Not two.
0: ట్రూత్ అంటే ఏమి? ఉంటుంది.
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఈస్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్ అండి.
1: దిస్ ఈస్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ అనేటువంటి భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్ వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్స్ అంతా చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: This is a kerchief because the yarn is so closely interwoven.
0: It తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యు కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి, కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్, ప్లెంటీ, బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: అట్లాంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తుడుచుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యు ఆర్ ఏబుల్ టు వైవ్.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి, కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: This unity is very necessary.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: And we find so many students separate from each other.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: But all are one.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: Where are you studying?
0: సత్సాయి బాబా కాలేజీలో చదువుతున్నాము.
1: Say that we are studying in సత్సాయి బాబా's college.
0: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు, కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: ఈ విధంగా ఏకత్వాన్ని పంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాయ కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పటికి అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెంపరీ ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: స్వామి హ్యాస్ సో మెనీ ప్రోగ్రామ్స్, స్వామి హ్యాస్ గాట్ సో మెనీ యాక్టివిటీస్, హీ గెట్స్ హిమ్సెల్ఫ్ అసోసియేటెడ్ విత్ ఆల్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ యెట్ హీ ఈజ్ హ్యాపీ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ దిస్ డే. Throughout the day, he is extremely happy.
0: Itti aanandamu evarikaina chikkutunda?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: Kanuka nenu eppudu kuda aanandangane untanu.
1: Bhagavan is always happy, always happy.
0: Dushana bhushana tiraskaram puraskaram anni kuda maatala yokka baal bhavame.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: Kani naka bhedam ledu.
1: Bhagavan has no difference as such.
0: Undaru okate.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: వాక్కునకు అలవి కాదది వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు. వాక్కున కలవి కాదు
1: బ్రహ్మన్ ఈజ్ నాట్ దిస్ బ్రహ్మన్ ఈజ్ నాట్ దట్ సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్ బట్ ద బ్రహ్మన్ ఈజ్ దిస్ నో వన్ కెన్ సే పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రహ్మన్. Brahman is something which is beyond words, which is indescribable in terms of words in this earth.
0: Prema Swarupulaya. Arjunundi Vishnu Lingamalu Bhinnamulu Kani Abhinnamulu Kani Yeviitiga Kavu Ade Vidhamugane Jeevudu Brahmanundi భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణు లింగర్స్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడై జన్మించిన వారందరూ జననములనే నిజజనులై జన్మించిన వారందరు
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరు
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరు
1: హౌ మెనీ ఆఫ్ దెమ్ have understood the meaning of the word dharma, of the word karma, and the secret of these things and have led their life.
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరియవ్వరు. జన్మమునని నరుడైతే వానరుడన మరియవ్వరు.
1: If by birth they are human beings, who are the people who are called vanaras?
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: బూరగకాయను చూచి మామిడి అని భ్రమసినట్టు
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ఇల్యూషన్ that a booraga fruit is a mango fruit by appearance
0: berri teraku ruchini chusi terakanita namalinattu
1: just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: patikarai roopu chusi kalakandani chuchinattu
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane
0: రూపు చూచి మోసపోకు.
1: డో నాట్ బి డిసీవ్డ్ బై ది అపియరెన్స్.
0: రూపు కాదు మానవత్వము.
1: ఇట్ ఈస్ నాట్ ది ఫార్మ్ దట్ ఈస్ హ్యూమన్.
0: దివ్యమైనటువంటి భావతత్వమే మనుష్యత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రియల్లీ ది హ్యూమన్ నేచర్ ఇస్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ట్రూత్.
0: జీవుడు దేహమందు.
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు.
1: ఇన్ ది హార్ట్ రిసైడ్స్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు.
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కనుడు.
1: బట్ దేర్ ఈస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు ఒకటిలోనే రెండు ఉండు.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyamu.
1: This describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekatvamu kaaneradu.
1: The connection, relation between the jeeva and the brahman cannot become the identity.
0: Moksha paryantamu koodanu idi bhinnamugane roopondutu untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: Samudramu cherunanta varaku నది నదిగానే రూపనామమును ధరించి ఉంటుంటది.
1: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
0: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: Ade vidhamugane jeevatattamu deha manasu indriya antakaranamulato koodinanta varaku kudanu daivattamunaku yematramu kudanu sambandhamu leka bhinnanga roopanduthu untadi.
1: So also the aspect of jeeva, so long as it is associated with the body, the mind, the organs and the inner senses, it will remain distinct and separate from divinity.
0: Atma tattvamu nirantaramu kudanu tanakai taanu untuntadi.
1: On the other hand, the aspect of atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundadi.
1: On the other hand, the world, which is material, exists for others' sake.
0: Itti padartha swaroopamainatundi yokka prapanchamunandu anekattamunu dharinchi anekattamulo ekattamaneetundi yokka satyatvanni imarchukoni tadwara divyatvamunu prakatistu vastuntadi.
1: The manifestation of the material world in diverse forms and the recognition of the unity in that diversity, this is the truth. This truth will be continually being proclaimed to us.
0: ee ekatvamu yokka tattvanni prati manavulugunu gurtinchutamu atyavasaramainatundi yokka satyanni kudanu telusukovali.
1: That the recognition of this unity in this diverse manifestation of creation is also a necessity for every human being is a truth which they should recognize.
0: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమెల్ల పొగటుచుండు వాడే చెవట.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్ హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: టు లర్న్ ది wisdom of spirituality is to understand spiritual background.
0: Rajayogamulaku bata idiye srutulu cheppu mata.
1: The path of Rajayoga, the royal path to Rajayoga, is this word of truth.
0: Nijamuga atma tattvamu vasturunu prakashimpacheseetundi kaani maroka chaitanyamu cheta taanu prakashimpabadeetundi kaadu.
1: Truly the aspect of atma is one which enables things to shine, but it is not going to shine by others' brilliance.
0: ఇది సమస్తమునకును ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: This is something which has the form for all creation as the very basic material.
0: వస్తు స్వరూపము చూచినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: One who looks at matter, to him the entire creation will appear as if it is a vision.
0: చూచినప్పుడు జగత్తంతా కూడాను దృశ్యము కన్ను ద్రష్ట.
1: When we look at this, all the world is what is being seen, the eyes are those that see.
0: ఏదైనా విచారణ చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనసు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: When we are engaged in some thought, then the eyes also become those that are seen.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్పుతున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
0: కారణమేమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: The reason for this is, in that context, the eyes also become something which is seen.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములు యందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: We conclude that amongst all the things that exist in this world, the eyes are also an item.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: Here the mind is the seer, but in another instance the mind also will become what is
0: being seen. Manasu kudanu oka vidhamainatundi drushyame.
1: The mind is also something which is being seen.
0: Ee manasu sankalpa vikalpamulu yokka cherikane.
1: This mind is merely a conglomeration of thoughts and the removal of thoughts.
0: Sankalpa vikalpatmakam manaha ani srutulu bodhistu vachayi.
1: The mind has been defined as the conglomeration in the srutis of the thoughts and the
0: actions. Dharamulu yokka cherika vastram ee reetiga unnado sankalpamulu yokka cherikane manasu yokka swaroopamu dharistu untundali.
1: Just as a piece of cloth is only a conglomeration of the pieces of thread, so also the mind is the conglomeration of our thoughts.
0: Kanuka buddhi kudanu ee manasunu anusarinchi undilekuntadi.
1: Intelligence also is something which is following this mind.
0: Dehamu manasu buddhi chittamu antakaruna etavata deha indriyamulu anni kudanu atma yokka upadhule.
1: The body, the mind, the intelligence, the awareness and the inner organs, these are all merely the instruments of atma.
0: Atma tattvamunaku yetti marpunu kudanu untundavu adi shuddha chaitanyam.
1: There are no changes whatsoever for the aspect of atma. That is
0: dehamunake puttu chavudu.
1: It's only for the body we have birth and
0: parinama chinamulu.
1: The growth and the decay are for the body.
0: Abhruddhi asantruptulu.
1: Satisfaction and dissatisfaction are for the body.
0: Atmaku itti vidhamulainti parinamamulu kani china dasalu kani taru puttumulu kani ye matramu kudanu untundavu.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed to
0: kalukane taavu puttukaleenatti shashvitundu.
1: That is why he has been described as the permanent one which has neither
0: adi madhyantarahitudu anadi vaadu.
1: That which has no end, no beginning and no middle.
0: Taavu chaavaka puttaka champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarva sakshi ai atma velugu ani.
1: Atma will shine as the witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasayinatvanti yokka brahmatattvanni ee vyakti gurtinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of Brahman, which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani yinati manavattvamundu oka visishtamainatvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: Ivanni kudanu ajnanam yokka chihnamule.
1: All these are symptoms of ignorance.
0: Adi Shankaralu moodu vidhamulainatvanti prarthanalanu telaputu vachadu.
1: Adi Shankara was engaging himself in three types of prayers.
0: Ishvara తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: The first is, Ishvara, knowing very well that you cannot be grasped by one's own mind, I have undertaken to pray and meditate on you.
0: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించుకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: The second, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam salputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras.
0: Nenu chepputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kalukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ wanting to do something is one thing and experience is a different thing.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి ప్రాంతి అనేటువంటి పిచ్చిక గోళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కటి నుండియో వస్తున్నవి.
1: On the steps of human life, the mansions and the ambitions which a human being creates for himself, the demons come from somewhere and they destroy all the mansions.
0: రేఖలను విప్పిన లేత మొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ఈ పెనుభూతముల యొక్క తత్వమును ఈ పెనుగాత్ముల యొక్క తత్వమును మానవుడు అర్థం చేసుకునలేక తన యొక్క వాంఛన యందు మాత్రమే తాను నిమగ్నుడై అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
1: మ్యాన్ నాట్ అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ సచ్ డిస్ట్రక్టివ్ ఎలిమెంట్స్ బై ఇగ్నోరెన్స్ హీ సింప్లీ ఇమర్సెస్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ ఓన్ అంబిషన్స్.
0: కనుకనే తలంచిన తలపునకు ఫలించేటువంటి ఫలితమునకు భిన్నముగానున్నది.
1: దట్ ఈస్ ద రీజన్ వై what you want to achieve being very different from the actual fruit is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude phalamu kudanu daaniki sariyina reetiga dakkutundi kona leka tana yokka vaanchanayandu maatrame taanu nimagnudai ajnanamlo munigipothunnadu.
1: Man not understanding the purpose of such destruction.

0: ఫలము కూడాను దానికి సరియైన రీతిగా దక్కుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ హీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెన్ హీ పుట్స్ ఇన్ టు యాక్షన్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ దెన్ ది ఫ్రూట్ ఇస్ ది రైట్ వన్.
0: కనుకనే శృతి యథో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సునకు అని వాక్కునకు అని అతీతమైనటువంటి దైవత్వం అనేటువంటి సత్యాన్ని ప్రచారము చలుపుతూ వచ్చినది.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది శృతి హాస్ బీన్ టీచింగ్ దట్ ది డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అబౌవ్ యువర్ మైండ్, ది డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ యువర్ వర్డ్స్.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైనటువంటి యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్
0: అట్టర్డ్ నిత్యము ఒక్కటి.
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ
0: స్వగత అని రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటం అనేటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్వగత ది సెకండ్ వర్డ్ ఈజ్ దట్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్ టు బి ఏబుల్ టు డిస్పర్స్ ది బ్రిలియన్స్ అండ్ షైనింగ్ టు ఆల్ అదర్ ప్లేసెస్. దిస్ ఈస్ ది కెపాసిటీ డిస్క్రైబ్ బై ది వర్డ్ స్వగత.
0: ఒక్క సూర్యుడు ఒక్క స్థానమునందుకున్నాడు.
1: As an example, one sun is present in one place.
0: Tanu unnadi okkade okke sthanamunandi.
1: What exists is one sun and where he exists
0: tani prakasham sarvatra kudanu vyapimpa chestunnadu.
1: But his brilliance is being spread all over.
0: Deepamu okkate okka pradeshamunandu untadi.
1: The light is present only one and in one place.
0: Dani yokka prakashamu illanta kudanu prasaristu vastuntadi.
1: But the brilliance of this light is spread in the entire home.
0: Adhe vidhamugane aatma okkate ainappatikini tani yokka jnana prasadam aneetundi yokka prakashamunu sarvatra kudanu prasaristu vastundali.
1: In the same manner, while aatma is only one, the brilliance of its wisdom is being spread all over.
0: Suryunaku rendu gunamulu.
1: The sun has two qualities.
0: Prakasamu vedi.
1: One is to shine, the other is to heat.
0: Ade vidhamugani aatma tattvamunaku prakasamu pratittamu aneetuvanti rendu shaktulu.
1: In the same manner, the aspect of aatma has got two powers. One is
0: jeevine swabhavamu స్వరూపము అని కూడాను శృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్ వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్ దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: ఫర్ స్వరూప దట్ ఈస్ ది ఒరిజినల్ ఫామ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్ ది విజ్డమ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ ఇట్స్ న్యాచురల్ ఫామ్.
0: Dharmibhuta.
1: It has been described by the word Dharmibhuta.
0: Dharmigal, Dharmibhuta.
1: Dharmibhuta.
0: Svabhavamunaku Dharmabhuta. Jnanamu annindi.
1: Svabhava will be described by the word Dharmabhuta.
0: Swarupamunaku Dharmibhuta. Jnanamani. Svabhavamunaku Dharmabhuta. Jnanamani. Rendu vidhamunaga vibhajistu vachindi.
1: For these two qualities, Svabhava and Swarupa, the equivalent words are Dharmabhuta, Dharmibhuta.
0: Dharmibhuta anaga anuttamuto koodinatvantidi. Dharmi anaga roopamu.
1: Dharmibhuta, something connected with the form. Dharmi means form.
0: Idi anuswarupamulo untunnatvantidi.
1: This form is in a miniature form. It is like the small particles, anus.
0: Idi paramanuvuto untuntundadi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharma bhuta jnanam anaga idi prakashavantamainatundi.
1: Dharma bhuta jnana means this is something which
0: jeevi vibhu ani palukutu vachindi.
1: This also has been

0: కాల్డ్ విభు.
1: సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుతూ
0: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్స్,
1: నేటి వస్తువు నందున మేటియగుచు,
0: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్,
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి,
0: బికమింగ్ ఎ విట్నెస్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ టైమ్.
1: ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును.
0: ఆత్మ ఈజ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఆత్మ.
1: ఈ అనుస్వరూపం అనేటువంటి యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: దిస్ సటిల్ ఫార్మ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ షుడ్ బి అండర్స్టూడ్.
1: అదే స్వరూపము,
0: దట్ ఈస్ ది ఫార్మ్.
1: ఆ స్వరూపం నుంచే ఈ స్వభావము అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: ఫ్రమ్ దిస్ ఫార్మ్, దిస్ స్వభావ, వాట్ వి సీ ఇన్ ది క్రియేషన్ ఇన్ ది వరల్డ్ ఈస్ స్ప్రౌటింగ్.
1: అణువు సర్వ పదార్థముని ఎందుకూడను చేరిపోతుంటుండాలి.
0: దిస్ అణువు, ది స్మాలెస్ట్ పార్టికల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ మ్యాటర్.
1: ఈ అణువునందు మరొకటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
0: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
1: ఇందులో ఉండినటువంటి మర్మము,
0: దిస్ ఈస్ ది సీక్రెట్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్.
1: ఆత్మతత్వం అనేటువంటిది కానీ, బ్రహ్మత్వం అనేటువంటిది కానీ, సర్వ పదార్థములు ఎందుకు చేరుతున్నది కానీ, తన ఎందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
0: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
1: Aite ye anuvanandu ee yokka dharmi bhuta gnanamu cheri untundado aa padarthamu ee aatmaku swaroopakanga nirupistu vachindi.
0: But in the matter where this dharmi bhuta gnana enters as the smallest infinite form, that gets also the shining.
1: Yeta vata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu aatma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
0: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this aatma is present in all matter,
1: karanam emanaga ee anusakti lenatundi yokka padarthamu jagattunandu kaanaradu.
0: Because in this we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
1: Kanuka prati padarthamunandu kudanu ee dharmi bhuta gnanam aneetundi yokka anu swaroopamu cheritam chetane idi gana swaroopakanga roopanni dharistu vastundali.
0: Because in all basic matter, since this dharmi bhuta gnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
1: Ee swaroopamu dharma bhuta gnanamu.
0: This swaroopa is the gnana which we have called the dharma bhuta gnana.
1: Ee dharmi bhuta gnanam aneetundi darini dharma bhuta gnanam kinda mana dehamga marchukunnam.
0: This subtle dharmi bhuta, through the process of becoming dharma bhuta, we have changed
1: into kanuka mana dehamunandu ee dharmi bhutam aneetundi yokka anusakti సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
0: సిన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దిస్ సటిల్ పార్టికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ధర్మీభూత ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వీ షుడ్ రికగ్నైజ్ దట్ అవర్ హ్యూమన్ బాడీ ఈ డిరైవ్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది స్ట్రెంగ్త్.
1: పదార్థములు ఎన్ని మారినప్పటికీ ఇందులో ఉండినటువంటి యొక్క అణుశక్తి మారడానికి వీలు లేదు.
0: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
1: Idi oka vendi tumbler.
0: This is a silver tumbler.
1: Idi dharma bhuta gnanam.
0: This can be described as dharma bhuta gnana.
1: Idi karya swarupam.
0: This is the form of the result of
1: the world. Idi karanamu vendi.
0: The reason for this is silver.
1: కారణము లేకుండా కార్యము కావటానికి వీలు లేదు.
0: Without a cause, there can be no effect.
1: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
0: స్వరూప అండ్ స్వభావ హ్యావ్ ఎ రిలేషన్ విచ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ హ్యావ్ బిట్వీన్ దెమ్.
1: ఈ స్వరూపములు నీవు ఎన్ని విధములుగా మార్చినప్పటికీ ఇందులో ఉండినటువంటి ఒక వెండిని మాత్రము మార్చడానికి వీలు లేదు.
0: whatever changes you may bring about in this Swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver, which is the base of this tumbler.
1: Adhe vidhamugane, ye padarthamaina teesukondi meeru. Ippudu idi oka padarthanga undi. Indulo kudanu anuswarupamainatundi yokka dharmi bhuta jnanam untundali.
0: In the same manner, you take any material, take this material which I am holding in my hand. In this is the anushakti, the dharmi bhuta jnana, which is present as the base.
1: Idi rupamunu manamu marchinappatikini, idi kalchi, bhasmamu chesinappatikini, indulo bhasmamaneetundi anuswarupame untundali.
0: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant
1: rupamunu marinave kaani, ఈ ఆత్మతత్వం అనేటువంటి అనుస్తత్వము ఏనాటికి కూడా మారేటువంటిది కాదు.
0: ఓన్లీ ది ఫార్మ్ కెన్ చేంజ్ బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
1: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
0: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
1: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
0: This body too is composed of
1: ప్రతి ఒక్కరి దేహము కూడాను అనేక విధమైన పదార్థములతో చేరి ఉంటుండాలి.
0: The individual body of everyone consists of many different types of matter.
1: ఎన్ని పదార్థములతో చేరి ఎన్ని విధమైనటువంటి యొక్క అంగములతో కూడినప్పటికీ దీన్ని ఒక విధమైనటువంటి మట్టితో చేసినప్పటికో లేక అగ్నిలో వేసినప్పటికో ఇది భస్మంగా రూపొంది. ఆ భస్మలో కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: Although the body consists of many types of different matter, when it is buried and mixed with
1: roopa namamulu marinade kaani anusattam aneetundi yokka dharmi bhuta gnanam aneetundi maraledu.
0: The name and the form will change, but the interior dharmi bhuta gnana, that will not change.
1: Kanukane prati manavuni yendu kudanu balyamu yavanamu vardhakyam aneetundi yokka రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్
1: ప్రేమ స్వరూపులారా పదార్థము ప్రధానము కాదు. ప్రతి పదార్థమును కూడాను పరాత్మముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
0: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
0: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్.
1: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది,
0: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చు కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
1: అదే విధముగాని మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
1: అందరూ కూడా సమానులే,
0: ఆల్ ఆర్ ఈక్వల్.
1: మధ్య కాలమునందు మాత్రమే ఈ తారతమ్యం ఏర్పడుతున్నావు కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
0: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all humans.
1: ye chakravarti modalu chandarudu varaku kodanu putte samayalo inta pattaina pattukoni raadu.
0: From the king downwards to the poor paraya, no one will carry even a piece of cloth when he is born.
1: ye samayamlo pala kinchittaina address aina cheppi podu.
0: When he goes, he will not give even his address to a small extent.
1: ee rendinti yendu సర్వుడి యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
0: ఇన్ దీస్ టూ ట్రివియల్ మ్యాటర్స్ వెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది సేమ్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆత్మ హౌ కెన్ దేర్ బి ఎనీ డౌట్.
1: ఎవరికి ఎవరు,
0: హూ ఈస్ ఫర్ హూమ్,
1: ఎంతకాలం ఈ సంబంధ బాంధవ్యం,
0: హౌ లాంగ్ విల్ దీస్ రిలేషన్.
1: అయితే ఉన్నంత వరకు మన కర్తవ్య కర్మలను నిర్వర్తించటము మన యొక్క మానవత్వం యొక్క ప్రధాన ధర్మం.
0: బట్ సో లాంగ్ అస్ వి రిమైన్ హియర్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్తవ్యమైనటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
0: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
1: Ihamuna sukhimpa hevataraka vidya, paramuna sukhimpa brahma vidya.
0: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
1: education. Lokamulo sarvamu brahmam nundine puttutunnadu kani prapanchamanta kudano brahmam paine aadharapadi undinappadiki ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తేనా కూడా బాధించదు.
0: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీన్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆర్ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
1: పాము నోటి ఎందే విషం ఉంటుండాలి.
0: దర్ ఇస్ పాయిజన్ ఇన్ ది మౌత్ ఆఫ్ ఎ స్నేక్.
1: ఆ దంతముల చేతనే అనేక పదార్థములు తింటుండాలి.
0: విత్ ది సేమ్ టీత్ The snake is eating many things.
1: Kani tana vishamu tanu badinchutunnada?
0: But is the poison of the snake troubling the snake?
1: Tenu tana yokka toka yende vishamunu dharinchi untundadi.
0: The scorpion has poison in its tail.
1: Aithe tana yokka vishamu tanu badinchutunnada?
0: But is that poison giving any trouble?
1: Adi vishamugane daivattamunandu prakruti tana yokka swaroopamainappatikini ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
1: విజయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
0: Man who is immersed in material thought and the illusions of the world, all the troubles of the world are to the man. But for divinity, who is not in any way...
1: Unara gadichistu nooru addamulu pettukunte, nooru addamulu yendu kudano mana patibimbame kanipistuntali.
0: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
1: Ee nooru patibimbamulu kuda chuchi, neevemaina bhayabhramtulaku guri avutava?
0: Looking at these 100 reflections, are you afraid?
1: అని ఆనందిస్తావు.
0: యూ విల్ ఫీల్ అండ్ హ్యాపీ దట్ ఆల్
1: అదే విధముగా ఈ దేహముల అన్ని కూడాను భగవంతునికి తాను ధరించిన అద్దముల వంటివి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టు గాడ్ ఆల్ దీస్ హ్యూమన్ బాడీస్ ఆర్ సింపుల్
1: ఈ దేహములు ఎందుకున్నటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే.
0: The reflection that is present in all these bodies is
1: దీని వల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు.
0: There will be no change of any kind at any time.
1: Dehatma, Jeevatma, Paramatma ani moodu vibhagamulu chestu vacharu ee smrutulu.
0: The smrutis have been dividing this into three types. Dehatma, Jeevatma and Paramatma.
1: Ee moodinti yokka sambandham emiti?
0: What is the connection between these three?
1: Samudram untunnadi.
0: There is the ocean.
1: Deenine kootastudu ani kodalo pilustu vacharu rishulu.
0: Rishis have also been calling this the Kutastha.
1: Jalamunti alalu bayalu cherutunnayi.
0: From water come waves.
1: Ee alal nunchi nurugu vastundali.
0: From the waves come foam.
1: Alallu vadali nurugu undatam ledu.
0: Without the waves you do not have the foam.
1: Jalamunu vadali alalu undatam ledu.
0: Without water you don't have waves.
1: Ee moodu okadani okati tanniki sambandhame.
0: The water, the waves and the foam are...
1: Aithe nurugunu alalu ani pilivaru.
0: But we don't call the foam.
1: అలలను సముద్రము అని పిలవరు.
0: We don't call the waves the water of the ocean.
1: అదే విధముగానే ఈ దేహాత్మ అనేటువంటిది ఒక నురుగు వంటిది.
0: In the same manner, what we call దేహాత్మ is like the foam.
1: ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
0: This body, which is made up of the five basic materials, is like a bubble.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన.
0: దిస్ వీక్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ మెటీరియల్ ఎలిమెంట్స్ వీ డూ నాట్ నో వెన్ ఇట్ విల్ డ్రా.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనగున.
0: దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ ఎ లిమిట్ ఆఫ్ 100 ఇయర్స్ ఫర్
1: బాల్యమందు.
0: believe this limit of 100 years, maybe in your childhood, maybe in your youth,
1: ఊరలో అడవిలో ఉదక మధ్యమును,
0: maybe in a village, maybe under water,
1: ఎక్కడ ఏ సమయములో ఏ ఒక్క ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహము ఊడిపోతుందో, ఇది నీటి బుడగ వంటివి.
0: When and where and under what circumstances will this body

0: బోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: అవి
0: ఆచరణలో పెట్టాలి.
1: Our texts like the Vedas, the Puranas and the Brahma Sutras have been teaching us great things, but reading the books is not the necessary thing.
0: మొట్టమొదట మన ఇంద్రియముల యొక్క ఉద్రేకతను మనం తంపాలి.
1: The first thing is to remove and destroy the excitement of our organs.
0: అనేక మంది ఇంద్రియ ఉద్రేకతను తంపే నిమిత్తమై కొంతవరకు ఆహారాన్ని కంట్రోల్ చేస్తుంటారు.
1: Many people with a view to control the excitement of their senses.
0: ఇది కేవలం వెర్రితనం.
1: They control their food.
0: ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: This is the symptom of ignorance.
0: ఇది కాదు ప్రధానం.
1: This is not important.
0: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిచ్చిపోతుంటాయి.
1: If we recognize the truth, of their own accord the senses will come under control.
0: పుట్టపైన మర్చించిన పాము మరణ మందున
1: if you take your stick and beat on the anthill, will the snake inside
0: తనువును తా దండించిన విషయభోగములనుగున
1: if you punish yourself your desire for material
0: ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని తానగున
1: if you give up your hunger and thirst will
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం వెతుకుతురును
1: if he does not know who he is how can he understand spiritual aspects
0: మొట్టమొదట తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా అన్య విషయముల పైన మనము సవాలు చేస్తుంటే ఇది కేవలము అజ్ఞానం కంటే అజ్ఞానం అని చెప్పవచ్చు.
1: విదౌట్ అటెంప్టింగ్ టు నో ఫస్ట్లీ హూ యూ ఆర్ ఇఫ్ యూ వాంట్ నో ఎవ్రీథింగ్ ఎల్స్ అదర్ దాన్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ది ప్రైమరీ స్టెప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ప్రేమ స్వరూపులారా, మానవత్వము అజ్ఞాన తీవ్రాంతకారంలో మునగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీటి బిందువు వలె ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమర్స్డ్ in the drop of ignorance, it is like a drop of ignorance, it takes the form
0: tariyatta prema kudanu kevalam swarthamai sankuchitamai kevalam anupramananga untundadi.
1: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
0: Taanu tanavaru tappa annilanu preminchetvanti yokka idi tamalo emaatramu undadu.
1: There is no strength in one to look beyond himself and his people and love others.
0: Kani daivam yokka prema vishalamaina samudram vantidi.
1: But God's love is like a broad ocean.
0: Ee samudram daggariki velli anubinduvainatvanti yokka neeti binduvu samudraniki polchukovataniki kani samudranni attam chesukovataniki kani prayatninchadam em maatramaina sadhyamavutunda.
1: But to go near such a broad ocean, one being a drop of water, to be wanting to understand
0: ee prayatnam kevalamu cheema samudramu lotunu vetakadaniki poyinattuga untundi.
1: This attempt to understand the ocean of divinity is like an ant going to swim.
0: Deeni valla neevu ye maatramu kuda nu satyatvanni pondalevu.
1: Through this process you can never understand.
0: Aithe neevu samudramu yokka polikana pondalanukunte మరొక మార్గాన్ని అనుసరించు.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
0: నీవు ఉన్నది బిందు స్వరూపమైనప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చూ, బ్రహ్మవిత్వమైవ భవతి, రెండు సముద్రమైపోతాయి.
1: ఆల్దో యు ఆర్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ డ్రాప్, మేక్ ద డ్రాప్ మెర్జ్ ఇన్ టు ది ఓషన్, దెన్ యూ విల్ బికమ్ ది ఓషన్.
0: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
1: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యూ ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
0: నీ యొక్క తత్వం భగవంతుని ఎందు ఐక్యం గావించు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
1: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
0: ఈ విధమైన ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
1: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్, ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
0: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
1: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ఈస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ,
0: ఇది కూడాను ఒక అజ్ఞానమే.
1: యు మే గెట్ ఎ డౌట్ బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకుపోవాల.
1: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్ హ్యావ్ యూ టు టేక్ అనదర్ ల్యాంప్.
0: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
1: ధన్యవాద్.

0: సర్చింగ్ ఫర్ ఎ ల్యాంప్, డూ యూ నీడ్ అనదర్ ల్యాంప్ టు ఫైండ్ దాట్? అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ సెల్ఫ్
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, పెట్రోనస్ లైట్, అరికెన్ ప్లాంట్ను తీసుకుని పోవటము, ఇది ఎంత వెర్రితనం.
1: విత్ ఎ వ్యూ టు సీ ది మూన్ హూ ఇస్ షైనింగ్, టేకింగ్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఆర్ ఎ టార్చ్ లైట్ ఫర్ దట్ పర్పస్, హౌ ఫూలిష్.
0: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది మూన్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ది మూన్.
0: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
1: ది ఫార్మ్ ఆఫ్ ప్రేమ ఈజ్ షైనింగ్.
0: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని, ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
0: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
1: ఇఫ్ వీ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫామ్.
0: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
1: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫామ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫామ్ ఆఫ్.
0: కనుకనే వేదమునందు ఈ స్థిర సర్వభూతానాం,
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వేద,
0: గీతావాక్యం ఇదం సర్వం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది భూతాస్ అండ్ ఈశ్వర ఇస్ ఎన్వలపింగ్ ఆల్ ది భూతాస్.
0: సర్వత్రా కూడాను దైవత్వమే ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాం. కానీ ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రమును ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి, ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
1: వీ హావ్ రికగ్నైజ్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఓమ్నిప్రెసెన్స్ ఆఫ్ దిస్ డివినిటీ, బట్ మేర్ రికగ్నిషన్ ఆర్ అటరింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ నాట్ సఫిషియెంట్. వాట్ ఎవర్ యూ హావ్ రికగ్నైజ్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: తాదాత్మ భావాలను పొందిపోవాలి.
1: యూ షుడ్ అటైన్ ది స్టేట్ వేర్ యూ ఆర్.
0: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడట.
1: ఏ గురు టాట్ ఏ డిసైపుల్ ది మంత్ర శివోహం శివోహం.
0: సరే అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
1: దిస్ డిసైపుల్ ఎట్ ఎవ్రీ టైమ్ హాస్ బీన్ సేయింగ్ శివోహం శివోహం.
0: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి, ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
1: A friend came to him and asked him, whenever I see you, you always say Shivoham Shivoham. What is the meaning of this?
0: Shivoham Shivoham ante nene shivudu nene shivudu nene shivudu ani cheppan cheppadata.
1: Shivoham means I am Shiva, I am Shiva.
0: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
1: So he said, but this faith must be firm in him.
0: నేనే శివుడు అన్నప్పుడు ఆ ఇంకొక వచ్చినటువంటి మిత్రుడు అన్నాడట, పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
1: ది ఫ్రెండ్ హూ కేమ్ ఆస్క్ ది క్వశ్చన్, వెన్ యూ సే యు ఆర్ శివ, వాట్ ఈస్ పార్వతీ టు యూ?
0: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
1: హీ సెడ్ నో నో దట్ ఈస్ అ ఫాల్ట్, ప్లీజ్ ఐ వుడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
0: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను, అర్థానికి కావాలంటే ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు?
1: Truly, if he is identical with Shiva, why should he not have...
0: పదమును మాత్రం ఉచ్చరించి అర్థమును మాత్రం తెలుపుకుంటూ దానిని తాదాత్మ భావములో పొందకుండా ఉండినప్పుడు తాను శివత్వాన్ని అభ్యరించే ప్రయోజనం ఏమిటి?
1: He is uttering the word, he knows the meaning.
0: ఈ విధంగా అనే కూడా మన భారతీయులు కేవలము ఒక మూఢాచారంగా పోయి కొన్ని విధములైన ఆస్యాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
1: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
0: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
1: వీ షుడ్ దేర్ఫోర్ స్ట్రెంగ్తెన్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
0: మన జన్మకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
0: కర్మనే మూల కారణం.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్?
0: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
0: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. వాట్ ఈస్ ది రీజన్?
0: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైక్ అండ్ డిస్లైక్.
0: ఈ ప్రభావములకు మూల కారణం ఏమిటి?
1: And what is the main reason for
0: bhramti? Ye moola karanamu.
1: Your illusion is
0: the bhramti ki moola dharana emiti.
1: What's the reason for your
0: dvaitame?
1: The duality in your mind.
0: Dvaitamunaku moola dharana emiti.
1: What's the reason for duality?
0: Ajnanamu. Ajnanamu.
1: Ignorance is the reason for this dual behavior.
0: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖం ప్రాప్తిస్తుందండి. ఈ అజ్ఞానం చేతనే జన్మ మనకు
1: లభిస్తుంటుంది.
0: ఈ అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధమైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్. యూ విల్ హావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలము తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటినైనా కూడాను మీరు ఆచరణీయంలో ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: By talking too long, I am giving you some trouble. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily lives and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
0: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టినదినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
1: Since there is no particular day which is a birthday for God, the day on which you will be able to establish firmly your faith in God, that day you should regard as the birthday of God.

0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లూజ్ మనీ యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్ ఎ ఫ్రెండ్ యూ కెన్ హ్యావ్ అనదర్.
0: పునర్భార్య, భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: If the wife is gone and dead, you can marry again.
0: Punarmahi, bhoomini kolpote tirigi manamu danini sampadinchukovachu.
1: If you lose land property, you can acquire it.
0: Na shariram, shariram pote tirigi manamu sampadinchukolalem.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ది హ్యూమన్ బీయింగ్ ఇస్ ద నోబ్లెస్ట్ అండ్ ఎగ్జాల్టెడ్ వన్.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ నోబుల్,
0: సౌజన్య సౌచీతంతో కూడినటువంటి వాడు.
1: ఈస్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: Yuvati yuvakulara,
1: young men and women,
0: ee naadu yavat prapanchamu, ee prapancham yokka saubhagyamu, prapancham yokka unnati, ee naati yuvati yuvakulu yokka pravartanala pai aadharapadi unnadi.
1: The prosperity and the progress, welfare of the future rests on you.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: యంగ్ మెన్ అండ్ విమెన్, వెన్ వన్స్ యూ మెయింటైన్ వెరీ హై కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ నోబిలిటీ, ద వరల్డ్ ఆల్సో విల్ మెయింటైన్ ద స్టాండర్డ్ క్యారెక్టర్, ద వరల్డ్ విల్ మెయింటైన్ ఇట్.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: ద బైగాన్ డే విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ ది ఓషన్, కెన్ నాట్ కమ్ బ్యాక్.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: ద ఫ్రూట్ దట్ ఇస్ చూడ్ అండ్ ఈటన్ అండ్ స్వాలోడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ ఇట్స్ ఫామ్ బ్యాక్.
0: కానీ మానవుడు తన యొక్క రోజులను మోదులతో గడుపుకుంటున్నాడే కాని ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ జస్ట్ స్పెండింగ్ ద డేస్ బట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: just as the sun rays transform water into the vapor,
0: ade vidhamgane ratrim pagalu manavuni yokka aayu pramanamunu antyam gaavinchukunnatunte satyanni manavudu gurtinchukolekapothunnadu.
1: Likewise, man is not able to realize how his lifespan is diminishing day by day.
0: Jeevitamu oka pedda gadiyaram vantidi.
1: Life is like a big clock.
0: Indulo samvatsaramulu nelalu dinamulu aneetunte moodu mundlu baaguga tirugutunnavi.
1: This big clock has got the pins of the years, the months and the days.
0: Pinulu sakramanga tirugutunnavani manam aanandistunname kaani tirigi taralopalni ghana ghanamani gantalu mroyistu untunnadi.
1: We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: Kaani ee gantala vishayanni manam gurtinchukolekapothunnam.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: Hours constitute an year.
0: కనుక మనము ఈ దినములు నెలలు గంటలు తిరుగుచున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing.
0: ఈ కాలము గడువకపురమే. కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for the birth of mankind?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: What are the responsibilities of the human society?
0: ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతి యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థం చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము అషడ్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదవాత్సల్యములైనటువంటి తత్వములతో లీనమై.
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక.
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక.
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: Tadvara manavatvani tanu kolipothunnadu.
1: By this, he is losing the very human nature quality.
0: Durvyasanamulaku lonai.
1: He subjects himself to
0: vice. Durabhyasamulaku baadai.
1: He cuts himself spoiled because of bad
0: habits. Patanamai pashu vale cheerinchipothunnadu.
1: He ruins himself and comes down to the level animal.
0: Idiye manayandunnatvanti pasuttam yokka ప్రధానమైనటువంటి ఫలితం.
1: దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది అనిమల్ బిహేవియర్ ఇన్ అస్.
0: అట్టు కాకుండా
1: ఇట్ షుడ్ నాట్ బి సో.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరచి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ మైండ్ అవర్ పొజిషన్ ద ప్లైట్ డెస్టినీ.
0: సదాచార సంపన్నుడై
1: వీ షుడ్ బి వన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్.
0: సద్గుణములను పోషించుకుని
1: వీ షుడ్ డెవలప్ వర్చ్యూస్.
0: ధర్మ మార్గములు ప్రవేశించి
1: ప్రొసీడ్ అలాంగ్ ద రైచస్ పాత్.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: షుడ్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ అండ్ షుడ్ ఈవెన్ బికమ్ డివైన్.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి ప్రాపర్లీ మేడ్ యూజ్ ఆఫ్.
0: ఒక కత్తి ఉన్నది.
1: హియర్ లైస్ ది పీస్ ఆఫ్ వుడ్.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకుని తరువాత దానిని కూరగా వండుకుని మనం సుఖంగా భుజించవచ్చు.
1: హియర్ వీ హ్యావ్ ద నైఫ్, యూ కెన్ కట్ ద వెజిటబుల్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: విత్ ద సేమ్ నైఫ్ యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్ అండ్ ఈట్ అండ్ ఎంజాయ్ ద స్వీట్నెస్.
0: కానీ అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: విత్ ది సేమ్ నైఫ్ యూ కెన్ ఈవెన్ కట్ ద థ్రోట్ ఆఫ్ అనదర్ మ్యాన్ అండ్ యాక్ట్ లైక్ ఎ డెమన్.
0: దీనికి కత్తి కాదు కారణము.
1: ఫర్ దిస్ నైఫ్ ఈజ్ నాట్ ద కాజ్.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: ఇట్ ఈస్ ది హ్యూమన్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పొజిషన్.
0: మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the position.
0: ఈ స్థితిని బట్టి ఏ సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాపులాడుతున్నాడు.
1: Man today is struggling for possessions, money.
0: కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: He is not recognizing his true position.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి.
1: He has to transform his mind in order to reach proper destiny.
0: దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: In order to change his position, he should keep his mind proper.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు.
1: Vedantic parlance, it is stated, as is the mind, so is the position.
0: మన భావములు పురస్కరించుకునియే మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: Our behavior depends on our thoughts and feelings.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ మొత్తం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పములు వాసన పొందుతుంది.
1: బికాస్ ఆఫ్ ది అసోసియేషన్ విత్ ది జాస్మిన్ ఫ్లవర్స్ ద న్యూస్ పేపర్ ఆల్సో స్మెల్స్ లైక్ దట్ జాస్మిన్.
0: అదే న్యూస్ పేపర్,
1: ద సేమ్ న్యూస్ పేపర్
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: ఇస్ యూస్ టు ప్యాక్ ద పకోడా.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ లైక్ దట్ ఆఫ్ పకోడా.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలో చెందుతుంది.
1: ఇట్ ది సేమ్ న్యూస్ పేపర్ ఈజ్ యూస్ టు ప్యాక్ డ్రై ఫిష్, ఇట్ స్మెల్స్ లైక్ దాట్.
0: కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది, ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది.
1: లైక్ వైజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ సీక్రెట్ విదౌట్ ఎనీ ఫౌల్నెస్ దేర్.
0: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును, ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది.
1: డిపెండింగ్ అపాన్ ద థాట్స్ అండ్ ఎమోషన్స్ దట్ యు క్యారీ ఇన్ ద హార్ట్, యువర్ క్యారెక్టర్ అండ్ ద బిహేవియర్ డిపెండ్ ఆన్.
0: కనుకనే వేదాంతం చెప్పింది.
1: సో వేదాంత సేస్,
0: సో ఎస్ఓడబ్ల్యూ, సో
1: సో ఎస్ఓడబ్ల్యూ
0: ఇన్ యాక్షన్,
1: సో ఎన్ యాక్షన్ రీపే, రీపే ట్రైట్ ఆర్ టెండెన్సీస్,
0: టెండెన్సీ
1: టెండెన్సీ
0: ఏ టెండెన్సీ రీపే హ్యాబిట్,
1: సో ఏ టెండెన్సీ రీప్ ఏ హ్యాబిట్,
0: ఏ హ్యాబిట్ రీప్ ఏ క్యారెక్టర్,
1: సో ఏ హ్యాబిట్ అండ్ రీప్ ఏ క్యారెక్టర్,
0: ఏ క్యారెక్టర్ రీప్ ఏ డెస్టినీ,
1: సో ఏ క్యారెక్టర్ అండ్ రీప్ ఏ డెస్టినీ.
0: సో యు ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ.
1: నో దట్ యు ఆర్ ద మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ.
0: ఆర్ యు డూ ఆర్ అన్డూ ఇట్.
1: యు కెన్ మేక్ ఆర్ మార్, యు కెన్ డూ ఆర్ అన్డూ ఇట్.
0: కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ అవర్ థాట్స్.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ అవర్ కండక్ట్ బిహేవియర్ షుడ్ బి నోబుల్.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్ అపాన్ ద కండక్ట్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనం కనిపిస్తున్నది.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఫైండ్ మిజరీ, ఫియర్, రెస్ట్లెస్నెస్.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause behind it?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు ఉందరో ఆ దేశము నిరంతరము కూడా పవిత్రంగానే ఉంటుంది.
1: That country with young men and women with perfect character will be noble and great.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ ది ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది కంట్రీ?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: Among people there are no good young men and women.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: Is not the weaponry that protects a country.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: Not the atom bomb.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: The country needs men and women of perfect character.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది.
1: The good and bad of this world depend upon the men and women.
0: కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: Good company you mean association with good people? No.
0: Sat anaga daivatvame.
1: Sat means divinity.
0: Adi a being.
1: That is being.
0: Adi a shashvatamainatundi.
1: That is permanent.
0: Danito mana yokka sanghanni abhirudhi parchukovali.
1: With the divinity you can develop your company association.
0: Induvalla chedu povutuku teepi abhirudhi gavinchadaniki idi oka pedda aadharamu.
1: This will help us to get rid of all this bitterness and grow in sweetness.
0: పాపములు కరుగుటకు శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: ఇట్ ఇస్ అసోసియేషన్ విత్ ద డివైన్ ద సత్ దట్ విల్ హెల్ప్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద సిన్స్ అండ్ ద కర్సెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది.
1: ద వరల్డ్ హ్యాస్ లాస్ట్ సచ్ సీక్రెట్ గుడ్ కంపెనీ టుడే.
0: మానవత్వం అనేది మంట కలిపినది.
1: ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ టోటలీ గాన్ బర్న్ టు ఫ్లేమ్.
0: పాప భీతి లేక పామరత్వము పట్టి.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ నో ఫియర్ ఆఫ్ సిన్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: ఫర్ ద రీజన్ దట్ దే హావ్ నో లవ్ ఆఫ్ గాడ్.
0: మానవత్వం అనగే మానవులందున.
1: Among human society, the human values are totally gone.
0: Vishvashanti kidiye viplavam.
1: This is the cause for the world revolution today.
0: Inaadi prapanchamu ee viplavaniki ga guri kavadaniki kaaranam emti?
1: What is the main cause behind this revolution world over?
0: Paapa bheeti kolipoyinaru.
1: There is no fear of sin today.
0: దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు.
1: దే హావ్ నో లవ్ ఫర్ గాడ్ ఈదర్.
0: ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ గాన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
0: కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హావ్ దీస్ టూ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మనము సంఘమునందే పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: సంఘమునందే పెరిగాము.
1: వి గ్రో ఇన్ సొసైటీ.
0: సంఘం నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాం.
1: We have earned all the reputation, name and fame in society.
0: సంఘం నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము.
1: We are educated in this society.
0: తెలివితేటలను పెంచుకున్నాము.
1: We have grown in intelligence.
0: మేధావులని కీర్తిని పొందాము.
1: We got the name that we are intelligent.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది?
1: Where from you got all these things?
0: సమాజం నుండే మనకు ప్రాప్తించింది.
1: You got them out of society alone.
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను గతులను మతులను మనం ఈ సంస్థ నుంచి మనం పొందినాము.
1: We have got all these heights out of this society only.
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతి యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా?
1: Having got all these things, having risen to heights out of the society, young men and women here, have any one of you thought to express your gratitude to the society?
0: Inni pavitramainatundi yokka sadgunamulu manam andukunnanduku samajamunaku memu ee seva chestunnamu.
1: Having been the recipient of all the good out of the society, how are you?
0: Ee vidhamainatundi pratibalanni manam samajamunaku andistunnamu.
1: How are you expressing your gratitude?
0: Ee vidhanga tamaku tamu prashna vesukunte ee maatramu kudanu jawabu raavatam ledu.
1: If you put a question to yourself, you don't get an answer.
0: Idi ee pedda dosham.
1: This is a big mistake.
0: ప్రతి మానవునికి కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: Every human being must necessarily have
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిచర్యగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: Having been the beneficiaries, you should express your gratitude.
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: As an expression to your gratitude, you should render selfless service.
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: Selfless service is our responsibility. It is the true service.
0: ఈ కారణమును పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: Basing on this, the social service, service to society, is started.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: This social service is not seen even
0: ఈ సర్వీస్ ద్వారా కూడా నువ్వు తిరిగి పేరు ప్రతిష్టనే పొందుతున్నావే కానీ తమ యొక్క అంకితాన్ని మనం ఏమాత్రము అనుభవించడం లేదు.
1: Even this service is rendered for personal gain of name and fame, not in a spirit of selflessness.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. శరీరము సమాజమునకు అంకితంగా ఇచ్చే నిమిత్తమే ఏర్పడినటువంటిది.
1: Body is gifted to dedicate to the society.
0: కారణం,
1: the reason,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండి ఏ పోషింపబడుతున్నది.
1: The human body is sustained by the society.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: Having sustained and maintained by the body, by
0: సమాజం
1: యొక్క సంక్షేమాన్ని
0: మనం గుర్తించాలి.
1: We have to render service to the society and recognize this basic fact.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందు కాని, అధికారములు ఎందు కాని, వ్యాపారం నందు కాని, రాజకీయం నందు కాని, పాలకులు ఎందు కాని ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు.
1: Today among the people in high positions, authority, business, political and otherwise, there is no spirit of sacrifice at all.
0: అన్ని రంగములు ఎందు కూడాను ఈనాడు ఒక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక కలుషం ప్రారంభమైంది.
1: ఇన్ ఎవ్రీ హార్ట్ యు ఫైండ్ పొల్యూషన్, ద స్టోన్ హార్టెడ్, సో టఫ్ అండ్ రఫ్.
0: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
1: సో వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు వైప్ అవుట్ దిస్ డర్ట్.
0: ప్రతి అధికారి ఎందు కాని, ప్రతి మాతాపితరులు ఎందు కాని, ప్రతి మేధాశక్తులు ఎందు కాని, ఏ యొక్క విద్యావంతుని ఎందు కాని, అధ్యాపకులు ఎందు కాని ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ దేర్ అమంగ్ పీపుల్ ఇన్ అథారిటీ, అమంగ్ పేరెంట్స్, ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టీచర్స్ యాజ్ వెల్.
0: గొప్ప గొప్ప మేధావులమని గర్వించుతున్నారే కాని ఆ మేధావిలో ఉండవలసినటువంటి వినయ విధేయతలు కనిపించడం లేదు.
1: దే ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ దర్ ఇంటలెక్ట్, బట్ దే హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమిలిటీ.
0: గొప్ప విద్యావంతుడని గర్వించుతున్నాడే కాని ఆ విద్యకు సంబంధించినటువంటి త్యాగం అతనిలో కనిపించడం లేదు.
1: హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ వెరీ హై ఎడ్యుకేషన్ హీ అక్వైర్డ్, బట్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
0: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కానీ అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రము కనిపించడం లేదు.
1: హీస్ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ పొజిషన్, బట్ హీస్ బిహేవియర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్.
0: పాప భీతి, దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. వీ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడిన వాడవుతాడు.
1: And once you love God, you'll be loving the world by and large.
0: ఎవరిని మనం దండించినప్పటికీ, ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
1: Anyone may punish you, harm you, but you should have all the patience and bear it.
0: ఉదార చరితానాం,
1: you should have all that forbearance.
0: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
1: And the whole world should be one family.
0: ప్రపంచమంతా ఒక గృహము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ హోమ్.
0: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హియర్ ఈజ్ ఎ బ్రదర్ టు అనదర్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: దిస్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అంతా తానే అనేటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: ఈ ఏకత్వం గుర్తించినప్పుడు ఇతరులు కూడాను మనం బాధించడానికి ప్రయత్నించము.
1: When once there is the spirit of unity, no one will ever harm you.
0: Tana mettani nalukunu tana gatti pandu karustayi.
1: The soft tongue is hurt by the sharp teeth around.
0: Kani ee pandu nalukunu karchindi kadani nalukulku manu emaina shikshanistunnama?
1: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
0: ఇవ్వటం లేదు.
1: నో, యు డోంట్ పనిష్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నాలుక నాదే, పండు నావి.
1: ద రీజన్ ఈస్ ద టంగ్ అండ్ ద టీత్ బిలాంగ్ టు మీ.
0: అందువల్ల అదే విధంగా ఇతరులు మనం హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
1: Likewise, others may harm you, accuse you, yet you should pardon them.
0: ఈ యువకులయందు క్షమా గుణము అత్యవసరమైనటువంటిది.
1: Among young people, this spirit of forgiveness is very important.
0: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
1: At this age, you will have hot blood.
0: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
1: If anyone says anything, you will be full of fury and anger.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: మానవునికి ఉండవలసినటువంటి గుణము కాదు ఇది.
1: It is not a human quality.
0: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the peace and patience, you should develop.
0: క్షమ సత్యము.
1: It is this forbearance that is truth.
0: క్షమ ధర్మము.
1: Forgiveness is dharma.
0: క్షమ వేదము.
1: And this patience is veda.
0: క్షమ అహింస.
1: And forbearance is non-violence.
0: క్షమ యజ్ఞంబౌ.
1: And this forbearance is sacred ritual.
0: క్షమ సంతోషము సర్వము.
1: It confers happiness and everything.
0: క్షమ సర్వస్వంబు సర్వలోకములందు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కాస్మాస్.
0: ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ ప్రాక్టీస్ బై ఎవ్రీబడి.
0: ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము.
1: కల్టివేషన్ ఆఫ్ సచ్ ఫర్బేరెన్స్ ఈస్ ట్రూ ధర్మ ఆర్ సీక్రెట్ ప్రాక్టీస్.
0: ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of righteousness and be a true human.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వములో ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make every effort to know the sacred qualities in a human being.
0: అషద్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మోహమానవత్వములు ఇవన్నీ కూడాను మృగలక్షణములే.
1: The anger, the lust and greed, all the weaknesses are not the human qualities, they are animal qualities.
0: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
1: దే ఆర్ నాట్ ది క్వాలిటీస్ టు బి ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: భయపెట్టేది మృగము, భయపడేది పశువు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అనిమల్ దట్ మేక్స్ ఎవ్రీ వన్ ఫియర్ స్ట్రికన్ అండ్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్ టర్న్.
0: నీవు మృగము కాదు, పశువు కాదు.
1: యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ నాట్ ఎ బీస్ట్.
0: నీవు భయపెట్టకూడదు, భయపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈ రెండింటికి అతీతమైనటువంటి మానవుడుగా నీవు ప్రదర్శించాలి.
1: యూ షుడ్ ట్రాన్సెండ్ దీస్ టూ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఈనాటి యువకుల లోపల ప్రధానమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దీస్ చీఫ్ క్వాలిటీస్.
0: ఎవరిని నీవు భయపెట్టవద్దు.
1: నెవర్ క్రియేట్ ఫియర్ ఇన్ అదర్స్.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: దేనికి భయపడాలి?
1: వై షుడ్ యూ అఫ్రైడ్?
0: పాపమునకు భయపడాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫియర్ వెన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సిన్.
0: దైవమును ప్రేమించాలి.
1: లవ్ గాడ్.
0: ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూమ్ యూ షుడ్ లవ్, గాడ్ అలోన్, నన్ ఎల్స్.
0: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
1: టుడే వి హావ్
0: తండ్రి ప్రేమ ఉన్నది.
1: ఆల్సో ఫాదర్.
0: సోదరుల ప్రేమ ఉన్నది.
1: బ్రదర్స్.
0: మిత్రుల ప్రేమ ఉన్నది.
1: ఫ్రెండ్స్.
0: బంధువుల ప్రేమ ఉన్నది.
1: రిలేషన్స్.
0: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: All these forms of love, the worldly love, carries with it selfishness.
0: కాని ఎట్టి స్వార్థమైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
1: The selfless love is only the divine love.
0: దైవము మీ నుండి దేనిని కోరడు.
1: God does not want anything from you.
0: దైవము మీ నుండి ఏదీ ఆశించడు.
1: He doesn't expect anything from you.
0: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకును నిస్వార్థమే, నిస్వార్థమే.
1: God from top to toe is selfless.
0: పూర్ణమైనటువంటి ప్రేమనే.
1: ఇట్స్ ఎ టోటల్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
1: గాడ్ ఈజ్ లవ్ అండ్ యూ షుడ్ లవ్ హిమ్.
0: అది పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్, యూ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
0: అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
1: సచ్ ఎ మ్యాన్ విల్ బి రెస్పెక్టెడ్ బై దిస్ సొసైటీ.
0: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే,
1: in order to earn esteem in society,
0: ప్రేమనే మనం సాధించాలి.
1: ఇట్ ఇస్ ఇట్ ద లవ్ ఫర్ గాడ్ దట్ ఇస్
0: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
1: టు కల్టివేట్ లవ్ ఫర్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఎట్టి పాపమునకు కూడా మనం ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సిన్.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ సిన్?
0: మన యొక్క భారతీయ సంస్కృతి యందు,
1: యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ భారత్,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Service to others is a merit. Harming others
0: help
1: is a
0: ever, merit. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: అయితే ఏది పాపం?
1: దెన్ వాట్ ఇస్ ద సిన్?
0: దేహమునే తానుగా భావించి,
1: ఐడెంటిఫైయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ద బాడీ,
0: దేహము యొక్క సదుపాయాల నిమిత్తమై,
1: ఫర్ ది కంఫర్ట్స్ ఆఫ్ ద బాడీ,
0: దేహము యొక్క అనుకూల నిమిత్తమై,
1: ఫర్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ,
0: ఆ విధమైనటువంటి యొక్క స్వార్థం చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ వి రిజార్ట్ టు సర్టన్ ప్రాక్టీసెస్.
0: పర ఉపకార అని మూడు పదములు.
1: హియర్ దేర్ త్రీ వర్డ్స్, పర ఉపకార.
0: పర అనగా ఆత్మ.
1: పర మీన్స్ ఆత్మ.
0: ఉప మీన్స్ సమీపం.
1: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ.
0: కరణం చేయటం.
1: కరణ ఇస్ డూయింగ్ ఇట్.
0: ఆత్మకు సమీపంగా పోయేటువంటిదే పుణ్యము అన్నారు.
1: It is the virtue, the true merit, going near, close to Atma.
0: Anaga daivatvaniki samipanga povatame punyamu annaru.
1: Merit means proximity to the divinity.
0: Para peedanam annaru.
1: Then para peedanam.
0: Para anaga paramatmane.
1: Para means God.
0: Peedanam.
1: Peedanam.
0: Anaga paramatma tattvanni vismarinchatame paapam annaru.
1: Forgetting the nature of divinity is the worst of the sins.
0: Kanukani divyatvani marchipovatame paapamani, divyatvani smarinchatame viswasinchatame punyamani.
1: The inner significance is to be aware of the divinity is the merit. To forget it is the sin.
0: మానవుని యందు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
1: We should have full faith in the divinity of everyone.
0: అది ఏ దేశమునకు కాని పాపమునకు కాని అవకాశం ఉండదు.
1: Then there is no scope for any kind of hatred.
0: కాని ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావాన్ని పురస్కరించుకొని,
1: young men and women, because of the age,
0: ఓపికను కోల్పోతున్నారు.
1: They lose all patience.
0: క్షమను తప్పిపోతున్నారు.
1: They have no sense of forgiveness.
0: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
1: Therefore, there is wide scope for jealousy, ego and hatred.
0: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా,
1: young men and women, embodiments of love.
0: ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది.
1: Today in this world, there's an incurable disease in everyone.
0: Kondari yandu takkuga undavachu, kondari yandu ekkuga undavachu.
1: It may be less in some and more in others.
0: Kani quantity difference ga untundachu, kani quality okkate.
1: There is difference in the intensity, the quantity, but the quality being same.
0: Aa rogam emiti?
1: What is the disease?
0: Adi ahankaramu.
1: That incurable disease is the sense of ego.
0: Ee ahankaram anetunte rogamu ఏ వైద్యమునకు ఇది నివారణ కాదు.
1: ద డిసీజ్ ఆఫ్ ఈగో కెనాట్ బి క్యూర్డ్ బై కనుకనే
0: ఈనాడు ప్రపంచమంతా ఇక్కడను,
1: టుడే ఇన్ దిస్ వరల్డ్,
0: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: మ్యాన్ లుక్స్ ఫుల్ ఎఫ్లిక్టెడ్ విత్ సో మెనీ డిసీజెస్.
0: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగం.
1: ఆఫ్ ఆల్ ది డిసీజెస్ ఈగో ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
1: ఈగో ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
1: దిస్ ఇగ్నోరెన్స్ ఈస్ డ్యూ టు ఇన్నోసెన్స్.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి పోవాలంటే అవిద్య పోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వీ షుడ్ బి అవేర్.
0: రెండు పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్, యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ హియర్.
0: అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
1: టు కిల్ ఈగో వీ హావ్ టు పుట్ అవర్ సెల్ఫ్స్ టూ క్వశ్చన్స్.
0: ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ వెరీ బిగ్ గ్లోబ్.
0: ఇంత పెద్ద ప్రపంచం లోపల,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుంది.
1: ఇండియా హౌ స్మాల్ ఇట్ ఈస్.
0: ఈ ఇండియా లోపల,
1: హియర్ ఇన్ ఇండియా,
0: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుందా.
1: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల,
1: ఇన్ ఆంధ్రప్రదేశ్,
0: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుందా.
1: అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్ స్టిల్ స్మాల్.
0: ఈ అనంతపురం జిల్లా లోపల,
1: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్,
0: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుందా.
1: ప్రశాంతి నిలయం హౌ స్మాల్.
0: ఈ ప్రశాంతి నిలయం లోపల,
1: ఇన్ ప్రశాంతి నిలయం,
0: నీవు ఎంతటి వాడవు.
1: వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? వాట్ ఆర్ యూ?
0: ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
1: మ్యాన్ బీయింగ్ సో సింపుల్ అండ్ సో సటిల్ అండ్ లిటిల్, వై షుడ్ హీ బి ఈగోయిస్టిక్.
0: మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు,
1: ఇఫ్ యూ థింక్ స్పిరిచువల్లీ,
0: ఈశావాస్యం విదం జగత్,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్,
0: సర్వం కలువిదం బ్రహ్మ,
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే,
1: యు ఫైండ్ డివినిటీ ఆల్ ఓవర్,
0: ఈశావాస్యం అందరి ఎందు నివసించేవాడు భగవంతుడే,
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు
1: when we recognize this unity on divinity
0: ఎవరిపైన నీవు గర్వపడటం
1: for whose sake what is the reason for ఉన్నటువంటిది
0: ఒకే దివ్యమైన శక్తి
1: the same divine power is latent in everyone
0: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి
1: we see so many bulbs around
0: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి
1: bulbs are different
0: కానీ అన్నిటియందు ఉన్న కరెంట్ ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే
1: when once you know the truth the current is same in all the bulbs
0: ee difference manaku em maatramu undadu
1: you are not mindful of the differences
0: kanuku aadhyatmika margamlo అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ నో ద వన్నెస్ ఆర్ యూనిటీ
0: వ్యావహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి
1: ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్ యూ షుడ్ నో దిస్ ఇస్ ద వాస్ట్ వరల్డ్ అండ్ టైనీ క్రియేచర్
0: అయితే ఆధ్యాత్మిక తత్వంలో అనోరణీయాన్ మహతో మహీయాన్
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెట్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద
0: ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఇమ్మనెంట్ లేటెంట్ డివినిటీ
0: హెచ్చుకు సంపదలు వచ్చిన కానీ
1: ద ప్రాస్పెరిటీ మే కమ్
0: ఏనుగు గుర్రములు ఎక్కిన గాని
1: యు మే బి రైడింగ్ ఆన్ ఎ హార్స్
0: పిచ్చోడిని మెచ్చిన గాని
1: ద వరల్డ్ మే బ్లేమ్ యూ దట్ యు ఆర్ ఎ మ్యాడ్ క్యాప్
0: అందరూ నిన్ను మెచ్చిన గాని
1: ఆల్ పీపుల్ మే ప్రైజ్ యూ
0: మంచిని మరువకురా
1: నెవర్ ఫర్గెట్ గుడ్
0: దేవుని విడువకురా
1: నెవర్ గివ్ అప్ గాడ్
0: ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి
1: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ ఫర్మ్లీ
0: మంచిని మర్చకూడదు
1: నెవర్ ఫర్గెట్ గుడ్
0: దేవుణ్ణి విడవకూడదు
1: నెవర్ గివ్ అప్ గాడ్
0: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ
1: ఇట్ మే బి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దీనిని సరైనటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి
1: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ
0: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి
1: This should develop among young men and women in particular.
0: ఈ ప్రపంచమునకు సరైన నాయకులు సరైన రక్షకులు సరైన పోషకులు ఈనాటి యువతి యువకులే
1: For this world, the protectors and the one who will uphold the prestige of this country are young men and women alone.
0: నీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి
1: Make your behavior sacred.
0: దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి
1: Experience the love of God.
0: అది ఇందులాశ చెప్పాడు ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ
1: ఇట్ మే బి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దీనిని సరైనటువంటి యొక్క దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి
1: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ
0: అది ఈనాటి యువకు

0: is the love of God.
1: అదే ఇందులాషా చెప్పాడు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని స్వామి చెప్పేటువంటి ప్రతి విక్రయం కూడా ఈ యొక్క ఆదర్శములే.
0: That's what Indulasha mentioned. My life is my message. Whatever Swami says, they are ideals only.
1: ఆదర్శాన్ని మనం వదలకూడదు.
0: You should never give up ideals in life.
1: కానీ ఈనాటి ప్రపంచంలో,
0: but in today's world,
1: ఆశలు పెంచుకుంటున్నాము.
0: We have many desires.
1: ఆదర్శాలు మర్చిపోతున్నాము.
0: We are forgetting ideals.
1: స్వార్థమును పెంచుకుంటున్నాము.
0: We are increasing developing
1: మర్చిపోతున్నాము.
0: And we are forgetting the spirituality.
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము.
0: దేశాభిమానాన్ని
1: విస్మరిస్తున్నాము.
0: We have forgotten the sense of patriotism.
1: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు?
0: How can we lead our lives then?
1: దేశాన్ని మరవకూడదు.
0: Never forget your country.
1: మర్చిదే దేహాన్నైనా మర్చు.
0: Forgetting desha the country amounting to forgetting your own body there.
1: మహర్షులు,
0: ancient sages,
1: ప్రాచీనపు మన పెద్దలు,
0: ancient elders,
1: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
0: They led an ideal life.
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: They have coronated this sacrifice.
1: న్యాయానికి కంకణం తొడిగారు.
0: They have determined to uphold justice.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: They have welcomed the truth.
1: త్యాగాన్ని విశ్వసించారు.
0: And they have full faith in sacrifice.
1: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ.
0: That was the practice among elders then.
1: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడాను ఏ విధమైన అశాంతికి కాని కష్టములకు కాని గురి కాలేదు.
0: That's why elders never suffered.
1: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు.
0: There was peace and security all the time.
1: ఈనాటి మానవులు క్షణ క్షణములకు కూడా విచారం లేదు.
0: Whereas the present day human society is full of misery and anxiety. Why?
1: వారి యందు త్యాగం లేదు.
0: Because they have no sacrifice.
1: ధర్మము లేదు.
0: There is no righteousness.
1: సత్యము లేదు.
0: There is no truth.
1: ఈ రెండు లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది?
0: Without these things, how do you expect to be peaceful?
1: కనుకనే ఈనాటి యువతి యువకులంతా,
0: so young men and women today,
1: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో.
0: దే షుడ్ కారనేట్ సాక్రిఫైస్ ఇన్ దర్ హార్ట్స్.
1: న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి.
0: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్.
1: సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి.
0: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది మన సంరక్షణకు కాని దేశ సంరక్షణకు కాని ప్రధానమైనటువంటి ఆయుధములు.
0: దిస్ ఈస్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవడం చేతనే ప్రపంచమంతా కూడా కుళ్ళి కుమిలి కూలిపోతుండాలి.
0: బికాస్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఐడియలిజం ఐడియల్స్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ పుట్ టు రూయిన్.
1: ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
0: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపీ బట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ ద లేటెంట్
1: హ్యాపీనెస్. మనం ద్వేషించరాదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ గాడ్.
1: దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపై ద్వేషం అనేది ఏనాటి రాదు.
0: ఇఫ్ యు హావ్ లవ్ ఫర్ గాడ్ యుల్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: కనుక
0: సో
1: యువతి యువకులు,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని,
0: ది సార్ట్ ఆఫ్ లైఫ్ దే వాంట్ టు లీడ్,
1: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని,
0: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్,
1: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
0: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్.
1: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
0: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ది ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్.
1: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్.
1: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
0: ఇఫ్ ది టంబ్లర్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
0: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality.
1: కనుకని మొట్టమొదట మన హెడ్ లో ఉన్నటువంటి యొక్క దుర్గుణములను దురాలోచనలు మనం దూరం చేయాలి.
0: So we should empty our head by removing, by giving up all the vices and wicked thinking.
1: నిర్మలమైన చిత్తమును,
0: pure heart,
1: నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి.
0: అండ్ దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: మనం ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సర్వీస్ సర్వీస్ సేవగా మనం భావించాలి.
0: యూ మే బి ఎనీవేర్ టేక్ టు సర్వీస్.
1: దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: దట్స్ వాట్ భగవాన్ సెడ్, హ్యాండ్స్ ఇన్ సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: అదే రియల్ రెస్ట్.
0: దట్ ఈస్ ద రియల్ రెస్ట్.
1: కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ,
0: ఎనీ సర్వీస్ యూ మే డూ,
1: ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫిల్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్ విత్ దీస్ వరీస్ అండ్ ట్రివియాలిటీస్.
1: కనుక
0: సో
1: అచంచలమైనటువంటి బుద్ధిని,
0: విత్ అన్వేవరింగ్ మైండ్,
1: నిశ్చలమైనటువంటి దృష్టిని,
0: విత్ స్టడీ విజన్,
1: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివినిటీ విల్ ఎక్స్ప్రెస్.

0: Brahmavit Brahmaiva Bhavati.
1: The knower of the Brahman becomes Brahman in turn.
0: Neevu daiva bhavamulu pondinappudu neevu daivangane maaritavu.
1: Then once you entertain divine thoughts, you become divine.
0: Neevu kevalam mruga bhavam anta pettukottamla neevu mrugangane maaripothavu.
1: With animal thoughts you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
0: Anni desamulu variki kudanu andulo bharat desam variki marinta baaga anubhavamu.
1: People of all countries and people of Bharat in particular, they know this.
0: Ramayanam nandu maha goppa vidyavantudu Ravanasudu.
1: In the sacred epic Ramayana, Ravana is highly educated.
0: Antati vidyavantude Ramulu kudanu.
1: Rama is also educated highly as well. Today we think of this study, education.
0: కానీ ఇరువురు కూడాను విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు.
1: Both are highly educated.
0: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
1: The good and bad study equally.
0: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
1: Here we should know two aspects.
0: నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Some want to become great.
0: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
1: Some want to become good.
0: ఈ మంచికి గొప్పకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: What is the difference between goodness and greatness?
0: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There's wide gulf between the good and the great.
0: తల్లిదండ్రులు కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
1: All parents want their children to be great.
0: ఎంతో గొప్ప కావాలి.
1: In what aspect?
0: వారికి తెలియదు.
1: They don't know.
0: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
1: Parents consider that education and occupying high positions are the symbols of greatness.
0: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్, వాట్ ఈస్ దట్స్ రియలీ గుడ్?
0: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
0: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ ది హ్యూమన్ నేచర్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివినిటీ అండ్ వైస్ వర్సా ఇస్ ది నోబ్లెస్ట్.
0: నరుణ్ణి యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
1: అండ్ ద వన్ హూ ఫీల్స్ సీస్ ద డివినిటీ ఇన్ మ్యాన్ ఈస్ గుడ్ మ్యాన్.
0: కనుకనే నరుని యందు నారాయణుని దర్శనం చేస్తే అది మంచితనం.
1: సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్నెస్ టు సీ గాడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నారాయణ యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
1: యు మే కన్సిడర్ గ్రేట్ ఇఫ్ హీ సీస్ మ్యాన్ ఇన్ గాడ్.
0: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
1: వితౌట్ గుడ్నెస్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ గ్రేట్నెస్.
0: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి, కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
1: సో యూ మస్ట్ బి గుడ్ ఫస్ట్, నథింగ్ టు డూ విత్ గ్రేట్నెస్.
0: ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు.
1: దేర్ మెనీ గ్రేట్ పీపుల్.
0: వారి వల్ల దేశంలో కలిగినటువంటి ఉపయోగం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ టు దిస్ కంట్రీ?
0: కనుకనే రావణుడు చదివాడు.
1: రావణ వాజ్ ఎడ్యుకేటెడ్.
0: రామును చదివాడు.
1: రామ ఆల్సో.
0: కానీ
1: బట్
0: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
1: రామ ఈస్ గుడ్, రావణ ఈస్ గ్రేట్.
0: గ్రేట్ అయితే ఏ విధంగా గ్రేట్?
1: ఇన్ వాట్?
0: గొప్ప తపస్సు చేశాడు.
1: హీ డిడ్ పెనెన్స్.
0: కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు.
1: హీ కుడ్ నాట్ డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ ది నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్.
0: జీర్ణించుకోలేకపోవడం చేత
1: as he could not assimilate,
0: అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది.
1: He suffered from indigestion.
0: ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము.
1: This indigestion is ignorance.
0: ఈ అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటివే ఈ దుర్గుణములు.
1: Because of the ignorance, the other vices follow.
0: తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక
1: he could not control his desire.
0: వంశమే నాశనం చేసుకున్నాడు.
1: He has ruined the entire clan.
0: తలంపులను తాను అరికట్టుకోలేక
1: he could not control his
0: తన తమ్ముళ్ళనే చంపుకున్నాడు.
1: He was responsible for the death of his brothers.
0: కోరికలను అదుపులో పెట్టుకోలేక
1: he could not control
0: his కొడుకులను కూడా చంపుకున్నాడు.
1: And he was responsible for the death of his sons.
0: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు.
1: Because he could not control raga, the attachment, he lost rajya, the kingdom.
0: ఈ కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
1: Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions.
0: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
1: Had there been no attachment, the rakshasas would not have been killed.
0: వంశమునే నాశనం చేసుకుని ఉండడు.
1: Had there been no desire at all, the clan would not have been lost.
0: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముళ్ళను కూడా చంపుకొని ఉండడు.
1: Had there been no thoughts at all, the brothers would not have died.
0: ఈ కోరికని రావణులో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు.
1: Had there not been desires, the sons would not have died.
0: కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
1: దేర్ఫోర్ మ్యాన్ బికమ్స్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ ద డిజైర్, అటాచ్మెంట్ అండ్ థాట్.
0: కనుక ఉండవలసింది ఒక కోరిక.
1: We should have only one desire.
0: అదే దైవ ప్రీతి.
1: That is love of God.
0: అదే పాప భీతి.
1: That is the fear of sin.
0: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును.
1: With these two, you can become very great.
0: కానీ రాములు సత్యానికి అంకితమైపోయాడు.
1: బట్ రామ డెడికేటెడ్
0: ధర్మానికి అంకితమైపోయాడు.
1: హి ఇస్ డెడికేటెడ్ టు ధర్మ.
0: సత్యం వద, ధర్మం చెర.
1: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
0: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ స్పీకింగ్,
0: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
1: హి ఫాలోడ్ ధర్మ.
0: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
1: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
0: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
1: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, yet Rama is respected today.
0: Manavuni endukodanu madhavatvanni chupinchadu Ramudu.
1: Rama has shown the divinity in a human being.
0: Daivam manusha rupena,
1: God comes in human form.
0: Adi manchitanam,
1: that is goodness.
0: Devudlo narunu chuttamu adi goppatanam kaadu.
1: To see man in God, nothing great about it.
0: Adi nee yokka vaancha.
1: That is your desire.
0: నీ యొక్క ఇమాజినేషన్, రిఫ్లెక్షన్, రియాక్షన్,
1: రీసౌండ్.
0: మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు.
1: బికాజ్ యూఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: దైవంలో మానవుడిగా హ్యూమన్ బీయింగ్, నీ గొప్పతనం ఏమిటి?
1: వాట్ ఈస్ గ్రేట్నెస్ ఇన్ సీయింగ్ హ్యూమన్ ఇన్ ద డివైన్?
0: కాదు కాదు, మానవుని ఎందుకు నువ్వు దైవాన్ని చూడాలి?
1: యూ షుడ్ సీ గాడ్ ఇన్ మ్యాన్.
0: అది మంచితనం,
1: దట్ ఈస్ గుడ్నెస్.
0: కనుక మంచితనంకు గొప్పతనంకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో క్లియర్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్.
0: మనము మంచివారు కావాలా కానీ గొప్పవారు కానక్కర్లేదు.
1: వీ షుడ్ బి గుడ్ అండ్ నాట్ గ్రేట్.
0: ఏమిటి గొప్పవారు?
1: వాట్ ఈస్ దట్?
0: గొప్ప ధనం ఉండవచ్చును, గొప్ప విద్య ఉండవచ్చును, గొప్ప బలం ఉండవచ్చును,
1: స్ట్రాంగ్,
0: కానీ గొప్ప సైన్యం ఉండవచ్చును, గొప్ప అధికారం ఉండవచ్చును,
1: పొజిషన్,
0: కానీ ఇది ఎంతవరకు?
1: హౌ లాంగ్ దే లాస్ట్?
0: నీకు ఆ అధికారం ఉండినంత వరకు
1: దే లాస్ట్ అంటిల్ యు ఆర్ ఇన్ పొజిషన్.
0: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
1: లేటర్ ఈవెన్ హౌస్ పీపుల్ దేర్ రెసిడెంట్.
0: ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుండి,
1: వన్ మే బి ప్రైమ్ మినిస్టర్,
0: ఆ పదవి ఉండినంత వరకు అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు.
1: సో లాంగ్ హీస్ ఇన్ పొజిషన్, పీపుల్ విల్ గో రౌండ్ హిస్ రెసిడెన్స్.
0: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే,
1: ద మూమెంట్ హీ రిటైర్,
0: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు.
1: ఈవెన్ రిక్షా ఫెలో డిమాండ్ మనీ,
0: గౌరవించడు.
1: నో వన్ విల్ రెస్పెక్ట్ హిమ్.
0: ఇది ఆ గొప్పతనము.
1: ఇస్ దిస్ సైన్ ఆఫ్
0: గ్రేట్నెస్? గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది.
1: ద గ్రేట్నెస్ ఇస్ దిస్ సార్ట్ మేడ్,
0: కానీ మంచితనం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: బట్ గుడ్నెస్ ఇస్ పర్మనెంట్.
0: అందువల్లనే
1: సో
0: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి.
1: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు బి గుడ్.
0: మంచితనం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ గుడ్నెస్?
0: ధర్మంగా ఉండటము,
1: టు బి రైట్,
0: న్యాయంగా జీవించటము,
1: ఫుల్ ఆఫ్ జస్టిస్,
0: కేవలం అందరినీ ప్రేమించటము,
1: టు లవ్ ఆల్,
0: దైవత్వాన్ని మనం విశ్వసించటము,
1: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దీనులను ప్రేమించటము,
1: లవ్ పీపుల్,
0: తిక్కులేని వారిని ఆదరించటము,
1: రెండర్ సర్వీస్ టు
0: మంచితనం యొక్క
1: హోల్ ఆన్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్.
0: కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ all good feelings, good actions and sacred thoughts.
0: Yuvati yuvakulara,
1: young men and women,
0: ee naadu prarambhotsavam jarigindi kanukane,
1: today is inaugural session.
0: Ee naadu kevalam oka master plan maadri ee vidhanga undali, etta undali anukunte maatrame ee naadu vicharinchukundam.
1: We have only understood the master plan today, this morning.
0: Munmundu
1: in future, meer
0: cheyavalsinatundi oka baadhyatalu, కర్తవ్యాలు, కర్మలు, ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం.
1: యూ షుడ్ డిస్కస్ ఇన్ ఫుల్ యువర్ యాక్షన్ ప్లాన్, ద ఫ్యూచర్ యాక్టివిటీస్.
0: అన్నింటికీ ప్రధానమైనటువంటిది,
1: మోస్ట్ ఇంపార్టెంట్,
0: ఆధ్యాత్మిక మార్గంలో
1: ఇన్ స్పిరిచువల్ పాత్,
0: నామస్మరణే.
1: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చును.
1: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ నామస్మరణ కూడా ప్రేమతో పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కపో

0: ఈ ఐదు సద్గుణములు ఏ మానవుని యందు ప్రకాశించుచుండును అట్టి మానవుని యొక్క సర్వస్వమును కూడాను భగవంతుడు వెంటనే జంటనే ఇంటనే ఉండి కాచుకుంటుంటాడు.
1: The one with faith, the courage, the valor, intelligence, energy and the chivalry will always receive God's encouragement and support.
0: ఏ రంగమునందైనను ఏ కాలమునందైనను ఏ ప్రదేశమునందైనను ఈ ఆరు గుణములు అత్యంత అవసరమైనటువంటి సద్గుణములు.
1: At any point of time, anywhere, any place, any field for that matter, these six virtues are very essential.
0: ఈ సద్గుణములు కలిగినటువంటి మానవునకు ఎట్టి విచారం కూడాను ఏనాటికను తన్ను వెంటాడదు.
1: Man with these six virtues will never get worried at any time.
0: ఈ సద్గుణములు చదువుల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: These noble qualities cannot be acquired through education.
0: లేక మరొక గురువును బోధించేటువంటి యొక్క బోధనలు కాదు.
1: Nor could it be received from the teaching of the preceptor.
0: లేక ఏ తల్లిదండ్రులకును తమకు ఒక భాగంగా అందించేటువంటిది కాదు.
1: Nor could be handed over, passed on by the parents.
0: ఇది కేవలము ఆత్మవిశ్వాసం చేతనే లభ్యమయ్యేటువంటిది.
1: It's born out of the self-confidence.
0: విశ్వాసం సాహసం ధైర్యం మొట్టమొదటిది విశ్వాసం.
1: First of all is the faith.
0: మనం నిత్య జీవితంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో మన నిత్యానుభవంలో మనకు గుర్తులకు వస్తుంటాయి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ నో ది పోస్టల్ డిపార్ట్మెంట్ దట్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్.
0: మనం ఒక లెటర్ను రాసి ఒక కవర్లో పెట్టి దానిపైన కరెక్ట్ అడ్రస్ అనగా విలాసం రాసి దానిపైన ఒక స్టాంప్ కనిపించినప్పుడు అది ప్రక్క బజారుకైనా వెళుతుంది లేక ఇంకే ఢిల్లీకైనా ఏ కలకత్తాకైనా ఏ బాంబేకైనా కూడాను చేరుతుంది.
1: If we post a letter with the address correctly written and the stamp also fixed there, it will certainly go either to the neighboring street or Delhi or Calcutta.
0: ఈ విలాసమునకు ఈ స్టాంప్ కు దూరము దగ్గర అనేటువంటి భేదములు లేవు.
1: The address written and the stamp fixed there are beyond the distance.
0: అదే విధముగానే భగవంతునకు దగ్గర వారు దూరం వారు అనేటువంటి భేదము లేదు.
1: Likewise, God does not find indifference between those who are near and far off.
0: మన విశ్వాసము అనేటువంటి అడ్రస్ కరెక్ట్ గా రాయాలి.
1: We have to write down this address of faith correctly.
0: అనగా ఎట్టి విశ్వాసము? అచంచలమైన విశ్వాసము.
1: What kind of faith? Unwavering faith.
0: పరిపూర్ణమైన విశ్వాసము.
1: The total faith.
0: ఎట్టి సందేహములకు అవకాశం లేనటువంటి యొక్క విశ్వాసం.
1: The faith that doesn't give any scope for any doubt.
0: అట్టి విశ్వాసమును విశ్వాసం అనేటువంటి అడ్రస్ ను కరెక్ట్ గా మనం రాయాలి.
1: We should write this address of faith very clearly.
0: ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది ఏ స్టాంప్.
1: We should also fix the stamp of love. Wholehearted love, the selfless love.
0: Swarthamto kudinetunte oka stamp ikkada e maatramu panikiradu.
1: If you fix the stamp of love full of selfishness, it is not valid.
0: Niswarthamainatunte ee oka stamp nu manam premanu antinchali.
1: You should just fix the stamp of love of selflessness.
0: Dhruda vishwasamu poorna premato kudinetunte oka ee stamp రెండింటి ద్వారా మీ ప్రార్థనలు భగవంతునికి డైరెక్ట్ గా అందిపోతుంటాయి.
1: Your prayer will certainly reach God if it has got the address of strong faith and the stamp of total love.
0: ఇలాంటి విశ్వాసం అనేటువంటిది ఈనాడు చాలా కరువైపోయినది.
1: That kind of total faith, strong faith is scarce.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది అత్యంత దూరమైపోయినది.
1: Faith in one's own self is far distant.
0: తనను తానే నమ్మలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు?
1: The one who has no trust in his own self, how do you expect him to be?
0: మూడు దినములు నమ్మకంగా బ్రతకలేనిటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నమ్మగలడు?
1: The one who has no trust in his own self for 3 days, how do you expect him to develop faith in God?
0: ఇలాంటి నమ్మకహీనులైనటువంటి ఒక మానవులకు దైవం ఏనాటికి పరిపూర్ణంగా అనుగ్రహించడు?
1: Faithless people can never experience the total divinity.
0: కనుక ప్రతి మానవునకు విశ్వాసము అతి దృఢమైనటువంటిదిగా ఉండాలి.
1: So every man should possess this strong faith.
0: ఈ ప్రపంచములో మానవుని యొక్క జీవితములో అన్ని రంగములు యందు కూడాను విశ్వాసము అత్యవసరమైనటువంటిది.
1: In every walk of life, in every field of our activity, faith is essential.
0: మనం ఒక ఆఫీసుకు వెళుతున్నాం.
1: We attend our office.
0: ఆఫీసునకు వెళ్లి తిరిగి వెనుకకు రాగలము, మన ఇంటికి చేరగలము అనేటువంటి నమ్మకమే లేకపోతే ఇతను ఆఫీసుకే వెళ్లలేడు.
1: We go to office in full faith that we would return safe, failing which we don't go at all.
0: ఏ పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ పని నేను పరిపూర్ణంగా చేయగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే ఆ పనిలో తాను ఏమాత్రమో ప్రవేశించడు, విజయాన్ని సాధించలేదు.
1: When we undertake a task or any project, unless we are confident that we would be able to accomplish it, we don't undertake it at all.
0: కనుక జీవితంలో ప్రధానమైనటువంటిది విశ్వాసము.
1: So in life, what is most important is faith.
0: ఈ విశ్వాసం చేతనే ప్రాచీన మహర్షులు అనేక విధములైనటువంటి విజయాలను సాధిస్తూ వచ్చారు.
1: Ancient sages, they were successful because of this faith.
0: వారు చేసే అన్ని పనులు యందు కూడాను విశ్వాసంతో ఈ యొక్క గాఢమైనటువంటి దీని కింద ఏర్పడుతూ వచ్చింది.
1: All tasks were undertaken by ancient sages in full faith.
0: ఆ విశ్వాసంతో సాధించలేనటువంటి కార్యములు ఈ జగత్తులో ఏమాత్రం కూడాను కానరావు.
1: In this world there's nothing you cannot achieve and accomplish without faith.
0: వారి విశ్వాసములే 1000 సంవత్సరం జరిగినప్పటికీ ఈనాటికి ప్రజల యొక్క హృదయం లోపల వారి యొక్క నామములు శాశ్వతంగా నిలిచిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దర్ అచీవ్మెంట్స్ డన్ విత్ ఫుల్ ఫెయిత్, దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్, దర్ నేమ్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: కానీ కలి ప్రభావం చేత ఈనాటి మానవుని యొక్క విశ్వాసము క్షణ క్షణములకు మార్పు చెందుతూ ఉంటాయి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ కలి, our faith in man is just changing moment to moment.
0: ఇప్పుడు నమ్మినటువంటి విషయాన్ని మరు నిమిషంలో నమ్మలేకపోతున్నాడు.
1: What we believe now will not be able to believe a moment after.
0: ఇప్పుడు yes అంటున్నాడు, మరు నిమిషమే no అంటున్నాడు.
1: We say now yes, later no.
0: కానీ no yesలు మన నోటికి గాని దైవంకు సర్వము yes yes yes.
1: No and yes relate to our tongue, but to God yes and yes continuously.
0: నీ no yes అనేటువంటిది నీ నోటికి మాత్రమే సంబంధించినటువంటిది.
1: No and yes belongs to your tongue.
0: కానీ హృదయానికి సంబంధించినటువంటిది ఈ నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: But the heart has got with it the full faith.
0: మానవుడు జన్మించి అనేక లక్షల సంవత్సరములు అయిపోయినది.
1: Man has come down on earth lakhs of years ago.
0: కానీ ఇంతకాలం అయినప్పటికీ ఈనాటికి మానవుడు ఈ మానవతా గుణములు ఏమిటి అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Though lakhs of years lapsed, down this day man is not able to know the human values.
0: ఇన్ని సంవత్సరాల పూర్వం మనం జన్మించినాము, మానవుని యొక్క విలువ ఏమిటి అనేటువంటి దాన్ని తనకు తాను ప్రశ్నించుకుంటే ఏమాత్రము సరైన జవాబు రావటం లేదు.
1: We were born many long years past. What is our value now? That we don't have answer.
0: ఈ విధమైనటువంటి మానవత్వం లోపల ఇంకా ఏ విధంగా దీన్ని సాధించగలడు?
1: In this sort of human life, what is it you're going to achieve?
0: ఎన్ని గ్రంథములో చదువుతున్నాడు?
1: We go through several books.
0: ఎందరి బోధనలో వింటున్నాడు?
1: We listen to the teachings.
0: ఎన్ని విధమైనటువంటి దృశ్యములో చూస్తున్నాడు?
1: We also see many scenes.
0: ఎన్ని కష్టములో, నష్టములో, దుఃఖములో, విచారములో తాను అనుభవిస్తున్నాడు?
1: We pass through many difficulties, troubles, worries and anxieties.
0: కానీ ఇన్నింటి యందు ఒక్క క్షణమైన కూడా ఒక శాశ్వతమైనటువంటి విశ్వాసాన్ని తాను బలపరచుకోలేకపోతున్నాడు.
1: In spite of all these varied experiences, we are not able to strengthen our faith.
0: నిజముగా విశ్వాసమే ఉంటుంటే వసుదైక కుటుంబం ఒక్కటిగానే ఉండేటువంటిది.
1: In fact, when there is strong faith, it will stand there as one as a unity.
0: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ఒక కుటుంబం యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునే నిమిత్తమే వేదము కూడా నువ్వు బోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద, ద హోల్ యూనివర్స్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: బృహత్ కరోమి అనింది. బృహత్ కరోమి, బృహత్ అనగా ఏమి? బ్రహ్మతత్వము. బ్రహ్మమునకు బృహ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: బృహత్ మెంట్ కాస్మిక్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్.
0: కనుక దీనికి ఒక పరిమితము అనేటువంటిది లేదు.
1: ఇట్ హాస్ నో లిమిట్స్ వాట్సోఎవర్.
0: అపరిమితమైనటువంటి ఒక స్వరూపమే బ్రహ్మతత్వము.
1: ఇట్ ఈస్ లిమిట్లెస్.
0: కనుక మానవ కుటుంబం కూడాను అపరిమితమైనటువంటి ఒక స్వరూపమే.
1: The human society, the human race belongs to one family.
0: కేవలము మానవులకు మాత్రమే సంబంధం కాకుండా పశుపక్షి మృగాదులకు కూడాను, క్రిమికీటకాదులకు కూడాను, వృక్షములకు కూడాను ఇది ఒక ఫ్యామిలీతో చేరినటువంటివి.
1: In fact, this universal family of life comprises mankind, bees, birds and insects.
0: And trees also.
1: And trees also.
0: కాబట్టి ఈ జీవులన్నీ కూడాను ఒక ఏకైక కుటుంబంలోకి చేరినటువంటివి.
1: All these living creatures belong to one living family.
0: మానవత్వంలో ఒక వృక్షంగా రూపొందుతాడు మానవుడు.
1: Man molds himself like a tree.
0: క్రిమికీటకాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు.
1: We also find the traits of insects.
0: పశుపక్షి మృగాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు.
1: Man also shows the features of birds.
0: అన్ని జన్మములు ఎందుకును సమత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవిస్తుంటాడు.
1: He experiences the divinity of all sorts of living creatures.
0: అయితే మీకందరికీ తెలుసు.
1: You know this.
0: గణపతి అనేటువంటి వానికి ఇద్దరు తల్లులు ఉంటున్నారు.
1: You know, Ganapati has two mothers.
0: Gauri, Ganga.
1: One is Gauri, the other one is Ganga.
0: Kani prati manavuniki kudanu nalugu tallulu untunnaru.
1: But every man has four mothers.
0: Ganapati ki rendu tallule undante matrame oka vichitranga manam bhavistunnamu.
1: We find it very peculiar to find Ganapati with two mothers.
0: Kani manavuniki nalugu tallulu untunnaru.
1: But every man has four mothers.
0: Mottamodati talli truth, satyam.
1: First mother is the truth.
0: Rendava talli dharmam.
1: The second mother, righteousness.
0: Moodavadi prema.
1: Third mother, love.
0: Naalugavadi shanti.
1: Fourth mother, peace.
0: Ee naaluguru tallulukunu sariyainatundi reetiga belagi sariyain reetiga santrupti parichi taanu jeevinchadaniki prayatninchali.
1: One should satisfy all these four mothers and lead the life.
0: Kaani ee paripurnamaina పవిత్రమైన మధురమైన ఈ తల్లుల యొక్క సంబంధమును వదిలిపెట్టి మరి నలుగురు తల్లులకు దత్తుగా పోతున్నాడు ఈ మానవుడు.
1: Man has forgotten that he is the son of these four sacred, noble, nectarine mothers, but he feels that he is adopted by other four.
0: అడాప్ట్ తీసుకునేటువంటి మదర్స్ ఎవరు?
1: Who are those mothers that have adopted him?
0: అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము. ఈ తల్లులకు తాను దత్తుగా వెళ్లిపోతున్నాడు.
1: హీఈస్ అడాప్టెడ్ బై ద ఇన్జస్టిస్. అడాప్టెడ్ మదర్స్ ఆర్ ద ఇన్జస్టిస్, ద అన్ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్, ద అన్రైచియస్నెస్.
0: కనుకనే మానవుడు ఇన్ని విధములైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: పవిత్రమైనటువంటి ప్రేమతో, పవిత్రమైనటువంటి ధర్మముతో, పవిత్రమైనటువంటి ప్రేమతో సంబంధమును కల్పించుకుని బ్రతకవలసినటువంటి మానవుడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములైనటువంటి తల్లులకు దత్తుగా చేరటం చేతనే ఆ తల్లు యొక్క గుణము తనకు సహవాసంగా మారిపోయింది.
1: మ్యాన్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ హిస్ లింక్ అండ్ అసోసియేషన్ విత్ ది సేక్రెడ్ లవ్ అండ్ రైచియస్నెస్. ఇన్స్టెడ్ హీస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అడాప్టెడ్ మదర్స్ ఆఫ్ అన్ రైచియస్నెస్, ఫాల్స్హుడ్ అండ్ ఇన్జస్టిస్.
0: పుట్టిన తల్లులను విసర్జించి కేవలము ఒక కృత్రిమైనటువంటి ప్రేమను చూచేటువంటి ఈ తల్లులకు అడాప్ట్ గా మారటం చేతనే మానవత్వం కూడా ఒక దివ్యత్వమును రూపొందింపజేసుకుని ఒక అపవిత్రంలో తాను జీవితాన్ని గడుపుకుంటూ అశాంతిని పొందుతున్నాడు.
1: Yes, left the company of his physical mothers and is following adopted mothers. Therefore, he lost all the sanctity and the divinity.
0: కనుకనే రాముడు ఆనాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరివేసి అన్నాడు. నా కన్న తల్లి నా దేశము నాకు ప్రాణ సమానము అన్నాడు.
1: రామ సెడ్ మదర్ ల్యాండ్ ఇస్ మై లైఫ్.
0: ఈనాడు కన్న తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకునలేక కృత్రిమమైనటువంటి ప్రేమతల్లులను మాత్రమే విశ్వసించి మానవుని యొక్క జీవితమును చాలా వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టుడే మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ బికాస్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫిజికల్ మదర్ బట్ హీ ఫాలోస్ ద అడాప్టెడ్ మదర్.
0: కనుక మానవుడు ఈనాడు ఏ తల్లిని ప్రేమించాలి? సత్యమనే తల్లిని ప్రేమించాలి, ధర్మమనే తల్లిని ప్రేమించాలి, శాంతమనే తల్లిని ప్రేమించాలి, ప్రేమ అనేటువంటి తల్లిని ప్రేమించాలి.
1: సో మ్యాన్ షుడ్ లవ్ ద మదర్ ఆఫ్ ట్రూత్, ద మదర్ ఆఫ్ రైచియస్నెస్, ద మదర్ ఆఫ్ పీస్ అండ్ ద మదర్ ఆఫ్ లవ్.
0: ఎట్టి సందర్భం నందైన కూడాను ఈ తల్లులకు ఏమాత్రం కూడాను కించిత్తైనా బాధ కలిగించకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నెవర్ మేక్ దీస్ మదర్స్ సఫర్ ఫర్ ఎనీ రీజన్.
0: తల్లులు ఏనాడు బాధపడను ఆనాడే తనకు ఏమాత్రము సుఖము శాంతి లభించదు.
1: దట్ డే వెన్ మదర్ సఫర్స్ యూ కెన్ నెవర్ లివ్ ఇన్ పీస్.
0: కనుక నీ ప్రాచీనుడితో కూడాను కరకంటి కంటి కన్నీరెవరికి నన్ను తిరిగింటనుండనున్నది సుమతి అన్నారు. అనగా స్త్రీల యొక్క కంటినీరు ఏ ఇంటిలో కారుతుంటాయో ఆ ఇంటిలో ఉన్నటువంటి సిరి సంపదలు ఏనాటికి అభివృద్ధి కావన్నారు.
1: Therefore, in the ancient times, it is clearly said, a woman, if she sheds a tear, there in that family and the residence, the prosperity and the peace shall never stay.
0: సృష్టి లోపల ప్రతి మానవునికి చాలా విచిత్రమైనటువంటి గుణములను సృష్టింపజేశాడు భగవంతుడు.
1: God has created mysterious things right from the beginning in man.
0: ఈ ఆరు సద్గుణములు తల్లులుగా ఉండినటువంటి దానికి ఆరు దుర్గుణములు ప్రత్యేకంగా వస్తున్నాయి.
1: There are six noble virtues followed by six weaknesses, bad characters also.
0: పూర్వం చెప్పాను, విశ్వాసం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇవి చాలా సద్గుణములు.
1: It's already stated, the faith, the valor, the courage, the intelligence and the energy and the chivalry.
0: దీనికి విరుద్ధమైనటువంటివి కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యములు.
1: Contrary to these virtues are the anger, the lust, the greed and so on.
0: ఈ అర్షద్ వర్గములను భగవంతుని యొక్క సృష్టిలో ఏర్పడినటువంటివి.
1: These six are there in the creation.
0: ఈ ఆరింటికి యజమానుడు మైండ్, మనసు.
1: Mind is the master of all these six.
0: కరుగని ఈ మనసును స్వాధీనపరచుకోవడానికి మానవుడు అనేక విధముల ప్రయత్నం చేస్తున్నాడు.
1: Man is making effort in every possible way to develop mind control.
0: కానీ మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎవ్వరు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అది స్వాధీనం కావటం లేదు.
1: All efforts are in total vain to control the mind.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానిని స్వాధీనపరచుకునేటువంటి విధానం తెలియకనే మానవుడు దానికి స్వాధీనుడైపోయి తన జీవితాన్ని అనేక విధములా భ్రష్ట పట్టించుకుంటున్నాడు.
1: He does not know the correct procedure to control the mind. Therefore, he runs after the mind and submits himself.
0: ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి గుణమును ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know what sort of a character, what sort of a feature we should demonstrate at what point of time, under what circumstances.
0: ఈనాటి మానవుని యొక్క గుణములు క్రోధము, ద్వేషము, అసూయ.
1: The human qualities today seem to be the anger, the jealousy.
0: ఈ మూడు గుణములు కూడాను మానవుని యొక్క మనసును చాలా విషముగా మార్పు చేస్తున్నాయి.
1: These three characters, the traits, are poisonous.
0: కనుక మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయి మహా విషముగా మారిపోతూ ఉంటుంది.
1: Human mind is highly polluted and has turned into a poison.
0: ఈ మనస్సే ఒక విషమయంగా మారినప్పుడు మానవుడు చేసే పనులు అన్నీ కూడాను విషముగానే రూపొందుతున్నాయి.
1: మైండ్ హెస్ బికెమ్ ఏ పాయిజన్, దేర్ఫోర్ అవర్ డీడ్స్ ఆర్ పాయిజనస్.
0: ఏ పని చేసినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తున్నాయి.
1: వాట్ ఎవర్ వర్క్ మైట్ బి డన్, ఇట్ టర్న్స్.
0: ఏ పదవి చెప్పినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తుండాలి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజన్.
0: మనస్సుతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను విషమయంగానే రూపొందుతూ ఉన్నాయి.
1: ఆల్ యాక్ట్స్ డన్ బై ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద మైండ్ దట్ టర్న్ పాయిజనస్.
0: కరచరణాది అవయవములతో గావించుకునేటువంటి సర్వ కర్మలకు కూడాను ఈ విషమయమైనటువంటి స్వరూపమే ప్రాకుతూ ఉంటుండాలి.
1: Therefore, all the senses of action undertake various activities which are highly poisonous.
0: కనుక ఈ దుర్గుణములు ఎందున్నటువంటి ఒక దుర్గుణములు అనగా దుష్టభావములు విషమయమైనటువంటి ఒక థాట్స్ దూరం గావించుకోవాలంటే దీన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి.
1: In order to give up the bad behavior, wicked thinking, maneuvering, bad thoughts, we should fill our hearts with love.
0: ఈ ప్రేమమయమైనటువంటి మనస్సుతో మారినప్పుడే సర్వ కర్మలు కూడాను ప్రేమమయంగా మారుతాయి.
1: When once the mind is full of love, all acts are bound to be loving.
0: ఈనాడు ప్రేమ అనేటువంటిది ఏమిటో మానవునికి ఏమి తెలియటం లేదు.
1: Man today does not know what love is.
0: తాను ఆశించినదే ఒక ప్రేమ అనుకుంటున్నాడు.
1: He thinks what he aspires for.
0: తాను కోరినదే ప్రేమ అనుకుంటున్నాడు.
1: What he desires to get.
0: తాను ఇష్టపడినదే ప్రేమ అనుకుంటున్నాడు.
1: What he likes is love.
0: ఇది కాదు ప్రేమ.
1: This is not love.
0: ప్రేమ అనేటువంటి దానికి ఇష్టమైనటువంటిది లేదు.
1: Prema has no likes whatsoever.
0: దీనికి ఒక విధమైనటువంటి వాంఛ అనేటువంటిది లేదు.
1: Love has no desire.
0: స్వార్థరహితమైనటువంటిది ప్రేమ.
1: Love is selfless.
0: ఫలరహితమైనటువంటిది ప్రేమ.
1: It doesn't expect anything in return.
0: పరులను కూడాను ప్రేమించేటువంటి ప్రేమ.
1: It's a love that is fast and expansive.
0: ఒక మిత్రుడే శత్రుడే అనేటువంటి భేదరహితమైనటువంటిది ప్రేమ.
1: It is beyond the friend and foe.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు విస్మరించి
1: Man has forgotten the nature of love.
0: స్వార్థపరమైనటువంటి ప్రేమ తత్వాన్ని విశ్వసించి
1: అండ్ హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ సెల్ఫ్
0: మానవుడు ఇదియే ప్రేమ అని తాను ప్రాకులాడుతూ ఉన్నాడు.
1: అండ్ హి గోస్ బై ద ఫీలింగ్ దట్ దిస్ ఇస్ లవ్ అండ్ రన్స్ ఆఫ్టర్ ఇట్.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ.
1: దిస్ ఇస్ వరల్డ్లీ లవ్.
0: పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమ కాదు.
1: ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద స్పిరిచువల్ లవ్.
0: నిజంగా పరతత్వమునకు సంబంధించినటువంటి ప్రేమకు ఒక పరిమితమే లేదు.
1: ద స్పిరిచువల్ లవ్ హాస్ నో బౌండరీ ఆర్ లిమిట్.
0: తనకు ఒక ద్వేషుడు అనేటువంటి వాడే లేదు.
1: The spiritual love hates none.
0: కనుక సర్వత్రా ఇది ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Therefore it can spread and reach far off anywhere.
0: కనుక మన కామక్రోధ లోభ మోహము వాత్సల్యమైనటువంటి ఈ అరిషడ్ వర్గములు కలిగినటువంటి స్థలంలో ప్రేమను ప్రవేశపెట్టాలి.
1: Therefore we should see that love would enter into the places where these six fundamental weaknesses like lust, anger and the greed never is.
0: అన్ని స్థానములందు భగవత్ ప్రేమను మనం ప్రవేశపెట్టాలి.
1: We should see that the divine love would flow in every field.
0: అది నిజమైనటువంటి యొక్క దివ్యత్వానికి మూల కారణం.
1: దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద డివినిటీ.
0: మానవుడు దివ్య స్వరూపాన్ని పొందవాలంటే
1: మ్యాన్ టు బి ఎ డివైన్ ఫామ్
0: దివ్యత్వాన్ని అనుభవించాలంటే
1: ఇట్ టు ఎక్స్పీరియన్స్ ఇది
0: కేవలం మానవాతీతమైనటువంటిదిగా భావిస్తున్నారు చాలా మంది.
1: మెనీ కన్సిడర్ ఇట్ ట్రాన్సెండెంటల్
0: ఇది కాదు కాదు మానవునికి అధీనమైనటువంటిది ఈ ప్రేమ.
1: This love is within the reach of man.
0: మానవుకు సహజమైనటువంటిది ఈ ప్రేమ.
1: లవ్ ఇస్ నేచురల్
0: మనిషికి సొంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: ఇస్ యువర్ ఓన్ ప్రాపర్టీ
0: కనుకనే ఇది అతీతమైనటువంటిది కానీ కొత్తగా సంపాదించుకునేటువంటి కానీ కాదేరదు.
1: సో లవ్ ఇస్ నాట్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇస్ నాట్ ఎనీథింగ్ న్యూ టు బి అక్వైర్డ్
0: కానీ మనమే మనము ఈ ప్రేమను పెడమార్గమును పట్టించి అనేక రకములైనటువంటి రూపనామములుగా తీర్చిదిద్దుకుంటున్నాం.
1: బట్ వీ ఓన్లీ డైవర్ట్ ది సీక్రెట్ లవ్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ take to wrong direction and diversion.
0: కనుకనే మన డైరెక్షన్ లో ఉన్నటువంటి దోషమే కానీ దీనిలో ఉన్నటువంటి దోషం కాదు.
1: సో మిస్టేక్ లైస్ ఇన్ ద డైరెక్షన్ నథింగ్ టు డు
0: కోపమును కూడాను ప్రేమమయంగా మార్చుకో.
1: Anger also could be transformed into love.
0: ద్వేషమును కూడాను ప్రేమమయంగా మార్చుకో.
1: Hatred could be changed into love.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమగా మార్చుకోవడానికి హృదయము ప్రేమగా మారాలి.
1: In order to do all that the heart should be full of love.
0: ఈ హృదయం ప్రేమమయంగా మారినప్పుడు సర్వం కూడా ప్రేమమయంగా మారుతుంది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ వుడ్ బి లవింగ్.
0: మనస్సు కేవలం చంచలమైనటువంటిది.
1: మైండ్ ఇస్ వేవరింగ్
0: మనస్సు ద్వారానే మానవుడు ఇన్ని విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ ద డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది
0: తాను సంకల్పించుకున్నటువంటి యొక్క సంకల్పములకు ప్రతిరూపంగా తాను పుట్టుతూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ రిఫ్లెక్ట్స్ హిస్ వెరీ ఓన్ థాట్స్
0: దానిని అనుభవించే నిమిత్తమై ఆ నర రూపాన్ని ధరిస్తున్నాడు.
1: He assumes human form only to experience his thoughts.
0: Manujan anindi vedam.
1: The Veda says Manujan.
0: Tanu korinatunti oka korikalanu anubhavinche nimittamai tiriga oka shariranni pondutunnadu manavudu.
1: Man assumes a human form to fulfill all the desires that he wanted.
0: Karugune tanu koreetunti korikal lopala oka uttamainatunti korikanu kortu raavali.
1: Therefore one should ask for desire noble things.
0: Yedi mana jeevithamunaku aadarshavantamainatundi.
1: What is that ideal in life?
0: ఏది సమాజమునకు ఉత్తమమైనటువంటి సమాజము కలిగించేటువంటిది?
1: What is it that would make us noble in society?
0: ఏది ప్రపంచమునకు ఆదర్శమైనటువంటిది?
1: What is the ideal for the world?
0: ఇలాంటి విచారం చేసి
1: we should investigate like that.
0: ఉత్తమమైనటువంటి సంకల్పము మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop noble thoughts.
0: మనసులో కలిగినటువంటి సంకల్పము నన్నిటి కూడాను క్రియారూపంలో పెట్టకూడదు.
1: All thoughts of the mind should not be taken to action.
0: Itti karmalu anubhavinche nimittame manavuni yokka shariram avatarinchindi.
1: The human body is given to experience the
0: shariramadyam kalu dharma sadakam annaru. Manavudi yokka dharmamulu anusarinche nimittame anubhavinche nimittame ee shariram vachindi.
1: Body is gifted to undertake certain sacred activity and to pass through
0: kaadu kaadu paropakarartham idam shariram.
1: The body is given to render service.
0: తన కర్మలు తాను ఆచరించుకుంటూ పరోపకారం కూడా చేస్తూ రావాలి ఈ యొక్క దేహంతో.
1: With this body you should do your own duty, discharge your own duty and actions, yet render service to others.
0: కనుక దేహంతో చేయవలసినటువంటి సదుపాయములు, దేహంతో చేయవలసినటువంటి సహాయములు మనకు ఎంతైనా ఉంటున్నాయి ఈ జగత్తులో.
1: In this world there are many things that we can do with this body by providing conveniences, comforts to many.
0: ఇక్కడ మూడు రకమైనటువంటి భక్తులు ఉంటున్నారు.
1: Here we find three classes of devotees.
0: తన శక్తిని తాను గుర్తించుకోలేక చేసేటువంటిది ఒక భక్తుడు.
1: First class of devotee who doesn't know his latent power and he does in his own way.
0: తాను తప్ప అన్యమును ఆశించినటువంటి యొక్క భక్తుడు ఒక భక్తుడు.
1: A devotee is one that he doesn't expect anything else.
0: ఇంకా సత్యస్వరూపుడైనటువంటి భగవంతునకు సర్వ విధములైనటువంటి యొక్క అభిష్టమును కల్పించి తద్వారా తన వాంఛను నెరవేర్చుకునే వ్యక్తులు మరొకడు.
1: The second class of devotees are those that pray to God and get their desires fulfilled.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: కానీ అట్టి దైవమును అనేక రకములుగా మార్చుకొని తాను అనుభవించుకోవడానికి అధికారం ఉంటుండాలి.
1: He has got every right to experience God in different ways.
0: చూడండి, మన హృదయం అనేటువంటిది హస్తస్య భూషణం దానం.
1: Charity is
0: హస్తంతో చేరినప్పుడు ఇది ఒక దానంగా తయారవుతుంది.
1: When once you do with your hand, it amounts to charity.
0: కంఠం సత్యస్య భూషణం.
1: The truth is the jewel to your neck.
0: శ్రోత్రం వేదస్య భూషణం.
1: To the ear, listening to the sacred text is the jewel.
0: భూషణ హి కిం ప్రయోజన. ఇంకా మిగిలిన భూషణాలు మనకెందుకు?
1: Why do we need the rest of the jewels in this world?
0: చేతికి కావలసినటువంటి భూషణం ఉంటుండాలి. ఏమిటది? హస్తస్య భూషణం దానం. దానం చేయటమే హస్తం మీకు అలంకారం.
1: The true decoration to your hand is charity.
0: కంఠమునకు ఆభరణం ఏమిటి? సత్యమే దీనికి ఆభరణము.
1: The ornament to the neck is truth.
0: చెవులకు ఆభరణం ఏమిటి? రత్నాల కమ్మలు కాదు, పవిత్రమైనటువంటి యొక్క శ్రవణం చేయడానికి ఉండేటువంటి శ్రవణమే దీనికి అలంకారం.
1: The jewel to the ears is not the diamond ring, but listening to a sacred text.
0: ఇలాంటి మనకు విలువైనటువంటి యొక్క ఆభరణములు ఉండగా మనం ఇంకా కోరవలసింది ఏమిటి?
1: Then you have the valuable jewels with you. Why do you ask for anything?
0: కనుకనే మానవుడు ఈనాడు కోరవలసింది అన్ని కూడా తనయందే ఉంటుందాయి.
1: Everything is latent within you.
0: విశ్వమంతా కూడా మానవుని యొక్క హృదయమునందే ఉంటున్నాయి.
1: The entire universe is within your heart.
0: మానవుని హృదయంలో లేనటువంటిది ప్రపంచంలో ఎక్కడో మనం చూస్తున్నామనుకోవటం చాలా వేరితరం.
1: Is your foolishness to think that there's something outside which is not in you?
0: విశ్వమంతా కూడా మానవుని హృదయంలోనే ఉంటుంది.
1: The universe is contained within the heart.
0: కనుకనే నీవే విశ్వస్వరూపుడవు.
1: You are the very form of this universe.
0: నీవే విశ్వ విరాట స్వరూపుడవు.
1: You are the cosmic form.
0: ఎందుకనగా ఒక విధమైన ఆకర్షణ శక్తి ఉంటుండాలి.
1: Why? Because you have got this power.
0: రమయతే ఇతి రమః, రామః అన్నారు. అనగా రమించేటువంటిది రామ అని.
1: The power of attraction is the nature of Rama.
0: ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ ఒక ఇనుప ముక్క పెట్టితే దాన్ని ఆకర్షించేటువంటిది ఏమిటంటే అది మ్యాగ్నెట్ అంటారు.
1: You ask any boy, what is it that attracts the iron that draws it near? He will say it's a magnet.
0: కానీ ఒక్క మ్యాగ్నెట్ మాత్రమే ఆ ఇనుప ముక్కను ఆకర్షిస్తుందా అని అనుకుంటున్నాం.
1: You think this is only the magnet that draws the iron.
0: అయస్కాంతము అంటున్నాము.
1: We say it is magnet.
0: కాని అది కాదు, మన జీవితమే అయస్కాంతము.
1: Our life is a magnet.
0: మన బిడ్డను మనం ఆకర్షిస్తున్నాము.
1: You attract, draw near your child.
0: ఈ ఆకర్షించడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: ఆ బిడ్డ పైన ఉన్న ప్రేమ అనేది దీనికి మూల కారణము.
1: It is the love towards your child that draws the child.
0: తుమ్మెద ఎక్కడి నుంచో వస్తుందది, పువ్వులో ప్రవేశిస్తుంటుంది.
1: You find the honey bees that come closer to the flower.
0: ఆ తుమ్మెద ఈ యొక్క పువ్వును ఆకర్షించడానికి కారణం ఏమిటి?
1: What is the cause for the honey bee being
0: drawn to the flower? ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందమే దీనికి మూల కారణము.
1: It is the nectar of the flower that is the cause.
0: మకరందం అనగా ఏమిటి?
1: What is this nectar?
0: అది ఏ ప్రేమ.
1: It is the nectar of love.
0: కనుక ప్రేమ అనేటువంటిది ఉండటం చేతనే అన్నింటినీ ఆకర్షిస్తుంటుండాలి.
1: It is the nectar of love that attracts all.
0: కాబట్టి పువ్వును ఆ యొక్క తుమ్మెద వచ్చి ఆకర్షిస్తే ఆ తుమ్మెద ఒక మ్యాగ్నెట్ అవుతుందా?
1: Because the honey bee is drawn towards the flower, can you call the
0: honey
1: bee a
0: magnet? పుష్పం కూడా మ్యాగ్నెట్.
1: Honey bee is a magnet, so also the flower.
0: భార్యను భర్త, భర్తను భార్య ఆకర్షించుకుంటారు, అవి కూడా వారు మ్యాగ్నెట్.
1: Husband and wife are attracted towards each other.
0: బిడ్డను తల్లి, తల్లిని బిడ్డ ప్రేమిస్తుంది, అది కూడా మ్యాగ్నెట్.
1: Child loves the mother, vice versa, that's a magnet.
0: ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కరు ఆకర్షించుకుంటున్నారు. వీళ్ళంతా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ వీఆర్ డ్రాన్ బై వన్
0: ఆఫ్ ప్రపంచం అంతా కూడా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్.
0: కనుక ఈ మ్యాగ్నెట్ ద్వారానే విద్యుత్ శక్తి ఆవిర్భవిస్తుంటుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్ యు గెట్ ది ఎలక్ట్రిసిటీ.
0: ఈ విద్యుత్ శక్తి వలనే కాంతిని ప్రవేశపెట్టుండాలి.
1: ఇట్ ఇస్ ఎలక్ట్రిసిటీ దట్ షెడ్స్ లైట్.
0: కాబట్టి మానవుని యొక్క దేహం అనేటువంటిది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్ వంటిది.
1: సో హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ జనరేటర్.
0: ఒక దేహమే మన యొక్క జనరేటర్.
1: బాడీ ఈజ్ ద జనరేటర్.
0: మన కన్నులే దీనికి ఒక విద్యుత్ శక్తి.
1: ద ఐస్ రిఫ్లెక్ట్ ది ఎలక్ట్రిసిటీ.
0: ప్రతి దాని ఎందుకు మానవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ ఫైండ్ ది కంటెంట్ విదిన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: కనుక విశ్వమే మానవుని యొక్క స్వరూపము.
1: ద కాస్మాస్.
0: ప్రతి అణువునందు ప్రతి కణమునందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ యాటమ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ డివినిటీ.
0: కానీ సైంటిస్ట్ అంతా కూడా ఒక్కొక్క అణువు కూడా ఒక్కొక్క అణువుగా చేరి ఒక స్వరూపాన్ని పొందుతుండాలి.
1: బట్ సైంటిస్ట్ సే దట్ మ్యాటర్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్.
0: కానీ అది యాటమ్ అని వాళ్ళు అంటున్నారు.
1: సైంటిస్ట్ కాల్స్ ఇట్
0: సర్వము కూడా యాటమ్ తో నిండి ఉంటుండాలి అంటున్నారు.
1: They say that everything is full of atoms.
0: Kani Vedantulu sarvam kudunu aatmato nindi untundadu antunnaru.
1: But Vedanta says everything is out of atma.
0: Kanuku aatma lenetundi sthanam ledu.
1: There's no place where there's no
0: atom lenetundi sthanam ledu. Atom lenetundi.
1: There's no place where there's no an atom.
0: కనుకని ఆటమ్ అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి.
1: సో ఆటమ్ హ్యాస్ గాట్ ద డివైన్ పవర్.
0: అదే దైవ శక్తి.
1: దట్ ఇస్ ద డివైన్ పవర్.
0: అణువులో అణువుగా ఉంటుండాలి.
1: It is an atom within this.
0: ఘనములో ఘనముగా ఉంటుండాలి.
1: It is the biggest to the big.
0: కనుక ఇది ఇదే ప్రమాణము అది కాదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ వన్ అండ్ డినై ద అదర్.
0: ప్రతి అణువునందు ప్రతి కణమునందు కూడా ఆ దివ్య శక్తి ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ దేర్ ఇస్ డివైన్ పవర్.
0: కానీ మానవుడు కంటికి కనిపించినది మాత్రమే సత్యం అనుకుంటున్నాడు. కనిపించినంత కళ్ళ అనుకుంటున్నాడు.
1: Man thinks that what he sees is true and considers the rest false.
0: Chala parapatu.
1: It's a mistake.
0: Kanipinchina dani ende untundadu sarvathamu.
1: In fact the principle lies in the hidden thing that you don't see.
0: Oka manushini chuchinappudu 5 adugulu ettuga untunnadu.
1: When you see a man he'll be 5 feet in height.
0: Adani color chamana chayiga untundadi.
1: And his complexion is moderate.
0: Adani tala patta talaga untundadi.
1: And is bald headed.
0: Kanti kanipinchinappudu ide satyamu ani neevu erugutunnavu.
1: You take his physical form as true.
0: Kani ee yokka bhautikamaina dehanni maatrame neevu satyamani bhavistunnavu.
1: You consider the physical body is true.
0: Neeku kanipinchinatvanti shaktulu athanlo enni unnayo.
1: That there are so many latent powers.
0: Athanlo daya untundadi.
1: Yes, compassion.
0: Athanlo tyagam untundadi.
1: Yes, sacrifice.
0: Athanlo prema untundadi.
1: Yes, love.
0: Athanlo divyamainatvanti bhavam untundadi.
1: That's the divine thoughts.
0: Ivanni nee kanipinchatam ledu.
1: You don't see them.
0: Ivi levana athanendu.
1: Can you say that? No.
0: No. ఉన్నాయి అతని యందు.
1: దే ఆర్ దేర్ లేటెంట్.
0: కానీ కనిపించడం లేదు.
1: బట్ యు డోంట్ సీ.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ.
1: Therefore that which is hidden, which is not seen with physical eye, will make you pass through the consequences of your actions in future.
0: ఒక పుష్పము తీస్తున్నావు.
1: Here is a flower.
0: ఈ పుష్పం నీకు వాసనగా ఉంటుందని.
1: And it's fragrant.
0: కానీ వాసనకు రూపం లేదు.
1: But this fragrance has no form.
0: కానీ వాసనకు రూపం ఉందా?
1: Do you find any form to this?
0: వాసనకు రూపం ఇచ్చేటువంటిది ఈ పుష్పమే.
1: ఇట్ ద ఫ్లవర్ దట్స్ ద కాజ్ ఫర్ దిస్.
0: పుష్పమే లేకపోతే వాసనే లేదు.
1: వితౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో స్మెల్.
0: ప్రేమకు రూపం లేదంటున్నారు.
1: యు సే ద లవ్ హస్ నో ఫామ్.
0: రూపం ఉన్నది.
1: Yes, there is.
0: ఆ ప్రేమ అనేటువంటి దానిని అందించేటువంటి తల్లిదే రూపము.
1: ఇట్ ఇస్ ద మదర్ హూ ఇస్ ద వెరీ ఫామ్ ఆఫ్ లవ్.
0: అదే విధంగా ప్రతి దానికి కూడా ఒక్కొక్క రూపం ఉంటూనే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఫామ్.
0: కానీ అజ్ఞానులు కేవలం అంధకారంలో మునిగి తమ వాదమును తాము సాధించుకునే నిమిత్తమై రూపము లేనటువంటిది నమ్మకూడదు అంటున్నారు.
1: ద ఇగ్నరెంట్ పీపుల్ బికాస్ దే డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్ టు విన్ ది ఆర్గ్యుమెంట్ దే యాక్సెప్ట్ ఓన్లీ ఫార్మ్లెస్ థింగ్.
0: రూపము లేనటువంటి దాని ఏంటే ఉంటుంది సర్వస్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కంటెయిన్ దే.
0: రూపము లేనటువంటిది జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
0: కానరాని కూడా రూపం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ ఫార్మ్ విద్ ఇన్ ఎవ్రీథింగ్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్య తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవాలంటే ప్రతి అణువును ఘనమును కూడాను మనం విశ్వసించాలి.
1: Therefore to understand the principle of divinity we should have full faith in the microcosm and the macrocosm.
0: జీసస్ గురించి కూడాను అనేక విధమైనటువంటి వాదోపవాదం జరుగుతూ వచ్చినాయి.
1: In the times of Jesus also there was argumentation.
0: అలాంటి వాదనోపాదనం చేతనే జీసస్ కూడాను ఆ విధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వచ్చాయి.
1: Because of arguments and counter arguments Jesus suffered.
0: ఏ కష్టమునకైనా సిద్ధమైపోయినాడు.
1: ready to face any
0: ఎట్టి పనిష్మెంట్ కైనా తాను రెడీ అయిపోయాడు.
1: He was prepared for any sort of punishment.
0: కానీ కరుణనే ప్రధానమైనటువంటిది తాను భావిస్తూ వచ్చాడు.
1: But he considered the truth that he adhered to as the main one.
0: కరుణను అందరికీ అందించాలి.
1: He wanted to share the compassion.
0: దయను అందరికీ పంచాలి.
1: The compassion has to be distributed.
0: ప్రేమను అందరితోనూ తీసుకోవాలి.
1: The love has to be received from all.
0: ఈ విధమైనటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: That was the teaching of Jesus.
0: సర్వ మతముల సారము ఒక్కటే.
1: The essence of all religions is same.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు.
1: But this truth is not realized by all.
0: నా మతము నీ మతము అనేటువంటి ప్రత్యేకంగా పెట్టుకుని ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటున్నారు.
1: We argue with each other considering our religions different. He was ready to face any
0: ఎట్టి పనిష్మెంట్ కైనా తాను రెడీ అయిపోయాడు.
1: He was prepared for any sort of punishment.
0: కానీ కరుణనే ప్రధానమైనటువంటిది తాను భావిస్తూ వచ్చాడు.
1: But he considered the truth that he adhered to.

0: మతము అనేటువంటి ప్రత్యేకంగా పెట్టుకుని ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటున్నారు.
1: వి ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ కన్సిడరింగ్ అవర్ రిలీజన్స్ డిఫరెంట్.
0: ఒక బావి లోపల ఎన్నో సంవత్సరం నుంచి ఒక కప్ప బ్రతుకుతూ వస్తుండాలి.
1: ఇన్ ఎ వెల్ దేర్ హాస్ బీన్ లివింగ్ ఎ ఫ్రాగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ లాంగ్.
0: కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒక ఉప్పని వల్ల సముద్రము కప్ప ఆ జలంతో చేరొచ్చి ఈ యొక్క బావిలో పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ఫ్లడ్స్ ఇట్ సో హ్యాపెన్ దట్ ఎ ఫ్రాగ్ అవుట్ ఆఫ్ ది సీ ఫెల్ ఇన్ టు దిస్ వెల్.
0: కానీ ఈ సముద్రపు కప్ప ఈ బావిలో చూచి ఏమనుకుంటుండాలి, మరి ఇంతకాలం నేను బ్రతుకుతున్నటువంటి అనంతమైనటువంటి బావి.
1: The frog that belongs to the sea started feeling like this. This is well.
0: ఏదో చిన్న బావిగా ఉంటుండాలి.
1: This well is so narrow, small.
0: అనుకుంటుండాలి.
1: It was feeling so.
0: కానీ బావిలో నిరంతకాలం ఎంతో కాలం నుంచి బ్రతుకునేటువంటి ఈ కప్ప, ఈ యొక్క బావియే నా సముద్రము.
1: But the frog that lives in the well considers the very well as
0: చూడు నేను ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఎగురుతున్నానని దాని ఎదురుగా దీని ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ సో హ్యాపీ దట్ ఇట్ కుడ్ జంప్ హియర్ అండ్ దేర్ ఆల్ అరౌండ్ విత్ ఇన్ ద వెల్.
0: ఈ సముద్రపు కప్ప దీనికి చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
1: బట్ ద ఫ్రాగ్ ఆఫ్ ది సీ కన్సిడర్స్ ద వెల్.
0: బావి కప్పకు ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుండాలి.
1: బట్ ద ఫ్రాగ్ ఇన్ ద వెల్ ఇస్ సో బిగ్.
0: అట్టని హిందువులందరూ కూడా మా హిందుత్వం గొప్పది అని ఈ చిన్న బావిలో ఉంటుంది దీన్ని మాత్రమే పరిమితం చేసుకుని అహంకార పడుతున్నారు.
1: హిందూస్ ఆర్ సో ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్ హిందూయిజం విచ్ ఇస్ లైక్ ఎ వెల్.
0: క్రిస్టియన్స్ అంతా కూడా ఒక బావిలో ఉంటుంది ఈ బావియే మా యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది, ఇదే చాలా విశాలమైనదని వాళ్ళు విశ్వసించుకుంటూ దాన్ని ఒక పెద్దదిగా భావిస్తూ వస్తున్నారు.
1: సో ఆల్సో క్రిస్టియన్స్ కన్సిడర్ ద వెల్ ఆఫ్ క్రిస్టియానిటీ యాజ్ సో బిగ్ అండ్ ప్రైడ్ దెమ్సెల్ఫ్స్.
0: ఈ ముస్లింలంతా కూడా ఒక చిన్న బావిలో ఉంటుంది వారు దానినే గొప్పదిగా భావిస్తూ వస్తున్నారు.
1: ముస్లింస్ ఆల్సో లివ్ ఇన్ ఎ వెల్ అండ్ కన్సిడర్ ఇట్ సో బిగ్.
0: జొరాస్ట్రియన్లంతా కూడా వారు కూడా ఈ యొక్క చిన్న బావిలో ఉంటుంది దాన్నే గొప్పదిగా భావిస్తూ వస్తున్నారు.
1: సిమిలర్లీ జొరాస్ట్రియన్స్ లివ్ ఇన్ ఎ స్మాల్ వెల్ అండ్ ఫీల్ దట్ ఇట్ ఇస్
0: సో బిగ్. సిక్కులందరూ కూడా ఒక బావిలో ఉంటుంది ఇదే గొప్పదిగా భావించుకుంటున్నారు.
1: సిక్స్ ఆల్సో కన్సిడర్ ద వెల్ మైటీ.
0: అతనే జైన మతం వారు కానీ బుద్ధ మతం వారు కానీ అందరూ ఒక చిన్న చిన్న బావిలో ఉన్నటువంటి కప్పల వంటి వారే.
1: సో జైన్స్ అండ్ బుద్ధిస్ ఆర్ లైక్ ద ఫ్రాగ్స్ లివింగ్ ఇన్ వెల్స్.
0: కనుక ఇవి కాదు మన పరిమితములు.
1: These are not the limitations.
0: అనంతమైనటువంటి ఒక శక్తియే మన పరిమితము.
1: That infinite power, vastness is the true
0: boundary. ఈ చిన్న చిన్న బావిల్లో ఉండినంత మాత్రం చాలదు.
1: Is not enough if we lead the life in a well.
0: దీనికి ఒక భారతదేశంలో ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: There is a small story to speak of this in
0: Bhar. 5 మంది గుడ్డి వారిని తీసుకొని వచ్చాడు ఒక వ్యక్తి.
1: A person brought 5 blind men.
0: ఒక ఏనుగుని తీసుకొని వచ్చి దీన్ని చూడమని చెప్పారు.
1: And he wanted these 5 blind men to look at an elephant.
0: ఒకడు ఏనుగు కాలునంత చక్కగా తరుముతూ వచ్చాడు.
1: One touched the leg of the elephant.
0: ఓహో ఇది ఏదో ఒక ఏనుగు అంటే ఒక స్తంభం మాదిరి ఉంటుండాలి అని నిర్ణయించుకున్నాడు.
1: And this man decided the elephant must have been of the form of a pillar.
0: ఇంకొకడు పోయాడు కడుపునంతా చూచాడు.
1: Another blind man touched the stomach.
0: అది చాలా పెద్దదిగా కనిపిస్తూ వచ్చింది.
1: The stomach is so big.
0: గుడ్డివాడు
1: blind
0: ఇది ఏదో ఒక పెద్ద గోడ అనుకున్నాడు.
1: So he decided elephant must be of the form of a wall.
0: ఇంకోటి పోయాడు ఒక చెవును చూచాడు.
1: అనదర్ మ్యాన్ టచ్ ది ఇయర్.
0: ఏదో ఇది ఒక చేట మాదిరి ఉంటుండాలి, ఎలిఫెంట్ అంటే ఒక చేట అన్నాడు.
1: అండ్ దెన్ అదర్ మ్యాన్ డిసైడ్ దట్ ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎ హ్యాండ్ ఫ్యాన్.
0: ఇంకోటి పోయాడు ఒక చిన్న తోకను పట్టుకొని చూచాడు.
1: అందర్ ఫెలో టచ్ ద టెయిల్.
0: ఓ ఇదేదో పావు మాదిరి ఉంటుండాలి, ఇదేనా ఎలిఫెంట్ అనుకున్నాడు.
1: అండ్ హి థాట్ ఇట్ మస్ట్ హావ్ బీన్ ఎ స్నేక్.
0: ఆ గుడ్డివారు ఒక్కొక్క భాగమును చూచినటువంటిది నిజమే.
1: Yes, every blind man saw each of the parts of the elephant.
0: ఆ భాగమే ఎలిఫెంట్ కాదు.
1: But that very part doesn't make an
0: elephant. అన్ని భాగముల యొక్క చేరికనే ఈ యొక్క ఏనుగు.
1: The combination of all of the parts make an elephant.
0: అదే రీతిగానే అన్ని మతముల యొక్క చేరికనే నిజమైనటువంటి శాశ్వతమైన మతము.
1: Therefore, the synthesis of all religions is the true faith.
0: అన్ని మతముల యొక్క గమ్యమే నిజమైనటువంటి యొక్క గమ్యము.
1: ఇట్స్ గోల్ ఇస్ వన్ ఫర్ ఆల్ దీస్ రిలీజన్స్.
0: ఒక చిన్న చిన్న మతములకు మాత్రమే మనం భేదంగా పెట్టుకుని ఈ అనంతమైనదిగా మనం విశ్వసించి దీన్ని దృష్టి పట్టించుకుంటున్నాం మన జీవితాన్ని.
1: వీ షుడ్ నాట్ టేక్ దిస్ పెట్టి డిఫరెన్సెస్ యాజ్ చీఫ్ వన్ అండ్ రూయిన్ అవర్ సెల్వ్స్.
0: మనం పరిమితంతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం.
1: వీ ఫాలో దాట్ విచ్ ఇస్ లిమిటెడ్.
0: భగవంతునికి అపరిమితమైనటువంటి యొక్క తత్వం.
1: బట్ గాడ్ ఇస్ లిమిట్లెస్.
0: అలాంటి అపరిమితమైనటువంటి దానిని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ లిమిట్లెస్ డివినిటీ.
0: అన్ని మతములు ఎందుకు ఇలాంటి ఆరాధకులు ఉంటూనే ఉన్నారు.
1: ఇన్ ఆల్ రిలీజన్స్ దేర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: అనేక రకమైనటువంటి యొక్క బోధనలు సలుపుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
1: ఆల్ రిలీజన్స్ అడ్వకేట్ ద నోబుల్ లైఫ్ అండ్ ఆఫర్ యు గుడ్ టీచింగ్.
0: అలాంటి మహనీయులే ఈ యొక్క జీసస్ ఇలాంటి వారంతా.
1: జీసస్ అండ్ అదర్స్ ఆర్ సచ్ నోబుల్ సోల్.
0: ఈ విధమైనటువంటి యొక్క వీరిని మనం గౌరవించి

0: వారికి తగినటువంటి యొక్క స్థానం మనం అందించాలి.
1: We have to respect them and give them their correct place.
0: జీసస్ చాలా గొప్పవాడే.
1: Jesus is very great.
0: చాలా ఆదర్శ పురుషుడే.
1: He is an ideal man.
0: కరుణ కోసము త్యాగం కోసము తన దేహాన్ని అర్పితం గావించినటువంటి.
1: He sacrificed his very body for others.
0: కానీ అతను చెప్పినటువంటి బోధనలు ఈనాడు ఎవరు అనుసరించడం లేదు.
1: బట్ టుడే నో వన్ ఇస్ ఫాలోయింగ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్.
0: ఈనాడు జీసస్ పుట్టిన దినం అనేటువంటిది ఒక క్రిస్మస్ మాదిరి చేసుకుని ఆనందంగా భోజనాలు చేసుకుని కాలాన్ని గడుపుతున్నాం.
1: టుడే వి సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ జీసస్ విత్ ఆల్ ద ఫెస్టివిటీ అండ్ గెయిటీ ఆఫ్ డిన్నర్స్.
0: ఇవి కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ ద థింగ్ వి షుడ్ డూ.
0: తరగనటువంటి యొక్క వారి బోధనలు మనం ఆచరణలో పెడుతూ రావాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ దేర్ టీచింగ్స్ విచ్ ఆర్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్.
0: I am the messenger of God ani mottamottan cheppadu.
1: His first declaration is I am the messenger of God.
0: Satti manavudu kudanu daivam yokka messenger.
1: Every man is the messenger of God.
0: Kaduga evariki varu nenu daivam yokka messenger.
1: So everyone should feel that I am the messenger.
0: Kaabatti daiva vishayannanta nenu pracharam cheyali.
1: Therefore I should publicize the divine teaching.
0: Ee samajamlo daivam yokka vishayanni nenu prabodhinchali.
1: Therefore I should teach the divine matters.
0: ఈ యొక్క మెసెంజర్ చేయవలసినటువంటి పని ఇదే.
1: దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద మెసెంజర్.
0: రెండవది ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: ద సెకండ్ డిక్లరేషన్ ఐఎమ్ ద సన్ ఆఫ్
0: గాడ్. అతని దైవం యొక్క కుమారుణ్ణి నేను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవం గుణాలు నాలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ హ్యావ్ డివైన్ క్వాలిటీస్.
0: కనుక ఆ దైవానికి ఏ గుణములు ఉంటున్నాయో ఆ గుణములు నాలో ప్రవేశించాలి.
1: లెట్ మీ ఎంటర్టైన్, లెట్ మీ పొజెస్ ద డివైన్ క్వాలిటీ.
0: అప్పుడే సన్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి అర్హత అవుతుంది.
1: అల్టిమేట్లీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మనం తప్పక ప్రదర్శించాలి.
1: వీ షుడ్ ఎగ్జిబిట్ డెమోన్స్ట్రేట్ దిస్ యూనిటీ.
0: అనేకత్వాన్ని కాదు ఏకత్వాన్ని మనం ప్రకటించాలి.
1: ఇట్స్ నాట్ ద మల్టిప్లిసిటీ, ఇట్స్ ద యూనిటీ దట్స్ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు పదములు ఎందు మాత్రమే ప్రచారం జరుగుతుందని కానీ ఆచరణ ఎందు ఏమాత్రం కూడా లేదు.
1: There is only verbal, vocal teaching, but not in reality, in practice.
0: Prema, prema, prema.
1: Love and love and love.
0: ప్రతి సమావేశం నందు కూడాను ప్రేమను గురించి నేను చెప్తుంటాను.
1: In every assembly, Bhagwan speaks of love.
0: కానీ ఈ ప్రేమను ఎంతమంది పాటిస్తున్నారు?
1: How many follow this principle of love?
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు?
1: How many could understand this love?
0: ఎవరికి ఈ ప్రేమ ఉంటుండాలి?
1: Who has love in reality?
0: ఎక్కడా కనిపించడం లేదు.
1: None here.
0: ఈ ప్రేమ ఉంటేటప్పుడు ద్వేషం అనేది రావడానికి అవకాశం.
1: Where there is love, there is no hatred.
0: ఎవరిపైన అసూయ అనేటువంటి రాకూడదు.
1: Don't feel jealous of anybody.
0: ఈ దుర్గుణములు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ ప్రేమ అంతర్భాగమైనటువంటి.
1: The moment there are bad qualities, it means there is no love and you ruin.
0: ఇది కేవలం ఒక్క హార్ట్.
1: It's only one heart there.
0: ఇది ఏ మ్యూజికల్ చైర్ కాదు.
1: It's not musical chair.
0: లేక డబుల్ సోఫా కాదు.
1: నాట్ డబుల్ సోఫా.
0: ఈ రెండు చేరడానికి ఇక్కడ స్థానం లేదు.
1: బోత్ కెన్ నాట్ ఫైండ్
0: ప్రేమ హృదయంలో చేరిందా ద్వేషం అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యువర్ హార్ట్, దేర్ కెనాట్ బి హేట్రెడ్.
0: కనుకనే ఇక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడే యూనిటీ మనకు ప్రవేశిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్, దేర్ కెన్ బి యూనిటీ దేర్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ అటైన్ డివినిటీ.
0: కనుక ఈనాడు ప్యూరిటీనే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ప్యూరిటీ.
0: ఇంకా ఏ విధంగా ప్రేమ మనలో ప్రారంభమవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ లవ్?
0: ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ, ప్యూరిటీ,
1: ప్యూరిటీ అండ్ ప్యూరిటీ అండ్ ప్యూరిటీ.
0: ఏ వాంఛనం లేకుండా భగవత్ అర్పితం కావాలి.
1: Without any desire, surrender yourself to God.
0: భగవత్ అర్పితంతోనే మనం జీవితాన్ని గడపాలి.
1: Dedicate yourself to God and spend your life.
0: అది ఆనాడు జీసస్ చేసినటువంటిది.
1: That's what Jesus did then.
0: అంతా భగవత్ అర్పితంగానే భావించాడు.
1: He considered everything as divine.
0: తనకు శిలకు వేసి కొడుతున్నారు.
1: He was put on cross and nailed.
0: చాలా మంది ఏడుస్తున్నారు.
1: Many were crying.
0: అప్పుడు అశరీరవాణిగా చెప్పాడు.
1: Then the ethereal
0: voice said, All are one, my dear son, be alive to everyone.
1: Then the ethereal voice said, So, all are one, my dear son, be alive to everyone.
0: Death is the dress of life అన్నాడు.
1: He also said, Death is the dress of life.
0: మన జీవితానికి దినము ఏ విధంగా డ్రెస్ మార్చుకుంటున్నామో,
1: Just as we change our dress every day,
0: మన జీవితానికి కూడా ఈ దేహములనే డ్రెస్ మారిపోతుంటాయి.
1: Just as the dress of the body also changes.
0: ఈ దేహములంతా కూడా మనం ధరించినటువంటి డ్రెస్సెస్.
1: This body is the dress.
0: కనుక ఈ విధంగా మనం డ్రెస్ గా మనం భావించాలి.
1: So we should consider as the body as the dress.
0: దీనికంతా మనం ఏమాత్రం విచారించకూడదు.
1: We should not worry about it.
0: బుద్ధుడు కూడాను నిర్వాణం పొందే పూర్వము తన యొక్క తత్వాన్ని తాను చక్కగా బోధిస్తూ వచ్చాడు.
1: బుద్ధ బిఫోర్ అటైనింగ్ నిర్వాణ ఆర్ లిబరేషన్ థాట్ వెల్.
0: తన పినతల్లి కుమారుడైనటువంటి ఆనందుడు కంటిదారాలు కారుస్తున్నాడు.
1: హిస్ బ్రదర్ ఆనంద్ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: ఆనంద్, నీవు ఈ విధంగా కంటిదారాలు కార్చకూడదు.
1: హీ టోల్డ్ ఆనంద్, డోంట్ క్రై లైక్ దిస్.
0: ఎందుకోసం చేస్తున్నావు?
1: వై డు యూ షెడ్ టియర్స్
0: అనేటప్పటికి ఆ ఆనంద్ చెప్పాడు, మీరు మరణిస్తున్నారు కనుక నాకు దుఃఖం వచ్చింది అన్నాడు.
1: ఆనంద్ సెడ్, సిన్స్ యు ఆర్ డైయింగ్ ఐఎమ్ క్రయింగ్.
0: నేను చావటం లేదు, నీకు బ్రతకడం లేదు.
1: ఐఎమ్ నాట్ డైయింగ్ నార్ ఆర్ యూ గోయింగ్ టు లివ్.
0: అందరూ ఈ దేశం మనం వదిలిపెట్టవలసిందే ఒకనాడు.
1: ఆల్ ఆఫ్ అస్ షుడ్ లీవ్ దిస్ బాడీ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక నీవు కానీ నేను కానీ ఈ దేహాన్ని మనం వదిలిపెట్టక తప్పదు.
1: ఎయిదర్ యు ఆర్ ఐ షుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఎట్ వన్ టైమ్.
0: కనుక నీవు కంటిదారులు కార్చకూడదు అన్నాడు.
1: సో డోంట్ షట్ టియర్స్.
0: ఈ విధమైనటువంటి బోధనలు ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఆర్ అబ్జర్వింగ్ సచ్ సార్ట్ ఆఫ్ టీచింగ్స్ టుడే.
0: మనం నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందుకోవాలి.
1: వీ షుడ్ బి ఎ ట్రూ ఐడియల్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క పత్రికకి తగినటువంటి యొక్క గుర్తులు.
1: దిస్ ఈస్ ది ట్రూ సింబల్ అండ్ ద సైన్ ఆఫ్ ద సెలబ్రేషన్ బిహైండ్ ద బర్త్డే.
0: కానీ చెప్పినటువంటి ఆదర్శాలు, ఈ ఆనందాలు మనం ఏమాత్రం ఆచరణలో పెట్టడం లేదు.
1: బట్ ఆల్ ది ఐడియల్స్ దట్ ఆర్ రిపీటెడ్ అండ్ టోల్డ్ ఆర్
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్. లవ్ ఇస్ గాడ్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: ఇది ఏ మనం చేయవలసినటువంటి పని.
1: This is what we should do.
0: మనం నింపుకోవాల్సినటువంటి ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: We should fill our hearts with love.
0: ప్రేమ ఉండినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనకు ఉండవు.
1: When there is love, you will never suffer at any time.
0: బాధలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రేమ లేనప్పుడే వస్తున్నాయి బాధలు.
1: When do you suffer? When you don't have love.
0: లేక ప్రేమ ఉంది కాబట్టి బాధలు వస్తున్నాయని మీరు భావించవచ్చు.
1: యు మే కన్సిడర్ దట్ యు సఫర్ దౌ యు హావ్ లవ్.
0: ఆ ప్రేమ పరిమితమైన ప్రేమగా ఉండినప్పుడే బాధలు వస్తున్నాయి.
1: యు సఫర్ బికాజ్ ఆఫ్ లిమిటెడ్ లవ్.
0: ఈ అపరిమితమైనటువంటి ప్రేమను పెట్టుకోవాలి.
1: యు షుడ్ హావ్ ఇన్ఫినిట్ లవ్.
0: అంతా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అరవింద్ మరణం పూర్వము
1: బిఫోర్ అరవింద్ డై
0: అదే యొక్క మానీయులు తత్వం లోపల
1: in the life of a noble soul
0: taraku kantamlo oka cancer vachesindi.
1: He suffered from cancer in the neck.
0: Appudu andaru kudunu swami devatanu prarthinchandi meeku amma kada ani prarthinchaman cheppinannaru Vivekananda.
1: All said you pray to goddess because you consider her as your mother.
0: Paramahamsaku cancer vachindi.
1: Ramakrishna Paramahamsa suffered from cancer.
0: Tallini prarthinchandi annadu.
1: Everybody said pray to your mother.
0: అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు.
1: నేను రామకృష్ణ సార్
0: ప్రార్థించాను ఆయన ప్రార్థించాను.
1: హి సెడ్ ఐ ప్రే టు మదర్.
0: మరి ఏం చెప్పింది అన్నారు.
1: వాట్ డిడ్ షి సే?
0: ఇన్ని నోళ్లతో నేను తింటుంటే ఒక నోటితో తినకపోయినప్పుడు నీకేం నష్టం వచ్చింది అన్నాడు.
1: వెన్ ఐఎమ్ ఏబుల్ టు ఈట్ విత్ సో మెనీ మౌత్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సో మెనీ అరౌండ్ వాట్ ఈస్ ఇట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యువర్ ఓన్ మౌత్.
0: నీ ఒక్క నోటితో తినకపోతే నీకేం నష్టం అన్నది.
1: ఇఫ్ యూ కాంట్ ఈట్ విత్ వన్ మౌత్ వాట్ ఈస్ ఇట్ దట్ యు సఫర్ ఫ్రమ్.
0: దాంతో నా కన్నులు తెరుచుకున్నాను అన్నాడు.
1: దెన్ ఐ కుడ్ ఓపెన్ మై ఐ దెన్ హి.
0: కాబట్టి సర్వుల నోరు కూడాను భగవంతుని యొక్క నోరే.
1: దేర్ఫోర్ ఆల్ అవర్ మౌత్స్ ఆల్ అవర్ టంగ్స్ ఆర్ హి.
0: నిన్ను పురస్కరించుకున్నయే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
0: తనవే.
1: ఆల్ మౌత్స్
0: అన్ని కన్నులు తనవే.
1: ఆల్ ఐస్ ఆర్
0: హిస్. అన్ని పాదములు తనవే.
1: ఆల్ ఫీట్.
0: అన్ని హస్తములు తనవే.
1: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్.
0: కనుక భగవంతునికి ఇది ఒక్కటే పరిమితం అనేటువంటిది లేదు.
1: దేర్ఫోర్ గాడ్ హ్యాస్ నో లిమిట్ వాట్ వాట్స్ ఎవర్.
0: నీకు పరిమితం కావటం చేత నీవు పరిమితంలో జీవిస్తున్నావు.
1: బికాస్ యూ లివ్ అండర్ సర్టెన్ లిమిట్స్ యూ లీడ్ ఎ లిమిటెడ్ లైఫ్.
0: భగవంతునికి ఎట్టి పరిమితము లేదు.
1: గాడ్ హ్యాస్ నో లిమిట్.
0: ఆ పరిమితం లేనటువంటి భగవంతునికి పరిమితం లేనటువంటి ప్రేమనే ఉంటుండాలి.
1: సిన్స్ గాడ్ ఇస్ ఇన్ఫినిట్ హి హ్యాస్ ఇన్ఫినిట్ లవ్.
0: భగవంతుని ప్రేమలో ఏమాత్రం కూడా కుణుకులేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివైన్ లవ్ ఇట్ నెవర్ డిమినిష్.
0: ఇందులో ఏమాత్రము మలినము రాదు.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ నో డెత్.
0: ఇది ఎప్పుడు కొన్ని స్వచ్ఛము స్వచ్ఛమైనటువంటిది.
1: ఇట్స్ ప్యూర్ అండ్ అన్సలిడ్ అండ్ ఫ్రెష్.
0: ఈ ప్రేమతత్వం చేతనే సర్వులను సేవించాలి.
1: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడీ విత్ దిస్ లవ్.
0: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అనేక సర్వీసులు చేస్తుంది.
1: ద కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి హ్యాస్ బిన్ రెండరింగ్ సర్వీసెస్.
0: అయితే ఏ విధంగా చెయ్యాలి?
1: హౌ టు రెండర్ సర్వీస్.
0: ఏదో మేము పిల్లలకు చేశాము, రోగులకు చేశాము అని భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఆఫరింగ్
0: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నాము అనే భావంతో మనం సేవ చేయాలి.
1: యూ మే సర్వ్ ఎనీబడీ కన్సిడర్ దట్ యువర్ సర్వింగ్ గాడ్.
0: ఈ రూపంతో ఉన్న దైవానికి చేస్తున్నాము.
1: ఐఎమ్ సర్వింగ్ గాడ్ ఇన్ దిస్ ఫార్మ్ నౌ.
0: కనుక ఏ రూపం చూసినా దైవ స్వరూపమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఇస్ డివైన్.
0: సర్వత పాణిపాదం తత్ సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వ మా వృత్తి. అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్. ఆల్ ఫార్మ్స్ ఆర్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి ప్రాణి కూడాను దైవం యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ డివైన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: మహాభారత యుద్ధం జరుగుతూ ఉండాలి.
1: టైమ్ ఆఫ్ బ్యాట్ల్ ఆఫ్ మహాభారత్.
0: అప్పుడు వ్యాసుడు కూడా భారత యుద్ధానికి పోతున్నాడు.
1: వ్యాస వాజ్ ఆల్సో పాసింగ్ బై.
0: దారిలో చూచాడు.
1: ఆన్ ద వే హీ సా
0: ఒక పురుగు దారిని తప్పించి చాలా వేగంగా పారిపోతుండాలి.
1: ఆన్ ఇన్సెక్ట్ వాజ్ వెరీ రన్నింగ్ ఫాస్ట్ కటింగ్ ఆఫ్ ద ట్రాక్.
0: దాన్ని చూచాడు.
1: హీ సా ఇట్.
0: దాన్ని నిలుపమని చెప్పాడు.
1: హీ వాంటెడ్ ద ఇన్సెక్ట్ టు స్టాప్ దేర్.
0: ఏ క్రిమికీటకమా, నీవెందు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు అన్నాడు.
1: ఆ
0: పురుగు యొక్క భాష కూడాను వ్యాసునికి తెలుసు గనుకనే అది చెప్పినటువంటి జవాబును చాలా అర్థం చేసుకున్నాడు.
1: నోస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, దేర్ఫోర్ హి కుడ్ ఫాలో.
0: అప్పుడు ఆ పురుగు చెప్తుండాలి,
1: ఓ
0: మహర్షి,
1: ఓ సేజ్,
0: కొన్ని నిమిషాల లోపల అర్జును యొక్క రథం పరిగెత్తి వస్తుంది.
1: విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ద చారియట్ ఆఫ్ అర్జున,
0: అర్జున యొక్క రథం యొక్క వేగము ఎక్కడ కూడా నేను చూడలేదు.
1: ద చారియట్ ఆఫ్ అర్జున ఇస్ అడ్వాన్సింగ్, దాట్ ఫాస్ట్నెస్ ఐ హావ్ నాట్ సీన్ బిఫోర్.
0: దాని యొక్క చక్రాల కింద పడితే నేను నిలవగలనా?
1: Can I survive if I fall under the wheel of the chariot of Arjuna?
0: ఈ లోపలనే నేను నా గృహానికి పోయి చేరిపోవాలని చెప్పి అనుకున్నాను.
1: I want to reach home before that.
0: నాకు భార్య బిడ్డలు ఉంటున్నారు.
1: I have my own family.
0: బంధుమిత్రులంతా ఉన్నారు.
1: I have my relations.
0: కనుక వారిని అందరినీ వదిలిపెట్టిపోవడానికి నాకు ఇష్టం లేదు.
1: I don't want to part from them.
0: అప్పుడు వ్యాసుడు చాలా బుద్ధి తెచ్చుకున్నాడు.
1: Then Vyasa could understand.
0: నేను మానవులకు మాత్రమే బంధుమిత్రులు అనుకుంటున్నాము.
1: We think that only man has got his relation.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఇంత పరిమితంగా చేసుకుంటున్నాము.
1: He has limited his love.
0: క్రిమికీటకాదులు కూడా ఒక కుటుంబం ఉంటుండాలి.
1: Insects also have their family.
0: క్రిమికీటకాదులు కూడా ఒక వ్యామోహం ఉంటుండాలి.
1: Insect also has got.
0: క్రిమికీటకాదులు కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలనే ఆశ ఉంటుండాలి.
1: Insect also wants to save God and protect its life.
0: కనుక ఆ క్రిమికీటకాదులకు ఉన్నటువంటి ఆశనే మనకు ఉంటుండాలి.
1: We have similar desires.
0: ఇంకా మానవుల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి?
1: There would be speciality in mankind.
0: జంతునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Why do you say that human life is so rare?
0: నీవు ఏ చింత పడుతున్నావో ఆ చింత పురుగు కూడా పడుతుండాలి.
1: Your worry is same as the worry of an insect.
0: కనుక మానవత్వం అంటే ఎలాంటిది? దివ్యత్వంతో కూడి సర్వము ఏకత్వంగా భావించుకోవటమే నిజమైన మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద డివినిటీ దట్ విల్ మేక్ హిమ్ అండర్స్టాండ్ ద యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అది లేకుండా మానవునిగా ఉంటుంది నీవు కూడా దుఃఖపడుతుంటే ఇంకా మానవత్వం యొక్క విశేషం ఏమిటి?
1: అదర్వైజ్ వితౌట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యూ ఆల్సో గ్రీవ్ అండ్ క్రై.
0: కనుక మానవులు అందరూ కూడాను శరీరాన్ని త్యాగం చేసి,
1: all noble souls sacrifice their body,
0: samajam yokka chemam nimittamai,
1: for the welfare of the society,
0: itala yokka aananda nimittamai,
1: for the bliss of others,
0: tana yokka jeevithanni tyagam chesaru.
1: They sacrifice their life.
0: Adi nijamainatundi tyagam.
1: That is the true sacrifice.
0: Aa tyagamto poorinchavallani ee naati kudunu alanti maharishulnu andaru poojistu vastunnaru.
1: Sages and noble souls are worshiped even today because of their sacrifice. Then
0: andanni manavulu poojincharu.
1: We don't worship everybody.
0: పరోపకార నిమిత్తమై పాటుపడినటువంటి వారిని పూజిస్తుంటారు.
1: We worship those that serve others.
0: కనుకనే మనం పరోపకారార్థమైన శరీరం, ఈ శరీరాన్ని పరోపకార నిమిత్తమై ఉపయోగించుకోవాలి.
1: We should make use of this body to serve others.
0: ఏ చిన్న పనైనా కూడా పనులకు సహాయంగా మనం ఉపయోగపడాలి.
1: That it may small help doesn't matter.
0: ఇన్ని సంవత్సరములు మనం బ్రతికాము.
1: I could live so long.
0: ఎలాంటి పనులు మనం చేశాము?
1: What sort of
0: ఏం ఉపకారం చేశాము?
1: What help I did?
0: సమాజానికి ఏం సహాయం చేశాము?
1: What service I did?
0: ఏ జీవికి ఏ యొక్క ఆనందాన్ని కలిగించాము?
1: What kind of happiness
0: did I bring? మనం ప్రశ్న వేసుకుంటే ఏమీ జవాబు లేదు.
1: If we put questions of this sort, we don't get any reply.
0: కనుక మనం ఒక్కరికైనా కూడా సంతృప్తి పరిచేకి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: We should be ready to satisfy at least one.
0: ఎప్పుడు చూసినా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థంతోనే మనం జీవితం గడుపుతుంటే పరార్థమును ఎప్పుడు నీవు ప్రాప్తించేది?
1: We lead our lives full of selfishness, utter selfishness. Then when do you help others?
0: Fish is better than selfish annaru.
1: Fish is better than selfish.
0: కనుక మనం సెల్ఫిష్ లో పోతుంటే మన జీవితం ఏమి గతి?
1: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ విల్ హ్యాపెన్ టు యు?
0: నీవు కూడా చూసుకో, తప్పులేదు.
1: Doesn't matter if you look
0: ni palu ni chusukoni migilina kaalam lopala parulaku upakaram cheyali.
1: You think of the self but yet help others also.
0: Ni karmanu ni aacharinchuko.
1: Do your duty.
0: Kani taila kaalam ento untundali.
1: But you have a lot of time.
0: Aa kaalamlo ye 10 mandiko ni sahayam cheyi.
1: During the spare time help others.
0: Adi help ever hurt never ani.
1: That's what Bhagwan says, help ever hurt never.
0: Mana jeevithamlo ento kaalam vyathamaipothundali.
1: We are wasting lot of time.
0: Nijanga manam yochinchesthe మూడు భాగములు మన కాలమును వ్యర్థం చేస్తున్నాం.
1: ట్రూలీ స్పీకింగ్ వి ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ అవర్ టైం.
0: సార్థకమైన కాలము ఏ కొద్ది కాలమో ఉంటుండాలి.
1: ఆఫ్టర్ ఆల్ లిటిల్ టైం ఇస్ యూస్ఫుల్లీ స్పెంట్.
0: ఆ వ్యర్థం చేసే కాలాన్ని ఎందుకు నీవు సద్వినియోగపరచకూడదు?
1: వై డోంట్ యు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైం దట్ యు వేస్ట్?
0: కాలం లేకపోలేదు.
1: In fact, there is time.
0: నీవు చేయడానికి మనసు లేకపోతుండాలి.
1: యు డోంట్ హావ్ మైండ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ప్రతి మానవుడు కూడాను పరోపకార నిమిత్తమై ఈ దేహం వచ్చిందని సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ద బాడీ ఇస్ గివెన్ టు సర్వ్ అదర్స్ అండ్ కండక్ట్
0: సేవలు సేవలు సేవలు సేవలు చేయాలి.
1: వి షుడ్ సర్వ్
0: సర్వ సేవలు కూడాను దైవ సేవగానే భావించాలి.
1: ఎవ్రీ సర్వీస్ ఈ సర్వీస్ అన్ టు గాడ్.
0: మనం అహంకారంతో కూలిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఈగోయిస్టిక్.
0: ఈ అహంకారంతో మనం ఏమాత్రం జీవితాన్ని ఇది చేసినప్పటికీ వ్యర్థమే అయిపోతుంది.
1: ఇఫ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ యుల్ బి వేస్టింగ్ రూయినింగ్ యువర్ లైఫ్.
0: మానవునికి అహంకారం అనేటువంటి పెద్ద రోగము.
1: ego is a big disease.
0: దీనికి ఏ ఔషధములు కూడా లేవు.
1: No medicine to cure this disease of ego.
0: ఈ అహంకారాన్ని మొట్టమొదటి నిర్మూలన చేయాలంటే సేవలో పాల్గొనాలి.
1: Therefore, in order to kill this ego, we should serve others.
0: ఇంకా దేనికి కూడా ఇది స్వశం కాదు.
1: It cannot be cured by
0: anyone. సేవల యందు మాత్రమే ఈ అహంకారం దూరం పరిగెత్తిపోతుంది.
1: By service only you can cure the disease of ego.
0: కనుక మనం ఎన్ని తపములు చేసినా, ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని శాస్త్రములు చదివినా మన అహంకారం మాత్రం పోవడానికి వీలు కాదు.
1: By undertaking penance or reading the sacred books or sitting long for meditation, ego continues. You can kill the ego only by serving others.
0: కనుకని నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనం వినా. నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ అండర్టేకింగ్ ఫైనాన్స్.
0: ఏ శాస్త్రములు చదివి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ రీడింగ్ బుక్స్.
0: ఏ గ్రంథములు చదివి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ సెక్రెట్ టెక్స్ట్.
0: ఏ యొక్క ధ్యానం చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ మెడిటేషన్.
0: సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మన సంసారం అనే సాగరాన్ని మనం దాటాలనుకుంటే సజ్జనుడి యొక్క సేవ చేయాలి.
1: టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వీ షుడ్ సర్వ్ పీపుల్.
0: అది ఏ మనం చేయవలసినటువంటిది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ.
0: కనుక వచ్చినటువంటి వారందరూ కూడా ఏదో ధ్యానములు జపములు జాపములు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ సేవ మాత్రం చాలా ప్రధానమైనటువంటిది.
1: యు మే ప్రే, యు మే మెడిటేట్, బట్ సర్వీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఎవరికి చేసినా దైవ సేవగానే భావించండి.
1: యు మే సర్వ్ ఎనీబడీ, కన్సిడర్ ఇట్ యాజ్ సర్వీస్ అంటు
0: గాడ్. ఒక భిక్షగానికి చేస్తున్నా అది కూడా దైవ సేవగానే ఉంటుంది.
1: యు మే సర్వ్ ఎ బెగర్, బట్ ఇట్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: దేవుడు ఈ రూపంలో వచ్చాడు.
1: గాడ్ ఈస్ ఇన్ దిస్ ఫామ్.
0: చూడండి, అనేక రకములో మీరు సత్యరిత్ర చదువుతుంటారు, సాయి సత్యరిత్ర.
1: మెనీ ఆఫ్ యూ గో త్రూ సాయి సచరిత్ర.
0: ఒక ఎనుము మాదిరి వచ్చి చేస్తుంటాడు తాను.
1: అండ్ గాడ్ కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్
0: కుక్క మాదిరి వస్తుంటాడు.
1: హి కమ్స్ ఇన్ ఫామ్ ఆఫ్ ఎ డాగ్.
0: ఒక పిల్లి మాదిరి వచ్చి తాను చేసినటువంటిదంతా ఆరగించిపోతుంటాడు.
1: గాడ్ కమ్స్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ క్యాట్ అండ్ పార్టేక్స్ ద ఫుడ్
0: యు ఆఫర్. అయ్యో స్వామి, మా ఇంటికి రాలేదంటే నేను పిల్లిగా వచ్చి నేను భోంచేసి వచ్చాను అన్నాడు.
1: ఇఫ్ యు సే స్వామి యు హావ్ నాట్ కమ్ టు రెసిడెన్స్, హి సేస్ ఐ కేమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎ క్యాట్.
0: కనుక ఏ రూపంలో వస్తాడో,
1: ఇన్ వాట్ ఫామ్ హి వుడ్ కమ్.
0: సర్వ రూపములు తనవే.
1: బికాజ్ ఆల్ ఫామ్స్
0: సర్వ నామములు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుక ఏ రూపంలో ఏ నామములో వస్తాడో కనుక మనం అన్ని రూపములు గాను మనం విశ్వసించాలి.
1: హి మే కమ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫామ్, వి షుడ్ కన్సిడర్ ఆల్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే సహస్ర శీర్ష పురుష, భగవంతుడు సహస్ర శీర్షుడు.
1: గాడ్ హెస్ థౌసండ్ హెడ్స్.
0: కనుక ఇలాంటి భగవంతుణ్ణి మనము అనేక రకములుగా మనం ఆరాధన చేస్తున్నాము, ప్రేమిస్తున్నాము. తప్పక ప్రేమ ఉండాలి.
1: We worship God, we love God. Yes, love is important.
0: కనుకనే ప్రేమనే దీనికి అన్నిటికీ మూల కారణము.
1: Love is the main base.
0: ఆ ప్రేమ చేత ఒకరిని బాధించకుండా చూసుకోండి.
1: With this love, don't hurt anybody.
0: ఈ బాధించకుండా చూచడమే అది ఒక పెద్ద సేవ.
1: Don't make anyone suffer. That's the biggest service.
0: ఈ విధంగానే జీసస్ తన యొక్క దేహాన్ని వదిలిపెట్టిపోయినటువంటి.
1: Jesus has left his body.
0: ఏ కారణం చేత వదిలిపెట్టాడు?
1: For what reason?
0: సేవలు చేయటం ఒకరికి ఇష్టం లేకపోవడం చేత, కల్పించినటువంటి కల్పన చేత తన దేహానికి ఖండన వచ్చింది.
1: బికాస్ సమ్ పీపుల్ డిడ్ లైక్ హిస్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అండ్ ద సర్వీస్ దట్ జీసస్ డిడ్. హీ హాస్ టు డై ఆన్ ద క్రాస్ బికాస్ ఆఫ్ అలిగేషన్.
0: అసూయ అపారులంతా కూడా దీన్ని కల్పించి,
1: దేర్ ఆర్ జెలస్ పీపుల్ ఆన్ వన్ సైడ్,
0: ఈ యొక్క జీసస్ కి ఇంత పేరు వస్తుంది మాకు రాదే అనేటువంటి అసూయ చేత అనేక కల్పనలు కల్పించారు.
1: బికాస్ ఆఫ్ ది ఎన్వీ ఆఫ్ ద గుడ్ నేమ్ దట్ జీసస్ హ్యాడ్, దే రేజ్డ్ ఫాల్స్ అలిగేషన్స్.
0: కనుక అసూయ చేత వచ్చినటువంటివి ఏ మాత్రం కూడా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: దేర్ ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ జెలసీ, డోంట్ బాదర్.
0: మంచి వారికంతా ఈ కష్టములు కలుగుతూనే ఉంటుంటాయి.
1: గుడ్ పీపుల్ సఫర్ నేచురల్లీ.
0: ఈ ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: మంచి వారికంతా ఈ విధమైన బాధలు కలుగుతుంటాయి.
1: గుడ్ పీపుల్ సఫర్ లైక్ దట్.
0: మంచి బంగారుకే ఒక నగ చేయాలంటే నిప్పులో వేసి చుత్తితో కొట్టి అనేక విధంగా బాధలు పెట్టే దీనికి ఒక నగగా తయారు చేస్తున్నాం.
1: ఇట్స్ ఓన్లీ ది ప్యూర్ గోల్డ్ దట్ ఇస్ చిజల్డ్, దట్స్ హ్యామర్డ్, దట్స్ బర్న్డ్ అండ్ కట్ హస్ టు బి మేడ్ ఇంటు
0: ఒక మంచి విలువైనటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా ఇంకా విలువ కావాలంటే దానికి అనేక రకముల కోతలు కొయ్యాలి.
1: ద వాల్యుబుల్ డైమండ్ మస్ట్ బి కట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ సో అస్ టు షైన్.
0: ఈ కష్టములు పడకుండా దానికి విలువ రాదు.
1: వితౌట్ ది ట్రబుల్స్ ఇట్ కెన్ నాట్ రీచ్ ద వాల్యూ.
0: ఈ యొక్క బాధలు లేకుండా అదొక నగ తయారు కాదు.
1: వితౌట్ సఫరింగ్ ఇట్ కెనాట్ బి జ్యువెల్.
0: అన్ని మన మంచి కోసమే అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్. ఎవరో మనం చెప్పారు
0: ఇది నా మంచి కోసమే.
1: సమ్వన్ అక్యూజ్డ్ యు, yes, it's for your
0: good. ఎవరో నాకు బాధలు కలిగించారు ఇది నా మంచి కోసమే.
1: Somebody made you suffer, it's for your
0: good. Everything is good for me, good for me, good for me.
1: Have the feeling that everything is good for me, good for me.
0: ఆనాడు కూడాను పీటర్ చెప్పాడు.
1: This that day Peter also said.
0: J-O-Y, joy అన్నాడు.
1: He said J-O-Y, joy.
0: Joy అనగా ఆనందము అనుకున్నాడు.
1: Joy he thought is bliss.
0: కానీ అది కాదు అక్కడ.
1: Now it's not that.
0: J, Jesus first.
1: J, Jesus first.
0: ఓ అదర్స్ నెక్స్ట్ వై యూ అనగా యూ సెల్ఫ్ ఇస్ లాస్ట్
1: వై యూ సెల్ఫ్ ఇన్ ద లాస్ట్
0: జీసస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ యువర్ సెల్ఫ్ లాస్ట్
1: సో జీసస్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లాస్ట్
0: దీనిని పాటించినటువంటి వారే పాండవులు
1: పాండవాస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్
0: మొట్టమొదట కూడాను గాడ్ ఫస్ట్
1: దే కెప్ట్ గాడ్ ఇన్ ద ఫస్ట్
0: వరల్డ్ నెక్స్ట్ మై సెల్ఫ్ లాస్ట్
1: అండ్ దే కన్సిడర్ మై సెల్ఫ్ ఇన్ ద లాస్ట్
0: కనుక ఆ అహంకారం అనేటువంటి లాస్ట్ గా తిప్పేసేసారు
1: సో ఈగో ఇస్ కెప్ట్ ఇన్ ద లాస్ట్
0: కనుక నే పీటర్ దీన్ని సరైనటువంటి రీతిగా తాను బోధించుకోలేకపోయాడు
1: పీటర్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్ ద ట్రూ సెన్స్
0: ఈ విధమైనటువంటి ఒక్కొక్క పదము లోపల కూడాను ఎంతో సారవంతమైనటువంటి యొక్క జీవితం ఉంటుండాలి
1: ఎవ్రీ వర్డ్ కన్వేస్ ద డెప్త్ ఆఫ్ ఇట్స్ మీనింగ్ అప్లికబుల్ టు అవర్ లైఫ్
0: కనుక నిన్న నేడు గానం చేత పాటల చేత ఎంతో జీవితం ఆనందపరుచుకున్నారు ఈ యొక్క విదేశీయులు
1: Yesterday and today the foreigners enjoyed with this melodious music.
0: భగవంతుడు గానలోలుడు గానప్రియుడు.
1: God naturally likes the beautiful music, melodious
0: music. భగవంతుడికి నిరంతరం కూడా దగ్గరగాను జయవిజయులుగా ఉన్నటువంటి వారు కూడాను
1: Jaya and Vijaya who are always in the company of the Lord.
0: నారదు తంబురాజులు కూడాను భగవంతుని నిరంతరము గానం చేస్తూ ఆనందాన్ని అందింపజేసేటువంటి వారు.
1: Sages like Narada and Tumbura always sang in the glory of God. గానములో
0: ఉన్నటువంటి ఆనందము దేంతోనా లేదు.
1: In fact, there is no other greater joy.
0: ఈ గానమునే భగవంతుడు కుమిదమని చేసేటువంటి వాడు.
1: You can please God with your music.
0: పానము చేసేటువంటి వాడు.
1: And God drinks your music.
0: కనుకనే మ్యూజిక్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: Music is highly sacred.
0: అది లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబమే.
1: It is the reflection of the inner being.
0: ఆ యొక్క ప్రతిబింబమును గాన రూపంలో మనకు వస్తుంటాయి.
1: The reflection of the inner being comes out by way of
0: music. గానము చేసుకుంటూ సేవలు సల్పుతూ రండి.
1: Sing the songs and serve others.
0: ఆ ప్రేమ చేత గానం చేస్తూ ప్రజల యొక్క సేవ చేస్తుంటే దీనికి మించినటువంటి ఆనందం మనకి ఎక్కడ కలుగుతుంది.
1: As you sing and serve others, you will be blissful.
2: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July
1: 1989. Manujini manugadekunu bandhamulaku manyatakunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara,
0: dear students,
1: manomoolam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani, jagattu kani kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamanta ikkudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata prithvi jalamu agni vayuvu anikudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The sum and substance of this is earth, water, fire and wind have taken their birth from
1: ether. Akasham yokka chalanam chetane vayu yerpadutunnadi.
0: It is an account of the movement of sky, the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind, the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో నిలిచినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: Those five sheets are అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ షీట్.
1: ఈ పంచకోశములందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్?
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of fire.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi aneetunte agni undatam chetane manasu jalamga mari potundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. It kallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always when it is downwards. It does not have the feature of
1: kanukane manasu nirantaram kudanu vishesha sambandhamaitunti yokka margam nande idi prayanam salaputu untuntadi.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: Prakrutamaitunti margamne idi anusaristu untadi.
0: It goes in the natural way, in the way of nature.
1: పవిత్రమైన ఉత్తమమైనటువంటి యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రము ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్న దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all these five.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: It is the sky which gives power to all the other four.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: The sky itself has emerged from the principle of ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: If we can understand the principle of ఆత్మ, the five elements and five seeds will be under our control. అప్పుడు మనం
1: ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వ, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికి దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములు మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్,
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెససరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Dinni antarvani ani cheptu vicharu.
0: This has been described as the inner voice.
1: Antarvaniki bhagavantunaku bhedam ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvaniye bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuka antarvanini manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvanini ye reethiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవలనన్న బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వీ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సునకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికి భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దో త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను
0: యాంగర్
1: ఆడంబరము చేతను
0: షో ఆస్టెంటేషన్
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ముందు
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందు కూడాను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్ నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహభక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసురభక్తి,
0: అసురభక్తి అండ్ మోహభక్తి.
1: ఈ అసురభక్తి అనగా
0: అసురభక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తానొక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: యలోన్ షుడ్ బి హ్యాపీ.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: యలోన్ షుడ్ సేవ్ హింసెల్ఫ్.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషన్ చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితం చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్ అండ్ కైండ్నెస్
1: గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: he may not have any intention to hurt any
1: other people. బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ ముగ్గురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకారతత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadakshina rahitulai untaru.
0: He will be absolutely not having any kind of
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి.
0: విప్రక డివోషన్ ఇస్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి.
0: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: థింకింగ్ దాట్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హిమ్ అండ్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్.
1: అలాగా ఇది ప్రేమతత్వములకు సంబంధించినటువంటిది.
0: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్ లవ్.
1: దూరముగా ఉండిన వస్తువులు కానీ వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫారన్. ఇది
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సెపరేట్ గెటింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతము చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ద సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహం గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి,
0: షోయింగ్ కైండ్నెస్,
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushartamainatundi kuda nu marakutunnadi anetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni erparchukunnappudu,
0: when you have been able to establish close relations,
1: kaligeetvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of closeness,
1: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayudhyam ane cheppavachunu.
0: Parabhakti is another name for a state of saayudhya.
1: Ee saayudhyam anedi leenamu kavatame.
0: Saayudhya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamulo anekatvamunu kuda kalpinchukoka,
0: there is no question of seeing many things in one.
1: Anekatvamuloni ekatvanni anubhavinchatame saayudhyam.
0: Enjoying many different things in one thing, and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is saayudhya.
1: Ilanti tattvalu pondetunte parabhakti.
0: Parabhakti is one which takes you this to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state, another name for a state of saayudhya.
1: Ee saayudhyam anedi leenamu kavatame.
0: Saayudhya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.

0: ఈ పరాభక్తి తత్వం అనేటువంటిది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు.
1: ఆల్ పీపుల్ కెనాట్ అటైన్ దిస్ పరాభక్తి స్టేట్.
0: అయితే ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు, నిరాశకు, నిస్పృహకు ఏమాత్రం కూడా దారి ఉనక్కర్లేదు.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
0: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
1: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
0: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం ఎందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
1: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ వన్ షుడ్ నాట్ గో ఆన్ వేస్టింగ్ ఆన్ ద బేసిస్ దాట్ గాడ్ ఇస్ డిఫరెంట్. ఈ
0: భేదభావం ఉండినంత వరకు కూడాను అనుమానము ఆస్పదం కలుగుతూ ఉంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ద డిఫరెన్స్ దెర్ విల్ బి రూమ్ ఫర్ డౌట్.
0: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
1: హ్యాస్ బీన్ టీచింగ్ మెనీ థింగ్
0: బోధించినటువంటి విషయములు తనకుడును అన్వయిస్తాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
0: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ హీఈస్ ప్రాక్టీస్.
0: కేవలం ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
1: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈ
0: ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
1: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
0: భగవంతుడి కూడా దూరం గావించుకుంటాడు.
1: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
0: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ విచ్ విల్ సెపరేట్ యూ అండ్ మేక్
0: స్వార్థము సప్రయోజనము దృష్టి ఎందుకున్నటువంటి వానికే ఈ అనుమానాలు అధికంగా ఉంటాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే డామినేట్ హిమ్
0: భగవద్ ప్రపత్తిని అనుభవించేటుందని ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
1: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కాని దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
1: హీఈస్ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: ప్రాకృతమైన ఈ జీవితం నందు
1: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం?
1: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్?
0: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంత సంతోషం అందిస్తున్నాయి?
1: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్?
0: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
1: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
1: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ద డివోషన్.
0: విద్యాబలము కూడా అటులే, విద్యాబలము కూడా.
1: సో ఈజ్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్.
0: దైవ బలం ఒక్కటే మనుజుని ధన్యుజేయు.
1: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే.
1: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
0: వీక్. బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో.
1: People think that the power obtained by wealth is the real power.
0: Kaadu, daiva balam okkatiye pradhanamaina balam.
1: The most important strength and power is the power of God.
0: Shankaralu kuda chepparu.

0: మనిషి ఎందున్నటువంటి మనస్తత్వం వల్లనే దీనికి బలం కాని దుర్బలం కాని ఏర్పడుతుండాలి.
1: ద పవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఓన్లీ బై ది మైండ్ ఆఫ్ ద మ్యాన్.
0: ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి యొక్క సంపత్తులు కాని అన్ని ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి జలం వంటివి.
1: ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ వెల్త్ బీట్ వెల్త్ బీట్ ఎడ్యుకేషన్ ఆల్ దీస్ మే బి కంపేర్డ్ టు రివర్ ప్యూర్ వాటర్.
0: అయితే ఈ జలము ఏ రంగు బాటిల్లో చేరినప్పుడు ఆ యొక్క రంగు స్వరూపాన్ని పొందుతుంటాయి.
1: బట్ ది కలర్ ఆఫ్ ది వాటర్ విల్ డిపెండ్ అపాన్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్, ప్యూర్ వాటర్.
0: అదే విధంగానే ధనం కూడాను ఒక దుర్మార్గుడు అనేటువంటి వారిలో చేరిపోయినప్పుడు ఆ ధనం కూడాను దుర్వినియోగంగానే పోతుంటాయి.
1: వెన్ ది మనీ ఇస్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ వికెట్ ఫెలో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఈవిల్ పర్పసెస్.
0: ఆ ధనం కూడాను పవిత్ర హృదయం కలిగినటువంటి వారిలో చేరినప్పుడు అది పవిత్రమైనదిగానే రూపొందుతుంది. ప్రవేశిస్తుంది.
1: వెన్ ది వెల్త్ ఇస్ అట్ ది కమాండ్ ఆఫ్ ఎ గుడ్ పర్సన్ అండ్ ఎ నోబుల్ పర్సన్ ఇట్ విల్ బి యూజ్డ్.
0: ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యం కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఎడ్యుకేషన్ దే విల్ బి యూజ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దే ఆర్ అసోసియేటెడ్.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: మనీ అండ్ ఎడ్యుకేషన్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ నాట్ బ్యాడ్.
0: అందరూ ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులు అందరికీ కూడా అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్ దే ఆర్ యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ పర్పసెస్ ఆర్ బ్యాడ్ పర్పసెస్.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ ఆబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: This vasana, these desires are attached.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడా తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క కార్యములందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటాయి.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంక్టిఫై దియర్ లైఫ్ ద ఫస్ట్ ఆబ్స్టికల్ ఈజ్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: వాట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు.
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: How am I lose my name and fame in society?
0: Ani kontha varaku sankuchita hrudayulai
1: with this kind of narrow mindedness people will approach.
0: Kevalam aadambaram nimittamai
1: for the sake of name,
0: gaurava maryadala nimittamai
1: name, fame and so
0: tatkarika sukshantara nimittamai
1: temporary joys
0: kontha varaku bhangapadi
1: and they yield to these temptations.
0: Daivadnanu ullanghistu untaru.
1: They disobey and go against the commands of the Lord.
0: రెండవది అంతకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులో అధిక శ్రీమంతులో అధిక బలవంతులో ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్ ఎడ్యుకేషన్ బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయాభావం కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జెలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పనులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ ఈ థింగ్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ
1: బీట్ ఇన్ సొసైటీ.
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందుకు కాని
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా నువ్వు ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిసోబే ది కమాండ్స్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: హీ కెన్ నెవర్ బి ఎ గుడ్ డివోటీ.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యత కూడా ఉండదు.
1: సచ్ డివోషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ విత్ క్లోజ్నెస్.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ టు ఒబే ది లా ది కమాండ్స్ ఆఫ్ రామ అండ్ సర్చ్ ఫర్ సీత అండ్ గెట్ అట్ హర్.
0: రామాజ్ఞను తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్.
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటతాం?
1: ది మంకీస్ గాట్ టెర్మినేట్ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
0: వీ అసాధ్యము అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై
1: బట్ హనుమాన్ రిమైండ్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కాని నష్టము కాని నిష్ఠూరం కాని నిందలు రాని కారణమైనా పోని కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్ ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్ టాస్క్.
0: భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి కానీ నేను ఒకడే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌడ్ టు హింసెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలో ప్రతి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ బాడీ మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటము.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: ఎంత దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ee vasana swarupamainta mainakam vachindi
1: and this form of vasana the desire in the form of mainaka mountain it came up
0: tara tandri ainitu vayudevuni valla rakshimpabadinatundi ganaka mainakamu
1: this mainaka mountain was saved by హనుమంతు.
0: వాయుదేవుని పుత్రుడైన యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాప.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హ్యాడ్ సేవ్డ్ మైనక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: It prayed to Hanuman, "Oh Hanuman, take a little rest on me and give me satisfaction."
0: Hanumanthudu cheppadu, "Nenu vendulu araginchiki nimittam raledu."
1: Hanuman told, "I have not come here
0: for Ramadhan nenu poorthi chesenta varaku nenu ye yokka neeraina kodadu thraganu.
1: Until I fulfill the command of Rama, I am not going to take
0: Bhagavantuni aadhyane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishranti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. Atani sevalo nenu ankitamaipoyanu.
1: I have dedicated myself in the service of the Lord.
0: Kanuka aa Ramadhyanu poorthi nerveetchukoni vachenta varaku kodanu nee yokka aadhyam naaku akkarledu annadu.
1: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the
0: hospitality.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: Mari koncha dooram vellatappudiki asuya.
1: After he went a little while, there was jealousy facing him.
0: Akkada surasi vachindi anaga oka rakshasi asuya rakshasi.
1: And that is the demon of
0: Rama. Hanumanthudu egiripothunte aa needanu kudanu patti lagindannamata.
1: When Hanuman was flying, the surasi
0: anaga tanakante adukurainatuvanti vaani krindiki lagatame tana yokka swabhavam.
1: That is pulling down people who are better than it. That is the nature of
0: Hanumanthudu nallu prakala. Ekkada evaru kanipinchaledu.
1: Hanuman looked on all the four sides. He was not able to sight anyone.
0: Krinda chuchadu.
1: He looked down.
0: Idi oka rakshasa krutyamu. అసూయతో కూడినటువంటిది నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, "ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి" అన్నాడు.
1: సురచి సేడ్, "ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ"
0: చెప్పాడు. "నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: I have no hesitation in becoming food for you.
0: Aithe okkati na pratigna untundali.
1: But there is a vow which I have
0: taken. Bhagavantuni aagyanu poorthi nenu nerveetchin tarvata evarikaina sari nenu aaharanga untanu.
1: After fulfilling the command of my Lord, I am prepared to become food for anyone.
0: Ramadhyanu teesukoni poi Sitaku andinchi Sita yokka vishayam tirigi Ramuniki appajeppi nenu tirigi neeku aaharanga vastanu annadu.
1: After conveying the message from Rama to Sita and from Sita to Rama, I am prepared to come become food for you.
0: Chivada aakara naaku ippudu avutunte eppudu neeku aaharanga vastanu ante naaku adu akkarledu, ippude naaku neevu aaharanga siddham kavali annadu.
1: Oh foolish one, I want you to become food just now because I am hungry. I am not prepared to wait.
0: Idi asadhyamu. Naaku bhagavantuni aagyane naaku pradhanamu.
1: It is impossible. Lord,
0: నీవేమైనా నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్ బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయ ప్రాంతం లేకుండా ఆ సురచిని హింసించాడు అనగా హతమార్చాడు.
1: హనుమాన్, హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫార్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్, హ్యాడ్ ది పవర్
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైనటువంటి ఈ లంకను చూచి,
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫార్మ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ ఆర్ టు అండర్స్టాండ్
0: అహంకారి అయిన లంకిని ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిని హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: చూచింది.
1: She looked at Hanuman.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగన,
1: Do you call me a thief?
0: నేను